ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్ పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, జ్యేష్ఠమాసం 2వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, మే నెల 23వ తేదీ శనివారం. ఇప్పుడు సమయం 5:53 దాటి 47 సెకండ్లు. శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నేటి ప్రసార వివరాలు. ముందుగా ఈ ఉదయం 6:10 భావన కార్యక్రమంలో నిరాశ డాక్టర్ కె లక్ష్మీ అన్నపూర్ణ గారి లఘు ప్రసంగం. 6:15 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం స్తోత్రం ప్రపత్తి మంగళాశాసనం. 6:35 పొలం పనులు కార్యక్రమంలో విత్తన వారోత్సవాల సందర్భంగా కొన్ని వివరాలు, అనంతరం ఆయిల్ ఫామ్ తోటలు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి కొన్ని వివరాలు. 7:00 మంచిర్యాల జిల్లా సమగ్ర నివేదిక అందిస్తారు శ్రీ ఎల్ శ్రీనివాస్. ఈ ఉదయం 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో ముందుగా ఇంటర్నేషనల్ డే టు ఎండ్ ఆబ్స్ట్రిక్ ఫిస్టులా, ప్రసూతి ఫిస్టులా సమస్యను అంతం చేసే అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా కొన్ని వివరాలు. అనంతరం ఆరోగ్య జీవనం శీర్షికన కిడ్నీ వ్యాధులు నివారణ చర్యల గురించి డాక్టర్ ప్రియదర్శిని గారితో పరిచయం, పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి గారు. ఈ కార్యక్రమాలు ఈ ఉదయం 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో కాల్వట్టి వెంకటేశ్వర్లు గారి నాదస్వరం. 9:00 వార్తల ముఖ్యాంశాలనంతరం చిత్రసీమ. ఈ ఉదయం 10:03 తొమ్మిది దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం, 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమంలో ఆకాశవాణి 90 వసంతాల సందర్భంగా ఆకాశవాణి వైభవ ప్రభావాల వికాసం ప్రత్యేక కార్యక్రమం నిర్వహణ శ్రీ కొలిపాక శంకర్రావు గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమర్పణ. ఈ కార్యక్రమం ఈ ఉదయం 10:03. ఈ ఉదయం 11:03 ఈ వారం అతిథి కార్యక్రమంలో ఆకాశవాణి ప్రజా ప్రసార సేవలో 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా పద్మభూషణ్ జ్ఞాన్పీఠ్ అవార్డు గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి గారితో గతంలో రికార్డ్ చేసిన పరిచయ కార్యక్రమం, పరిచయకర్త శ్రీమతి జాన్సీ కేవీ కుమారి గారు. ఈ కార్యక్రమం ఈ ఉదయం 11:03. 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం, 12:40 హిందీ కార్యక్రమం, 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో దర్శనం దమరాజు విశాలాక్షి గారి కథానిక, 2:30 బాలనందం చిన్నపిల్లల కార్యక్రమంలో విజ్ఞాన విద్యాలయ విద్యార్థిని విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం.

ఇక సాయంకాలం ప్రసారంలో 5 గంటలకు వార్తల ముఖ్యాంశాలనంతరం జానపద సంగీతం కార్యక్రమంలో భీష్మ విజయం కథ చిందుయక్షగానం 2వ భాగం వినిపిస్తారు శ్రీ గజవల్లి వెంకన్న బృందం. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో విత్తన వారోత్సవాల సందర్భంగా కొన్ని వివరాలు, అనంతరం ఉద్యానవన పంటల్లో ఎర్రల ప్రాముఖ్యత గురించి

శాస్త్రవేత్త డాక్టర్ పి హరికాంత్ గారి ప్రసంగం 8:03 ఈ నెల 14/2/2026 జరిగిన పల్లెపాటల పండుగ వేడుకపై రేడియో నివేదిక. 9:15 స్పాట్ లైట్. 9:30 జాతీయ సంచిక కార్యక్రమం. 10:00 జాతీయ సంగీత కార్యక్రమంలో చంగనశ్శేరి సిపి మాధవన్ నంబూతిరి గారి గాత్ర కచేరి. ఈ 3 కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతాయి. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

0: as commander of the female engagement team in the United Nations Interim Force in Lebanon, UNIFIL. She is also the first woman combat helicopter pilot of the Indian Army. With this recognition, Major Barak becomes the third Indian peacekeeper to receive the honor. Earlier, Major Suman Gawani was awarded in 2019 for her service with the UN mission in South Sudan, while Major Radhika Sen received the award in 2023 for her work with the UN Stabilization Mission in Congo. U.S. Director of National Intelligence Tulsi Gabbard has announced her resignation from the post. Ms. Gabbard said she will step down from her position effective 30th of June after her husband Abraham Williams was diagnosed with an extremely rare form of bone cancer. In IPL cricket, Sunrisers Hyderabad defeated Royal Challengers Bengaluru by 55 runs in Hyderabad last night. Today, Lucknow's Super Giants will take on Punjab Kings in Lucknow at 7:30 this evening. And that is the end of this news bulletin.
1: Akashavani Hyderabad Kendram ippudu samayam 6 gantala 10 nimshalu. భావన కార్యక్రమంలో నిరాశ డాక్టర్ కె లక్ష్మీ అన్నపూర్ణ గారి లఘు ప్రసంగం వింటారు.
2: జీవితం అంటేనే సుఖదుఖాల మయం. పెద్ద కష్టమో చిన్న కష్టమో కష్టం లేని జీవితం అంటూ ఉండదు. చీకటి వెంట వెలుగు, వెలుగు వెంట చీకటి ఉన్నట్లు కష్టం వెంట సుఖం, సుఖం వెంట కష్టం అంటూ పెట్టుకుని ఉంటాయి. ఏది స్థిరంగా ఉండదు. ఎండిన చెట్లు చిగిరించడం, ఎండిపోయిన చెరువులు నీటితో నిండడం ప్రకృతిలో సహజంగా జరిగిపోతూ ఉంటాయి. కష్టాలు కలకాలం కాపురముంటాయా అని మనిషి అన్నాక కష్టాలు రాకుండా ఉంటాయా అని మన వాళ్ళు సామెతలు చెప్పి ధైర్యాన్ని నూరిపోశారు. కష్టాలలో కూరుకుని పోయినప్పుడు నిరాశ ఆవరించడం సహజం. తిరిగి ఆ కష్టం నుండి బయటపడగలమా అనేంతగా నిరాశ కృంగదీస్తుంది. క్రమక్రమంగా ఆశావహ దృక్పథాన్ని పెంచుకుని భగవంతునిపైన నమ్మకాన్నించి నిరాశను అధిగమించేందుకు ప్రయత్నం చేయాలి. అందుకు తగిన మార్గాలను అన్వేషించాలి. ఒక రకమైన చదువు చదవడానికి తగిన సామర్థ్యం లేక నిరాశ ఆవరించినప్పుడు అందులో ఏమైనా మెళకువలు ఉన్నాయేమో తెలుసుకోవాలి. ఏ పద్ధతుల ద్వారా అందులో విజయాన్ని సాధించగలమో ఆలోచించుకోవాలి. ఒకవేళ అది అందనంత దూరంలో ఉన్నట్లయితే వేరే ఇతర రంగాల మీదనో ఇతర అంశాలలో నచ్చిన విషయాన్ని ఎంచుకోవడం ద్వారా నిరాశను దూరం చేసుకోవచ్చు. ఆర్థిక విషయాలలో అయినా అంతే. తమ వైఫల్యానికి తమలోని లోపాలను కనిపెట్టి వాటిని పరిష్కరించుకోవాలి. ప్రయాణానికి ఒకటే దారి ఉండదు అని గుర్తించాలి. జీవితంలో గమ్యాన్ని చేరుకోవడానికి తగిన మార్గంలో ప్రయాణించి లక్ష్యాలను సాధించుకోవచ్చు. నిరాశ వల్ల నిస్సత్వం ఆవహిస్తుంది. శరీరం దుర్బలమవుతుంది. మెదడులో చురుకుతనం తగ్గిపోతుంది. శరీరం రోగాల బారిన పడేలా చేస్తుంది. మంచి ఆలోచనలు చేస్తూ మంచి పనులు చేస్తూ సజ్జన సాంగత్యాన్ని కలిగి ఉంటే నిరాశను అధిగమించవచ్చు. కొత్త ప్రదేశాలను దర్శించడం, తీర్థయాత్రలు చేయడం, నైపుణ్యాలను పెంచుకోవడం, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడం ద్వారా నిరాశను దూరం చేసుకోవచ్చు. శక్తికి మించిన వాటిని పొందుదామన్న కోరికలను అదుపులో ఉంచుకోవడం కూడా నిరాశకు గురికాకుండా చేస్తుంది. అవాంఛనీయమైన పోటీలు పడకుండా ఉండాలి. అసూయకు దూరంగా ఉంటూ ఇతరులతో పోల్చుకోవడాన్ని మానివేయాలి. వైఫల్యాలు ఎవరికైనా తప్పవు. అలాగని వైఫల్యాలతోనే జీవితాన్ని ముగించివేయకూడదు. వైఫల్యాలను ఎదుర్కొని పోరాడి విజయాన్ని సాధించాలి. ఆత్మన్యూనతాభావాన్ని విడిచిపెట్టాలి. ఎక్కడైనా మంచి విషయాలు ఉంటే వాటిని గ్రహించాలి. అందని వాటిని అందుకోవాలని అర్రులు చాచకూడదు. తమ శక్తి సామర్థ్యాల మేరకు లక్ష్యాలను ఏర్పరచుకోవాలి. అందరితో కలిసిమెలిసి ఉంటూ సుహృద్భావ వాతావరణాన్ని కల్పించాలి. పరస్పర సహాయ సహకారాలు నిరాశను దరికి చేరనియ్యవు. ఆనందాన్ని నింపి నిరాశను దూరం చేస్తాయి.
1: నిరాశ డాక్టర్ కె లక్ష్మీ అన్నపూర్ణ గారి లఘు ప్రసంగం విన్నారు. భావన కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
3: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి.

0: మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి, మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక క్లిక్ దూరంలో ఆకాశవాణి .gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
1: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం భక్తిరంజని ఈనాటి కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం స్తోత్రం ప్రపత్తి మంగళాశాసనం వింటారు.

ఇంతవరకు శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం స్తోత్రం ప్రపత్తి మంగళాశాసనం విన్నారు. భక్తిరంజనీ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి పొలం పనులు.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1444 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: ఈనాటి కార్యక్రమంలో ముందుగా విత్తన వారోత్సవాల సందర్భంగా కొన్ని వివరాలను వింటారు.
2: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో విత్తన వారోత్సవాలు 2026 May 23 నుండి 30వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. నాణ్యమైన విత్తనం రైతన్నకు నేస్తం. ప్రతి పంటలో నాణ్యమైన విత్తనాన్ని ఉపయోగించినప్పుడు దిగుబడులను కనీసం 10-15% వరకు పెంచుకోవచ్చు. రైతు సోదరులు ఒకసారి నాణ్యమైన విత్తనాన్ని వ్యవసాయ పరిశోధనా స్థానాల ద్వారా సేకరించుకొని సాగు సమయంలో కొన్ని మెలకువలు పాటిస్తే, ముఖ్యంగా వరి, పెసర, మినుము, వేరుశెనగ వంటి స్వపరాగ సంపర్కం జరిగే పంటల్లో అదే విత్తనాన్ని కనీసం 2-3 సంవత్సరాల వరకు ఉపయోగించుకోవచ్చని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. పంటల సాగులో నాణ్యమైన విత్తనం యొక్క ప్రాధాన్యత గుర్తించి జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఈ సంవత్సరం విత్తన వారోత్సవాలు 2026 కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా May 23 నుండి 30వ తేదీ వరకు వివిధ పరిశోధనా కేంద్రాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రాల ద్వారా రైతులకు నేరుగా నాణ్యమైన విత్తనాలను సరసమైన ధరలకు అందించేందుకు ఏర్పాట్లు చేయబడినాయి. మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న పంట రకాలు, వినియోగదారులు ఎక్కువగా ఇష్టపడే రకాలు, వాతావరణ మార్పులు, చీడపీడలను సమర్థవంతంగా తట్టుకునే రకాల విత్తనాలను ఈ వారోత్సవాల్లో రైతులకు అందించేందుకు సిద్ధము చేయబడినాయి. వరి, జొన్న, మొక్కజొన్న, రాగులు, కందులు, పెసర, మినుము, సోయాబీన్, ఆముదము, నువ్వులు తదితర పంటల విత్తనాలను ఈ విత్తన వారోత్సవాల్లో రైతులకు పంపిణీ చేయబడుతుంది. సుమారు 1200 క్వింటాళ్ల వివిధ పంటల విత్తనాలు సుమారు 140 ఎకరాలకు సరిపడే పరిమాణంలో ఈ వారోత్సవాల్లో అందుబాటులో ఉంచబడుతున్నాయి. ప్రతి జిల్లాకు ఒక పరిశోధనా స్థానం, కృషి విజ్ఞాన కేంద్రం, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రాన్ని గుర్తించి రైతులకు నేరుగా విత్తనాల విక్రయ

0: నిర్వహించబడుతుంది. రైతులకు ముఖ్య సూచనలు తెలియజేస్తున్నారు. ఈ విధంగా ఈ విత్తనాలు శిలీంద్రనాశిని మందులతో విత్తన శుద్ధి చేయబడినవి గనక ఆహారంగా ఉపయోగించరాదు. విత్తన సంచులను పొడి వాతావరణంలో భద్రపరిచి ఎలుకల నుండి దూరంగా ఉంచాలి. ఈ విత్తనాన్ని ఇతర రకాల విత్తనాలతో కలపకూడదు. విత్తనంలో ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే సరఫరా చేసిన తేదీ నుండి 30 రోజులలోపు సంబంధిత అధికారిని సంప్రదించాలి. ఈ విధంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఈ వివరాలన్నీ మన రైతు సోదరులకు అందిస్తుంది. అందుకే మీరందరూ రైతు సోదరులందరూ 23 నుండి 30 తేదీ వరకు మీరు ఈ వారోత్సవాల్లో పాల్గొని మీకు తగ్గ విత్తనాలను ఎంపిక చేసుకుని చక్కటి ఆహార పంటలను వాణిజ్య పంటలను చక్కగా పండించి చక్కటి ఆదాయాన్ని పొందగలరని ఆశిద్దాం.
1: విత్తన వారోత్సవాల సందర్భంగా కొన్ని వివరాలను విన్నారు. ఇప్పుడు వినండి ఆయిల్ ఫామ్ తోటలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కొన్ని వివరాలు.
0: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నిపుణులు, శాస్త్రవేత్తలు, పరిశోధకులు ఈ వేసవి కాలంలో ఆయిల్ పామ్ తోటలో ఏ జాగ్రత్తలు తీసుకుంటే చక్కటి ఉత్పత్తి సాధించి రైతు చక్కటి ఆదాయం పొందగలరో ఆ వివరాలు అందజేస్తున్నారు. ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు అనేది ఈ రోజు రోజుకు పెరుగుతుంది. ఉద్యాన శాఖ కల్పిస్తున్న ప్రోత్సాహకాలతో ఆయిల్ పామ్ సాగుపై రైతులు మక్కువ పెంచుకుంటున్నారు. ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు ప్రభుత్వం, ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 2 లక్షల ఎకరాలలో సాగునీటి వసతి కింద రైతులు ఆయిల్ పామ్ పంటను సాగు చేస్తున్నారు. ఇందులో దాదాపు 55,000 ఎకరాలలో తోటలు కాత దశలో ఉన్నాయి. సుమారు 1.5 లక్షల ఎకరాలలో లేత తోటలు ఉన్నాయి. మంచి పద్ధతులు పాటించి రైతులు 10 సంవత్సరాలు పైబడిన ఆయిల్ పామ్ పంట నుండి సాలిన ఎకరాకు సరాసరి 10-12 టన్నుల గెలలు దిగుబడి సాధిస్తున్నారు. వేసవి కాలంలో అనగా మార్చి, ఏప్రిల్, మే మాసాలలో అధిక ఉష్ణోగ్రతలు దృష్టిలో ఉంచుకుని కొత్తగా వేసిన ఆయిల్ పాము ఎదిగిన ఆయిల్ పాము పంట పెరుగుదలను కాపాడుకుంటూ మంచి దిగుబడి సాధించేందుకు గాను, దిగువ సూచించిన యాజమాన్య పద్ధతులు సాధించేందుకు గాను ఇప్పుడు చెప్పబోయే పద్ధతులను రైతులు పాటించాలని వివరిస్తున్నారు. నాటిన 14 నుండి 36 నెలల వరకు ఎలాంటి పొత్తులు ఉంచకుండా తొలగించాలి. దీనిని అబ్లేషన్ అంటారు. వేసవిలో ఆయిల్ పామ్ చెట్ల చుట్టూ పాదులలో ఎండుగడ్డి లేదా పంట అవశేషాలు మల్చింగ్, జనుము నాటుకోవాలి. అవి పూత దశలో ఉన్నప్పుడు జనుమును ముక్కలుగా వేసి పాదులలో వేసుకోవాలి. ఆయిల్ పామ్ ఉప ఉత్పత్తులైన డిమక్, ఖాళీ గెలలు, గెలల పించులను, చెట్టు నుండి తీసిన వ్యర్థ భాగాలను పాదులలో వేయటం వలన పాదులలో తేమారకుండా ఉండటమే కాకుండా అవి కుళ్ళి తిరిగి చెట్టుకు ఎరువుగా ఉపయోగపడుతుంది. కొంతవరకు కలుపు కూడా నివారించబడుతుంది. ఆయిల్ పామ్ వేసవి కాలంలో అంతర పంటగా కీరా, కర్బూజా, కూరగాయలలో గోరుచిక్కుడు, బెండకాయ సాగు చేయవచ్చు. జనుము జీలుగా చల్లుకొని పశువులకు మేతగా వాడచ్చు. భూమిలో కలి దున్నితే భూసారం పెరుగుతుంది. ఇక ఈ ఆయిల్ పామ్ మొక్కలు చెట్లు నీటి ఎద్దడికి లోనై వడదెబ్బకి గురి కాకుండా చూసుకోవాలి. నీటి కొరత, ఆకుల ఉత్పత్తి తగ్గిపోవుటకు, పెరుగుదల సన్నగిలుటకు, తదుపరి కాలంలో మగ్గ గెలలు ఎక్కువగా రావడానికి, తద్వారా దిగుబడి తగ్గిపోవడానికి కారణమవుతుంది. కావున కాలాన్ని బట్టి పాదులను సైజు పెంచుతూ తగినంత తేమ ఉండేలా చూసుకోవాలి. నీరు 3 సంవత్సరాలు గల మొక్క వేసవిలో ప్రతిరోజు ప్రతి మొక్కకు సుమారు 200 నుండి 350 లీటర్ల నీరు బట్టి అందించాలి. వేసవి ఎండ తీవ్రత అధికంగా ఉండి వడగాల్పులు ఉంటే 300 నుండి 350 లీటర్ల నీరు 3 సంవత్సరాల పైబడిన మొక్కలకు ప్రతిరోజు 5 నుండి 6.5 గంటలు డ్రిప్ నడపాలి. ఒక ఆయిల్ పామ్ చెట్టుకి 4 వైపులా డ్రైవర్స్ అమర్చుకోవాలి. పెద్ద చెట్లకు మైక్రోజెట్ స్ప్రింక్లర్లు అమర్చుకోవాలి. కమోలిన్ 10% మొక్కలపై పిచికారీ చేయడం వలన బాష్పీభవనం తగ్గించుకోవచ్చు. బిందు సేద్య పద్ధతిలో ఎరువులను అందించడాన్ని ఫర్టిగేషన్ అంటారు. ఫర్టిగేషన్ విధానంలో మొదటి సంవత్సరంలో ఆయిల్ పామ్ తోటకు ప్రతి నెల ఎకరానికి 1.67 కిలోల యూరియా, 1 కిలో DAP, ఇంకా 1.67 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ని తప్పక ఫర్టిగేషన్ ద్వారా అందించాలి. ఇక 2వ సంవత్సరం తోటలకు నెలకొకసారి మొక్కలకు ఫర్టిగేషన్ విధానం ద్వారా అందించాలి. అనగా ప్రతి నెల ఎకరానికి 2.5 కిలోల యూరియా, 1.5 కిలోల DAP, 2.5 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ చొప్పున అందించాలి.
1: ఆయిల్ ఫామ్ తోటలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కొన్ని వివరాలను విన్నారు.

వివిధ సేవలకు సంబంధించిన హక్కులు 1987 Section 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

పొలం పనులు కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 6:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే అవుతుంది.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఫిట్ ఇండియా స్ఫూర్తితో ఫిట్ శ్రీకాకుళం లక్ష్యాన్ని సాధించేందుకు ప్రతి ఒక్కరూ సమాయత్తం కావాలని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్దికి విస్తృత అవకాశాలున్నాయని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పురోగతికి అదనపు ఆదాయ వనరులను సమకూర్చుకోవడంపై అన్ని శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ఆదేశించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో అటవీ శాఖ అధికారులతో నిన్న నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ త్వరలో చేపట్టే 2,50,00,000 విత్తన బంతుల పంపిణీ కార్యక్రమం విజయవంతమయ్యేలా చూడాలన్నారు. వచ్చే నెలలో విత్తన బంతులను సిద్దం చేసి జులై ఆగస్టు నెలల్లో పంపిణీ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉద్యోగుల నుంచి స్వచ్ఛంద సంస్థల వరకు అందరినీ భాగస్వాములు చేయాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఫిట్ ఇండియా స్ఫూర్తితో ఫిట్ శ్రీకాకుళం లక్ష్యాన్ని సాధించేందుకు ప్రతి ఒక్కరూ సమాయత్తం కావాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. ఎర్రన్న క్రీడా ఉత్సవం కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం నగరంలో నిర్వహిస్తున్న ఎంపీ కప్ 2026 క్రికెట్ టోర్నమెంటును ఆయన నిన్న ప్రారంభించారు. అంతకుముందు టోర్నీ లోగోను ఆవిష్కరించిన మంత్రి యువత పెద్ద ఎత్తున పోటీల్లో పాల్గొనాలని కోరారు. టోర్నీ ప్రారంభోత్సవంలో భాగంగా నిర్వహించిన స్నేహపూర్వక మ్యాచ్లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, శాసనసభ్యులు జి శంకర్ తదితరులతో కలిసి క్రికెట్ ఆడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
1: శ్రీకాకుళం కార్పొరేషన్లో ఎర్రన్న క్రీడా ఉత్సవం ఎంపీ బాక్స్ క్రికెట్ కప్ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం తాలూకు ముఖ్య ఉద్దేశం కూడా క్రీడ అనేది ఒక కంటిన్యూస్ యాక్టివిటీగా ప్రతిరోజు ఉండాలి. ఒక ఫిట్ ఇండియా ఏదైతే మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పిలుపునిచ్చారో ఆ ఫిట్ ఇండియాని మనం సాధించాలి అనంటే, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి అనంటే, ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఏదో ఒక రకమైనటువంటి క్రీడా కార్యక్రమంలో పాల్గొనాలి. దాన్ని మోటివేట్ చేయడానికే ప్రత్యేకంగా ఈ యొక్క బాక్స్ క్రికెట్ కప్ అనేది కూడా పెట్టడం జరిగింది.
0: రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్దికి విస్తృత అవకాశాలు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇందుకు అటవీ శాఖ, పర్యాటక శాఖ, పంచాయతీరాజ్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిన్న నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని అద్భుతమైన సందర్శనీయ ప్రాంతాలను గుర్తించేందుకు సంబంధిత శాఖల అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. సుమారు 200 పర్యాటక ప్రాంతాలను గుర్తించి అక్కడ ఉన్న సౌకర్యాలు, వసతులు, అభివృద్ది అవకాశాలపై సమగ్ర వివరాలు సేకరించాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించి 5 రోజుల్లోగా పూర్తి నివేదిక సమర్పించాలని అధికారులను కోరారు. పర్యాటకుల భద్రత అత్యంత ముఖ్యమని పేర్కొన్న ఆయన, ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చే పర్యాటకులకు పూర్తి రక్షణ కల్పించేందుకు

0: పర్యాటక పోలీసు వ్యవస్థను తీసుకురావాలని ప్రతిపాదించారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. అనంతపురం కలెక్టరేట్లో ఎక్సైజ్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశాన్ని ఆయన నిన్న నిర్వహించారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ నూతన ఇసుక పాలసీతో ఇసుకను ఉచితంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. అనంతపురం జిల్లాలో 3 లక్షల టన్నుల ఇసుకను ప్రజలకు అందించామని మంత్రి పేర్కొంటూ,
1: ఫ్రీ శాండ్ పాలసీలో ఎక్కడా కూడా ప్రభుత్వాన్ని ఒక పైసా కూడా ఇందులోంచి తీసుకునే పరిస్థితి లేకుండా కేవలం ట్రాన్స్పోర్టేషన్ పెట్టుకుంటే వాళ్ళకి ఇంటికి వెళ్లే విధంగా ఏర్పాట్లు చేశాం. అనంతపురం జిల్లాలో 3 లక్షల టన్నులు శాండ్ని సప్లై చేయడం జరిగింది. అంటే దగ్గర దగ్గర 30 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఆదాయం రాకపోయినా ప్రజలకి అందుబాటులో ఉండాలనే విధంగా శాండ్ పాలసీ అమలు చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని రీచెస్ను ఓపెన్ చేస్తున్నాం. కలెక్టర్స్ ఆధ్వర్యంలో డేలెస్ కమిటీస్ ఏర్పాటు చేసి వాటి ద్వారానే మొత్తం మానిటర్ చేస్తా ఉన్నాం.
0: రాష్ట్ర ఆర్థిక పురోగతిని పరుగులు పెట్టించేందుకు ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అవసరాలకు అనుగుణంగా అదనపు ఆదాయ వనరులను సమకూర్చుకోవడంపై అన్ని శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. హైదరాబాద్లోని సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి అధ్యక్షతన ఆదాయ వనరుల సమీకరణ మంత్రివర్గ ఉప సంఘం సమావేశం నిన్న జరిగింది. ఈ సమావేశానికి కమిటీ సభ్యులైన మంత్రులు ఉత్తమకుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ బడ్జెట్ లక్ష్యాలను చేరుకోవడానికి అధికారులు కృషి చేయాలన్నారు. అందుబాటులో ఉన్న అన్ని రకాల ఆదాయ వనరులను పూర్తి స్థాయిలో అందిపుచ్చుకోవాలని ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజల ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన సంజీవని కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు అమరావతి క్యాంపు ఆఫీస్ నుంచి బయలుదేరి చిత్తూరు జిల్లాలోని యాదమర్రి మండలం కండ్రిక గ్రామంలో ప్రజావేదికలో పాల్గొంటారు. అనంతరం సంతగేటు ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి తెలుసుకుంటారు. మధ్యాహ్నం టీడీపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొని కార్యకర్తలకు వివిధ అంశాలపై దిశానిర్దేశం చేస్తారు. సాయంత్రం అమరావతికి చేరుకుంటారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్టకు చేరుకుని శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారిని దర్శించుకుంటారు. అనంతరం పట్టణంలో వేద పాఠశాల నిర్మాణంతో పాటు ఆలయాభివృద్ది పనులకు శంకుస్థాపన చేస్తారు. అదేవిధంగా ముఖ్యమంత్రి అధ్యక్షతన సచివాలయంలో ఈరోజు సాయంత్రం మంత్రివర్గ సమావేశం జరగనుంది. వచ్చే నెల 2వ తేదీన రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా నూతన సంక్షేమ కార్యక్రమాలు, పథకాల ప్రారంభంపై మంత్రివర్గం చర్చించి నిర్ణయాలు తీసుకోనుంది. పలు ఇతర అంశాలపైన ఈ సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 7800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా MyGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 29వ తేదీ వరకు పంపవచ్చు. విద్య, వైద్య రంగాల్లో అభివృద్ది సాధించినప్పుడే వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర లక్ష్యం సాకారమవుతుందని 20 సూత్రాల కార్యక్రమం అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాను అభివృద్దిలో అగ్రగామిగా నిలిపేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అమలాపురంలోని కలెక్టరేట్లో అధికారులతో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరుపై సమీక్షా సమావేశాన్ని ఆయన నిన్న నిర్వహించారు. అనంతరం దినకర్ పాత్రికేయులతో మాట్లాడుతూ,
2: విద్య, వైద్యం అనేటటువంటిది వికసిత భారత్కి స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో అత్యంత కీలకము. మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ధ్యేయం స్వర్ణాంధ్ర ఏదైతే ఉందో దాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సంకల్పం వికసిత భారత్ లో భాగస్వామ్యం చేయటం, దానికి విద్యా వైద్య రంగాలు అనేటటువంటిది వాటి ప్రగతి చాలా కీలకం. ఏదైనా ఒక ప్రాంతం యొక్క మానవ వనరుల అభివృద్ధి అనేది విద్యతోటి మాత్రమే సాధ్యం.
0: వాతావరణం. రాష్ట్రంలో ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ఈరోజు 13 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 221 మండలాల్లో వడగా

0: కల్పులు ప్రభావం చూపే అవకాశముందని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పోలవరం, కాకినాడ, బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 46 నుంచి 48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందన్నారు. ప్రజలు మధ్యాహ్నం వేళ బయటకు రావద్దని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఫిట్ ఇండియా స్ఫూర్తితో ఫిట్ శ్రీకాకుళం లక్ష్యాన్ని సాధించేందుకు ప్రతి ఒక్కరూ సమాయత్తం కావాలని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్దికి విస్తృత అవకాశాలున్నాయని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పురోగతికి అదనపు ఆదాయ వనరులను సమకూర్చుకోవడంపై అన్ని శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. अथ वार्ताः. प्रधानमंत्री नरेंद्र मोदी तथा साइप्रस देशस्य राष्ट्रपतिः निकोस क्रिस्टोडोलाइट्स इत्येषश्च आतंकवादं निवारणाय बहुपक्षीय प्रयासानां सुदृढ़ीकरणाय तथा संयुक्त राष्ट्रसंघस्य संरचनांतर्गतं अंतर्राष्ट्रीय आतंकवादस्य विषये समग्र सम्मेलनं शीघ्रमेव अंतमीकृत्य स्वीकर्तुं आहूतवन्तौ. ह्यः नवदिल्ल्याम् उभयोः नेत्रोः मध्ये वार्तायाः अनन्तरं प्रदत्ते संयुक्तवक्तव्ये उभौ पक्षौ संयुक्तराष्ट्रसङ्घे तथा यूरोपीयसङ्घे च निर्दिष्टानाम् आतङ्कवादिनाम् आतङ्किसङ्घटनानां च विरुद्धम् अपि च संयुक्तराष्ट्रसङ्घस्य सुरक्षापरिषत् प्रतिबन्धसमित्याः अन्तर्गतं सूचीबद्धानां 67,200+ यावत् आतङ्किसङ्घटनानां विरुद्धं प्रबलं समन्वितं च कार्याचरणाय आग्रहं कृतवन्तौ.
2: आज हमने साइबर सिक्योरिटी, मैरिटाइम सिक्योरिटी और काउंटर टेररिज्म सहयोग को भी और मजबूत करने का निर्णय लिया है. इतना ही नहीं, हम इंडो पैसिफिक ओशन इनिशिएटिव और इंडिया मिडल ईस्ट यूरोप इकोनॉमिक कॉरिडोर जैसे महत्वपूर्ण पहलों से कनेक्टिविटी सुनिश्चित करने के लिए भी साथ मिलकर काम करेंगे.
1: उभौ पक्षौ साइबर सुरक्षायाम् अपि च उदयोन्मुख प्रौद्योगिक्यां विशेषावधानेन सह रक्षा उद्योगयोः मध्ये सहयोगेन सह रक्षा सुरक्षा सहकारं सुदृढ़ीकरणेऽपि सहमतौ अभवताम्. अस्मिन् सन्दर्भे साइप्रस डिफेंस एंड स्पेस इंडस्ट्रीज क्लस्टर तथा सोसाइटी ऑफ इंडियन डिफेंस मैन्युफैक्चरर्स इत्येतयोः मध्ये संधिपत्रे हस्ताक्षरं जातम्. प्रधानमंत्री श्री नरेंद्र मोदी अद्य 21वें रोजगार मेलायां विविध प्रशासकीय विभागेषु संस्थासु च नवनियुक्तानां यूनां कृते 150,000+ नियुक्तिपत्राणां वितरणं वीडियो कॉन्फ्रेंसिंग इति आभासीय माध्यमेन करिष्यति. अमेरिकादेशस्य विदेश सचिवः मार्को रुबियो इत्येषः अद्य भारतस्य चतुर्दिवसीय यात्रायां कोलकातानगरं आगमिष्यति. इदं तस्य प्रथमं भारतपर्यटनं भविष्यति. कोलकातानगरे प्रवासावधौ श्रीरुबियो वर्येण मदर टेरेसा वर्यायाः समाधिस्थले श्रद्धाञ्जलिः अर्पणस्य अपेक्षा अस्ति. सः विक्टोरिया स्मारकमपि द्रष्टुं शक्नोति. पश्चात् अमेरिकादेशस्य विदेशसचिवः नवदिल्ल्यां प्रधानमन्त्रिणा नरेन्द्रमोदिना सह मेलनं विधास्यति. श्वः श्रीरुबियो राष्ट्रीय राजधान्यां विदेशमन्त्रिणा एस जयशंकरेण सह वार्तालापं करिष्यति. सः अमेरिकादेशस्य दूतावासस्य स्वातन्त्र्यदिवसोपलक्ष्ये आयोजिते कार्यक्रमेऽपि भागं ग्रहीष्यति. सोमवासरे श्रीरुबियो वर्यः आगरा जयपुर नगरयोः भ्रमणं करिष्यति. तत्पश्चात् मंगलवासरे भारते आयोजिते क्वाड विदेशमन्त्रिणां सभायां भागं ग्रहीतुं नवदिल्ल्यां प्रत्यागमिष्यति.

భారత ఋతు విభాగేన అద్య పూర్వీయ మధ్యప్రదేశే పూర్వీయ ఉత్తరప్రదేశే విదర్భే చ తీవ్రతర ఉష్ణతరంగస్య స్థిత్యై రక్తవర్ణీయా సంచేతనా ప్రసారితాస్తి. అద్య దిల్లీ, హర్యానా, పంజాబ్, చండీగఢ్, రాజస్థాన్, బిహార్, ఛత్తీస్గఢ్, ఝార్ఖండ్, ఒడిశా ఇత్యతేషు ప్రదేశేషు ఉష్ణతరంగస్య స్థిత్యాం ఐఎండి విభాగేన నారంగవర్ణీయా సంచేతన ప్రదత్తాస్తి. తటీయే ఆంధ్రప్రదేశే, తెలంగాణాయాం, పశ్చిమ మధ్యప్రదేశే

0: नारंगवर्णीय संचेतना प्रदत्ता अस्ति। तटीय आंध्रप्रदेशे, तेलंगानायां, पश्चिम मध्यप्रदेशे, पश्चिम उत्तर प्रदेशे च अद्य दिने तथैव स्थितिः भविष्यति। अद्य दिल्ल्याम् अधिकतमं तापमानं 45 डिग्री सेल्सियस यावत्, न्यूनतम तापमानं 27 डिग्री सेल्सियस यावत् भवितुं शक्नोति। अन्त्यक्रीडावार्तायाम् आईपीएल क्रिकेट क्रीडायां सनराइजर्स हैदराबाद दलेन हैदराबादे रॉयल चैलेंजर्स बेंगलुरु दलं 55 धावनांकैः पराजितम्। अद्य सायं 7:30 लखनऊ नगरे पंजाब किंग्स लखनऊ सुपर जायंट्स दलयोः मध्ये क्रीडा भविष्यति। इति वार्ताः।
1: आकाशवाणी మంచిర్యాల జిల్లా సమగ్ర నివేదికను వింటారు. నివేదికను అందిస్తారు శ్రీ ఎల్ శ్రీనివాస్.
2: కొత్త గనులు, కొత్త ఉద్యోగాలు తీసుకొచ్చి సింగరేణికి పూర్వ వైభవం తీసుకొచ్చేలా ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. మంచిర్యాల జిల్లా మందమరిలోని KK5 గనిలో కార్మికులతో కలిసి గని లోపలికి దిగి కార్మికులు పనిచేసే పని ప్రదేశాలను పరిశీలించి కార్మికులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో సింగరేణి సంస్థను పట్టించుకోలేదని ఆరోపించారు. నైపుణ్యాభివృద్ధి, భాషా శిక్షణ, వృత్తిపరమైన శిక్షణ ద్వారా స్థానిక యువతకు ప్రపంచ స్థాయి ఉద్యోగ అవకాశాలు కల్పించడం తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ ప్రధాన లక్ష్యమని రాష్ట కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి తెలిపారు. జర్మనీలో ఉద్యోగ అవకాశాల కోసం ప్రత్యేక శిక్షణ తరగతులు జూన్ 10 నుండి ప్రారంభమవుతాయని ఆయన వెల్లడించారు. మంచిర్యాల జిల్లా మందమరిలోని స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ లో నిర్వహించిన జర్మనీ జాబ్ ట్రైనింగ్ క్యాంప్ లో మంత్రి పాల్గొని మాట్లాడారు. నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు శిక్షణ ఇచ్చి విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు టామ్కామ్ కు అవసరమైన మౌలిక వసతులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వారికి ఇళ్లు అద్దెకి ఇచ్చినా ఇంట్లో పనిలో పెట్టుకున్నా పూర్తి వివరాలు సేకరించాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సూచించారు. మంచిర్యాలలోని హమాలీవాడలో స్థానిక పోలీసుల ఆధ్వర్యంలో నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పద వ్యక్తుల వివరాలు సేకరించారు. నంబర్ ప్లేటు, పత్రాలు లేని వాహనాలను సీజ్ చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన 55 మందిని గుర్తించారు. ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుందని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా జిల్లా యువజన క్రీడాశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన తెలంగాణ మారథాన్ ఫిజికల్ లిటరసీ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మన దేశం యువభారత దేశమని, దేశంలో యువ జనాభా అధికంగా ఉందని తెలిపారు. నో డ్రగ్స్ ఎస్ టు ఎక్సర్సైజ్ నినాదం దిశగా ప్రతి ఒక్కరూ ఆరోగ్యం వైపు అడుగులు వేయాలని, ఆరోగ్యం ఆవశ్యకతపై అవగాహన కల్పించాలని తెలిపారు. నకిలీ పత్తి విత్తనాలు అమ్మినా, అక్రమ రవాణా చేసినా పీడీ యాక్ట్ పెడతామని మంచిర్యాల డీసీపీ భాస్కర్ తెలిపారు. భీమారం, చెన్నూరు మండల కేంద్రాల్లో నకిలీ పత్తి విత్తనాలు అమ్మే ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా డీసీపీ భాస్కర్ మాట్లాడుతూ 2 కేసుల్లో సుమారు 386 కిలోల ప్రభుత్వ నిషేధిత BT3 పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. మంచిర్యాల జిల్లాలో డెంగ్యూ వ్యాధి నివారణకు సమిష్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని పురస్కరించుకుని సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కీటక జనిత వ్యాధుల నిర్మూలన కోసం ముందస్తు చర్యలు చేపట్టాలని, ఎండాకాలం నుండి వర్షాకాలం ప్రారంభమయ్యే సమయంలో వాతావరణంలో దోమల ద్వారా వచ్చే వ్యాధుల్ని అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని తెలిపారు. చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తామని, రైతులెవరూ ఆందోళన చెందవద్దని రాష్ట కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి భరోసా ఇచ్చారు. మంచిర్యాల జిల్లా దేవులవాడ గ్రామంలో ఇందిరమ్మ గృహ ప్రవేశ మహోత్సవంలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ జూన్ 2 రెండో దశ ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ జరుగుతుందన్నారు. దేశవ్యాప్తంగా మత్స్య సంపదను అభివృద్ది చేయాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా రాష్ట ప్రభుత్వం పంపిన ప్రతిపాదనల మేరకు శ్రీపాద ఎల్లంపల్లి జలాశయం సమీపంలో ఇంటిగ్రేటెడ్ అక్వా పార్కును ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుందని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్రావు తెలిపారు. దేశంలో మొదటి ఇంటర్నేషనల్ ఫిష్ పాండ్ను గుడిపేటలో ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని ఆయన అన్నారు. 85 సుమారు 80 కోట్లకు పైగా నిధులతో ఈ పార్క్ ఏర్పాటవుతున్నట్లు తెలిపారు. అకాల వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసిన ధాన్యం దెబ్బతినకుండా జిల్లాలో గుర్తించిన గోదాములలో నిల్వ చేయడం జరుగుతుందని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. చెన్నూరు మండల కేంద్రంలో మార్కెట్

0: యార్డ్ గోదామును జిల్లా సహకార అధికారి సత్యనారాయణతో కలిసి సందర్శించారు. మంచిర్యాల జిల్లా జన్నారం కవ్వాల్లోని వన్య ప్రాణుల దాహార్తి తీర్చేందుకు అటవీ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. వాటికి కావలసిన నీటి వసతి కల్పించి అడవుల నుంచి గ్రామాల్లోకి రాకుండా జాగ్రత్తలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా కవ్వాల్ టైగర్ రిజర్వ్డ్ జన్నారం డివిజన్ పరిధిలో సోలార్ పంపు సెట్లను ఏర్పాటు చేశారు.
1: మంచిర్యాల జిల్లా సమగ్ర నివేదికను అందించిన వారు శ్రీ ఎల్ శ్రీనివాస్. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: ఆకాశవాణి ఇప్పుడు సమయం 7:05 తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముల్లకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు 19వ రోజుగర్ మేళాలో వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా నియమితులైన యువతకు నియామక పత్రాలను అందజేస్తారు. భారత్ సైప్రస్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి ఎదిగాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చెప్పారు. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు ప్రజలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా సకాలంలో చేరాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా హైదరాబాద్లో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుపై హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు 55 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక వార్తల వివరంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఉదయం 19వ రోజుగర్ మేళాలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా నియమితులైన 51,000కు పైగా యువతకు నియామక పత్రాలను అందజేస్తారు. 19వ రోజుగర్ మేళా దేశవ్యాప్తంగా 47 ప్రదేశాలలో జరగనుంది. భారత్లోని అన్ని ప్రాంతాల నుండి ఎంపికైన ఈ కొత్త అభ్యర్థులు రైల్వే, హోం వ్యవహారాలు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఆర్థిక సేవల విభాగం, ఉన్నత విద్యా విభాగం వంటి భారత ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో చేరనున్నారు. ఉద్యోగ కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలన్న ప్రధానమంత్రి దార్శనికతను వాస్తవ రూపంలోకి తీసుకురావడానికి రోజుగర్ మేళా ఒక ప్రధానమైన కార్యక్రమంగా నిలుస్తోంది. కాగా ఇప్పటి వరకు జరిగిన 18 రోజుగర్ మేళాల ద్వారా సుమారు 12 లక్షల మందికి నియామక పత్రాలను అందజేశారు. రాష్టపతి ద్రౌపది ముర్ము నిన్న రాష్టపతి భవన్లో సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టో డౌలిడెస్కు స్వాగతం పలికారు. రాష్టపతి భవన్లో విందు కూడా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాష్టపతి ముర్ము మాట్లాడుతూ, భారత్ సైప్రస్ మధ్య నమ్మకం, సద్భావన ఆధారంగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అన్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి ఎదిగాయని, ఇది భారత్ సైప్రస్ సంబంధాల్లో పెరుగుతున్న పరస్పర విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుందని ముర్ము చెప్పారు. రక్షణ, భద్రత, సాంకేతికత, ఆర్థిక సేవలు, అనుసంధానం, సముద్ర సహకారం వంటి ప్రాధాన్యత రంగాల్లో సహకారం విస్తరించడంతో భారత్ సైప్రస్ సంబంధాలు ఒక కొత్త దశలోకి ప్రవేశిస్తున్నాయని రాష్టపతి ముర్ము సంతోషం వ్యక్తం చేశారు. భారత్లోకి వచ్చే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సైప్రస్ ప్రధాన వనరుల్లో ఒకటిగా కొనసాగుతుందని రాష్టపతి తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టో డౌలిడెస్ ఉగ్రవాద నిర్మూలనకు ఇరు పక్షాల ప్రయత్నాలను బలోపేతం చేయాలని, ఐక్యరాజ్యసమితి ప్రణాళికలో అంతర్జాతీయ ఉగ్రవాదంపై సమగ్ర ఒప్పందాన్ని వేగంగా రూపొందించి ఆమోదించాలని పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో ఇరువురు నాయకుల చర్చల అనంతరం ఒక సంయుక్త ప్రకటనలో 1267 యుఎన్ఎస్సీ ఆంక్షల కమిటీ కింద ఐక్యరాజ్యసమితి, యూరోపియన్ యూనియన్ గుర్తించిన ఉగ్రవాదులు, ఉగ్రవాద సంస్థలన్నింటిపై బలమైన సమన్వయ చర్యలు తీసుకోవాలని నాయకులు నిర్ణయించారు.
2: हम अपने विश्वसनीय संबंधों को एक स्ट्रेटेजिक पार्टनरशिप के रूप में एलिवेट कर रहे हैं. भारत और साइप्रस के बीच यह स्ट्रेटेजिक पार्टनरशिप दोनों देशों के फाइनेंशियल और सर्विसेज हब को जोड़कर कॉमर्स के लिए कैपिटल अनलॉक करेगी, भारतीय कंपनीज के लिए नए अवसर प्रदान करेगी और भारत के तेजी से बढ़ते शिपिंग और मैरिटाइम क्षेत्रों में नया निवेश लेकर आएगी.
1: హింసాత్మక తీవ్రవాదం, రాడికలైజేషన్, ఉగ్రవాదానికి నిధుల సమీకరణ, మనీ లాండరింగ్ను ఎదుర్కోవడానికి, అలాగే ఉగ్రవాద ప్రయోజనాల కోసం అభివృద్ది చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాల దుర్వినియోగాన్ని నిరోధించడానికి సహకారం అవసరమని వారు చెప్పారు. సైబర్ భద్రత, అభివృద్ది చెందుతున్న సాంకేతికతలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తూ రక్షణ పరిశ్రమల్లో భద్రతా సహకారాన్ని బలోపేతం చేయాలని ఇరు పక్షాలు అంగీకరించాయి.

0: आज हमने साइबर सिक्योरिटी, मैरीटाइम सिक्योरिटी और काउंटर टेररिज्म सहयोग को भी और मजबूत करने का निर्णय लिया है। इतना ही नहीं, हम इंडो पैसिफिक ओशन इनिशिएटिव और इंडिया मिडल ईस्ट यूरोप इकोनॉमिक कॉरिडोर जैसे महत्वपूर्ण पहलों से कनेक्टिविटी सुनिश्चित करने के लिए भी साथ मिलकर काम करेंगे।
1: అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈ రోజు నుంచి 4 రోజుల పాటు భారత్లో పర్యటిస్తారు. ఈ ఉదయం ఆయన కోల్కతాకు చేరుకుని మదర్ థెరిసా సమాధి వద్ద నివాళులర్పిస్తారు. అనంతరం ఆయన న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమవుతారు. రూబియో రేపు విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. న్యూఢిల్లీలోని యుఎస్ ఎంబసీలో జరిగే స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఆయన హాజరవుతారు. సోమవారం నాడు ఆయన ఆగ్రా, జైపూర్లలో పర్యటిస్తారు. ఈ నెల 26వ తేదీన భారత్ ఆతిథ్యం ఇస్తున్న క్వాడ్ సిక్ విదేశాంగ మంత్రుల సమావేశంలో మార్కో రూబియో పాల్గొంటారు. ఈ సమావేశంలో ఇండో పెసిఫిక్ భద్రత, ప్రాంతీయ పరిణామాలపై భారత్, అమెరికా, ఆస్టేలియా, జపాన్ దేశాలు చర్చిస్తాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ దొరే ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. భారత్లో పెట్రోల్, డీజిల్ నిల్వలు తగినంతగా అందుబాటులో ఉన్నాయని, దేశవ్యాప్తంగా సరఫరాలు స్థిరంగా కొనసాగుతున్నాయని పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ తెలిపింది. భయాందోళనలతో కొనుగోలు చేయవద్దని, వాస్తవ అవసరానికి అనుగుణంగా మాత్రమే ఇంధనాన్ని కొనుగోలు చేయాలని మంత్రిత్వ శాఖ ప్రజలకు సూచించింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల ద్వారా నిరంతర సరఫరా పర్యవేక్షణ, సమన్వయ పంపిణీల ద్వారా కొన్ని రీటైల్ అవుట్లెట్లలో తాత్కాలికంగా ఏర్పడిన సమస్యలను పరిష్కరిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రస్తుతం అధిక డిమాండ్ ఉన్న ఈ సమయంలో ప్రజలు బాధ్యతాయుతమైన వినియోగంతో సహకారం అందించాలని మంత్రిత్వ శాఖ కోరింది. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పౌరులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా సకాలంలో చేరాలని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. న్యూఢిల్లీలో వ్యవసాయం, గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖల సీనియర్ అధికారులతో ఆయన నిన్న ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. వ్యవసాయం, గ్రామీణాభివృద్ది, భూవనరులతో సహా అన్ని సంబంధిత విభాగాలు, సంస్థలు ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలను బలోపేతం చేయాలని, వాటిని మరింత సమర్థవంతంగా, జవాబుదారీగా, బాధ్యతాయుతంగా మార్చాలని మంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో పరిపాలనలో కృత్రిమ మీద, సాంకేతిక పరిజ్ఞాన వినియోగంపై దృష్టి సారించారు. ఇప్పటికే అమలు చేసిన సంస్కరణలను సంస్కరణల ఉత్సవం స్ఫూర్తితో ప్రచారం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. నీట్ పరీక్ష పేపర్ లీక్ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ పూణేలో మరో మహిళను అరెస్టు చేసింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిపుణురాలిగా నియమించిన మనీషా హవల్దార్ను నిందితురాలుగా గుర్తించారు. ఈ కేసులో ఇప్పటివరకు ఢిల్లీ, జైపూర్, గురుగ్రామ్, నాసిక్, పూణే, లాతూర్, అహల్యానగర్లలో 11 మంది నిందితులను అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా పలుచోట్ల సీబీఐ సోదాలు నిర్వహించి నేరానికి సంబంధించిన పత్రాలతో పాటు ల్యాప్టాప్లు, బ్యాంకు ఖాతా వివరాలు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుంది. ఇదిలా ఉండగా ఇదే కేసులో లాతూర్కు చెందిన మరో ఇద్దరు వైద్యులను కూడా సీబీఐ ప్రశ్నించింది. పీవీ కులకర్ణి ద్వారా ఈ ఇద్దరు తమ పిల్లల కోసం లీకిన ప్రశ్నపత్రాన్ని కొనుగోలు చేశారని సీబీఐ అనుమానిస్తోంది. మౌంట్ ఎవరెస్ట్ శిఖరంపై జాతీయ పతాకాన్ని ఎగురవేసిన ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఐటీబీపీ మొట్టమొదటి మహిళా పర్వతారోహణ బృందాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభినందించారు. అత్యంత కఠినమైన భూభాగం, తీవ్రమైన వాతావరణ పరిస్థితుల్లో ఈ అద్భుతమైన ఘనతను సాధించి దేశం ముందు అనే సూత్రాన్ని ఐటీబీపీ బృందం ప్రతిబింబించిందని సామాజిక మాధ్యమ పోస్టులో అమిత్ షా పేర్కొన్నారు. అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గాబార్డ్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన భర్త అబ్రహం విలియమ్స్కు ఎముకల క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ కావడంతో తాను జూన్ 30వ తేదీ నుండి తన పదవి నుండి తప్పుకోనున్నట్లు గాబార్డ్ తెలియజేశారు. గత 1.5 సంవత్సరాలుగా ఆఫీస్ ఆఫ్ ది డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్కు నాయకత్వం వహించే అవకాశం కల్పించినందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు గాబార్డ్ కృతజ్ఞతలు తెలియజేశారు. భారత్ అధ్యక్షతన సమాచార ప్రసార సాంకేతికతల ఐసీటీ రంగంలో సహకారం కోసం టెలికమ్యూనికేషన్ల శాఖ బ్రిక్స్ వర్కింగ్ గ్రూప్ 2వ సమావేశాన్ని 2026 నిర్వహించింది. వర్చువల్గా జరిగిన ఈ సమావేశం డిజిటల్ సాంకేతికతలు, భవిష్యత్ నెట్వర్క్లు, ఆవిష్కరణల వ్యవస్థలు, డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు, సుస్థిరమైన సమ్మిళిత సామాజిక ఆర్థిక వృద్ది కోసం సామర్థ్య నిర్మాణం వంటి రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయడానికి బ్రిక్స్ దేశాల నిబద్ధతను ప్రతిబింబించింది. ఐసీటీ రంగంలో సహకారాన్ని మరింతగా పెంపొందించడంపై చర్చించడానికి బ్రిక్స్ సభ్య దేశాల ప్రతినిధులను, సీనియర్ అధికారులను ఈ సమావేశం ఒకచోట చేర్చింది.

ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి హైదరాబాద్లో జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుపై 55 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేయగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 200 పరుగులే చేసింది. కాగా ఈరోజు లక్నోలో జరిగే మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ పంజాబ్ కింగ్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ ఈ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు 19వ రోజుగర్ మేళాలో వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా నియమితులైన యువతకు నియామక పత్రాలు అందజేస్తారు. భారత్ సైప్రస్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి ఎదగాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చెప్పారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ మధ్యాహ్నం 12:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

శ్రోతలకు నమస్కారం. ఉదయ తరంగిణికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా ఈరోజు ప్రసూతి ఫిస్టులాను అంతం చేసే అంతర్జాతీయ దినోత్సవం ఇంటర్నేషనల్ డేట్ అండ్ ఆబ్స్ట్రిక్ ఫిస్టులా. ప్రతి సంవత్సరం మే 23వ తేదీన ప్రసూతి ఫిస్టులాను అంతం చేయడానికి చర్యలు, నిబద్ధత, మద్దతును సమీకరించే మార్గంగా అంతర్జాతీయ సమాజం ప్రసూతి ఫిస్టుల నిర్మూలనా దినోత్సవాన్ని పాటిస్తుంది. ప్రసూతి ఫిస్టులాతో బాధపడుతున్న లక్షలాది మంది మహిళలు, బాలికల దుస్థితిని గుర్తించి మే 23వ తేదీని ప్రసూతి ఫిస్టులాను అంతం చేసే అంతర్జాతీయ దినోత్సవంగా ప్రకటించింది. దీనిని మొదటిసారి 2013లో పాటించారు. ఆ తర్వాత జరిగిన సమావేశాలలో వాటిల్లో తీసుకున్న తీర్మానాలు 2030 నాటికి ఈ ఫిస్టులాను అంతం చేయాలని పిలుపునిచ్చాయి. బలహీనమైన ఆరోగ్య సామాజిక రక్షణ వ్యవస్థల నుండి ఉద్భవించే ప్రపంచవ్యాప్త సామాజిక అన్యాయం, అసమానతలకు ఒక సంకేతమైన ప్రసూతి ఫిస్టుల పేదరికం, లింగ, సామాజిక, ఆర్థిక అసమానత, నిరక్షరాస్యత, బాల వివాహాలు, అంతేగాక చిన్న వయసులోనే గర్భధారణ వంటి అనేక కారణాల వల్ల ఇది సంభవిస్తుంది. దీనిని నివారించవచ్చు. అభివృద్ధి చెందిన దేశాలు ప్రసూతి ఫిస్టులను దాదాపుగా నిర్మూలించాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలకు కూడా ఇదే వర్తిస్తుంది. ప్రతి ఒక్కరూ గౌరవప్రదమైన జీవితానికి అర్హులు. మన దేశంలో కూడా ప్రసూతి ఆరోగ్య సంరక్షణ, శిశు మరణాల నియంత్రణలో భాగంగా దీనిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఫిస్టుల శస్త్రచికిత్సలు దేశంలోని ప్రధాన ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్నాయి. ఇంతవరకు ప్రసూతి ఫిస్టులను అంతం చేసే అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా కొన్ని వివరాలను విన్నారు.

ఉదయ్ తరంగిణిలో ఇప్పుడు ఆరోగ్య జీవనం శీర్షికన కిడ్నీ వ్యాధులు నివారణ చర్యల గురించి డాక్టర్ ప్రియదర్శిని గారితో పరిచయం వింటారు. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి గారు.

0: ఆరోగ్య జీవనం కార్యక్రమానికి స్వాగతం. ఉస్మానియా హాస్పిటల్లో నెఫ్రాలజీ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా సేవలందిస్తున్న డాక్టర్ ప్రియదర్శిని గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. డాక్టర్ గారు నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
0: డాక్టర్ ప్రియదర్శిని గారు, మానవ శరీరంలో కిడ్నీలు ఎలా పనిచేస్తాయి?
1: సో కిడ్నీలు అనేవి మన బాడీలో దాన్ని క్లీనింగ్ ఆర్గన్స్ అంటాయండి. కిడ్నీలు బాడీని శుభ్రంగా ఉంచుతాయి, షార్ట్ గా చెప్పాలంటే శుభ్రంగా ఉంచుతాయి. సో కిడ్నీస్ ఫెయిల్ అయినప్పుడు అన్ని టాక్సిన్స్, చెడు పదార్థాలు అన్ని బాడీలోనే ఉంటాయన్నమాట. సో ఈ కిడ్నీస్ అనేవి ఏంటి అంటే, మానవునికి రెండు కిడ్నీస్ ఉంటాయండి. ఒక్కొక్క కిడ్నీ మనకి వెన్నుపూసకి ఆన్ ఈదర్ సైడ్ ఉంటాయి. అవి వచ్చేసి బీన్ షేప్డ్ ఆకారంలో ఉంటాయి. ఒక్కొక్క కిడ్నీ వచ్చి 150 to 200 grams ఉంటాయండి. అండ్ సైజ్ వచ్చేసి 9 to 12 centimeters ఉంటాయండి. ఇవి నార్మల్ సైజ్ ఆఫ్ ద కిడ్నీ, నార్మల్ వెయిట్ ఆఫ్ ద కిడ్నీ ఇన్ హ్యూమన్ బీయింగ్. సో ఇవి ఎలా క్లీన్ చేస్తాయి అనేది మనకి తెలుసుకోవాల్సిన అంశము. సో ఈ కిడ్నీలో ఏంటంటే నెఫ్రాన్స్ అనేవి కొన్ని ఉంటాయండి. ఈ ఫిల్టరింగ్ యూనిట్స్ అంటాం వాటిని. లైక్ మనకి ఎట్లా అయితే టీ కాఫీ ఫిల్టర్ వాడతామో సేమ్ థింగ్ లైక్ దాట్ వీ హ్యావ్ నెఫ్రాన్స్. ఈ నెఫ్రాన్స్ అనేవి బాడీలో ఒకటి రెండు కాదు, మనకి 1 to 2 million ఇన్ ఈచ్ కిడ్నీ ఉంటాయండి. సో ఒక నెఫ్రాన్ పాడైనా మనకి చాలా నెఫ్రాన్స్ ఉన్నాయి. కాకపోతే కొన్ని డిజీజెస్ ఏంటంటే ఈ నెఫ్రాన్స్ పాడైపోయాయి అంటే కనుక అప్పుడు కిడ్నీ ఫిల్టరింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది. సో అప్పుడు కిడ్నీ ఫంక్షన్ పనితీరు అంతా కూడా క్రమంగా జరగదు. సో ఇవి ఎలా చేస్తాయి అంటే, నార్మల్ గా మనకి బాడీలో ఉన్న రక్తం ఏదైతే ఉంటుందో అరౌండ్ 200 to 250 liters ఆఫ్ బ్లడ్ కిడ్నీ దగ్గరకు వస్తుంది ప్రతిరోజు. ఇందులో మనకి మోస్ట్ ఆఫ్ ద బ్లడ్ అవసరం పడుతుంది. ఓన్లీ 2-3 liters ఏదైతే చెడు పదార్థాలు ఉంటాయి, లైక్ టాక్సిన్స్ కానీ, యూరియా కానీ, క్రియాటినిన్ కానీ, ఇంకా వేరే చెడు పదార్థాలు ఉంటాయి, అవన్నీ యూరిన్ రూపంలో 2 to 3 liters బయటకు పంపించేస్తుంది అనమాట. సో సింపుల్ గా చెప్పాలంటే మనకి అరౌండ్ 250 liters ఆఫ్ బ్లడ్ వస్తే అందులో మొత్తం క్లీన్ చేసి అవసరం ఉన్నదంతా బాడీకి తీసేసుకుని 2 to 3 liters వరకు మాత్రం బయటకు పంపించేస్తుంది. సో ఈ నెఫ్రాన్స్ అనేవి ఏంటంటే చాలా కష్టపడే సెల్స్ అనమాట. సో దే వర్క్ వెరీ హార్డ్ దిస్ ఫంక్షన్. సో ఈ నెఫ్రాన్స్ తో పాటు కిడ్నీలో అదర్ ఫంక్షన్స్ కూడా చేస్తాయి అనమాట. ఫిల్టరింగ్ ఆర్గన్స్ ఐ హావ్ టోల్డ్ యూ, అండ్ క్లీనింగ్ ఆర్గన్స్ కూడా చెప్పాను. అది కాకుండా 3 important functions కూడా చేస్తుంది అది. సో ఒకటి బోన్ హెల్త్. కిడ్నీస్ కి బోన్ కి ఏంటి సంబంధం అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. సో కిడ్నీస్ ఏంటి అంటే వెరీ ఇంపార్టెంట్ హార్మోన్ సెక్రీట్ చేస్తుంది కాల్షియం అబ్జార్బ్ చేయడానికి. సో అది ఒకటి. సో అందుకే కిడ్నీస్ చక్కగా ఉంటాయి, మీ బోన్స్ కూడా చక్కగా ఉంటాయి. రెండోది కిడ్నీలో బ్లడ్ ప్రెషర్ ని కూడా రెగ్యులేట్ చేస్తుంది. అది ఎట్లా చేస్తుంది అంటే రెనిన్ అనే ఒక హార్మోన్ ని సింథసైజ్ చేయడం వల్ల. సో మీ కిడ్నీలు బాగుంటే బీపీ కూడా బాగుంటుంది. మూడోది కిడ్నీలు రక్తాన్ని కూడా రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో మీ కిడ్నీలు బాగున్నాయంటే మీకు రక్తహీనత ఉండదు. సో ఇది సింపుల్ కిడ్నీస్ ఫంక్షన్స్ అనమాట. రక్తహీనత లేకుండా చూస్తుంది, మీ బ్లడ్ ప్రెషర్ ని రెగ్యులేట్ చేస్తుంది, బోన్ హెల్త్ ని మెయింటైన్ చేస్తుంది, ఇన్ అడిషన్ టు క్లీనింగ్ ద బాడీ.
0: కిడ్నీలు ఆరోగ్యంగా ఉండడం కోసం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
1: అన్ని ఏజెస్ ఇండివిజువల్స్ మనము చాలా సింపుల్ థింగ్స్ ఉంటాయండి కిడ్నీస్ మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి. అది చాలా ఇంపార్టెంట్, చాలా సింపుల్ థింగ్స్. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ సింపుల్, కానీ చాలా సార్లు మనము నెగ్లెక్ట్ చేస్తాం. పర్వాలేదు ఒకటి రెండు ఇదే కదా చిన్న విషయాలని నెగ్లెక్ట్ చేస్తాం. సో మీకు కొన్ని మెజర్స్ చెప్తానండి ఎలా మనం కిడ్నీలు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అని. ఒకటి, మనకు అడిక్వేట్ గా వాటర్ తాగడం, హైడ్రేషన్. వాటర్ తాగడం అనేది చాలా చిన్న విషయంగా కనిపిస్తుంది, కానీ మేల్ ఆర్ ఫీమేల్ రిక్వైర్స్ అరౌండ్ 3 to 4 liters ఆఫ్ వాటర్. మళ్ళీ మనం చేసే పనితీరు బట్టి కూడా మనకి వాటర్ రిక్వైర్మెంట్ ఇంకా ఎక్కువగా ఉండొచ్చు. సో అడిక్వేట్ హైడ్రేషన్. సో మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకుని మిమ్మల్ని మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి, నేను ఈరోజు వాటర్ బాగా తాగానా. ఎందుకంటే వాటర్ తక్కువ తాగడం వల్ల కిడ్నీ స్టోన్స్ వస్తాయి, యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, ఇవి మళ్ళీ మళ్ళీ రావడం వల్ల కిడ్నీ ఫంక్షన్ పనితీరు దెబ్బతింటుంది. సో హైడ్రేషన్ ఇంపార్టెంట్. రెండో విషయం, పెయిన్ కిల్లర్స్ అస్సలు వాడకూడదు. సో చాలా మంది ఒకటే పెయిన్ కిల్లర్, నాకు ఇది నీ పెయిన్ ఉంది సో నేను పెయిన్ కిల్లర్స్ వేసుకుంటాను, ఒక నెలనే వేసుకుంటాను కదా, 2 నెలలే వేసుకుంటాను కదా అని అనుకుంటూ ఉంటారు. లేదండి. సో పెయిన్ కిల్లర్స్ అనేవి చాలా, దే ఆర్ వెరీ బ్యాడ్. అండ్ 1 or 2 tablets డెఫినెట్లీ ఓకే అండి, కానీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం చాలా మంది 1-2 tablets తో ఆపరు, దానికి అలవాటు పడిపోయి కంటిన్యూస్ గా తీసుకుంటారు 2-3 నెలలు, అప్పుడు కిడ్నీ డ్యామేజ్ స్టార్ట్ అయిపోతుంది. సో కొన్నిసార్లు కిడ్నీ డ్యామేజ్ అయిపోయిన తర్వాత వెనక్కి తీసుకురావడం చాలా కష్టం. సో పెయిన్ కిల్లర్స్ అనేవి ఖచ్చితంగా నువ్వు. మూడోది, ఇది హెర్బల్ మెడిసిన్స్ అంటామండి, హెర్బల్ మెడిసిన్స్, ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఇవన్నీ అనమాట. సో ఇవన్నీ కూడా ఎక్కువ ప్లాంట్ బేస్డ్ ప్రోడక్ట్స్ అండి, ఏవైతే మెడికేషన్స్ లో ఉంటాయో. సో ఇవన్నీ కూడా దే కెన్ కాస్ కిడ్నీ డిజీజ్. సో ఎస్పెషలీ ఇప్పుడు మనము ఇండివిజువల్స్ హూ హ్యావ్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఆల్రెడీ కిడ్నీ డిజీజ్ ఉన్న వాళ్ళు డెఫినెట్లీ ఇలాంటి మెడిసిన్స్ వాళ్ళు వాడకూడదు. సో అదర్ మెడిసిన్స్, ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ అస్సలు వాడకూడదు. నాలుగో విషయం, బీపీ, షుగర్ రెండు కూడా మీరు కంట్రోల్లో పెట్టుకోవాలి. సో అన్కంట్రోల్ బ్లడ్ ప్రెషర్ ఉంది అంటే కనుక మీ కిడ్నీస్ పోతాయి, అన్కంట్రోల్డ్ షుగర్స్ ఉన్నాయంటే కిడ్నీస్ పోతాయి. సో బీపీ, షుగర్ని ఖచ్చితంగా కంట్రోల్ చేసుకోవాలి. అండ్ అదర్ వన్ వచ్చేసి రెడ్ మీట్, రెడ్ మీట్ ఆపేసేయాలి. ఇంక్రీజ్, ట్రై టు ఇంక్రీజ్

0: ఇంక్రీజ్ యువర్ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్. మంచి లైఫ్ స్టైల్ మనం చేంజ్ చేసుకోవాలి, అంటే ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ ఎక్కువ కన్జ్యూమ్ చేయడానికి ట్రై చేయాలి. అదర్ వన్ వచ్చేసి వర్కౌట్, అంటే మిమ్మల్ని మీరు హెల్దీగా పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇఫ్ యూ కెన్ వర్కౌట్ దట్ ఈస్ రియలీ గ్రేట్. ఎట్లీస్ట్ 4 to 5 days ఇన్ అ వీక్ మనము వర్కౌట్ చేయగలిగితే గనక, బ్రిస్క్ వాకింగ్. యంగ్ ఇండివిజువల్స్ అయితే ఐ సజెస్ట్ దెమ్ టు గో ఫర్ బ్రిస్క్ వాకింగ్ ఆర్ జాగింగ్ ఆర్ కార్డియో అండ్ దెన్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్. ఇవన్నీ అనమాట, దే ఆర్ రియలీ గుడ్ టు ద కిడ్నీస్. దే హెల్ప్ యూ మెయింటైన్ కంప్లీట్ ఫిజిక్ అండ్ ఒక రొటీన్ మనం కనుక సెట్ చేసుకోగలిగితే దట్ ఈస్ రియలీ గుడ్ నాట్ ఓన్లీ ఫర్ కిడ్నీస్, ఫర్ ఓవరాల్ హెల్త్ ఆల్సో.
1: డాక్టర్ గారు, ఈ కిడ్నీలు అనారోగ్యానికి గురి కావడానికి ఎటువంటి కారణాలు ప్రధానంగా ఉంటాయి?
0: ఈ కిడ్నీలు పాడవడానికి ప్రధాన కారణాలు ఇండియాలోనే కాకుండా గ్లోబల్ గా కూడా వచ్చేసి డయాబెటీస్ అండి. సో డయాబెటీస్ ఈస్ ద లీడింగ్ కాజ్ ఆఫ్ కిడ్నీ డిజీజ్ గ్లోబలీ అండ్ ఆల్సో ఇన్ ఇండియా అనమాట. మోర్ సో ఇన్ ఇండియా, ఇండియాలో ఇంకెక్కువ కిడ్నీ డిజీజ్ బారిన పడే ఇండివిజువల్స్ ఉన్నారు. సో షుగర్ ఉన్న వాళ్ళు డెఫినెట్లీ హై రిస్క్ లో ఉంటారండి కిడ్నీ డిజీజ్ రావడానికి. సో వాళ్ళకి వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే కిడ్నీ వాళ్ళ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటున్నాయా లేదా. HbA1c అంటాం, అందరు డయాబెటిక్ ఇండివిజువల్స్ కి తెలిసే ఉంటుంది. సో HbA1c వచ్చేసి less than 7 ఉండాలండి. సో మీ షుగర్స్ మంచిగా ఉన్నాయా, HbA1c less than 7 ఉందా, ఫాస్టింగ్ షుగర్స్ less than 120 ఉండాలి, అట్లున్నాయా, అండ్ పోస్ట్ లంచ్ వచ్చేసి less than 160 ఉండాలి. సో ఇవన్నీ ఉన్నాయా, టార్గెట్ లెవెల్స్ అచీవ్ అవుతున్నామా లేదా అనేది కాన్స్టెంట్ గా చూసుకుంటా ఉండాలి. సమ్టైమ్స్ ఇవన్నీ బాగానే ఉన్నా కూడా ప్రోటీన్ పోయే ఛాన్స్ ఉంటాయి. సో ప్రోటీన్ ఏమైనా పోతుందా అని రెగ్యులర్ గా యూరిన్ టెస్ట్లు కూడా చేయించుకోవాలి. సో మీరు డయాబెటిక్ పేషెంట్ అయితే కనుక మీరు నెఫ్రాలజిస్ట్ ని తప్పనిసరిగా కలవాలి. మీ కిడ్నీ ప్రాబ్లమ్ సింటమ్స్ ఉండకపోవచ్చు, కాలవాపు మొహం వాపు ఏం ఉండకపోవచ్చు, బాగానే ఉన్నాను నేను, ఓన్లీ షుగర్ డాక్టర్ దగ్గరికి వెళ్తాను వాళ్ళు ఓన్లీ షుగర్ టెస్ట్ చేస్తారు, ఐఎమ్ హ్యాపీ అనుకోవడానికి లేదు. అండర్లైన్ కిడ్నీ డిజీజ్ కూడా ఉండొచ్చు. సో ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ప్రివెన్షన్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్. సో మనం టెస్ట్లు చేసుకుని మనకేమి లేదు అని నిర్ధారణ చేసుకోవడం బెటర్, లేకపోతే ఉంది అని నిర్ధారణ చేసుకున్న తర్వాత దానికి థెరపీలు వాడటం ఇంపార్టెంట్. సో డయాబెటిక్ ఇండివిజువల్స్ వన్ ఇంపార్టెంట్ కాజ్ అండి. రెండో కారణం బీపీ. బీపీ ఉన్న వాళ్ళకు కూడా కిడ్నీ డిజీజ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అగైన్ సేమ్ థింగ్ అండి, అన్కంట్రోల్డ్ బ్లడ్ ప్రెషర్స్ ఉన్నాయి అంటే డెఫినెట్లీ వాళ్ళు ఎట్ రిస్క్ ఉంటారు. సో బీపీ ఇండివిజువల్స్, షుగర్ ఉన్న వాళ్ళు రెగ్యులర్ గా కిడ్నీ చెకప్ చేసుకోవాలి. మూడో రకం వచ్చేసి ఎవరికైతే హార్ట్ డిజీజ్ ఉంటుందో, ఎవరికైతే లివర్ డిజీజ్ ఉంటుందో, ఎవరికైతే ఆటోఇమ్యూన్ డిజీజ్ ఉందో వాళ్ళు కూడా హైయెస్ట్ రిస్క్ ఆఫ్ కిడ్నీ డిజీజ్ ఉంటారు. ఇప్పుడు ముఖ్యంగా మనము ఆడవాళ్ళలో చూసినారనుకోండి, మిడిల్ ఏజ్డ్ ఆడవాళ్ళలో ఎవరికైతే అంటే కిడ్నీ డిజీజ్ ప్రెగ్నెన్సీ టైంలో తెలిసిందనుకోండి, వాళ్ళకి మళ్ళీ నార్మల్ అయిపోయే ఛాన్సెస్ ఉండొచ్చు. కానీ వీళ్ళు ఈ సెక్టర్ ఆఫ్ ఇండివిజువల్స్ మళ్ళీ ఫాలో అప్ కెళ్ళాలి రెగ్యులర్ గా. నా కిడ్నీ డిజీజ్ మంచిగా అయిపోయింది, బీపీ వచ్చింది వెళ్ళిపోయింది, షుగర్ వచ్చింది వెళ్ళిపోయింది అనుకోవడానికి లేదు. వీళ్ళు కూడా హై రిస్క్ ఆఫ్ కిడ్నీ డిజీజ్. సో టు సమ్ అప్ కాజెస్ వచ్చేసి బీపీ ఉన్నవాళ్ళు, షుగర్ ఉన్నవాళ్ళు, హార్ట్ డిజీజ్ ఉన్నవాళ్ళు, లివర్ డిజీజ్ ఉన్నవాళ్ళు, ఎవరికైతే ప్రెగ్నెన్సీ టైంలో కిడ్నీ డిజీజ్ వచ్చినా లేకపోతే బీపీ ఉన్నా, షుగర్ ఉన్నా, ఎవరికైతే రికరెంట్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నా లేదా ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ కిడ్నీ డిజీజ్ ఉన్నా, ఇంట్లో ఎవరికైనా డయాలసిస్ మీద ఉన్నా, వాళ్ళు డెఫినెట్లీ నెఫ్రాలజిస్ట్ ని చూడాలి. వాళ్ళ కిడ్నీ ప్రాబ్లం ఏం లేదని నిర్ధారణ చేసుకుంటూ ఉండాలి.
1: డాక్టర్ గారు చెప్పారు ఇప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో డాక్టర్ని సంప్రదించాలని. సంప్రదించగానే వాళ్ళకి ఎటువంటి పరీక్షలు చేయిస్తారు, వాళ్ళు ఎటువంటి పరీక్షలు చేయించుకోవాలి?
0: యా, సో కిడ్నీ ఫంక్షన్ ఇవాల్యుయేట్ చేయడం కొంచెం సింపులే అండి, మనమేం వరి అవ్వాల్సిన అవసరం లేదు. సో అన్ని సింపుల్ బ్లడ్ టెస్ట్ ఉంటాయి. సో కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అని చేస్తాము, రీనల్ ఫంక్షన్ టెస్ట్ అని చేస్తాము. సో రీనల్ ఫంక్షన్ టెస్ట్ లో మనం యూరియా, క్రియాటినిన్ ఇవి తెలుస్తాయి. సో నార్మల్ వాల్యూ వచ్చేసి యూరియా less than 40 ఉండాలండి, క్రియాటినిన్ less than 1 ఉండాలి. సో ఎనీ వాల్యూస్ అబౌవ్ దట్ ఉంది అంటే మనము అలర్ట్ అవుతాము. సో ఇది మనం చూసుకోవాల్సిన విషయము. అండ్ మూడో టెస్ట్ వచ్చేసి యూరిన్ టెస్ట్ అండి, కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ CUE అంటాము. ఇందులో మనం ఏం చూస్తామంటే ప్రోటీన్ ఏమైనా పోతుందా, బ్లడ్ ఏమైనా పోతుందా, యూరిన్ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా, ఈ మూడు ఇంపార్టెంట్ థింగ్స్ అందులో చూస్తామన్నమాట. సో బ్లడ్ ఏమైనా పోతుందా, యూరిన్ లో ప్రోటీన్ ఏమైనా పోతుందా, ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా. సింపుల్ యూరిన్ టెస్ట్ లో కూడా మనకు చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. తర్వాత అల్ట్రాసౌండ్ కిడ్నీ చేస్తామండి, కిడ్నీ సైజ్ ఎట్లుంది, ఏమైనా చిన్నగా అయిపోయినాయా, నార్మల్ సైజ్ ఉన్నాయా అనేది అల్ట్రాసౌండ్ చేస్తాము. అందులో కిడ్నీ సైజ్ మెయిన్ గా మనకు తెలుస్తుంది. సో ఇవి బేసిక్ టెస్ట్ అండి. బట్ ఇది దాటిన తర్వాత మనకి కొన్నిసార్లు రీనల్ బయోప్సీ అని కూడా చేస్తాము. ఎప్పుడైతే మనకి కిడ్నీ డిజీజ్ దేని వల్ల వచ్చిందో క్లియర్ గా లేకపోతే కొన్నిసార్లు మనం రీనల్ బయోప్సీ కూడా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే బయోప్సీలో మనకి కారణం తెలుస్తుంది, దాని ప్రకారం ట్రీట్మెంట్ ఉంటుంది అనమాట. సో అందుకు మనం బయోప్సీ అనేది కూడా కొన్ని సందర్భాల్లో మనం కొన్ని పేషెంట్స్ కి చేయాల్సి ఉంటుంది.
1: డాక్టర్ గారు 2-3 లీటర్ల వాటర్ ఖచ్చితంగా తాగాలని చెప్పారు. ఇప్పుడు మన ఈ చుట్టుపక్కల ఎక్కడ చూసినా చిన్న చిన్న RO ప్లాంట్లు కనిపిస్తున్నాయి, ఈ RO వాటర్ తెచ్చి తాగుతున్నారు. వీటిల్లో ఏముంటాయి ఏమి లేదని తెలియదు, ఇలాంటి వాటర్ తాగటం వల్ల కూడా కిడ్నీ డిజీజ్ పెరగడానికి కారణం అవుతుందా?
0: మన ఇంట్లో కూడా ఆరో అవన్నీ ఉంటుందండి. సో ఆరో వాటర్ తాగడం మంచిదే, కానీ అగైన్ వాట్ టైప్ ఆఫ్ ఆరో వాటర్ ఇన్స్టాల్ చేశారు ఆ ప్లేసెస్ లో అనేది మనకు కొంచెం క్లారిటీ ఉండాలి. మనకు తెలియనప్పుడు ఆ వాటర్ తాగకపోవడం బెటర్, ఇంటి నుంచి వాటర్ బాటిల్ క్యారీ చేయడం ఇస్ ద బెస్ట్ థింగ్ అండి. ఈ ఆరో మనం ఏదైతే చేస్తామో దర్ ఇస్ డిఫరెన్స్. ఇప్పుడు మనం డయాలిసిస్ లో వాడే

0: ఆర్ఓలో ఇంట్లో వాడే ఆర్ఓకి కొంచెం తేడా ఉంటుందన్నమాట. ఇప్పుడు సపోజ్ మనం ఫర్ ఎగ్జాంపుల్ డయాలసిస్ ఆర్ఓలో క్లోరిన్ అవన్నీ తీసేస్తాం, మనకి నార్మల్ గా కొంచెమైనా కావాలన్నమాట. సో మనకి హోమ్ ఇన్స్టాల్డ్ ఆర్ఓస్ లో డెఫినెట్లీ వాట్ ఎవర్ మినరల్స్ ఆర్ రిక్వైర్డ్ అవి దే ఆర్ రిటైన్, మొత్తం వెళ్ళిపోతాయని చెప్పడానికి లేదు. ఏవైతే మనకి హానికరమో సో డయాలసిస్ ప్లాంట్స్ లో ఉండే ఆర్ఓ ఆ విధంగా ఫంక్షన్ చేస్తుంది అన్నమాట. ఇంట్లో ఉన్న ఆర్ఓస్ డీసెంట్లీ హెల్తీ, దానివల్ల కిడ్నీ ఇష్యూస్ అయితే ఏమంతా రావు.
1: ఇప్పుడు డాక్టర్ గారు, మనం తినే ఆహారం సరిగ్గా లేకపోయినా, సపోజ్ ఇప్పుడు అంత ప్యాకింగ్ ఫుడ్స్ తింటున్నారు, ఇందాక మీరు చెప్పారు పిల్లలు మైదాతో చేసిన ఈ బేకరీ ఫుడ్స్ తినటం కూడా మంచిది కాదని, ఇట్లా ఏ ఏ ఫుడ్స్ తినకుండా ఉండటం మంచిది?
0: సో ఫుడ్స్ డైరెక్ట్లీ లింక్ టు కిడ్నీ డిజీజ్ అంటే ఇండైరెక్ట్ లింక్ ఉంటుందండి. ఎందుకు అంటే మనకి అది ఓవరాల్ లైఫ్ స్టైల్ అండి. సే ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రాసెస్డ్ ఫుడ్స్ తింటున్నాము, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఫ్రోజన్ ఫుడ్స్ లో ఎక్కువ సాల్ట్ ఉంటుంది. సో ఎక్కువ సాల్ట్ కన్స్యూమ్ చేయడం వల్ల హైపర్ టెన్షన్ రిస్క్ వస్తుందండి. సో హైపర్ టెన్షన్ రావడం వల్ల కిడ్నీ డిజీజ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో దట్ ఈస్ వన్ రిస్క్. రెండో విషయం బేకరీ ఫుడ్ ఐటమ్స్. సో బేకరీ ఫుడ్ ఐటమ్స్ ఆబ్వియస్లీ మైదా అండ్ ఆల్ అంత మంచిది కాదు, ఎందుకంటే దే కాజ్ ఒబెసిటీ అండి. లైక్ ఇవన్నీ మనకి ఫ్యూచర్ లో అండ్ ఆల్సో ఆయిల్ అవన్నీ కూడా మనకి వీ డోంట్ నో, రీహీట్ చేస్తారు వాళ్ళు, ఆయిల్ ఎందులో వేపుతారో తెలియదు, ఆ బిస్కెట్స్ ఎలా చేస్తారో మనకు తెలియదు. సో రీహీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో రీహీట్ చేసినప్పుడు రీహీటింగ్ ఈజ్ నాట్ గుడ్ అని చిన్నప్పటి నుంచి పిల్లలకి మనం నేర్పించాలి, హెల్దీ లైఫ్ స్టైల్ అలవాటు చేయాలి. సో మనము చిన్నప్పటి నుంచి వాళ్ళకి హెల్తీ ఆప్షన్స్ చూపించాలి. సో లేనప్పుడు వాళ్ళు కూడా ఏం చేస్తారు, ఇంట్లో ఉన్న బిస్కెట్లే తింటారు. సో మనకి చేంజ్ షుడ్ స్టార్ట్ ఎట్ హోమ్ అంటారు కదా, ఇంట్లో మనం ఆ చేంజ్ తీసుకురావాలి. సో మనం ఇంట్లో ఫస్ట్ కోల్డ్ బెవరేజెస్ ఏమీ పెట్టకూడదు, మనం తాగుతూ వాళ్ళని తాగద్దు అంటే అది కుదరదు. సో మనం ఫస్ట్ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి. రెండో విషయం మనం ఫ్రోజన్ ఫుడ్స్ తేవడం మానేసేయాలి, ఇంట్లో ఫ్రెష్ గా చేసుకోవచ్చు. హెల్దీ ఫుడ్ ఏంటి అంటే అవుట్ సైడ్ మైదా. సో మైదా లేని ఫుడ్డే డెఫినెట్లీ హెల్దీ ఫుడ్. బేకరీ ఐటమ్స్ అస్సలు కాదు, ఏదైనా ఎప్పుడో ఒకసారి ఫ్రెంచ్ ఫ్రైస్ ఓకే. సో హెల్దీ ఫుడ్ అంటే ఏం లేదండి. సో బ్యాలెన్స్డ్ ఫుడ్ ఉండాలి. ఒక ప్లేట్లో కార్బోహైడ్రేట్స్ ఉండాలి, కొంచెం ఫ్యాట్స్ ఉండాలి, కొంచెం ఫైబర్ ఉండాలి, ప్రోటీన్ ఉండాలి. సో రోజు కొంచెం రైస్, దాంతోపాటు క్యారెట్, కుకుంబర్, దెన్ చనా, ఇంకా అదర్ ఆప్షన్స్ పన్నీర్ ఉంది మనకి, సోయా చంక్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనము స్నాకింగ్ లాగా ఏదో ఒకటి ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో మనం ఎప్పుడైనా కూడా మనం ఇంటర్నెట్ లో సర్చ్ చేయొచ్చు ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్, ఇవి ఏ ఫామ్ లో దొరుకుతాయని మీరు కొడితే మీకు చాలా లిస్ట్ వస్తుంది. యూ కెన్ మీరు అవి తీసుకురావచ్చు ఇంట్లో, అవి ఇవ్వచ్చు వాళ్ళకి.
1: ఉస్మానియా హాస్పిటల్లో నెఫ్రాలజీ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా సేవలు అందిస్తున్న డాక్టర్ ప్రియదర్శిని గారు మా ఆకాశవాణి స్టూడియోకి విచ్చేసి మీ అమూల్యమైన సలహాలు అందించినందుకు ధన్యవాదాలు మేడం.
0: ధన్యవాదాలండి.

0: ఆరోగ్య జీవనం శీర్షికన కిడ్నీ వ్యాధులు నివారణ చర్యల గురించి డాక్టర్ ప్రియదర్శిని గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి గారు.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం.
0: కార్యక్రమంలో ఇప్పుడు వినండి స్వాతికిరణం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. గీత రచన సిరివెన్నెల, సంగీతం కెవి మహదేవన్.

0: ప్రముఖ తెలుగు చలనచిత్ర సినీ సంగీత దర్శకులు కీరవాణి గారు. తొంభై వసంతాల ఆకాశవాణి సంబరాలు కీరవాణి గారి రాకతో అంబరాన్నంటాయి.
1: ఆకాశవాణి అంటే రేడియో, రేడియో అంటే ఆకాశవాణి. ఆకాశవాణితో నా అనుబంధం 1970 నుంచి 90 వరకు కొనసాగిందండి.
0: కీరవాణి గారి మాటల తోటలో విహరిద్దాం. ఈ నెల 25వ తేదీ సోమవారం ఉదయం 10:03.
2: తెలుసా మనసా, ఇది ఏ జన్మ సంబంధము.
0: మీ ఆకాశవాణిలో 738 కిలోహెర్ట్స్ పై ఈ కార్యక్రమాన్ని న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
3: పూసింది పూసింది పున్నాగా, పూసంత నవ్వింది నీలాగా, సందేలలాగేసే సల్లంగా, దాని సన్నాయి జల్లోన సంపెంగా.
0: తప్పక ట్యూన్ చేసుకోండి

శ్రోతలకు ఒక ముఖ్య ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ సోమవారం 25వ తేదీ సాయంత్రం 7:15 పంట పశు విజ్ఞాన కార్యక్రమం ఇల్లు వాకిలిలో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ప్రసారం చేస్తుంది. ఇందులో మేలుజాతి పశు సంపద వృద్ధిలో కృత్రిమ గర్భధారణ ఆవశ్యకత, ఈ అంశం గురించి పశువైద్య సహాయ శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ జి కిరణ్ కుమార్ గారు రైతులు పశు పోషకులకున్న సందేహాలను నివృత్తి చేస్తారు. ఆసక్తిగల రైతులు, పాల ఉత్పత్తిదారులు, మాంస ఉత్పత్తిదారులు మీకున్న సందేహాల నివృత్తికి ఫోన్ చేయండి, ప్రామాణిక సమాధానాలు పొందండి. మీరు ఫోన్ చేయవలసిన టెలిఫోన్ నంబర్లు 040 ఎస్టీడీ కోడ్ను జత చేసి 2324-08-52, ఇంకో నంబరు 2324-08-52. ప్రకటన విన్నారు.

0: ఏంటి, ఏదో సీరియస్ గా వింటున్నావు?
1: హా, రేడియోలో మంచి ప్రోగ్రామ్ వస్తుంటే వింటున్నా.
0: ఒకవైపు ఐపీఎల్ అంటూ ఇంత క్రికెట్ ఫీవర్ నడుస్తూ ఉంటే నువ్వు రేడియో వింటున్నావా?

0: సరే, ఐపీఎల్ అంటున్నావు, క్రికెట్ అంటున్నావు, నీకు అసలు హర్ష భోగ్లే తెలుసా?
1: ఎందుకు తెలీదు, ఫేమస్ క్రికెట్ కమెంటేటర్ కదా, ఆయన కమెంటరీ చెప్తూ ఉంటే ఎంత ఇంట్రెస్టింగ్ గా వినేవాళ్ళవో తెలుసా?
0: ఆయన ప్రయాణం మొదలు పెట్టింది కూడా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంతోనేనంట.
1: అవునా?
0: అవును, యువవాణి ఇంగ్లీష్ కాంపియర్ గా.

0: అలాగే గొల్లపూడి మారుతిరావు గారు తెలుసు కదా.
1: ఆయనెందుకు తెలీదు, దర్శకులు రచయిత, నటుడిగా తెలుగునాట పరిచయం అక్కర్లేని పేరు ఆయనది.
0: ఆయన ప్రస్థానం కూడా ఆకాశవాణితోనే మొదలైందంట.
2: నా ముందు కొత్త ప్రపంచం ఆవిష్కృతమైంది. ఇది శ్రవణ మాధ్యమంలోంచి వచ్చిన వారికి కొత్తగా కలిసి వచ్చిన ఆకాశం. అన్ని మాధ్యమాల్లో పనిచేసిన వాడిగా ఇప్పటికీ నేను రేడియో నాటకానికే ప్రథమ స్థానాన్ని ఇస్తాను. సో బై ఫార్ రేడియో ఇస్ ది బెస్ట్ మీడియా.
0: రాజకీయ రంగమైనా, క్రీడారంగమైనా, సినిమా రంగమైనా, ఏ రంగంలో అయినా ఎదిగిన ఎంతో మంది ఆకాశవాణితోనే ప్రయాణం మొదలు పెట్టారంట.
1: అటా అటా అంటున్నావు, నీకెవరు చెప్పారు, నువ్వెక్కడ విన్నావు?
0: ఇంకెక్కడ, మన ఆకాశవాణిలోనే. 1936లో మొదలైన ఆకాశవాణి ఈ సంవత్సరంతో 90 వసంతాలు పూర్తి చేసుకుంటుంది. ఈ సందర్భంగా ప్రతిరోజు ఉదయం 10 గంటలకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఎంతో మంది గొప్పవారిని పరిచయాల ద్వారా, చర్చా కార్యక్రమాల ద్వారా మరొక్కసారి వారి ప్రయాణాన్ని మనకు గుర్తు చేస్తుంది.
1: అవునా? అయితే నేను వింటాను.
0: తప్పక వినాల్సిందే.

మరువకండి, ఆకాశవాణి 90 వసంతాల సందర్భంగా ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం ప్రతి ఉదయం 10 గంటలకు మీ అభిమాన ఆకాశవాణిలో.

0: ఉదయతరంగిణి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 8 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో సమాచార్ ప్రభాత్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.
1: सुनिए, क्या आपने पीएम सूर्य घर मुफ्त बिजली योजना के बारे में सुना है?
2: भारत सरकार का लक्ष्य 16

చేశారు. వార్ధి సహకారం డోలుపై శ్రీ సిఎం రామచంద్రుడు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి కళావతి రాగంలో త్యాగరాజస్వామి కృతి ఎన్నడు జూతును ఆదితాళం.

కళావతి రాగంలో త్యాగరాజస్వామి కృతి విన్నారు. ఇప్పుడు వినండి సుజన జీవన త్యాగరాజస్వామి కృతి ఖమాస్ రాగం రూపకతాళం.

ఖమాసరాగంలో త్యాగరాజస్వామి కృతి విన్నారు. ఇప్పుడు వినండి వాచస్పతి రాగంలో త్యాగరాజస్వామి కృతి కంఠచూడుమి ఆదితాళం.

వాచస్పతి రాగంలో త్యాగరాజస్వామి కృతి విన్నారు. కార్యక్రమంలో చివరిగా వినండి సహనరాగంలో త్యాగరాజస్వామి కృతి వందనము రఘునందన ఆదితాళం.

కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఇంతవరకు కాల్వటి వెంకటేశ్వర్లు గారి నాదస్వనం విన్నారు. డోలు సహకారం శ్రీ సీఎం రామచంద్రుడు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 9 గంటలు. వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు 19వ రోజ్గార్ మేళాలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ ప్రభుత్వ శాఖల్లో కొత్తగా నియమితులైన సుమారు 51,000 పైగా యువతకు నియామక పత్రాలు అందజేస్తారు. దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఈరోజు లీటరుకు 91 పైసల వరకు పెరిగాయి. ఇరాన్ ఉద్రిక్తలు హర్మోజ్ జలసంధిలో అంతరాయాల కారణంగా అంతర్జాతీయ ముడిచమురు

ఈరోజు లీటరుకు 91 పైసల వరకు పెరిగాయి. ఇరాన్ ఉద్రిక్తలు, హర్ముజ్ జలసంధిలో అంతరాయాల కారణంగా అంతర్జాతీయ ముడిచమురు ధరలు పెరగడంతో ఇంధన ధరలు గత 10 రోజుల్లో దాదాపు 5 రూపాయలు పెరిగాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు యాదగిరిగుట్టలో సుమారు 100 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. సరస్వతి అంత్యపుష్కరాల సందర్భంగా టూరిజం కార్పొరేషన్ కాళేశ్వరం పేరుతో ప్యాకేజీ టూర్లను ప్రకటించింది. ఈ ప్యాకేజీల్లో పుష్కర స్నానం, శ్రీ ముక్తేశ్వర స్వామివారి దర్శనంతో పాటు యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం సందర్శన కూడా ఉంది. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్లో తెలంగాణను దేశంలోని ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికబద్దంగా కృషి చేస్తున్నామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్బాబు చెప్పారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో జరిగే విత్తన వారోత్సవాలను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈరోజు ప్రారంభిస్తారు. రాష్ట్రంలో పంట కొనుగోళ్ల సంక్షోభం తీవ్రంగా ఉంటే దాన్ని పట్టించుకోకుండా ముఖ్యమంత్రితో సహా మంత్రులంతా అవాస్తవాలు మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారకరామారావు విమర్శించారు. రాష్ట ప్రభుత్వం ఇప్పటివరకు చేసిన పంట కొనుగోళ్లపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల కన్నా ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాష్ట్రంలో నిన్న అత్యధికంగా ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో 46.5 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలోని 16 జిల్లాల్లో 46 డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఐపీఎల్ క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా నిన్న రాత్రి హైదరాబాద్లో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుపై సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు 55 పరుగుల తేడాతో విజయం సాధించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎదురేట్ AIRNews_HPDని ఫాలో అవ్వండి. AIRNews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ ఉదయం 10 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా అన్నమయ్య చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, సంగీతం ఎంఎం కీరవాణి.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: ఇప్పుడు వినండి నమో వెంకటేశ చిత్రం కోసం మనోమేఘ పాడిన పాట. గీత రచన రామజోగేశాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: శ్రోతలకు ఒక ముఖ్య ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ సోమవారం 25వ తేదీ సాయంత్రం 7:15 పంట పశు విజ్ఞాన కార్యక్రమం ఇల్లు వాకిల్లో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ప్రసారం చేస్తుంది. ఇందులో మేలుజాతి పశు సంపద వృద్ధిలో కృత్రిమ గర్భధారణ ఆవశ్యకత ఈ అంశం గురించి పశు వైద్య సహాయ శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ జి కిరణ్ కుమార్ గారు రైతులు పశు పోషకులకున్న సందేహాలను నివృత్తి చేస్తారు. ఆసక్తిగల రైతులు, పాల ఉత్పత్తిదారులు, మాంస ఉత్పత్తిదారులు మీకున్న సందేహాల నివృత్తికి ఫోన్ చేయండి, ప్రామాణిక సమాధానాలు పొందండి. మీరు ఫోన్ చేయవలసిన టెలిఫోన్ నంబర్లు 040 SD కోడ్ను జత చేసి 2304-08-52 ఇంకో నంబరు 2304-08-52. ప్రకటన విన్నారు.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
0: కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఉన్నది ఒకటే జిందగీ చిత్రం కోసం దివ్య కుమార్, MM మనసి పాడిన పాట, శ్రీమణి రచన, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: శ్రోతలు చిత్రసీమ సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు హ్యాపీ డేస్ చిత్రం కోసం కార్తీక్ పాడిన పాట. గీత రచన వనమాలి, సంగీతం మిక్కిజే మేయర్.

0: ఒక తెలుగు చలన చిత్ర సినీ సంగీత దర్శకులు కీరవాణి గారు. తొంభై వసంతాల ఆకాశవాణి సంబరాలు కీరవాణి గారి రాకతో అంబరాన్నంటాయి.
1: ఆకాశవాణి అంటే రేడియో, రేడియో అంటే ఆకాశవాణి. ఆకాశవాణితో నా అనుబంధం 1970 నుంచి 90 వరకు కొనసాగిందండి.
0: కీరవాణి గారి మాటల తోటలో విహరిద్దాం. ఈ నెల 25వ తేదీ సోమవారం ఉదయం 10:03.
2: తెలుసా మనసా, ఇది ఏ జన్మ సంబంధము.
0: మీ ఆకాశవాణిలో 738 కిలోహెర్ట్స్ పై ఈ కార్యక్రమాన్ని న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.

0: ఏంటి, ఏదో సీరియస్ గా వింటున్నావు?
1: హా, రేడియోలో మంచి ప్రోగ్రామ్ వస్తుంటే వింటున్నా.
0: ఒకవైపు ఐపీఎల్ అంటూ ఇంత క్రికెట్ ఫీవర్ నడుస్తూ ఉంటే నువ్వు రేడియో వింటున్నావా?
2: వందనం ఆకాశవాణికి, వందనం అమృత శ్రేణికి.
1: సరే, ఐపీఎల్ అంటున్నావు, క్రికెట్ అంటున్నావు, నీకు అసలు హర్ష భోగ్లే తెలుసా?
0: ఎందుకు తెలీదు, ఫేమస్ క్రికెట్ కమెంటేటర్ కదా, ఆయన కమెంటరీ చెప్తూ ఉంటే ఎంత ఇంట్రెస్టింగ్ గా

0: అలాగే గొల్లపూడి మారుతిరావు గారు తెలుసు కదా.
1: ఆయనెందుకు తెలీదు, దర్శకులు రచయిత, నటుడిగా తెలుగునాట పరిచయం అక్కర్లేని పేరు ఆయనది.
0: ఆయన ప్రస్థానం కూడా ఆకాశవాణితోనే మొదలైందంట.
2: నా ముందు కొత్త ప్రపంచం ఆవిష్కృతమైంది. ఇది శ్రవణ మాధ్యమంలోంచి వచ్చిన వారికి కొత్తగా కలిసి వచ్చిన ఆకాశం. అన్ని మాధ్యమాల్లో పనిచేసిన వాడిగా ఇప్పటికీ నేను రేడియో నాటకానికే ప్రథమ స్థానాన్ని ఇస్తాను. సో బై ఫార్ రేడియో ఇస్ ది బెస్ట్ మీడియా.
0: రాజకీయ రంగమైనా, క్రీడారంగమైనా, సినిమా రంగమైనా, ఏ రంగంలో అయినా ఎదిగిన ఎంతో మంది ఆకాశవాణితోనే ప్రయాణం మొదలు పెట్టారంట.
1: అటా అటా అంటున్నావు, నీకెవరు చెప్పారు, నువ్వు ఎక్కడ విన్నావు?
0: ఇంకెక్కడ, మన ఆకాశవాణిలోనే. 1936లో మొదలైన ఆకాశవాణి ఈ సంవత్సరంతో 90 వసంతాలు పూర్తి చేసుకుంటుంది. ఈ సందర్భంగా ప్రతిరోజు ఉదయం 10 గంటలకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఎంతో మంది గొప్పవారిని పరిచయాల ద్వారా, చర్చా కార్యక్రమాల ద్వారా మరొక్కసారి వారి ప్రయాణాన్ని మనకు గుర్తు చేస్తుంది.
1: అవునా? అయితే నేను వింటాను.
0: తప్పక వినాల్సిందే.

మరొకండి ఆకాశవాణి 90 వసంతాల సందర్భంగా ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం ప్రతి ఉదయం 10 గంటలకు మీ అభిమాన ఆకాశవాణిలో.

చిత్రసీమలో ఇప్పుడు వినండి కేరింత చిత్రం కోసం కార్తీక్ పాడిన పాట. గీత రచన రామజోగేశాస్త్రి, సంగీతం మిక్కిజి మేయర్.

0: చిత్రసీమ సినిమా పాటలు విన్నారు.
1: ప్రముఖ తెలుగు చలనచిత్ర సినీ సంగీత దర్శకులు కీరవాణి గారు. తొంభై వసంతాల ఆకాశవాణి సంబరాలు కీరవాణి గారి రాకతో అంబరాన్ని అంటాయి.
2: ఆకాశవాణి అంటే రేడియో, రేడియో అంటే ఆకాశవాణి. ఆకాశవాణితో నా అనుబంధం 1970 నుంచి 90 వరకు కొనసాగిందండి.
1: కీరవాణి గారి మాటల తోటలో విహరిద్దాం. ఈ నెల 25వ తేదీ సోమవారం ఉదయం 10:03.
3: తెలుసా మనసా, ఇది ఏ జన్మ సంబంధము.
1: మీ ఆకాశవాణిలో 738 కిలో హెడ్స్ పై ఈ కార్యక్రమాన్ని న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు 19వ రోజ్గార్ మేళాలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ ప్రభుత్వ శాఖల్లో కొత్తగా నియమితులైన సుమారు 51 వేలకు పైగా యువతకు నియామక పత్రాలు అందజేస్తారు. దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఈరోజుకు లీటర్కు 91 పైసల వరకు పెరిగాయి. ఇరాన్ ఉద్రిక్తలు హర్మోజ్ జలసంధ్య

ఇందులో అంతరాయాల కారణంగా అంతర్జాతీయ ముడి చమురు ధరలు పెరగడంతో ఇంధన ధరలు గత 10 రోజుల్లో దాదాపు 5 రూపాయలు పెరిగాయి. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో 4 రోజుల భారత్ పర్యటన కోసం కోల్కతా చేరుకున్నారు. భారత్తో వాణిజ్యం, రక్షణ, సాంకేతికత, ఇండో పెసిఫిక్ వ్యూహాత్మక సహకారంపై ఆయన కీలక చర్చలు జరుపుతారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు యాదగిరిగుట్టలో సుమారు 100 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. సరస్వతి అంత్యపుష్కరాల సందర్భంగా టూరిజం కార్పొరేషన్

వారోత్సవాలను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈరోజు ప్రారంభిస్తారు. రాష్ట్రంలో పంట కొనుగోళ్ల సంక్షోభాన్ని పట్టించుకోకుండా ముఖ్యమంత్రి సహా మంత్రులంతా అవాస్తవాలు మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారక రామారావు విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు చేసిన పంట కొనుగోళ్లపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల కన్నా ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాష్ట్రంలో నిన్న అత్యధికంగా ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో 46.5 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలోని 16 జిల్లాల్లో 46 డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఐపీఎల్ క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా నిన్న రాత్రి హైదరాబాద్లో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుపై సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 55 పరుగుల తేడాతో విజయం సాధించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎదురేట్ AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ ఉదయం 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: ఆకాశవాణి ఇప్పుడు సమయం 10:03. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి 90 వసంతాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా శ్రోతలకు చేరువలో ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమం వింటారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు.
2: కాంతివేగ పౌనఃపున్యాలతో విద్యుత్ అయస్కాంత తరంగాలను మాడ్యులేట్ చేయడం ద్వారా తీగల ఆధారం లేకుండా గాలిలో శబ్ద సంకేతాలను ప్రసారం చేసే ప్రక్రియను దూరశ్రవణ ప్రక్రియ అంటాం. ఇలాంటి ప్రసారాలను వినటానికి ఉపయోగించే సాధనాన్ని రేడియో అంటాం.

ఇంటర్నెట్, టీవీలు, ఓటీటీలు ఇవేవీ లేని రోజుల్లో రేడియో ఒక్కటే వార్తలను, వినోదాన్ని అందించిన ఏకైక సాధనంగా ప్రజల మన్ననలు చూరగొన్నది.

0: రేడియో ఎన్నో సంచలనాలు సృష్టించింది. స్వాతంత్ర పోరాటంలో పలు ప్రజా ఉద్యమాల్లో రేడియో ప్రజలకు బాగా చేరువైంది.
1: First glimpse as the Rajputana came alongside at Marseille. And there's a woman of whom you've probably all read, but never seen in a picture. Miss Madeleine Slade, the English daughter of an admiral, who now prefers to be known as Malara Ben. She's one of Mr. Gandhi's most devout disciples. She's leading the way ashore now. And just behind her comes Mr. Gandhi, dressed as he said he would be, in just his loincloth, even in the chilly climes of Europe. He's carrying with him his pots and pans, which he declared at the customs.
0: రోజు మూడు పూటలా పలు భాషల్లో వార్తలను ప్రసారం చేస్తూనే పాటలు, జానపద గీతాలు,

0: శాస్త్రీయ లలిత సంగీత వ్యవసాయ కార్యక్రమాలు.
1: మన జిల్లాలో 67 రైతు వేదికలు ఉన్నాయండి. ఈ రైతు వేదికల్లో ప్రతి మంగళవారం శాస్త్రవేత్తలతో రైతులకు మీటింగ్ నిర్వహిస్తున్నాం. ఇప్పుడు వేసుకునే పంటల మీద ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అదేవిధంగా పంటలకు కావాల్సిన విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.
0: క్విజ్, కథానిక, సినిమా ఆడియోలు ఇలా అన్నింటినీ సమపాలలో ప్రసారం చేసిన రేడియో ప్రజల మనసును ఆకట్టుకుంది.

0: ఓ 2 దశాబ్దాల క్రితం వరకు పెద్ద చిన్న అందరికీ అత్యంత ఇష్టమైన వ్యాపకం రేడియో వినటం.
1: భరతమాత ముద్దుబిడ్డలలో రాజ్యాంగ నిర్మాతగా భాషించి భారతరత్నమైనాడు డాక్టర్ అంబేద్కర్ గారు.
2: విద్యార్థిని విద్యార్థులు దాదాపుగా అన్ని లెసన్స్ తరువుగా చదివి ఉంటారు. ఇక్కడ పరీక్ష పేపర్ రాసేటప్పుడు వారికున్న సమయాన్ని దృష్టిలో ఉంచుకుని, అలాగే ప్రతి పాఠములో కూడా ఏ ప్రశ్నలు వస్తాయో పాత ప్రశ్న పత్రాలని అవగాహన చేసుకుని చదవటం, ఒక ప్రణాళికబద్ధంగా చదివితేనే ఈ ఉన్నటువంటి 30 రోజుల్లో వాళ్ళ పరీక్షలో అత్యధిక మార్కులు సంపాదించే అవకాశం ఉందండి.
0: బాగా నచ్చిన పాట ఏంటి?
3: ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా, నిదుర మరిసి నిదురపోకుమా.
0: ఈ పాట ఎప్పుడున్నారు మీరు, గుర్తుందా?
3: ఈ నాకప్పుడు 7-8 సంవత్సరాలు నా వయసు. భూమి కోసమని ఘంటసాల గారు పాడిన పాట అది. నాకు ఎప్పుడు పొద్దు పొద్దు దారిలో ఇదే పాట ఎక్కువ పాడుకుంటూ పోతాను.
4: వంట ఏం చేసి తగలెట్టావు?
5: వంట తగలెట్టలా, గ్యాస్ తగలెట్టి వంట వెలగబెట్ట.
4: అదే, ఏం వెలగబెట్టావని అడుగుతున్నాను.
5: ఇంట్లో అన్ని నిండుకుంటే ఏం వెలగబెడతాను? చారు పెట్టి కాసిని బొడియాలు వేయించాను.
4: పోన్లే, అదన్నా చేసావు.
0: అసలు రేడియో పుట్టక అనేది ఏంటి అనే విషయానికి వస్తే, విద్యుత్ అయస్కాంత శక్తి గల రేడియో తరంగాలను ముందుగా జర్మన్ భౌతిక శాస్త్రవేత్త హెన్రిచ్ హెర్ట్జ్ 1886లో గుర్తించారు. రేడియో తరంగాలను తొలిసారిగా గుర్తించిన హెన్రిచ్ హెర్ట్జ్ పేరిట రేడియో తరంగాల ఫ్రీక్వెన్సీని హెర్ట్జ్లలో కొలవడం మొదలైంది. 1895-96 నాటికి రేడియో తరంగాల ద్వారా ప్రసారాలను ఆచరణలో సాధించిన వాడు

ఇటాలియన్ శాస్త్రవేత్త గుగ్లీ ఎల్మో మార్కోని అమెరికాలోని ఫిటర్స్బర్గ్ లో నెలకొల్పిన తొలి రేడియో ప్రసార కేంద్రం 1920 నవంబర్ 2 ప్రారంభమైంది. అమెరికా అధ్యక్షుడిగా హార్డింగ్ ఎన్నికయ్యారనే వార్తతో ఫిటర్స్బర్గ్ కేంద్రం నుంచి ప్రపంచంలోనే తొలిసారిగా రేడియో వార్తా ప్రసారం మొదలైంది. ఇంగ్లాండ్లో 1922 అక్టోబర్ 18 బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ బిబిసి స్థాపించబడింది. బిబిసి 1922 నవంబర్ 14 నుంచి లండన్ కేంద్రంగా తన ప్రసారాలను ప్రారంభించింది. రేడియో ప్రసారాలను ఐక్యరాజ్య సమితి పరిధిలోని ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్స్ యూనియన్ నియంత్రిస్తూ ఉంటుంది.

0: 1923లో రేడియో క్లబ్ ఆఫ్ బాంబే దేశంలోనే తొలిసారిగా రేడియో ప్రసారాలను ప్రారంభించింది. జూలై 23, 1927న బ్రిటిష్ హయాంలో తొలి రేడియో స్టేషన్ బాంబేలో ప్రారంభమైంది. ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ నెలకొల్పిన ఆ రేడియో స్టేషన్ను అప్పటి వైస్రాయ్ లార్డ్ ఇర్విన్ ప్రారంభించారు. 1936లో ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ పేరు ఆలిండియా రేడియోగా మారింది. ఆలిండియా రేడియో అధికారికంగా 1956 నుండి ఆకాశవాణిగా పిలువబడుతోంది. ఆలిండియా రేడియో నినాదం బహుజన హితాయ బహుజన సుఖాయ. ఆలిండియా రేడియో ప్రభుత్వ అధికారిక రేడియో ప్రసార సంస్థ. ఇది భారత ప్రభుత్వ సమాచార ప్రసార యంత్రాంగ ఆధ్వర్యంలో స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రసార భారతి యొక్క విభాగం. దూరదర్శన్ కూడా ప్రసార భారతిలో భాగమే. దేశాభివృద్ధిలో ప్రభుత్వాధీనంలో ఉన్న రేడియో అన్ని రంగాలలోనూ సమాచారాన్ని ఇస్తూ దేశ సమగ్రతకు అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతోంది. స్వాతంత్ర్యం వచ్చే నాటికి మన దేశంలో 6 ఆలిండియా రేడియో కేంద్రాలు మాత్రమే ఉండేవి. అవి బొంబాయి, కలకత్తా, ఢిల్లీ, మద్రాసు, తిరుచిరాపల్లి, లక్నో కేంద్రాలు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 479 ఆలిండియా రేడియో కేంద్రాలు పనిచేస్తున్నాయి. ఆలిండియా రేడియో యొక్క 100వ స్టేషన్ వరంగల్ను 1990 మార్చి 2న నెలకొల్పారు. హైదరాబాద్లో మెహబూబ్ అలీ అనే తపాలా ఉద్యోగి 1937లో రేడియో స్టేషన్ను ప్రారంభించారు. 1935లో ఈ రేడియో స్టేషన్ను అప్పట్లో హైదరాబాద్ను పరిపాలిస్తున్న నిజాం రాజు స్వాధీనం చేసుకున్నాడు. 1939లో హైదరాబాద్ రేడియో స్టేషన్కు దక్కన్ రేడియోగా పేరు మార్చారు. హైదరాబాద్ రేడియో స్టేషన్ నుంచి అప్పట్లో జరిగే ప్రసారాలు ఎక్కువగా ఉర్దూలో ఉండేవి.
1: వజీరాజం మోదీ బ్రిక్స్ సమిట్ మే శిరకత్ కే లియే పహంచే జోహాన్స్బర్గ్. ఎయిర్పోర్ట్ పర్ వజీరాజం కా కియా గయా పుర్తగాల్ ఇస్తిక్బాల్. సీఎం కేసీఆర్ కల్ కరేంగే మెదక్ కా దౌరా. వజీర్ హరీష్ రావు నే కహా బీఆర్ఎస్ కీ హిక్మత అమలీ

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 మెగాహెర్ట్స్ పై ఎఫ్ఎం మీటర్ల ద్వారా 1989 మార్చి 24 తన కార్యక్రమాలను శ్రోతలకు అందించడం ప్రారంభించింది. ఎన్నో కార్యక్రమాలు రూపొందించి అందరి హృదయాలు దోచుకుంది. గోదారి కిన్నెర, కుంకుమ భరిణల లాంటి చారిత్రక నాటకాలు ఎన్నో రూపొందించి జాతీయ స్థాయిలో అవార్డులు కైవసం చేసుకుంది.

0: ఇవే కాకుండా రూపకాలు, ప్రసంగాలు, నాటికలు ఇలా ఎన్నో రూపొందించి శ్రోతలను అలరించింది ఆకాశవాణి.
1: హాస్పిటల్లో ఉన్న నెల రోజుల తరువాత ఒకరోజు దాసరి శిష్యులతో, ఏమయ్యా నోటితో అన్నం తినలేను, నడవలేను, ఏమిటయ్యా నాకి కర్మ, ఇంకా ఈ బ్రతుకు నాకు అవసరమా అని ఫస్ట్ టైం నైరాశ్యంతో మాట్లాడారు దాసరి. శిష్యులందరి కళ్లల్లో నీళ్లు తిరిగాయి.

సార్, మీరేనా ఇలా మాట్లాడేది? అనుకున్నవి, అసాధ్యం అనుకున్నవి అన్నీ సాధించారు. ఎన్నో ఆటుపోట్లు తిన్నారు. మీరు ఫెయిల్ అవ్వరు సార్, తప్పకుండా గెలుస్తారు సార్, ఇంటికి మామూలుగా తిరిగి వస్తారు అన్నారు. దాసరి ఒక చిన్న నవ్వు నవ్వారు. ఆయన మేధావి, ఆయనకు అన్నీ తెలుసు. తెలిసి అడుగుతారు, అడిగి చెప్పించుకుంటారు. డాక్టర్లు మే 29వ తేదీన ఆపరేషన్ డేట్ ఫిక్స్ చేశారు.

ఆకాశవాణి ద్వారా ప్రతి ఏటా శ్రీరామనవమి, శ్రీరామ పట్టాభిషేకం, ముక్కోటి ఉత్సవాలతో పాటు 2015లో నిర్వహించిన గోదావరి మహాపుష్కరాలు ప్రత్యక్ష ప్రసారంగా శ్రోతలకు అందించింది ఆకాశవాణి కొత్తగూడెం.

ఆల్ ఇండియా రేడియో పరిధిలోకి తెచ్చింది. తెలుగులో కూడా రేడియో ప్రసారాలు జరిగేవి. 1938 జూన్ 16 మద్రాసులో రేడియో స్టేషన్ ప్రారంభం కావటంతో అప్పటినుంచి తెలుగులో రేడియో ప్రసారాలు మొదలయ్యాయి. రేడియో కార్యక్రమాల్లో భాగంగా తొలి తెలుగు ప్రసంగం చేసిన ఘనత గిడుగు రామమూర్తి పంతులకు దక్కింది. సజీవమైన తెలుగు అనే అంశంపై గిడుగు 1938 జూన్ 18 15 నిమిషాల ప్రసంగం చేశారు. మద్రాసు కేంద్రం నుంచి ప్రసారమైన తొలి తెలుగు నాటకం అనార్కలి. ఇది 1938 జూన్ 24 8:30 ప్రసారమైంది.

మద్రాసు కేంద్రం నుంచి తొలి తెలుగు వ్యాఖ్యాతగా మల్లంపల్లి ఉమా మహేశ్వరరావు గారు పనిచేశారు. పిల్లల కార్యక్రమాల ద్వారా ఆయన రేడియో తాతయ్యగా ప్రసిద్ది పొందారు. 1948 డిసెంబర్ 1 విజయవాడలో రేడియో స్టేషన్ ప్రారంభమైంది. 1963 విశాఖపట్నం, కడపలలో ఆల్ ఇండియా రేడియో స్టేషన్లు ప్రారంభమయ్యాయి.

ఆకాశవాణి ద్వారా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం సినిమా పాటలే కాకుండా పల్లె జీవన విధానం, వారి యొక్క స్థితిగతులు, వారి సంస్కృతి సంప్రదాయాల మేళవింపుతో మా ఊరు, జీవన సరళి, జీవన స్రవంతి, ఇలా ఎన్నో కార్యక్రమాలు గిరిసీమల ద్వారా గిరిజనుల పాటలు, గిరిజన సంస్కృతి సంప్రదాయాలు, గిరిజనుల అభివృద్ది కోసం అధికారుల ప్రసంగాలు, పరిచయ కార్యక్రమాలను అందించింది ఆకాశవాణి. భారత ప్రభుత్వ సూచన మేరకు సంస్కార్ గీత్ ఈ కార్యక్రమాన్ని గిరిజన సంస్కృతి సంప్రదాయాలను మారుమూల ప్రాంతాలలో రికార్డు చేసి శ్రోతలకు ఎన్నో ఆచార వ్యవహారాలను, సంప్రదాయాలను పరిచయం చేసింది ఆకాశవాణి.

అప్పటి వరకు షార్ట్ వేవ్ మీటర్స్, మీడియం వేవ్ మీటర్స్ లో ఉన్న రేడియో ప్రసారాలు, ఆ తర్వాత ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ అంటే ఎఫ్ఎం రేడియోగా అభివృద్ధి చెందింది. ఎఫ్ఎం రేడియో ఛానల్స్ కు పరిమిత ప్రాంతంలోని ప్రజల అభిరుచులు, సంస్కృతి ముఖ్యం. అనేక ప్రైవేట్ సంస్థలు దేశవ్యాప్తంగా ఎఫ్ఎం రేడియో ఛానళ్లను ప్రారంభించాయి.

ఆకాశవాణి వివిధ ఎఫ్ఎంలను కూడా ప్రారంభించింది. ఎఫ్ఎం ఛానళ్ల ప్రసార కవరేజీ 200 కిలోమీటర్ల వరకు అంతకంటే తక్కువ ఉంటుంది. భారతదేశంలో మొట్టమొదటి ప్రైవేట్ ఎఫ్ఎం రేడియో స్టేషన్ రేడియో సిటీ బెంగళూర్ 2001 జూలై 3న ఇది ప్రారంభమైంది. డక్కన్ టెలివిజన్ సేవలను 1976 ఏప్రిల్ 1లో రేడియో నుంచి విడదీశారు. 1959 సెప్టెంబర్ 15న టెలివిజన్ సేవలు ఒక చిన్న ట్రాన్స్మీటర్తో మొదలైనాయి. తొలితరం తెలుగు రేడియో ప్రసారాలు మరియు వ్యాఖ్యాతల చరిత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుంది. 1930-40 దశక కాలంలో మద్రాస్, హైదరాబాద్ కేంద్రాల నుంచి తెలుగు ప్రసారాలు ప్రారంభమయ్యాయి.

0: ప్రతి నెలా రేడియో ద్వారా భారత ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోదీ గారి మనసులోని మాట మన్ కీ బాత్ ఈ కార్యక్రమాన్ని భారత ప్రజలతో ఉన్న సృజనాత్మకతను గుర్తించి ప్రోత్సహించి ప్రతి నెల చివరి ఆదివారం మన ముందుకు వస్తారు మన భారత ప్రధాని. కరెంటు ఉన్నా లేకపోయినా, సిగ్నల్తో పని లేకుండా, పనిలో ఉన్నా పొలంలో ఉన్నా మన్ కీ బాత్ ద్వారా మనకు చేరువయ్యారు మన భారత ప్రధాని.
1: పర్యావరణ సంరక్షణ కు లేకర్ శురు కియే గయే ఇస్ అభియాన్ మే దేశ్ కే కోనే కోనే మే లోగో నే కమా

0: తొలితరం తెలుగు రేడియో రంగంలో ఎందరో ప్రముఖులు ఉన్నారు. గిడుగు రామమూర్తి పంతులు. రేడియోలో తొలి తెలుగు ప్రసంగం చేసిన ఘనత గిడుగు రామమూర్తి పంతులకు దక్కుతుంది. జూన్18, 1938 మద్రాసు రేడియో స్టేషన్ నుండి సజీవమైన తెలుగు అనే అంశంపై ఆయన 15 నిమిషాల ప్రసంగం చేశారు. మాడపాటి హనుమంతరావు గారు. ఈయన హైదరాబాదులోని దక్కన్ రేడియోలో తెలుగు కార్యక్రమాలను పెంచేందుకు విశేషంగా కృషి చేశారు. బాలాంధ్రపు రజనీకాంతరావు గారు. ఆలిండియా రేడియోలో ప్రముఖ వాగ్గేయకారుడిగా, ప్రయోక్తగా రేడియో ప్రసారాలలో కొత్త ఒరవడిని తీసుకొచ్చారు. గుమ్మడి వెంకటేశ్వరరావు. నటుడు కాకముందు తొలి రోజుల్లో నాటకాలలో వ్యాఖ్యాతగా, నటుడిగా రేడియోలో కనిపించేవారు. శ్రీరంగం శ్రీనివాసరావు. రేడియో నాటకాలకు ప్రసంగాలకు శ్రీశ్రీకళం ఒక ప్రత్యేక ఆకర్షణగా ఉండేది.
1: విరామమెరుగక పరిశ్రమించే బలం ధరిత్రికి బలికావించే కర్షక వీరుల కాయం నిండా కాలువ కట్టే ఘర్మ జలానికి ఘర్మ జలానికి ధర్మ జలానికి ఘర్మ జలానికి ఖరీదు లేదు. నరాల బిగు కరాల సత్తువ వరాల వర్షం కురిపించాలని ప్రపంచ భాగ్యం వర్ధిల్లాలని గనిలో వనిలో కార్ఖానాలో పరిప్లవిస్తూ ధనిక స్వామికి దాస్యం చేస్తూ యంత్రభూతముల కోరలతోమే కార్మిక వీరుల కన్నుల నిండా కనకన మండే గలగల తొనకే విలాపాత్మలకు విషారాశులకు ఖరీదు పెట్టే శరాబు లేదో. కావున లోకపు అన్యాయాలు కాల్చే ఆకలి కూల్చే వేదన దారిద్ర్యాలు దౌర్జన్యాలు బహిష్కరించే పాటలు తీస్తూ పాటలు రాస్తూ నాలుగు కదిలే నవ్య కవిత్వం కార్మిక లోకపు కళ్యాణానికి శ్రామిక లోకపు సౌభాగ్యానికి సమర్పణంగా సమర్చనంగా త్రిలోకాలలో త్రికాలలో శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే

0: కష్ట జీవులకు కర్మవీరులకు నిత్య మంగళం నిర్దేశిస్తూ, స్వస్తివాక్యములు సంధానిస్తూ, స్వర్ణవాక్యములు సంధావిస్తూ, యథార్థ జీవిత యథార్థ దృశ్యం పునాదిగా ఇక జనించబోయే భావి వేదముల జీవనాదములు జగత్తుగంతా.
1: మద్రాసు రేడియో స్టేషన్ జూన్ 16, 1938 ప్రారంభమై తెలుగు ప్రసారాలకు ప్రధాన కేంద్రంగా ఉండేది దక్కన్ రేడియో హైదరాబాద్. ఇది 1939 హైదరాబాద్ రేడియో స్టేషన్ దక్కన్ రేడియోగా పేరు మార్చారు. ఇక్కడ ఉర్దూతో పాటు తెలుగులో కూడా కార్యక్రమాలు ప్రసారమయ్యేవి. ఎఫ్ఎం రేడియోలో తెలుగు కార్యక్రమాల రూపకల్పన ఒక కళాత్మకమైన, బాధ్యతాయుతమైన ప్రక్రియ. తెలుగు శ్రోతలను ఆకట్టుకోవడానికి, వినోదం ఇంకా సమాచారాన్ని అందించడానికి రేడియో జాకీలు, ప్రోగ్రాం నిర్మాతలు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తారు.
2: ఎఫ్ఎం రేడియో రూపకల్పనలోని ముఖ్య అంశాలు ఈ విధంగా ఉన్నాయి. కార్యక్రమాల ప్రణాళిక. ప్రైమ్ టైం ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి 9 గంటల వరకు. ఈ సమయాల్లో మనుషులు ఆఫీసులకు, కాలేజీలకు వెళ్లేటప్పుడు, తిరిగి వచ్చేటప్పుడు ఉత్సాహభరితమైన పాటలు, స్థానిక వార్తలు, ట్రాఫిక్ అప్డేట్స్ అందిస్తారు.

ఇక మధ్యాహ్న కార్యక్రమాలు. ఇళ్లలో ఉండేవారి కోసం, హౌస్ వైఫ్స్ కోసం ప్రేమ కథలు, వంటల చిట్కాలు, పాత పాటలు, చిట్చాట్ కార్యక్రమాలు అనేవి ప్రసారమవుతాయి.

0: ఇక రాత్రి వేళ కార్యక్రమాలలో ప్రశాంతమైన సంగీతం, భక్తి పాటలు లేదా కథలు కార్యక్రమాలు అనేవి ఉంటాయి.
1: కాశీనామ సంస్మరణ శివులకు పరమ ముక్తిదాయకం కదా. కాశీని ఉచ్చరింప తగ పాప పుహారణ జీవకోటికి కాశీనిలో దలంప సరి మానస భీతులు సంతముందెడి కాశీని దర్శనింప మరి మో

కంటెంట్ రూపకల్పన అనేది చాలా ప్రాముఖ్యమైనది. స్థానికత, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, యాస భాషలను ఉపయోగించి ఆత్మీయతను పెంచుతారు. సందర్భోచితంగా కార్యక్రమాలు రూపొందించాలి. పండుగలు, ప్రత్యేక రోజులను బట్టి థీమ్ బేస్డ్ షోలు చేస్తూ ఉంటారు. ఇక ఇంటర్వ్యూల విషయానికి వస్తే, తెలుగు సినిమా నటులు, గాయకులు లేదా సమాజంలో స్ఫూర్తిదాయకమైన వ్యక్తులతో ఇంటర్వ్యూలు ఈ ఎఫ్ఎంలో ప్రసారమవుతూ ఉంటాయి. ముఖ్యంగా ఎఫ్ఎంలో ఆర్జేల పాత్ర కీలకమైనది. మాట్లాడే విధానం, తెలుగు నుడికారాలు, సామెతలు సమయస్ఫూర్తితో వారు మాట్లాడాల్సి ఉంటుంది. శ్రోతలతో అనుసరి

0: అనుసంధానం, ఫోన్ ఇన్ కార్యక్రమాల ద్వారా శ్రోతల అభిప్రాయాలను, కోరికలను, వాటికి తగ్గట్టుగా పాటలను ప్లే చేయడం వీరి యొక్క కర్తవ్యం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఈ పాట మీకోసం.
2: నమస్తే అండి.
3: నిజామాబాద్ జిల్లా పోతాంగల్ నుంచి తోట సంతోష్.
2: సంతోష్ గారు బాగున్నారండి?
3: బాగున్నామండి. భారతీయ సినిమా నుంచి పచ్చని చిలుకలు తోడుంటే అని పాట.
2: ఓకే అండి, మీ కుటుంబ సభ్యుల కోసం భారతీయుడి చిత్రం నుంచి పాట వచ్చేస్తుంది, వినండి.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నాకు నచ్చిన పాట.
1: నా పేరు చిన్నపాసి, ఇల్లెందు బాటన్ ఫిట్ బస్ నుంచి మాట్లాడుతున్నాను. నాకు నచ్చిన పాట, సినిమా పేరు జీవన రాగాలు. పాట ఒక కొమ్మకు పూసిన పువ్వులం అనురాగం మనదేలే అనే పాట. చిన్న చిల్లర అనుబంధానికి ఆత్మీయంగా ఈ పాట.
2: ఒక కొమ్మకు పూచిన పువ్వులం అనురాగం మనదేలే.
0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 మెగాహెడ్స్ పై ఎఫ్ఎం ప్రసారాలు మీరు వింటున్నారు. పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట. హలో,
3: హలో, నమస్తే సార్.
0: నమస్తే మేడం, ఎవరు ఎక్కడి కాల్ చేశారు?
3: నా పేరు నూర్జహాన్ సార్. నేను బర్మకం నుంచి మాట్లాడుతున్నాను సార్.
0: నూర్జహాన్ గారు చెప్పండి, అందరు బాగున్నారా?
3: బాగున్నాం సార్.
0: చెప్పండి, ఎందుకని ఫోన్ చేశారు?
3: సార్, ఈ రోజు అల్లుడు పుట్టినరోజు సార్.
0: అల్లుడు గారి పేరు
3: షరీఫ్ ఖాన్.
0: షరీఫ్ ఖాన్?
3: అవును సార్.
0: షరీఫ్ ఖాన్ గారికి నూర్ జహాన్ అలాగే వారి కుటుంబ సభ్యులు అలాగే ఆకాశవాణి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. రోజు ఏం టిఫిన్ చేస్తారు మీరు?
3: నేను రోజు టిఫిన్ చేసేది ఉప్మా గానీ, దోశ గానీ, ఇడ్లీ గానీ. అలా ఒకరోజు ఇడ్లీ, ఒకరోజు దోశ, ఒకరోజు ఉప్మా.
0: అట్లా మార్చి చేయండి, ఆరోగ్యానికి మంచిది. ఓకే, చిరుధాన్యాలతో కూడా ట్రై చేయండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. నూర్ జహాన్ గారు మీకోసం పాట వచ్చేస్తుంది, వినండి.

0: ఆడియో ప్రొడక్షన్ కూడా చాలా ముఖ్యమైనది. జింగిల్స్, ప్రోమోలు, ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తెలుగులో ఆకర్షణీయంగా రూపొందిస్తారు. సాంకేతికత అనేది కూడా ఎఫ్ఎం ప్రసారాల్లో ప్రాముఖ్యమైనది. రేడియో స్టేషన్లతో పాటు మొబైల్ యాప్లు, ఇంకా ఆన్లైన్ స్ట్రీమింగ్ ద్వారా తెలుగు కంటెంట్ ను ప్రపంచవ్యాప్తంగా అందిస్తున్నారు నేడు. మొత్తంగా తెలుగు ఎఫ్ఎం రేడియో రూపకల్పన శ్రోతలకు వినోదం, సమాచారం, ఇంకా స్థానికతను జోడించి అందిస్తూ ఉంది. 90 వసంతాల ఆకాశవాణి వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నాం. రేడియో మీది, మాది, మనందరిది. ఈ సందర్భంగా గుగ్లీ మార్కోని గారిని ఒక్కసారి స్మరించుకుందాం. ఎన్ని వసంతాలైనా రేడియోను ఇలాగే ఆదరిస్తూ, రేడియో సేవలు అందుకుంటూ, బహుజన హితాయ, బహుజన సుఖాయ.
1: మీరింతవరకు ఆకాశవాణి 90 వసంతాల ప్రజా ప్రసార సౌరభం, ఆకాశవాణి వైభవం ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా శ్రోతలకు చేరువలో ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమం విన్నారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, ఇప్పుడు వినండి సిపాయి చిన్నయ్య చిత్రం కోసం ఘంటసాల పాడిన పాట. గీత రచన ఆరుద్ర, సంగీతం ఎంఎస్ విశ్వనాథన్.

0: ప్రముఖ తెలుగు చలనచిత్ర సినీ సంగీత దర్శకులు కీరవాణి గారు. తొంభై వసంతాల ఆకాశవాణి సంబరాలు కీరవాణి గారి రాకతో అంబరాన్ని.
1: ఆకాశవాణి అంటే రేడియో, రేడియో అంటే ఆకాశవాణి. ఆకాశవాణితో నా అనుబంధం 1970 నుంచి 90 వరకు కొనసాగిందండి.
0: కీరవాణి గారి మాటల తోటలో విహరిద్దాం. ఈ నెల 25వ తేదీ సోమవారం ఉదయం 10:03.

0: ఆకాశవాణిలో 738 కిలోహెర్ట్జ్ పై. ఈ కార్యక్రమాన్ని న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
1: పూసింది పూసింది పున్నాగా, పూసంత నవ్వింది నీలాగా, సందేల లాగేసే సల్లంగా, దాని సన్నాయి జల్లోన సంపెంగా.
0: తప్పక ట్యూన్ చేసుకోండి

ఇప్పుడు వినండి, నువ్వు వస్తానంటే నేను వద్దంటానా చిత్రం కోసం కార్తీక్ సుమంగళి పాడిన పాట. గీత రచన శ్రీవెన్నెల, సంగీతం దేవిశ్రీప్రసాద్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు 19వ రోజ్గార్ మేళాలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ ప్రభుత్వ శాఖల్లో కొత్తగా నియమితులైన సుమారు 51,000కు పైగా యువతకు నియామక పత్రాలు అందజేస్తారు. దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఈరోజు లీటర్కు 91 పైసల వరకు పెరిగాయి. ఇరాన్ ఉద్రిక్తలు, హర్ముజ్ జలసంధిలో అంతరాయాల కారణంగా అంతర్జాతీయ ముడిచమురు ధరలు పెరగడంతో ఇంధన ధరలు గత 10 రోజుల్లో దాదాపు 5 రూపాయలు పెరిగాయి. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో 4 రోజుల భారత పర్యటన నిమిత్తం ఈరోజు కోల్కతా చేరుకున్నారు. భారత్తో వాణిజ్యం, రక్షణ, సాంకేతికత, ఇండో పెసిఫిక్ వ్యూహాత్మక సహకారంపై ఆయన కీలక చర్చలు జరుపుతారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్టలో ఈరోజు సుమారు 100 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈరోజు సాయంత్రం హైదరాబాద్లోని సచివాలయంలో రాష్ట మంత్రివర్గ సమావేశం జరగనుంది. రాష్ట్రంలో పొదుపు చర్యలు, విద్యుత్ సంస్కరణలు, డిస్కంల నష్టాల నివారణపై ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. సరస్వతి అంత్యపుష్కరాల సందర్భంగా టూరిజం కార్పొరేషన్ కాళేశ్వరం పేరుతో ప్యాకేజీ టూర్లను ప్రకటించింది. ఈ ప్యాకేజీల్లో పుష్కర స్నానం, శ్రీ ముక్తేశ్వర స్వామివారి దర్శనంతో పాటు యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయ సందర్శనం కూడా ఉంది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో జరిగే విత్తన వారోత్సవాలను కేంద్ర రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈరోజు ప్రారంభిస్తారు. రాష్ట్రంలో పంట కొనుగోళ్ల సంక్షోభాన్ని పట్టించుకోకుండా ముఖ్యమంత్రి సహా మంత్రులంతా అవాస్తవాలు మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారకరామారావు విమర్శించారు. రాష్ట ప్రభుత్వం ఇప్పటివరకు చేసిన పంట కొనుగోలుపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల కన్నా ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తం.

విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు చేసిన పంట కొనుగోలుపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల కన్నా ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాష్ట్రంలో నిన్న అత్యధికంగా ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో 46.5 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలోని 16 జిల్లాల్లో 46 డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఐపీఎల్ క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా ఈరోజు సాయంత్రం జరిగే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ లక్నో సూపర్ జైంట్స్ జట్లు తలపడతాయి. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ దొరేట్ AIR News_HYDని ఫాలో అవ్వండి. AIR News హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి ఈ వారం అతిథి కార్యక్రమంలో ఆకాశవాణి ప్రజాప్రసార సేవలో 90 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా పద్మభూషణ్ జ్ఞాన్పీఠ్ అవార్డు గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి గారితో గతంలో రికార్డు చేసిన పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీమతి ఝాన్సీ కేవీ కుమారి.
1: శ్రోతలకు నమస్కారం. ఈరోజు ఓ విశిష్ట అతిథిని మనం కలుసుకోబోతూ ఉన్నాము. వారు డాక్టర్ సీనారేగా అందరికీ సుపరిచితులైన జ్ఞానపీఠ అవార్డు గ్రహీత పద్మభూషణ్ డాక్టర్ నారాయణ రెడ్డి గారు మన స్టూడియోలో ఉన్నందుకు మనకి చాలా సంతోషంగా ఉంది. నమస్కారం అండి నారాయణ రెడ్డి గారు.
2: నమస్కారం అమ్మా.
1: మీరు మా దగ్గరకు రావడం, మా శ్రోతలతో మీ జీవితాన్ని గురించి, మీ జ్ఞాపకాలని గురించి పంచుకోగలగటం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మీరు కాసేపు మీ బాల్యంలోకి, మీ జీవితంలోకి అలా ఒక్కసారి వెళ్ళి ఒక్కసారి మా శ్రోతలతో మీ జీవితాన్ని అంతటినీ ఒక విహంగ వీక్షణం లాగా చూపించాలి అని కోరుకుంటున్నాము. మీ పుట్టుక దగ్గర నుంచి జ్ఞానపీఠ అవార్డును గ్రహించడం వరకు, ఆ తర్వాత ఇంతవరకు మీ మహాప్రస్థానం అంతటినీ ఒక్కసారి అలా జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను.
2: మీరు ఒకే వాక్యంలో కొన్ని గంటల కొద్దీ మాట్లాడే సరుకును ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. నా పుట్టుక హనుమాజీపేట అనే గ్రామం.
1: హనుమాజీపేట
2: చిన్న గ్రామం, అది సిరిసిల్ల తాలూకాలో ఉన్నది. అంటే ఇప్పుడు వేములవాడ అనే పుణ్యక్షేత్రం ఉంది, రాజరాజేశ్వర పుణ్యక్షేత్రం. ఆ వేములవాడకు 5 కిలోమీటర్ల దూరంలో మా ఊరుంది. ఆ రోజుల్లో, అంటే అది నిజాం పరిపాలన రోజులు, అప్పుడు మా చుట్టుపక్కల ఊళ్ళల్లో కూడా ఏదో పై చదువుల కోసం వెళ్ళిన వాళ్ళు లేరు. ఆ ఊరి వీధి బయట వరకు అంతవరకు చదువుకొని విరమించుకునేవాళ్ళు.
1: మీ పుట్టిన సంవత్సరం
2: 1931లో జూలై 29 నేను పుట్టిన సంవత్సరం. అయితే నాకు బాల్యం నుంచి కూడా పాటలు వింటుంటే నేను పరవశించిపోయేవాడిని. మాకు విద్యాభ్యాసం కూడా వీధిబడి తప్ప ఒక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల కూడా లేదప్ప.
1: వీధిబడికి ప్రాథమిక పాఠశాలకి తేడా?
2: ప్రాథమిక పాఠశాల అంటే ప్రభుత్వమే అప్పుడు చేసేది, ఇప్పట్లాగా ఇన్ని ప్రైవేట్ పాఠశాలలు లేవు. వీధిబడి అంటే ఆ పంతులు ఉంటాడు, ఏది టీచర్
1: టీచర్ గారు,
2: ఆయన ఇంట్లోనే అరుగు మీద కూర్చొని ఈయనను ఉండాలి, అలీఫ్ బేపే అనడం ఉర్దూ.
1: అంటే ఉర్దూ కూడా మీరు నేర్చుకున్నారు?
2: బాగా నేర్చుకున్నాను, ఉర్దూయే బాగా నేర్చుకున్నాను. ఉర్దూ మీడియం, తర్వాత రోజుల్లో. కాబట్టి ఏదో ఇంట్లో ఉండలేక వినడం అంతే తప్ప నాకు పరిస్థితులు బాగా లేవు. అప్పుడు నాకెందుకో మనసులో ఏ పరిస్థితిలోనైనా బాగా చదువుకోవాలి అని నేను మా అమ్మతో చెప్పాను.
1: అంటే నాన్నగారు అమ్మ మిమ్మల్ని బాగా చదవమని ప్రోత్సహిస్తూ ఉండేవాళ్ళ?
2: లేదు, మా నాన్నగారికి ఏమో కొంత 10వ తరగతి వరకు చదివి ఊరికి తహసీల్దారో గిరిదావారో ఏ రావాలని ఉండేది. ఊరికి కాదు, వేమల మన సిరిసిల్ల తాలూకా. మా అమ్మకు తన కళ్ళ ముందు ఉండాలని ఉండేది.
1: ఎక్కడికి వెళ్ళొద్దు?
2: ఏం జరిగిందంటే, కాబట్టి నేను 4వ తరగతి చదవడానికి మాకు అక్కడ లేదు.
1: మీరు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఎంతమంది?

0: ఒక్కడే ఏకో నారాయణో హరిహి అని,
1: ఒక్కడే పుట్టారు
0: ఒక్కడే కాబట్టి
1: మిమ్మల్ని దూరం పంపించడం ఇష్టం లేదు.
0: ఇష్టం లేదు. అప్పుడు నేను సిరిసిల్లకు వెళ్ళి 4వ తరగతిలో చేరాలి అన్న సంకల్పం నాకు కలిగింది. మా అమ్మతో చెబితే వద్దన్నది. ఎందుకు బిడ్డ, 100 ఎకరాల వ్యవసాయం ఉంది మనకు, ఒక్కగానొక్క కొడుకు, ఇదంతా ఎవరేం చేసుకుంటాం? మంచిగా కాలు మీద కాలు వేసుకొని కూర్చొని నడిపిస్తే అయిపోతుంది కదా. వద్దు బిడ్డ. అప్పుడు నేను, నాకు బాధ అనిపించింది, కోపం వచ్చింది. ఏ పరిస్థితుల్లోనూ నేను సిరిసిల్ల వెళ్ళి చదవాలి. అక్కడ అప్పటికే చదువుతున్న మా ఊరి పక్కన ఒక ఉన్నారు, బలరామరెడ్డి అని, జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు నేను, మా ఊరి పక్కనే ఉంటాడు ఆయన. ఆయన అప్పుడు 6వ తరగతిలో ఏదో చదువుతున్నాడు, అంటే ఆయన సహాయం నాకు తీసుకెళ్ళడానికి. అప్పుడు నేను అలిగి అమ్మ మీద, ఊరు బయట ఈ పాడుబడ్డ అంటే ఎక్కువ సేద్యానికి ఉపయోగించని బావి ఉండేది, పెద్ద బావులు కొన్ని. నేను వెళ్ళి కోపంతో దూకాను
1: బావిలోకి.
0: అప్పుడు పక్కన గట్టు మీద ఉన్న కొందరు పిల్లవాళ్ళు గబగబా పైకి వచ్చి దూకి వాడికి ఈతొచ్చు, నాకు ఈత రాదు. అప్పుడు పైకి తీసి తడి బట్టలతో ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళేసరికి తెలుసుకొని మా అమ్మ దగ్గర తీసుకొని ఏడ్చింది, ఎందుకు అంత ఎట్లా చేసినావు, ఎందుకు చేసినావు బిడ్డ. సరే అట్లాగే నువ్వు వెళ్ళు అన్నాను. సంతోషం
1: అంటే మీరు సత్యాగ్రహం చేశారు
0: ఒక రకంగా. కాబట్టి అక్కడ నుంచి 4వ చేరి, అక్కడ ఏమైందంటే అప్పుడు ఉర్దూ నాకు తెలుగు కొంత వచ్చేది, ఇంచుమించు కొంత, ఇంగ్లీష్ లేదు. ఉర్దూ కూడా బీది బడిలో చెప్పేవాళ్ళుగా సరీఫ్ బేపేతే అని అక్షరాలు నేర్చుకోవడం తప్ప. కాబట్టి అక్కడ నేను కొంచెం టెస్ట్ తీసుకున్నారు. ఆ టెస్ట్లో నేను మార్కులు తక్కువ వచ్చినాయి. అప్పుడు స్కూల్ టీచర్ అంటే ఒక గొర్రె తీసుకొచ్చి ఇస్తే తప్ప, అప్పుడున్న రోజులు అవి, నై బోత్ కమ్జోర్ హై ఉర్దూమే ఏదో అన్నాడు. ఇస్లియే చార్రూమ్ 4th ఉర్దూ మీడియం బదులు 4th తెలుగు మీడియంలో షరికి అజాయ్ అన్నాడు. అంటే మళ్ళా ఒక సంవత్సరం కిందిది అది. అనేసరికి నాకు బాధపడ్డాను. నేను బాధపడి హెడ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళాను. సాహసించి ఒక తుబాలు తలకు చుట్టుకొని వెళ్ళాను. అప్పుడు వేదాంతాచార్య అని గొప్ప ఎడ్యుకేషనిస్ట్ ఆయన, ఆయనతో చెప్పాను, ఏడ్చాను, నాకు చార్రూమ్ తెలంగాణలో నాకు అడ్మిషన్ కావాలండి. మరి ఎట్లాగయ్యా నీకు మార్కులు తక్కువ అంటున్నాడు అంటే, మళ్ళీ 3 నెలల తర్వాత మీరు పరీక్ష పెట్టండి, ఏదో ఉంది దానికి పద్ధతి, నేను అందులో రాసి పాస్ అవుతాను. ఆల్ రైట్, ఒప్పుకున్నాడు.
1: అంటే ఈ చిన్న వయసులోనే మీరు ఇంత పనులు ఎలా చేయగలిగారు, ఇంత ఆలోచన ఎలా వచ్చింది మీకు?
0: ఆలోచనలంటే లోపల ఉంది, ఒక పౌరుషం ఉంది,
1: అది
0: ఒక స్వాభిమానం ఉంది, నేను చదవాలి చదవాలి అనే దీక్ష ఉంది. సరే టెస్ట్లో పాస్ అయ్యాను. 4వ తరగతి తెలంగి అంటారు దాన్ని, 4th స్టాండర్డ్ ఉర్దూ మీడియం. అప్పుడు సంతోషించాం. అక్కడ నుంచి 7వ తరగతి వరకు జరిగింది. ఇప్పుడు కొంచెం వెనక్కి వస్తాం మనం, ఫ్లాష్ బ్యాక్ అంటారే మీరు. అదేమిటంటే, నాకు మా ఊళ్ళో హరికథలు చెప్పడానికి మేమలవాడి నుంచి అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు. తర్వాత ఈ జానపదులు అంటే మా పాలేరు ఆడవాళ్ళు ఉన్నారే, స్త్రీలు పాటలు పాడుకుంటూ అప్పుడప్పుడు పండగలప్పుడు అక్కడ నేను విన్న పాటలు నాకు ఒక ఉద్దీప్తి కలిగించాయి. నాకు ఇప్పటికి గుర్తుంది, ఈ కాముని పున్నమ అంటారు, ఇప్పుడు రాఖీ అని ఇక్కడ అంటారు, కాముని పున్నమ సందర్భంగా ముఖ్యంగా స్త్రీలు వచ్చి ఇంటి నుంచి కొన్ని ఒక గంపెడు ధాన్యం తీసుకెళ్లేవాళ్ళు. వాళ్ళు పాడగా విన్న పాట

గుమ్మడి, అది నా మనసులో నాటుకుపోయింది. ఆ హరికథల్లో శాస్త్రీయ సంగీతం, ఆ హరికథకుడు చమత్కార సంభాషణలు, ఇవి బాగా ఆకర్షించాయి నన్ను. అప్పుడు ఈ ఇట్లా ఇట్లాంటి పాటలు నేను ఎందుకు రాయకూడదు అని మనసులో తగిలింది, అప్పుడే ఏర్పడింది. ముఖ్యంగా హరికథల్లో ఉన్న

అటువంటి దరువులు అవి శాస్త్రీయ సంగీతానికి శాస్త్రీయ సాహిత్యానికి సంబంధించినవి. జానపదుల నోట నేను మా పాలేరుల వాళ్ళ నోట విన్నదేమో జానపద గీతాలు. ఈ రెండు నాలో ఒక రకంగా రెండు నా పైన ప్రభావం వేశాయి. తర్వాత సినిమాల్లో కూడా నేను వీటిని కొంచెం పల్లవుల్ని కొన్ని మొదటి రెండు పంక్తులు తీసుకొని గీతాలు రాశాను. ముత్యాల ముగ్గులో గోగులు పూచే పల్లవి మాత్రం తీసుకున్నా. అప్పుడు పొద్దు పొడిచే పొద్దు పొడిచేవో లత్త గుమ్మడి, పుత్తడి వెలుగులు కొత్తగా మెరిసేవో లత్త గుమ్మడి. అక్కడ నుంచి మొత్తం పాట మనదే.

ఇక హరికథల ప్రభావంతో ఏం చేశానంటే, తర్వాత రోజుల్లో ఒక రెండు మూడు చిత్రాలను రాశాను నేను. ముఖ్యంగా నాకు బాగా పేరు వచ్చింది, క్యారెక్టర్ జానకిలో ఉంది, బాలసుబ్రహ్మణ్యం పాడేటది. బాలసుబ్రహ్మణ్యం ఏమిటంటే హాయిగా పాడాడు, ఆ దరువులని నావే, మ్యూజిక్ డైరెక్టర్ కుమార్ అని వేరు. వచ్చి

ఇద్దరం బాగా పాపులర్ ఎంత మనం రాసినవి. కాశ్మీరు శాలువైనా తేలేదా, ఇంకేదొచ్చి ప్రశ్న.

0: అంతో ఇంతో ఇచ్చుకోనిదే అనుకున్న పని అసలే జరగదు. వచ్చితివా ప్రాణమిత్రమా, కృష్ణుడు కుచేరుని అడుగుతాడు. ఇందులో ఈ లంచగొండి అధికారుల మీద దెబ్బగొట్టాను. బాల్యం నుంచి నేను వస్తున్నాను కాబట్టి అట్లా వచ్చింది.
1: ఆ తర్వాత మీరు అక్కడి నుంచి బయలుదేరి పట్టణానికి ఇప్పుడు వచ్చారు.
0: 10వ తరగతి అయిపోయింది. మా అమ్మనేమో ఇక చాలు ఇప్పటికే ఎక్కువైపోయింది, ఇక్కడే ఉండాలన్నాడు. లేదు నేను చూపుతాను. సరే మొత్తానికి అలిగో కోపగించో బుజ్జగించో ఇంటర్మీడియట్ నుంచి హైదరాబాద్ చేరుకున్నాను. ఇంటర్మీడియట్లో చాదర్ఘాట్ కాలేజ్ అని ఉండేది, హై స్కూల్ కాదు,
1: కాలేజీ
0: చాదర్ఘాట్ కాలేజ్, యూనివర్సిటీ కాలేజే. అక్కడక్కడ సికింద్రాబాద్లో సికింద్రాబాద్ కాలేజ్ అని ఇక్కడ ఇంటర్మీడియటే ఉండేది. ఇక్కడ నిజాం కళాశాలకు గ్లామర్ ఉంది అప్పటికి.
1: ఈ నిజాం కాలేజీకి
0: అయితే ఇంగ్లీష్ మీడియం
1: అది మొత్తం.
0: నేనేమో అప్పటిదాకా ఉర్దూ మీడియం చదివినవాడిని, ఇంగ్లీష్ ఒక సబ్జెక్ట్ చిన్నది, ఇక లాభం లేదని నేను ఉర్దూ మీడియమే చదవాలి తప్పదని ఇంటర్మీడియట్ అక్కడ చేరాను.
1: చాదర్ఘాట్ కాలేజ్.
0: తెలుగు ఒక సబ్జెక్ట్,
1: అంతవరకు తెలుగు మీకు పెద్దగా
0: తెలుగు ఊళ్ళో మన 10వ తరగతి వరకు
1: ఒక
0: ఒక
1: సబ్జెక్టుగా
0: పాఠం ఉండేది, ఒక సబ్జెక్టు
1: అంతే.
0: ఉండేది. ఆ తర్వాత నేను చాదర్ఘాట్ కాలేజీ ఇంటర్మీడియట్ పూర్తి చేసి బీఏ ఎంఏ పిఏ వరకు ఉర్దూ మీడియమే. ఇప్పుడు ఎకనామిక్స్ సోషియాలజీ ఇవన్నీ ఉర్దూ మీడియమే. అట్లా జరిగింది. ఇంటర్మీడియట్ నుంచే కవిత్వం రాయడం మొదలుపెట్టాను, గీతాలు రాయడం మొదలుపెట్టాను.
1: మరి తెలుగులోకి ఎప్పుడు వచ్చారు మీరు?
0: తెలుగు అంటే ఒక సబ్జెక్ట్ ఉండేది
1: అంతే,
0: ఆప్షనల్ సబ్జెక్ట్ తెలుగు.
1: మీరు కవితలు గీతాలు ఉర్దూలో రాయడం మొదలు పెట్టారా తెలుగులో?
0: తెలుగే, తెలుగు వైపే ఎప్పుడు మొగ్గు. ఉర్దూ మీడియం కేవలం

0: పాస్ మార్కులు తెచ్చుకోవడానికే తప్ప, మనసంతా తెలుగు మీద చెప్పాను కదా, హరికథల ప్రభావం,
1: జానపద గేయాలు,
0: జానపద గీతాలు. ఈ పాఠాల్లో చదువుకునే పద్యాలు చూసి ముగ్ధుండయ్యేవాడిని. ఆ పద్ధతిలో నాకు హై స్కూల్ స్టేజ్లోనే పద్యాలు వచ్చేవి. అప్పుడు ఇంటర్మీడియట్లో వచ్చేసరికి కొంచెం ఇంకా పాటలు రాసేవాడిని, పద్యాలు రాసేవాడిని. నాకు ఇప్పటికీ గుర్తు, పద్యరచన అప్పటికీ బాగా సాగింది. ఇంటర్మీడియట్లో పల్లా దుర్గయ్య గారని గొప్ప విద్వాంసుడు మాకు, నాకు ఇంటర్మీడియట్లో
1: తెలుగు మాస్టర్,
0: తెలుగు పద్యం రాసి చూపించుకొని. వర్షాకాలం, అది అసితవారి వాహఛటావృతమై, అది అసితవారి వాహఛటావృతమై, బుగులు గొల్పుతు పొగరేగు గగనసీమ అన్నాను. చాలా బాగుంది రెడ్డి, కానీ ఇంత పెద్దది ఎందుకు? ఆయన మంచి సాధువు. అసితవారి వాహఛటావృతమై అంటే అర్థం ఎవరికి అర్థం అవుతుంది అంటే, నిజానికి మనకు ఇప్పుడు కూడా అర్థం కాదు ఎవరికి.
1: కానీ మీరు ఒట్టి తెలుగు ఒక సబ్జెక్టుగా ఇంత పెద్ద పెద్ద పదాలను ఎట్లా నేర్చుకున్నారు?
0: ఒకటి ఏమిటి, ఒక్కొక్కరి అభిరుచిని బట్టి, అతనిలో ఉన్న ప్రవృత్తిని బట్టి ఉంటుంది. నాకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ ఇష్టం. నాటకాలు చిన్నప్పుడు ఊళ్ళో నాటకాలు వేసి రాసి వేసేవాడిని.
1: మీరే రాసి?
0: తర్వాత కొంత దూరం వచ్చిన తర్వాత వద్దులే అనుకున్నాను. కవిత్వం తప్ప ఇంకోటి లేదు. అంటే అసితవారి వాహఛటామృతమై అంటే నల్ల మబ్బుల చేత కూడుకొని ఉన్నది, కప్పబడి ఉంది ఆకాశం అని చెప్పడం. అది అయిపోయిందా?
1: అప్పుడు మాస్టారు మామూలుగా తేలిక పదాలతో రాయమని
0: అన్నాడు. సరే అయిపోయింది. ఇప్పుడు బిఏకి వచ్చే వరకు ఇక్కడ నాకు కొత్త ఘట్టం మొదలైంది, కొత్త మలుపు. అప్పుడు డక్కన్ రేడియో ఉండేది.
1: రేడియో అప్పుడు ఆల్ ఇండియా రేడియో కాదు, డక్కన్ రేడియో.
0: ఆల్ ఇండియా రేడియో డక్కన్ రేడియో అంటే నిజాం పీరియడ్లో అలాగే ఉండేది, అప్పటికే కొనసాగుతుంది ఇంకా. అది అప్పటి వరకు కొనసాగింది, ఎంఏ వరకు కొనసాగింది అది. అప్పుడు డక్కన్ రేడియో అని పేరు ఖైరతాబాద్లో ఉండేది. నేను నా కవిత వినిపించడానికి వెళ్ళాను అక్కడ.
1: డెక్కన్ రేడియోకి వెళ్ళిపోయారు
0: బిఏ మొదటి సంవత్సరం. వాళ్ళు ఏమన్నారంటే, కొంచెం నీకు సమయం పడుతుంది, ముందు నువ్వు బాగా పాడుతున్నావు కదా, ఒక గ్రూప్ సాంగ్ పాడు అన్నాడు. కోరస్ సాంగ్లో చేరమన్నాడు. కృష్ణమ్మ గోపాల బాల కృష్ణమ్మ అని అన్నాను. బాగానే మెచ్చుకున్నారు. అయిపోయింది, పిల్లవాడిని కదా, బిఏ ఫస్ట్ ఇయర్లో ఇది. ఆ తర్వాత వెంటనే అప్పుడు కవితా గానం అని ఉండేది, కవితా పఠనం అని ప్రత్యేకించి కవులకు ఉండేది. అందులో అవకాశం దొరికింది. నేను వరుసగా చాలా గీతాలు రాశాను, సాగుమా ఓ నీల మేఘమ లాంటివి అన్నీ ఇక్కడ అప్పుడు రాసినవి, బిఏ ఫస్ట్ ఇయర్లో రాసినవి. అవి ఆకాశవాణిలో ప్రసారం అయ్యాయి,
1: లలిత గేయాలైనాయి,
0: లలిత గేయాలైనాయి. ఇది కాక గేయ నాటికలు రాశాను. ఎంఏకి వచ్చేసరికి నబ్బని పువ్వు, వలపురేడు, వెన్నెలవాడ ఈ పద్ధతుల్లో రాసుకుని చాలా రాశాను. అందులో మంచి పేరు వచ్చింది నాకు కూడా. నేను రాజ్యసభ మెంబర్గా నామినేట్ అయిన తర్వాత అనేక కమిటీస్ ఉంటాయి, అందులో ఒక రెండు కమిటీస్ ఏర్కోవాలి. అంటే నేను ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ ఒకటి, ఇంకోటి ఏదో గుర్తులేదు, తీసుకున్నాను. అందులో మెంబర్. అప్పుడు ఈ మంత్రి, సంబంధిత శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ఉండేది. అప్పుడు ఆవిడ ప్రిసైడ్ చేస్తున్నది. మేము మెంబర్స్ ఒక 10 మంది ఎంతో ఉంటాం కమిటీ మెంబర్స్. అప్పుడు ఏదో వచ్చి ఎట్లా ఆకాశవాణిలో మార్పులు, దూరదర్శన్లో మార్పులు ఎలా చేయాలి, ఏం చేస్తారని అది నేను ఆరంభంలో అన్నాను. మేడం, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఐ వాజ్ బోర్న్ ఇన్ ఆల్ ఇండియా రేడియో. యు ఆర్ బోర్న్? ఎస్, యాజ్ ఎ సాంగ్ రైటర్,
1: వెరీ గుడ్,
0: యాజ్ ఎ పోయిట్, యాజ్ ఎ బ్రాడ్కాస్టర్
1: యా
0: అని అక్కడ నుంచి మిగతా విషయాలు మాట్లాడాను. అది నాకు ఎప్పుడు గుర్తు. ఆ రకంగా నా సాహిత్య పురోగతికి ఒకవైపు పత్రికలు, ఒకవైపు ఆకాశవాణి అద్భుతంగా దోహదం చేశాయి.
1: ఇద్దరి మీద రెండు చేతులు వేసుకుని రాసుకుంటూ పాడుకుంటూ
0: రెండు రెక్కల మీద గురుకుంటూ వచ్చాను. ఇప్పుడు
1: ఈ మధ్యలో సినిమా సంగతి, సినిమాకి ఎప్పుడు వెళ్ళారు, ఎలా అసలు మొట్టమొదటి మీ పాట?
0: ఒక్కసారి హై జంప్ లోకి వచ్చారు. ఆల్ రైట్. నాగార్జున సాగరం, ఈ ముందు నేను ఇవన్నీ గేయనాటికలు, ఈ జలపాతం అని పద్యాలు గేయాలు రాసిన తర్వాత నేను అనుకున్నాను ఇక నా వ్యక్తిత్వం ఇంత మహాకవులు.

0: నాకంటే ముందు ఇప్పుడు విశ్వనాథ జాషువా లాంటి మహాకవులు ఉన్నారు, కృష్ణశాస్త్రి, వీళ్ళ ముందు నేను ఏది రాసినా లాభం లేదని ఒక నిర్ణయానికి వచ్చాను ఎంఏఅయిన తర్వాత. అంటే మామూలు గేయాలు రాస్తే ఎవరు, కృష్ణశాస్త్రి గారు ఉన్నారు, పద్యాలు రాస్తే జాషువా ఉన్నాడు, ఏమిటి నీ ప్రత్యేకత? అంతవరకు గేయాలు వచ్చినాయి, పాటలు, చిన్నసాని పాటలు, ఎంకి పాటలు, కృష్ణశాస్త్రి గారి గేయాలు, గేయ కావ్యాలు రాలేదు. అంటే గేయ ఛందస్సులో వివిధ గతుల్లో ఖండగతి, త్రిశ్రగతి, మిశ్రగతి, చతురశ్రగతి, వివిధ ఛందోగతుల్లో ఒక దీర్ఘకావ్యం, కథాత్మకమైన దీర్ఘకావ్యం అంతవరకు రాలేదు. కాబట్టి అది స్ఫురించి దాని గురించి కొంత పరిశోధన చేసి మరి అప్పటి ముందు నాగార్జున సాగరం వస్తూ అల్లుకున్నాను నేను. అంటే ఈ నాగార్జున కొండలో నాగార్జున విశ్వవిద్యాలయం అని బౌద్ధ విశ్వవిద్యాలయం ఉండేదని చరిత్ర చెబుతుంది. దానికి సంబంధించిన కొన్ని వివరాలు తీసుకొని అప్పుడు ఆ నాగార్జున కొండలో అప్పుడున్న విశ్వవిద్యాలయం, నాగార్జున విశ్వవిద్యాలయంలో ఒక బౌద్ధ మతాన్ని అభ్యసిస్తున్న విద్యార్థిని, ఒక శిల్పి, అంటే ఈ నాగార్జున కొండలో ఉన్న శిల్పాలు చెక్కిన వాడిలో ఒకడు, ఆ వాళ్ళ మధ్యలో ఏర్పడిన ఒక ప్రణయగాథను అల్లుకొని కావ్యం రాశాను. దానికి రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు లాంటి వారు చాలా అభినందనలు తెలిపారు. అక్కడి నుంచి ఓహో మనది కథాత్మక గేయ కావ్య రచన నా ప్రత్యేకత
1: అని నిర్ణయించుకున్నారు.
0: ఎంచుకొని ఆ వరుసలో అక్కడి నుంచి నాగార్జున సాగరం, కర్పూర వసంతరాయలు, విశ్వనాథ నాయుడు వరకు రాశాను. కథ లేకుండా ఋతుచక్రం రాశాను, నెహ్రూ చరిత్ర, జాతి చరిత్ర రాశాను. అక్కడి నుంచి ఓ మలుపు తిరగాలనుకున్నాను. భూమిక, విశ్వంభర లాంటివి మానవీయ దృక్పథంతో, ఇతివృత్తంతో ఉన్నవి రాళ్ళుకున్నాను. ఇది వరుస కావ్యరచన అలా జరిగింది. ఇక సినిమా రంగానికి, సినిమా రంగ ప్రవేశం 1981లో. అంతకుముందు నాగేశ్వరరావు గారు అంతకుముందు పరిచయం, ఆయన అప్పటికే హైదరాబాద్ వచ్చేసాడు. మహానటుడు ఎన్టీఆర్తో అంతగా పరిచయం లేదు, ఎప్పుడో ఒక చోట అలా కలిశాను అంతే తప్ప. చాలామంది అడిగేవారు నన్ను, ఏది మా సినిమాకి ఒక పాట రాయండి, పెళ్లి సందడికి ఒక పాట రాయమన్నారు, నాకు కుదరదన్నాను. అలాగే సుభాష్ రాముడు చిత్రానికి ఏదో రాయమన్నారు, కుదరదన్నాను. సుందరరాజ్ నాత. ఆ తర్వాత నేను ఒకటే నిర్ణయించుకున్నా, రాస్తే మొట్టమొదటి చిత్రంలో మొత్తం పాటలు రాయాలి, లేపుతుద్దు. అంటే మన శక్తి ఉందే, ఇప్పుడు మామూలుగా ఏదో ఏదో హాస్య గీతం రాసామనుకోండి, అది రాణించకపోతే దెబ్బతింటాను. కాబట్టి నిర్ణయించుకుని ఇంతలో ఎన్టీఆర్కి ఒక అభిప్రాయం ఏర్పడింది. ఇక్కడ కలిసి ఉంటే కలదు సుఖం అని సారథి స్టూడియోస్ ఉండేది, అక్కడ షూటింగ్కి వచ్చారు. ఆయన వచ్చి ఒక మిత్రుడి ద్వారా, నా మిత్రుడి ద్వారా పిలిపించుకున్నాడు. తీసుకెళ్తే కూర్చున్నాం. రెడ్డి గారు, మీ గురించి కొంత తెలుసు కానీ పాటలు రాస్తారని తెలిసింది, మంచి గేయాలు పాటలు ఒకటి వినిపిస్తారా అంటే, ఇక్కడ చమత్కారం ఏమిటంటే మబ్బులో ఏముంది, నా మనసులో ఏముంది అనేది మళ్ళీ ఆకాశవాణి వస్తుంది. ఇక్కడ ఏది, ఆకాశవాణిలో ఒక సంగీత రూపకం రాశాను నేను, చాలా రామప్ప అని. రామప్ప అనేది ఒక గుడి,
1: అదే శిల్పి మీద
0: రామప్ప గుడి, అది రామప్ప దేవాలయం ఈ వరంగల్ జిల్లాలో ఉంటుంది. సంగీత రూపకం రాశాను, అందులో బాలమురళీకృష్ణ గారు పాడారు పాత్రధార్యతను. అందులో మబ్బులో ఏముంది, నా మనసులో ఏముంది అనే పాట ముందే అడిగాయంటే ఏం రాస్తారు చెప్పండి అంటే, రామారావు గారు అడిగారు, మీరు కావ్యాలు రాశారని తెలిసింది, గేయాలు రాస్తారు, ఏమైనా జానపదులకు దగ్గరగా ఉండే భాషలు రాసినవి ఉన్నాయా అని అడిగారు. అప్పుడు మబ్బులో ఏముంది, నా మనసులో ఏముంది, చూడండి ఎలా ఉంటుందో దాని జాతకం. మబ్బులో కన్నీరు, నీ మనసులో పన్నీరు, అది వినిపించారు ఓహో అనుకున్నాడు. ఆ తర్వాత ఒక మనసులో అభిప్రాయం ఏర్పడింది ఆయన, సారథి స్టూడియోస్ ఉంది కదా ఇక్కడ, మీరు మీ చేత పాటలు ఎందుకు

0: రాయించడం లేదు వీళ్ళు అని. నేను అన్నాను, కొసరాజు గారు, ఆరుద్ర గారు అడుగు గీత రచయితలు అద్భుతంగా రాస్తున్నారు, మరొకరినితో రాయించవలసిన అవసరం లేదు కదండి అన్నాను. ఆ అవసరం మాకే ఉంటుందేమో అన్నాడు. అంతే, మనిషిలో గొప్ప దీక్ష మనసులో పడిందంటే సంకల్పం అంతే, నిశ్చయం ఏర్పడితే అంతే చాలు. మేము ఆహ్వానిస్తే వచ్చి మీరు రాస్తారా తమరు? అలాగే గులేబ కావళి కథ అనే చిత్రం తీయబోతున్నాం జూన్ జూలై ఆగస్టు నుంచి. మీరు ఈలోగానే, నేను అప్పుడు కాలేజీ లెక్చరర్ని, నేను నిజాం కాలేజీలో లెక్చరర్ని, మీ వీలు ఎప్పుడు అవుతుందంటే సెలవుల్లో వీలు అవుతుంది, మార్చి ఏప్రిల్ మే 3 నెలలు సరే అన్నాను. అయితే ఒకటి ఉందండి, రాస్తే మొత్తం పాటలు రాయాలి నేను, అలాగే అది మా గౌరవంగా మేము భావిస్తాం. ఎప్పుడు వస్తారంటే 1వ తేదీ, అప్పుడు ఆయన కార్యాలయంలో ఏసీ రూమ్, ఆ రోజుల్లో ఏసీ రూమ్లో రోజుకో పాట రాసేవాడిని.
1: రోజుకొక పాట
0: ఉదయం ఆయన వెళ్లే ముందు సన్నివేశం చెప్పేవాడు, ఆయన వచ్చే వరకు నేను పాట రాసేవాడిని. మధ్యాహ్నం ఏమో మ్యూజిక్ సిట్టింగ్
1: అంతే,
0: స్వరచన. 10 రోజులు 10 పాటలు పూర్తి చేశాను, తిరిగి వచ్చేసాను. అక్కడి నుంచి చాలా అన్ని సంస్థలు ఇంచుమించుగా, అన్ని సంస్థలు, నాగేశ్వరరావు గారు, ఎన్టీఆర్, మిగతా వారు ఎవరు నటించేవన్నీ, చివరికి విఠలాచారి రాయించాడు, విపరీతంగా రాయించాడు ఆయన. భావనారాయణ గారు రాయించాడు, ఇటు ఇటు జానపద చిత్రాలు, ఇటు పౌరాణిక చిత్రాలు, సాంఘిక చిత్రాలు, అన్ని రకాల. కాబట్టి గీత రచయితగా నా పురోభివృద్ధి శరవేగంతో జరిగింది. అయితే నేను ఎట్లా రాసేవాడిని అంటే, మద్రాసు వెళ్ళి రాయాలి అప్పుడు, అప్పుడు మద్రాసు సెలవుల్లో వెళ్ళేవాడిని. తర్వాత సెకండ్ సాటర్డే సండే వెళ్ళేవాడిని, 2 రోజుల్లో వెళ్ళి 4 పాటలు రాసేవాడిని. ఆ రకంగా ఇప్పుడు లెక్క 3000 పైచులకు ఎంతో నాకు తెలియదు. అది యాజ్ ఎ పార్ట్ టైం రైటర్, నేను ఎప్పుడు వృత్తిరీత్యా తినే రచయితను కాదు, కేవలం పార్ట్ టైం.
1: ఈ 3000 పైచిలుకు పాటల్లో మొట్టమొదట మీరు రాసిన పాట
0: రైట్, బాగుంది. గులేబ కావళి కథలోని 10 పాటల్లో మొట్టమొదటిది రాసింది, రికార్డ్ అయింది

0: అది దాని జాతకం ఎలా ఉందంటే అప్పుడు రాస్తే అప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత అప్పుడు పాపులర్ అయింది బాగా.
1: దేశమంతా ప్రతి చోట
0: ఇప్పుడు
1: ఈ పాటే మోగుతూ ఉండేది.
0: ఇప్పటిదాకా అది కొత్తగానే ఉంది.
1: అవును, ఎన్టీఆర్ జమున,
0: ఘంటసాల పాడాడు ఘంటసాల సుశీల.
1: ఘంటసాల సుశీల, చాలా అసలు ప్రతి యువతి యువకుడి నోట్లో ఉండే పాట అది. ఉర్రూతలోకించారు ఆ పాటతో. ఆ తర్వాత
0: అక్కడి నుంచి చివరి దశకు వచ్చేసరికి మన పరిస్థితులు మారి నాకు పదవులు, రకరకాల పదవులు రావడం, నేను ఎప్పుడంటే అప్పుడు రాయలేకపోవడం, ఆ పరిస్థితుల్లో కొంత తగ్గినాయి రచన. కానీ చాలా జాగ్రత్తగా చూసి రాసుకునేవాడిని. ఇప్పుడు స్వాతి ముత్యం, స్వాతి కిరణం లాంటి చివరి చివరి చివరి చివరి రాసింది.
1: ఈ మధ్య
0: మొన్నటి అరుంధతి వరకు, అరుంధతిలో చివర క్లైమాక్స్ సాంగ్ అది అంటే, కమ్ముకున్న చీకట్లోన కుమ్ముకొచ్చే వెల్తురమ్మ,
1: కమ్ముకున్న చీకట్లోన
0: కుమ్ముకొచ్చే
1: కుమ్ముకొచ్చే
0: వెళ్తురమ్మ అని
1: వెళ్తురమ్మ.
0: కత్తి అంత మొత్తం.

0: సినిమా పాటలు మీ వృత్తి సాగుతూ ఉండగా జ్ఞానపీఠ అవార్డును గురించి చెప్పండి.
1: విశ్వంభర రచనలు చేస్తూనే ఉన్నాను, కావ్యాలు వెలువరిస్తూనే ఉన్నాను. విశ్వంభర అనే కావ్యం ఒక ప్రత్యేకమైనది. మానవుని ఆదిమ దశ నుంచి ఆధునిక దశ వరకు వాటిని బాగా మననం చేసుకొని దానికి సంబంధించిన సామాగ్రిని సేకరించి ఆ కావ్యం రాశారు. ఆ కావ్యంలో మహనీయులు చాలామంది, విశ్వవిఖ్యాతులైన మహనీయులు ఉన్నారు, విశ్వ చరిత్రను తీర్చిదిద్దిన వాళ్ళు ఉన్నారు, కానీ ఎక్కడ వారి పేరు ఉండదు. అంటే సింబాలిక్ పోయం, దీర్ఘకావ్యమే. ఉదాహరణకు

0: అలెగ్జాండర్ నుంచి యేసుక్రీస్తు నుంచి గాంధీ వరకు ఇవన్నీ వస్తారు అందులో. సోక్రటీస్ వస్తాడు. ఇది అందువల్ల వస్తు పరంగా నేను తీర్చిదిద్దిన విధానం ఉంది, అది బాగా బాగా సాహిత్య రంగంలో ప్రశంసలు అందుకుంది. అందువల్ల నాకు ఏకగ్రీవంగా జ్ఞానపీఠ పురస్కారానికి ఆ విశ్వంభరను ఎంపిక చేసినట్టు తర్వాత నాకు తెలిసింది.
1: అంటే అంతకుముందు మీరు తీసుకున్న నిర్ణయం, మీరు కేవలం గేయాలు లేకపోతే కేవలం కవితలు రాయడం కాదు, అందరిలాగా కాదు, నేను ఒక గేయ కావ్యం రాయాలి అని తీసుకున్న ఒక నిర్ణయమే.
0: గేయ కావ్యం, ఇది వచన గేయ కావ్యం.
1: వచన గేయం,
0: వచన గేయం, ఫ్రీవర్స్. అయితే విశేషం ఏమిటంటే ఇది కావ్యం జ్ఞానపీఠ అవార్డుతోనే ఆగలేదు. ఒక సంవత్సరం అప్పుడు గుజరాత్ ప్రైమ్ మినిస్టర్, అప్పుడు నాకు రాజ్యసభ మెంబర్గా నామినేట్ చేస్తున్నట్టు కబురు అందింది. నేను ఆశ్చర్యపోయాను, ఎందుకంటే నేను ఎప్పుడూ రాజకీయాలకు అతీతంగా దూరంగా ఉన్నాను. అయితే ఇది నామినేటెడ్ మెంబర్షిప్ కాబట్టి ఏ పార్టీకి సంబంధం లేకుండా రాజ్యసభకు వెళ్ళాం. వెళ్ళాను, కలుసుకున్నాను. రాష్ట్రపతి నామినేట్ చేస్తాడు, గుజరాత్ని కలుసుకున్నాను నేను. థ్యాంక్స్ చెప్తే అతను అన్నాడు, వి డింట్ డూ ఎనీ ఫేవర్ టు యూ మిస్టర్ రెడ్డి, యూ వాంటెడ్ టు నామినేటెడ్ ఎ పోయెట్ ఫ్రమ్ సౌత్ ఇండియా, సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్, అండ్ అకార్డింగ్ టు అవర్ ఇన్ఫర్మేషన్ యు ఆర్ ది జ్ఞాన్పీఠ్ అవార్డీ ఇన్ తెలుగు, అండ్ దెర్ ఇస్ నన్ అట్ దట్ టైమ్, సో వీ నామినేటెడ్ యూ. ఇది ఒక ముఖ్యమైన ఘట్టంగా భావిస్తాను. అది 6 సంవత్సరాలు ఉన్నాను. ఇంటర్మీడియట్ విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి సాహిత్య కవి సమ్మేళనాల్లో పాల్గొనడం, తర్వాత క్రమక్రమంగా సాహిత్య సభలు, సంస్థలు పెరగడం, సాంస్కృతిక సంస్థలు. అందులో నేను పాల్గొనని సాంస్కృతిక సంస్థ లేదు, నిరంతరం కొనసాగుతూనే ఉంది అది. ఇప్పుడు 5 నెలలకు 6 నెలలకు సినిమా పాట రాసిన పుస్తకం కవిత్వం మాత్రం ప్రతి సంవత్సరం నా పుట్టినరోజు, నా పుట్టినరోజు ఒక సరికొత్త కవితా సంపుటి పుట్టినరోజుగా 30-40 ఏళ్ల నుంచి ఈ క్రమం పాటిస్తూ ఉన్నాను. ఇప్పటికి కూడా నాకేమిటంటే జీవితం 79వ ఏట, ఇప్పుడు 79 ఏళ్ళు నేను ప్రవేశించాను, ఇప్పటికీ కూడా వారానికి కనీసం ఒక కవిత రాయంది తోచదు. నా కరానికి నిద్రపట్టదు. కాబట్టి కవిత్వం నా జీవితంలో, నా మనుగడకి కవిత్వం అనేది ప్రధానమైన సాధనం. కవిత రాయని క్షణాలు వస్తే, రాయని కాలం వస్తే నేను నా అస్తిత్వానికి అర్థం లేదన్నాను. నేను 1981 50వ ఏట అనుకుంటాను నాకు,
1: 50 31 మీరు కొట్టారు.
0: అప్పుడు అంజయ్య గారు, టంగుటూరి అంజయ్య గారు ముఖ్యమంత్రి, పరిచయం నాకు. అతనిలో గొప్ప విశేషం ఏంటంటే ఒక పాట వింటున్నా, ఒక మాట వింటున్నా ముగ్ధులయ్యేవాడు. నన్ను అధికార భాషా సంఘం అధ్యక్ష పదవికి నామినేట్ చేశాడు. అది నా జీవితంలో ముఖ్యమైన ఘట్టాల్లో ఒకటి. దాదాపు 4 సంవత్సరాలు ఉన్నాను. తెలుగును తాలూకా స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు, ఇంకప్పటికీ సెక్రటేరియట్ లెవెల్ దాకా రాలేదు, ఇప్పుడు కూడా రాలేదు. దాన్ని ప్రవేశపెట్టడానికి ప్రయత్నించాను. కవిగా ఒక సినీ గీత రచయితగా నాకున్న పేరును దానికి వినియోగించాను. తిరిగాను, ప్రయాణ బాగా తిరిగాను, పర్యటనలు. ఆ తర్వాత మొదలైందండి ఇక పల్లవుల పర్వం, నిర్విరామంగా నిరంతరంగా. అప్పుడు ఎన్టీఆర్ మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఇది అయ్యేసరికి ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్షిప్, అప్పుడు జి రామిరెడ్డి గారు ఆయన పదవి విరమణ చేసిన తర్వాత అక్కడ 4 సంవత్సరాలు. ఆ తర్వాత తెలుగు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా చేశాడు, అది ఒక 4 సంవత్సరాలు. ఆ తర్వాత జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాడు. అప్పుడు ఆయన ఏం తోచక ఇవన్నీ అయిపోయినాయి కదా అని కొత్తది క్రియేట్ చేశాడు. ఏమిటంటే ఎడ్ మాధవరావు గారు అప్పుడు చీఫ్ సెక్రటరీ, అప్పుడు ఆలోచించి అడ్వైజర్ టు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆన్ కల్చర్ అండ్ లాంగ్వేజ్ అని ఇచ్చాడు. 3 సంవత్సరాలు అది అయిపోయింది. ఆ తర్వాత చంద్రబాబు

0: నాయుడు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత కొంచెం గ్యాప్ ఏర్పడింది. అప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక మండలి, రాష్ట్ర సాంస్కృతిక మండలి అనేది ఒకటి రూపొందించి దానికి నన్ను చైర్మన్గా చేశాడు. అది క్యాబినెట్ ర్యాంకే. అక్కడి నుంచి అది 7 సంవత్సరాల పాటు. ఆ తర్వాత ఇక చాలు అనుకున్నాను పదవులు. ఆ వరుసలో ముందు పద్మశ్రీ లభించింది. నాకు సంవత్సరాలు ఏ సంవత్సరం గుర్తుండదు, ఎందుకంటే అవార్డులు సోవియట్ ల్యాండ్ నెహ్రూ అవార్డు ఏ కేటగిరీ రావడం గొప్ప విశేషం ఆ రోజుల్లో. అప్పటికి సోవియట్ ల్యాండ్ ఉంది. అప్పుడు నేను సోవియట్ ల్యాండ్ నెహ్రూ అవార్డు మొదలుకొని బిల్వారా అవార్డు అని ఇవన్నీ చాలా ఉన్నాయి, అదొక వైపు నడుస్తున్నాయి. పద్మశ్రీ, ఆ తర్వాత 10 ఏళ్లకు ఎప్పుడో గ్యాప్ గుర్తులేదు, పద్మభూషణ్, ఇటు ఇవి కూడా వచ్చేసాయి. ఇక ఏది ఉన్నా ఏది లేకున్నా నాకు మిగిలింది కవిత్వం. నేను కోరుకునేది కవిత్వమే, కవిగా కొనసాగాలి అన్నదే నా జీవిత లక్ష్యం.
1: కుటుంబ జీవితం,
0: నేను ఒక కొడుకునని చెప్పాను మీకు. మా తల్లి అక్షర జ్ఞానం కూడా లేదు, అక్షరాస్యత అసలు లేదు. తండ్రి గారు ఏదో 4వ తరగతి 3లో చదువుకున్నాడు. ఒక కార్డు రాసేవరకు తెలుసు ఉత్తరం. కానీ మా అమ్మకు ఆవిడ లోపల పాడుకునేది తనలోనే, నేను గమనించాను. నేను గమనించి మా అమ్మ పాడేటప్పుడు నేను వెళ్ళి పాడే వరకు చాలా సంతోషించేది, హత్తుకునేది. ఆవిడకు లోపల సంగీత జ్ఞానం ఉంది. అప్పుడు ఎవడు నేర్పేవాడు ఎవడు, పైగా 100 ఎకరాల వ్యవసాయం అప్పుడు. ఇప్పుడు ఎంత ఉందని అడగండి, ఇప్పుడు 1 ఎకరం ఉంది మా ఊళ్ళో. అది ఎందుకుందంటే 3 సమాధులు ఉంటాయి అందులో. ఒకటి మా తల్లిగారి సమాధి, 2వది మా తండ్రి గారి సమాధి, 3వది నా భార్య సమాధి. కాబట్టి దాన్ని ముట్టకుండా అలాగే ఉంచాను. సంవత్సరానికి ఒకసారి వెళ్ళొస్తుంటాను కుటుంబ సమేతంగా. నా భార్య కూడా పెద్ద చదువుకోలేదు, ఇంట్లో 4వ తరగతి టీచర్ని తీసుకొచ్చి మా నాయన మా మామగారు పెట్టారు అంతే తప్ప. అయితే నాకు సంతానం 4 కూతుళ్ళే, 4 నదులు, గంగ, యమున, సరస్వతి, కృష్ణవేణి. వాళ్లకు పెళ్ళిళ్ళు అయినాయి, మా అల్లుళ్ళకు ఇళ్ళు వేరే ఉన్నాయి, ఎవరికి వారిదే. కానీ అందరం ఉండేది మా ఇంట్లోనే, నా పట్ల ఉన్న అభిమానం, ఆప్యాయత. ఆ తర్వాత మనవలు, మనవరాళ్ళు, మునిమనవలు, మునిమనవరాళ్ళు, మొత్తం మా ఇంట్లో ఫోటో తీసిన సంఖ్య 20.
1: చాలా సంతోషం. అయితే మీరు మీ కవిత ఝరికి ప్రతీకగా వాళ్ళకి నదుల పేర్లు పెట్టుకున్నారా? వాళ్ళకి అందరికీ 4 నదుల పేర్లే పెట్టారు.
0: అది ఒక ముందేమో అప్పుడు అంతా నమ్మకాలు ఉండేవి కదా. బిడ్డలు పుట్టిన బిడ్డలు ఉన్నారే పిల్లలు, 2 ముగ్గురు పుట్టిపోయారు. అప్పుడు మా ప్రాంతంలో గోదావరి నది ఉంది, మా జిల్లాలో జగిత్యాల తాలూకాలో. ఏదో మొక్కుకున్నారు గోదావరిని గంగ అంటారు అక్కడ.
1: అవును,
0: మొక్కుకున్నారు. మొక్కుకుంటే కూతురు పుట్టింది. అప్పుడు వెళ్ళి గోదావరిలో మేము స్నానాలు చేసి వచ్చేసాం. ఏం పేరు పెట్టాలి అంటే నాకెందుకు గంగ అని వచ్చింది. నది అంటే నదీ పరంగా నాకు చాలా పక్షపాతం ఉంది. కూతుళ్ళు కూడా వాళ్ళే. నా కవిత్వంలో కావ్యాల్లో చాలా చోట్ల వస్తుంది నదుల గురించి. గంగ అయింది, 2వ కూతురు పుట్టింది యమున అన్నాను అక్కడ నుంచి, 3వ కూతురు పుట్టింది ఎట్లా దూరం తీసుకెళ్లారని సరస్వతి అన్నాను అక్కడిదే, అంతర్వాహిని సరస్వతి. 4వ కూతురు పుట్టింది, దక్షిణం వైపుకి వచ్చాను,
1: ఇక్కడికి వచ్చేసారు,
0: కృష్ణవేణి అన్నాను. ఆ రకంగా ఉత్తరం దక్షిణం రెండిని ముడివేశాను నేను కూతురు.
1: చాలా సంతోషం. అయితే ఈ గొప్ప మహాప్రస్థానంలో ఇంకా మీరు చెయ్యాలి అనుకునేవి ఏమేమి ఉంటున్నాయి? మీరు సంవత్సరానికి ఒక

0: కవితా సంపుటిని వెలువరిస్తున్నారు.
1: సంవత్సరానికి కనీసం ఒక కవితా సంపుట వేయాలి,
0: అది
1: ఒక 5 5 ఏళ్లకు 10 ఏళ్లకు ఒక దీర్ఘకావ్యం రాయాలి.
0: ఆంధ్ర సారస్వత
1: పరిషత్
0: పరిషత్తు ద్వారా మీరు చేస్తున్న కార్యక్రమాలు
1: చాలా ఉన్నాయి, ఎందుకంటే అది గొప్ప సంస్థ. నిజాం సర్కార్ కాలంలో ఉదయించిన సంస్థ అది. మాడపాడి హనుమంతరావు, సురవరం ప్రతాప రెడ్డి లాంటి మహనీయులు, చివరికి దేవరపల్లి రామానుజరావు గారు. రామానుజరావు గారి చేతిలో అది అద్భుతంగా ఒక రూపం అందుకుంది. ఆ తర్వాత ఆయన విల్లులో రాసేశాడు నారాయణ రెడ్డి ఉండాలి తర్వాత అధ్యక్షుడని, జీవితాంతం అధ్యక్షుడిగా ఉండాలని ఒప్పుకున్నాను. ఆ తర్వాత కొన్ని మంచి కార్యక్రమాలు చేశాము. తర్వాత అందులో ఈ అంటే ఇతరులు ఎవరు చేయని కార్యక్రమం, పరిణతవాణి లాంటి గొప్ప కార్యక్రమాలు చేశాము. సంతోషం. నేను ఎంపీగా ఉన్నప్పుడు రాజ్యసభ నిధుల్లో నుంచి ఒక 20 లక్షలు 30 లక్షలు అది ఇచ్చి పరిషత్తులో ఒక భవన నిర్మాణం చేశాం. అందులోనే ఇప్పుడు పండిత శిక్షణ కళాశాల జరుగుతుంది, పక్కనేమో ప్రాచ్య కళాశాల ఓరియంటల్ కాలేజ్, ఇలా సాగుతుంది. నాకు ముఖ్యంగా నేను సాంస్కృతిక సంస్థలకు నేను మనసు హత్తుకొని ఎప్పుడు అభినందిస్తూ ఉంటాను. అంటే నా వల్ల వాళ్ళ కార్యక్రమాలు రాణించాయని వాళ్ళు అంటారు. వాళ్ళు పిలవడం వల్ల కనీసం కొత్త తరంగాలు ఏమొస్తున్నాయి, కొత్త ధోరణులు ఏమిటి, ఆ దృష్టితో సంగీతం, సాహిత్యం, నాటకం ఇవి అందరికీ అన్నిటికి సంబంధించిన కార్యక్రమాలు నేను పాల్గొంటాను. వాళ్ళను సన్మానించడం, ప్రసంగించడం, ఆ రకంగా ఇది ఒక మంచి
0: నిత్య కార్యక్రమం,
1: నిరంతరం నిత్య కరెక్ట్.
0: కాబట్టి మీరు విషయాలన్నీ మాకు తెలియజేసినందుకు చాలా ధన్యవాదాలు. చిట్ట చివరిగా మీరు మీరు రాసిన పాటల్లో ఇప్పటి వరకు మీకు చాలా ఇష్టమైన పాట ఏమిటి చెప్పండి.
1: ఎన్నేం చెప్తాము, పరుల కోసం పాటు పడని

0: నరుని బ్రతుకు దేనికని. ఇది ఒక గజల్లోని పల్లవి. ఇక ద్విపదులు రాశానుకోండి.
1: మీ గజల్స్ ద్విపదులు ఇవన్నీ కూడా ఇంకా మాకు చెప్పాల్సి ఉంది.
0: ఇంకా వేరే నమ్మ తర్వాత ఇంకో వరుస ఒక్కటి చెప్తాను. ద్విపది, మనిషి గతిస్తే శరీరమంతా మట్టిలో కలిసిపోతుంది. ఏం మిగలవు, గోడు కూడా మిగలవు. మనిషి చచ్చిపోతే అనడానికి
1: మట్టిలో కలిసిపోతుంది.
0: మనిషి గతిస్తే శరీరం అంతా మట్టిలో కలిసిపోతుంది. మృగం తచ్చిన చర్మం మాత్రం మృదంగమై బతికుంటుంది. మృగం తచ్చిన చర్మం మాత్రం మృదంగమై బతికుంటుంది. ఇది మచ్చు.
1: ఈ సందేశాన్ని మాకు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంతసేపు మాతో మీ జీవిత ప్రస్థానాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా.
0: సంతోషం, నమస్కారం.
2: ఇంతవరకు ఆకాశవాణి ప్రజా ప్రసార సేవలో 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా పద్మభూషణ్ జ్ఞాన్పీఠ్ అవార్డు గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి గారితో గతంలో రికార్డ్ చేసిన పరిచయ కార్యక్రమం విన్నారు పరిచయకర్త శ్రీమతి ఝాన్సీ కేవీ కుమారి. ఈనాటి ఈ వారం అతిథి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సినిగీతాలు విందాం. ముందుగా మనసంతా నువ్వే చిత్రం కోసం కేకే ఆలపించిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గీతం, సంగీతం ఆర్పి పట్నాయక్.

0: ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు విందాం.
1: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
2: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
1: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
2: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1444 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: సినిగీతాలు వింటున్నారు. ఇప్పుడు ఆనందం చిత్రం కోసం చిత్ర ఆలపించిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1-4454 ద్వారా పొందవచ్చు.
1: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
2: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
1: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.

0: But here's the question nobody asks. The seeds existed in laboratories. The knowledge existed in research stations and universities. How did it reach a farmer in a village in Andhra Pradesh or Bihar or Punjab who could not read, who had no extension officer visiting his field, who had no reason to trust a variety of rice he had never heard of? Someone had to reach him where he was, in his language, in a way he could act on the very next morning. The radio reached him.
1: రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
1: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
0: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
1: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
0: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.

0: ఆకాశవాణి నిలయంలో సమయం 12:30 వస్తుంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో వార్తలు. ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. భారతదేశ ప్రగతి ప్రయాణంలో భాగస్వాములు కావడానికి ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో 4 రోజుల భారత పర్యటన నిమిత్తం ఈ ఉదయం కోల్కతా చేరుకున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 2,86,000 కోట్ల రూపాయల మిగులు నిధులను కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు లక్నోలో జరిగే మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ పంజాబ్ కింగ్స్తో తలపడుతుంది. ఇక వార్తల వివరంగా. భారతదేశ ప్రగతి ప్రయాణంలో భాగస్వాములు కావడానికి ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 19వ రోజ్గర్ మేళాను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగించారు. దేశ యువతకు అవకాశాలు, ఉపాధి, అంతర్జాతీయ అనుభవాన్ని అందించే లక్ష్యంతో భారత్ ప్రపంచంలోని వివిధ దేశాలతో భాగస్వామ్యం కుదుర్చుకుంటుందని మోదీ తెలియజేశారు. ప్రపంచవ్యాప్తంగా భారత్ అత్యంత విశ్వసనీయమైన సప్లై చైన్ భాగస్వామిగా ఎదుగుతోందని మోదీ హర్షం వ్యక్తం చేశారు.
1: दुनिया भारत के युवाओं और भारत की टेक्नोलॉजिकल प्रोग्रेस को लेकर बहुत उत्साहित है. आज दुनिया भारत की विकास यात्रा का हिस्सा बनना चाहती है. भारत भी दुनिया के अलग अलग देशों के साथ पार्टनरशिप कर रहा है. इसका उद्देश्य यही है कि भारत के युवाओं को अवसर मिले, रोजगार मिले, उनका सामर्थ्य खिल उठे. साथ साथ मैं चाहता हूं मेरे देश के नौजवानों को ग्लोबल एक्सपोजर भी मिले.
0: 2047 నాటికి భారత్ను వికసిత్ భారత్గా మార్చాలనే నిబద్ధతతో ప్రతి భారతీయుడు శ్రమిస్తున్నారని, ఈ లక్ష్య సాధన కోసం దేశం పలు రంగాల్లో పెట్టుబడులు పెడుతుందని మోదీ తెలిపారు. దేశ యువత కోసం సరికొత్త ఉపాధి అవకాశాలు సృష్టిస్తున్నామని మోదీ తెలియజేశారు.
1: आज हर भारतीय एक बड़े संकल्प के साथ आगे बढ़ रहा है. ये संकल्प 2047 तक विकसित भारत के निर्माण का संकल्प है. इस लक्ष्य की प्राप्ति के लिए आज देश अलग अलग सेक्टर्स में निवेश कर रहा है और इस निवेश से देश के युवाओं के लिए रोजगार के लाखों नए अवसर बन रहे हैं. जिसे आज भारत में सेमीकंडक्टर मैन्युफैक्चरिंग की पूरी सप्लाई चेन तैयार की जा रही है.
0: ఈ రోజు జరిగిన 19వ రోజ్గర్ మేళాలో వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా ఎంపికైన 51,000కు పైగా యువతకు నియామక పత్రాలు అందజేశారు. దేశవ్యాప్తంగా 47 ప్రాంతాల్లో ఈ రోజ్గర్ మేళా నిర్వహించారు. ఎంపికైన ఈ కొత్త అభ్యర్థులు రైల్వే మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఉన్నత విద్యాశాఖతో పాటు పలు విభాగాల్లో చేరనున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆలోచనల నుంచి పుట్టిన రోజ్గార్ మేళా ద్వారా లక్షలాది మందికి ఉపాధి లభిస్తుందని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్లోని రైల్ కళారంగ్లో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన రోజ్గార్ మేళా కార్యక్రమంలో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి,

0: అతిథిగా హాజరై పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన 218 మంది యువతీ యువకులకు ఆయన స్వయంగా ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ,
1: మోడీ గారి నేతృత్వంలో అనేక శాఖలు, అది పిఎస్సీలు గాని గవర్నమెంట్ సెక్టార్ లో పనిచేసేటువంటి వివిధ ప్రభుత్వ శాఖలు గాని అన్నిట్లో కూడా ఖాళీలు లేకుండా సాధ్యమైనంత వరకు నిరుద్యోగ యువతకు ప్రభుత్వం ద్వారా దేశానికి సేవ చేసే అవకాశం కల్పించాలి, ప్రభుత్వ ఉద్యోగాల ద్వారా ఆయా కుటుంబాలకు అండగా నిలబడాలనేటువంటి ప్రమాణమైనటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది.
0: అనంతరం దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, ఈ నియామక పత్రం కేవలం కాగితం మాత్రమే కాదని, వికసిత్ భారత్ నిర్మాణంలో భాగస్వామ్యమయ్యే ఒక సంకల్ప పత్రమని అభివర్ణించారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో 4 రోజుల భారత పర్యటన నిమిత్తం ఈ ఉదయం కోల్కతాకు చేరుకున్నారు. కాగా భారత్లో ఆ మార్కో రూబియో పర్యటించడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా భారత్ అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడం, వాణిజ్యం, రక్షణ, ఇంధన భద్రత, సాంకేతికత, ఇండో పెసిఫిక్ వ్యూహంలో సహకారాన్ని విస్తరించడంపై ఆయన కీలక చర్చలు జరుపుతారు. భారత్లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ కోల్కతా విమానాశ్రయంలో రూబియోకు స్వాగతం పలికారు. రూబియో కోల్కతాలోని మదర్ హౌస్ సెయింట్ తెరీసా మిషనరీస్ ఆఫ్ ఛారిటీ ప్రధాన కార్యాలయం, చిల్డ్రన్స్ హోంను ఈ సందర్భంగా సందర్శించారు. ఈ సాయంత్రం ఆయన న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమవుతారని సోషల్ మీడియా పోస్టులో గోర్ తెలియజేశారు. ఈ పర్యటనలో రూబియో ప్రధానంగా రక్షణ భాగస్వామ్యాలు, అధునాతన సాంకేతికతలు, వాణిజ్య సంబంధాలు, క్వాడ్ ప్రణాళికలో సహకారంతో సహా కీలక వ్యూహాత్మక రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయడంపై చర్చిస్తారు. రూబియో రేపు విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్తో చర్చలు జరిపి యుఎస్ ఎంబసీలో జరిగే స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరవుతారు. భారత్ ఆతిథ్యమిస్తున్న క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ దొరేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 2,86,000 కోట్ల రూపాయల మిగులు నిధులను కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ఆమోదం తెలిపింది. కేంద్ర బ్యాంక్ చేసిన అత్యధిక డివిడెండ్ చెల్లింపుల్లో ఇది ఒకటిగా నిలిచింది. నిన్న ముంబైలో ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అధ్యక్షత జరిగిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా గత ఏడాదితో పోలిస్తే 2025-26 ఆర్థిక సంవత్సరంలో తమ స్థూల ఆదాయం 26.42% పెరిగిందని ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. భారత్లో పెట్రోల్ డీజిల్ నిల్వలు తగినంతగా అందుబాటులో ఉన్నాయని, దేశవ్యాప్తంగా సరఫరాలు స్థిరంగా కొనసాగుతున్నాయని పెట్రోలియం సహజవాయువు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. భయాందోళనలతో కొనుగోలు చేయవద్దని, వాస్తవ అవసరానికి అనుగుణంగా మాత్రమే ఇంధనాన్ని కొనుగోలు చేయాలని మంత్రిత్వ శాఖ ప్రజలకు సూచించింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల ద్వారా నిరంతర సరఫరా పర్యవేక్షణ, సమన్వయ పంపిణీ ద్వారా కొన్ని రీటైల్ అవుట్లెట్లలో తాత్కాలికంగా ఏర్పడిన సమస్యలను పరిష్కరిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఈరోజు లీటర్కు 91 పైసల వరకు పెరిగాయి. ఇరాన్ ఉద్రిక్తలు, హర్మోజ్ జలసంధిలో అంతరాయాల కారణంగా అంతర్జాతీయ ముడి చమురు ధరలు పెరగడంతో ఇంధన ధరలు గత 10 రోజుల్లో దాదాపు 5 రూపాయలు పెరిగాయి. మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఉమ్మడి పౌరస్మృతి దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ నిన్న సచివాలయంలో ucc.mp.gov.in వెబ్సైట్ను ప్రారంభించారు. ఈ పోర్టల్ ద్వారా పౌరులు, రాజకీయ పార్టీలు, సామాజిక సంస్థలు ప్రతిపాదిత యూసీసీపై తమ అభిప్రాయాలను, సూచనలను జూన్ 15వ తేదీలోపు తెలియజేయవచ్చు. కాగా అంతకుముందు ఏప్రిల్లో ఉమ్మడి పౌరస్మృతి అమలు అంశాలను పరిశీలించేందుకు రాష్ట ప్రభుత్వం 6 సభ్యులతో కూడిన ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రంజన ప్రకాష్ దేశాయ్ నేతృత్వం వహిస్తున్నారు. నీట్ పరీక్ష పేపర్ లీక్ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ పూణేలో మరో మహిళను అరెస్టు చేసింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిపుణురాలిగా నియమించిన మనీషా హవల్దార్ను నిందితురాలిగా గుర్తించారు. ఈ కేసులో ఇప్పటి వరకు ఢిల్లీ, జైపూర్, గురుగ్రామ్, నాసిక్, పూణే, లాతూర్, అహల్యానగర్లలో 11 మంది నిందితులను అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా పలుచోట్ల సీబీఐ సోదాలు నిర్వహించి నేరానికి సంబంధించిన పత్రాలతో పాటు ల్యాప్టాప్లు, బ్యాంకు ఖాతా వివరాలు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుంది. భారత్ అధ్యక్షతన కేంద్ర మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ 2వ బ్రిక్స్ మహిళల కార్యవర్గపు సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశానికి మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ కార్యదర్శి అనిల్ మాలిక్ నిన్న వర్చువల్గా అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో

0: బ్రిక్స్ సభ్య దేశాల మధ్య ప్రాధాన్యత గల రంగాల్లో పురోగతి సహకారంపై అనిల్ మాలిక్ చర్చించారు. మౌంట్ ఎవరెస్ట్ శిఖరంపై జాతీయ పతాకాన్ని ఎగురవేసిన ఇండో టిబెటియన్ బార్డర్ పోలీస్ ఐటీబీపీ మొట్టమొదటి మహిళా పర్వతారోహణ బృందాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభినందించారు. అత్యంత కఠినమైన భూభాగం, తీవ్రమైన వాతావరణ పరిస్థితుల్లో ఈ అద్భుతమైన ఘనతను సాధించి దేశం ముందు అనే సూత్రాన్ని ఐటీబీపీ బృందం ప్రతిబింబించిందని సామాజిక మాధ్యమ పోస్టులో అమిత్ షా ప్రశంసించారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు లక్నోలో జరిగే మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ పంజాబ్ కింగ్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ ఈ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. కాగా నిన్న రాత్రి హైదరాబాద్లో జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుపై 55 తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 255 చేయగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 200 చేసింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. భారతదేశ ప్రగతి ప్రయాణంలో భాగస్వాములు కావడానికి ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కు రూబియో 4 రోజుల భారత పర్యటన నిమిత్తం ఈ ఉదయం కోల్కతా చేరుకున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 2,86,000 కోట్ల రూపాయల మిగులు నిధులను కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుసుకుందాం.
1: ఆకాశవాణి హిందీ కార్యక్రమం.
2: ఆకాశవాణి కా యే హైదరాబాద్ కేంద్ర హై. మీడియం వేవ్ 406.5 మీటర్స్ అర్థాత్ 738 కిలోహర్ట్జ్ ఔర్ న్యూస్ ఆన్ AIR యాప్ పర్ ప్రస్తుత హై ఆజ్ కా హిందీ కార్యక్రమ. సభీ శ్రోతాఓ కో కృష్ణా కుమారి కా ప్యార్ భరా నమస్కార్. आज के इस डिजिटल दौर में जहां हर चीज एक क्लिक पर हाजिर है, चलिए आपको ले चलते हैं उस दौर में जब खुशियां लाइक और कमेंट में नहीं बल्कि रेडियो के उस छोटे से नॉब को घुमाने में मिलती थी. आज हम आपको ले चलते हैं एक ऐसे दौर में जहां ठहराव था, सादगी थी और सबसे बढ़कर एक आवाज थी जिसने पीढ़ियों को आपस में जोड़े रखा. जी हाँ, आज हम बात कर रहे हैं हमारे बचपन के सबसे प्यारे हमसफर आकाशवाणी की. आज इस कार्यक्रम में हमारे साथ स्टूडियो में मौजूद हैं 3 बेहद खास मेहमान जो अपनी अपनी यादों और अनुभवों के साथ आकाशवाणी के उस सुनहरे सफर को हमारे सामने दोबारा जीवित करेंगे. तो आइए सुनते हैं हमारी यादों में आकाशवाणी इस विषय पर चर्चा. इस चर्चा के सहभागी है श्री FM सलीम, श्री ऋषभ देव शर्मा और श्री वेणुगोपाल भट्टर. इनसे बातचीत कर रही है सीमा कुमारी.
3: नमस्कार श्रोताओं, आप सुन रहे हैं आकाशवाणी. आज का हमारा विशेष कार्यक्रम है हमारी यादों में आकाशवाणी. आकाशवाणी सिर्फ एक प्रसारण माध्यम नहीं है बल्कि करोड़ों भारतीयों की भावनाओं, संस्कृतियों, संगीत, साहित्य और यादों का अभिन्न हिस्सा रही है. 90 साल की इस गौरवशाली यात्रा में आकाशवाणी ने देश को सूचना, शिक्षा और मनोरंजन के साथ साथ हर सुख दुख में अपनी आवाज को, इसको और इसके लोगों को जोड़े रखा है. आज की इस विशेष परिचर्चा में हम जानेंगे कुछ अनसुनी यादें, कुछ दिलचस्प अनुभव और उन भावनाओं को जो आकाशवाणी से हर श्रोता और कलाकार का रिश्ता और भी खास बनाती है. आज हमारे साथ हमारे स्टूडियो में मौजूद हैं डॉक्टर FM सलीम जी, जो कि ब्यूरो चीफ हैं डेली हिंदी मिलाप हिंदी समाचार पत्रिका में, और हमारे दूसरे सहभागी हैं ऋषभ देव शर्मा जी, जो कि साहित्य की जगत की एक जानी मानी हस्ती और व्यक्तित्व माने जाते हैं. जो हमारे तीसरे सहभागी हैं वेणुगोपाल भट्ट जी, जो कि हास्य व्यंग कवि हैं और कवि सम्मेलनों के अपने दौर के बड़ी नामों में जाने जाते हैं. आप तीनों का हमारे स्टूडियो में बहुत बहुत स्वागत है.
4: जी, बहुत बहुत धन्यवाद. मैं भी रेडियो के श्रोताओं को आकाशवाणी के 90 वर्ष होने पर शुभकामनाएं देता हूं अधिकारियों को और कर्मचारियों को भी जो लंबे वर्षों से लंबे समय से इसके साथ जुड़े हैं।
3: जी, हम परिचर्चा की शुरुआत करें उसके पहले हम आप

0: आपसे फिर मुलाकात होगी। तब तक के लिए कृष्णा कुमारी को अनुमति दीजिए। नमस्कार।
1: ఈనాటి హిందీ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి
2: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 1:10 కు వస్తుంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్టలో సుమారు 100 కోట్ల రూపాయల విలువైన ఆలయ అభివృద్ధి కార్యక్రమాలకు ఈరోజు శంకుస్థాపన చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచనతో ప్రారంభమైన రోజ్గార్ మేళా ద్వారా లక్షలాది మందికి ఉపాధి లభిస్తోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కొనియాడారు. డ్రోన్ టెక్నాలజీతో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని, డిజిటల్ వ్యవసాయంపై అధికారులు దృష్టి పెట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు మించి నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఉదయం యాదగిరిగుట్ట చేరుకుని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం సుమారు 100 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. ఇందులో 43 కోట్ల 80 లక్షల రూపాయలతో నిర్మించనున్న వేద పాఠశాలకు కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతితో కలిసి భూమి పూజ నిర్వహించారు. అలాగే కొండపై 9.87 కోట్లతో స్వామివారి నిత్య కళ్యాణ మండపం, 1.41 కోట్లతో వైకుంఠ ద్వారం నుంచి కొండపైకి వెళ్లే మెట్ల మార్గానికి పైకప్పు, 1.35 కోట్ల రూపాయలతో రథశాల వైపు మాడవీధులకు మెట్లు, 43 కోట్లతో డార్మిటరీ హాల్స్, దీక్షాపరుల సదన్ నిర్మాణాలకు కూడా ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రితో పాటు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సాయంత్రం హైదరాబాద్లోని సచివాలయంలో రాష్ట మంత్రివర్గ సమావేశం జరుగుతుంది. రాష్ట్రంలో పొదుపు చర్యలు, విద్యుత్ సంస్కరణలు, డిస్కోమ్ల నష్టాల నివారణపై ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. రైతు డిస్కోమ్ అమలు, సోలార్ విలేజెస్, సోలార్ స్టవ్ పథకాలు, ప్రభుత్వ శాఖల్లో ఈవీల వినియోగం, ఇంధనం పొదుపుపై చర్చించనున్నారు. 2వ విడత ఇందిరా ఇళ్లు, కుటుంబ జీవిత బీమా, రాష్ట ఆవిర్భావ వేడుకల నిర్వహణ అంశాలు కూడా సమావేశంలో ప్రస్తావనకు వస్తాయి. సికింద్రాబాద్లోని రైలు కడారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృశ్య మాధ్యమం ద్వారా నిర్వహించిన రోజ్గార్ మేళా కార్యక్రమంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పాల్గొని వివిధ శాఖల్లో ఎంపికైన 218 మంది యువతకు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 47 ప్రాంతాల్లో రోజ్గార్ మేళా నిర్వహిస్తున్నారని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచనతో ప్రారంభమైన ఈ కార్యక్రమం ద్వారా లక్షలాది మందికి ఉపాధి లభిస్తోందని పేర్కొన్నారు. మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్లతో యువత ఉద్యోగాలు వెతికే స్థాయి నుంచి ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదుగుతున్నారని కిషన్ రెడ్డి చెప్పారు.
1: మోడీ గారి నేతృత్వంలో అనేక శాఖలు, అది పిఎస్సీలు గాని, గవర్నమెంట్ సెక్టార్ లో పనిచేసేటువంటి వివిధ ప్రభుత్వ శాఖలు గాని, అన్నిట్లో కూడా ఖాళీలు లేకుండా సాధ్యమైనంత వరకు నిరుద్యోగ యువతకు ప్రభుత్వం ద్వారా దేశానికి సేవ చేసే అవకాశం కల్పించాలి, ప్రభుత్వ ఉద్యోగాల ద్వారా ఆయా కుటుంబాలకు అండగా నిలబడాలనేటువంటి ప్రమాణమైనటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది.
0: అనంతరం దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ్ మాట్లాడుతూ, ఈ అపాయింట్మెంట్ లెటర్ కేవలం కాగితం కాదని, వికసిత్ భారత్ నిర్మాణంలో భాగస్వామ్యమయ్యే ఒక సంకల్ప పత్రమని అభివర్ణించారు. రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే తెలంగాణ డిప్లొమా అండ్ ఇంజనీరింగ్ పాలిసెట్ 2026 ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. మాసప్ ట్యాంక్లోని సాంకేతిక విద్యా మండలి కార్యాలయంలో ఫలితాలను టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీ దేవసేన విడుదల చేశారు. మొత్తం

0: 2.38% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా అందులో బాలురు 79.92%, బాలికలు 86.38% ఉన్నారు. రాష్ట్రంలో సెంటరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. ఈరోజు ఇందిరాపార్క్ వద్ద జరుగుతున్న గ్రేటర్ హైదరాబాద్ సెంటరింగ్ గుత్తేదారుల అసోసియేషన్ మహాధర్నాకు కవిత మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2 రోజుల్లో సెంటరింగ్ కార్మికుల నాయకులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించాలని డిమాండ్ చేశారు. వారి సమస్యలు పరిష్కరించకపోతే 2 రోజుల తర్వాత తాను ధర్నాలో కూర్చుంటానని స్పష్టం చేశారు. రాష్టంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా విద్యా వైద్యం ఉచితంగా అందిస్తామని కవిత స్పష్టం చేశారు. దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఈరోజు లీటర్కు 91 పైసల వరకు పెరిగాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతలు, హార్ముజ్ జలసంధిలో అంతరాయాల కారణంగా అంతర్జాతీయ ముడి చమురు ధరలు పెరగడంతో ఇంధన ధరలు గత 10 రోజుల్లో దాదాపు 5 రూపాయల వరకు పెరిగాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో జరిగే విత్తన వారోత్సవాన్ని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయంలోని వివిధ పరిశోధనా విభాగాలు, ల్యాబ్లను సందర్శించిన మంత్రి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని క్షేత్రస్థాయికి తీసుకువెళ్లడంపై అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. డ్రోన్ టెక్నాలజీ సహాయంతో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. వీటి వల్ల సాగు ఖర్చులు తగ్గుతాయని, డిజిటల్ వ్యవసాయంపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ల్యాబుల్లో జరిగే పరిశోధనలు కేవలం ప్రయోగాలకే పరిమితం కాకుండా సామాన్య రైతులకు అందుబాటులోకి రావాలని తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. ఫ్యూచర్ సిటీ నిర్మాణాన్ని ఎవరూ అడ్డుకోలేరని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. తాము అధికారంలోకి వస్తే ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామన్న మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలపై మంత్రి స్పందిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర భవిష్యత్తు కోసం కొత్త నగరాన్ని నిర్మిస్తోందని పేర్కొన్నారు. మూసీ ప్రక్షాళన పరిశ్రమల ఏర్పాటుకు బీఆర్ఎస్ అడ్డంకులు సృష్టించిందని విమర్శించారు. దేశం గర్వించే విధంగా ఫ్యూచర్ సిటీ నిర్మిస్తామని మంత్రి తన ఎక్స్ ఖాతాలో తెలియజేశారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూరియులో నకిలీ పత్తి విత్తనాల అక్రమ రవాణాపై పోలీసులు చర్యలు చేపట్టారు. 68 కిలోల విత్తనాలు స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ నిఖిత పంత్ చెప్పారు. రైతులు అనుమతులున్న కేంద్రాల్లోనే విత్తనాలు కొనుగోలు చేయాలని కూడా నితిక పంత్ ఈ సందర్భంగా సూచించారు. పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల కన్నా ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాష్ట్రంలో నిన్న అత్యధికంగా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో 46.5 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలోని 16 జిల్లాల్లో 46 డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యాయి. నల్గొండ జిల్లాలో తీవ్రమైన ఎండలు, గాల్పులు, వడగాల్పుల కారణంగా ప్రజలు అస్వస్థతకు గురవుతున్నారు. మునుగోడు మండలానికి చెందిన వృద్ధుడు 2 రోజుల క్రితం మరణించగా నిన్న నక్రికల్కు చెందిన జీ శాంతమ్మ, నార్కట్పల్లి మండలం చెరువుగట్టు గ్రామం రైతు కృష్ణయ్య వడదెబ్బతో ప్రాణాలు కోల్పోయారు. సూర్యాపేట జిల్లా నెమ్మికల్ గ్రామానికి చెందిన దాసరి భిక్షం కూడా మృతి చెందినట్లు పోలీసులు తెలియజేశారు. జిల్లాలో వరుసగా 44 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో సింగరేణి సంస్థ శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ కనుల్లో కార్మికుల రక్షణ కోసం చల్లటి నీరు, ఓఆర్ఎస్, మజ్జిగ, షెడ్లు, ఎయిర్ కూలర్లు, వైద్య పర్యవేక్షణ ఏర్పాటు చేసిందని జీఎం మునిగంటి శ్రీనివాస్ తెలియజేశారు. ఆకాశవాణితో మునిగంటి శ్రీనివాస్ మాట్లాడుతూ,
1: క్వారీలో కానీ సర్ఫేస్ లో కానివ్వండి చెలవ పందిలు అనేది వేస్తూనే ఉన్నాం. అట్లాగే క్వారీలో రంజన ద్వారా కూడా నీటి సరఫరా చేస్తున్నాం. మాన్యువల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా అందరు ఉద్యోగులకి ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్లాస్టింగ్ సెక్షన్ కానీ తర్వాత క్వారీలో ఎక్కడైతే కొన్ని పందిళ్లు వేయలేని ప్లేస్లలో గొడుగులు కూడా సరఫరా చేశాము. ఆ గొడుగుల ద్వారా కూడా వాళ్ళు ఎండా వేడి నుంచి రక్షణ అనేది పొందుతూ ఉన్నారు. 4 నెలల్లో కూడా ఈ వేసవి రక్షణ చర్యలు అనేది తీసుకోవడం జరుగుతుంది.
0: సరస్వతి అంత్య పుష్కరాల సందర్భంగా టూరిజం కార్పొరేషన్ కాళేశ్వరం ప్యాకేజ్ టూర్లు ప్రకటించింది. హైదరాబాద్ నుంచి ప్రత్యేక ఏసీ బస్సుల ద్వారా టూర్లు నిర్వహిస్తారు. ఈ ప్యాకేజీలో పుష్కర స్నానం, శ్రీ ముక్తేశ్వర స్వామి దర్శనంతో పాటు యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం సందర్శన కూడా చేర్చారు. భక్తుల అవసరాలు దృష్టిలో పెట్టుకుని 2 రకాల ప్యాకేజీలు రూపొందించినట్లు టూరిజం కార్పొరేషన్ తెలియజేసింది. రాష్ట్రంలో 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించామని, ఉపాధి కోసం సబ్సిడీ రుణాలు అందిస్తున్నామని ప్రభుత్వ విప్ ఆదర్శ శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్లలో నిర్వహించిన మెగా జాబ్ మేళాలో ఎంపికైన యువతకు నియామక పత్రాలు అందజేసిన అనంతరం ఆకాశవాణి ప్రతినిధితో మాట్లాడుతూ,
2: సుమారు 70,000 ఉద్యోగాలను వివిధ శాఖల ద్వారా అందించేటువంటి ఏర్పాటు చేసి నిరుద్యోగ యువకు ఉద్యోగ కల్పన చేసేటువంటి కార్యక్రమం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాల ద్వారా 50

0: కోట్లు బ్యాంకు లింకేజ్ ద్వారా ఇచ్చినప్పుడు అనేక మంది ముందుకు వచ్చి శ్రీనివాస్ గారు కూడా బ్యాంకు రుణాలను తీసుకొని అనేక మంది గ్రామాల్లో మరి మండల కేంద్రంలో పట్టణాల్లో ఉపాధి మార్గాలలో ముందుకు వస్తున్నటువంటి సందర్భాన్ని కూడా మీ మీ గ్రామాలలో చూసింటారు.
1: టీజీఎన్పీడీసీఎల్ 28 ఫీచర్లతో కొత్త యాప్ అందుబాటులోకి తెచ్చిందని కరీంనగర్ సర్కిల్ ఎస్సీ రవీందర్ తెలియజేశారు. ఫిర్యాదుల నమోదు, బిల్లుల చెల్లింపు, కనెక్షన్ సేవలు, అధికారుల వివరాలు, ఆధార్ లింక్ వంటి సేవల యాప్లో ఉండగా సమస్యల కోసం 1912 టోల్ ఫ్రీ నంబర్ అందుబాటులో ఉందని ఆయన చెప్పారు. విశేషాలు మరొకసారి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిలో సుమారు 100 కోట్ల రూపాయల విలువైన ఆలయ అభివృద్ది కార్యక్రమాలకు ఈరోజు శంకుస్థాపన చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచనతో ప్రారంభమైన రోజ్గార్ మేళా ద్వారా లక్షలాది మందికి ఉపాధి లభిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. డ్రోన్ టెక్నాలజీతో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి వనితాలోకం స్త్రీల కార్యక్రమం

0: ఆకాశవాణి ఈనాటి వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో దర్శనం దమరాజు విశాలాక్షి గారి కథానిక వింటారు.
1: విశ్వేశ్వర స్వాముల వారు వేయించేస్తున్నారు. అన్నపూర్ణమాత ఆయనను అనుసరిస్తున్నారు. అరుగో అమ్మా, స్వామీజీ వస్తున్నారు, నిశ్శబ్దంగా ఉండండి అని చెప్పి వర్తమానం తెచ్చిన ఆశ్రమవాసి ఒద్దికగా ఒక వారకు వెళ్లి నిలబడ్డాడు. హాల్లో కూర్చున్న వాళ్లంతా లేచి నిలబడ్డారు. ఆజానబాహుడు తేజోవిరాజితుడైన స్వామివారు ఆయనతో పాటు పచ్చని మేనిఛాయతో పార్వతీదేవిలా నడిచివస్తున్న అన్నపూర్ణమాత అచ్చటున్న అందరికీ పార్వతీ పరమేశ్వరులా కనిపించారు. స్వామీజీ వచ్చి సభనంతా కలయజూశారు. ఆసనానికి అక్కడున్న గురువుల చిత్రపటాలకు నమస్కరించి అక్కడున్న వారిని అందరినీ కూర్చోమని సాంజ్ఞ చేశారు. స్వామివారు కాషాయ రంగు వస్త్రాలలో కాంతులీనుతూ ఉన్నారు. ఆయనను చూసిన భక్తులు జన్మ చరితార్థమైందనుకున్నారు. ఒక రాజమ్మే వేరేగా ఆలోచిస్తోంది. వాళ్లను చూసినది మొదలు స్వామీజీతో పాటు వచ్చిన మాత పక్కనే అమర్చబడిన చిన్న ఆసనంపై కూర్చున్నారు. మాత అన్నపూర్ణాదేవి ముఖం కనిపించకుండా ముసుగులో ఉన్నారు. ముసుగు కొంచెం తొలగినప్పుడు చంద్రబింబంలా మెరిసిపోతూ కనిపించింది ఆమె ముఖం. నుదుటిపై కుంకుమ మెరుస్తూ రాజమ్మ గుండె మంటను పెంచింది. రాజమ్మ ఆలోచనలో పడింది. ఈ ఆశ్రమానికి కోరి వచ్చినందుకు తిట్టుకుంది. ఈమె నా అత్తగారేనా? ఈమె ఆమెలా ఉందేమిటి? మరి మామగారు చనిపోయారు కదా, ఈయన తన మామగారులా ఉన్నారేంటి? తనంతా భ్రమపడుతోందా? కొంపదీసి ఆ స్వామీజీ కారు కదా ఈయన, ఆలోచిస్తోంది రాజమ్మ. స్వామీజీ గురుప్రార్థన చేశారు, అనుగ్రహ భాషణం చేశారు. ఆ రోజు స్వామీజీ ఉపన్యాసం ఒక సారాంశం, రుణానుబంధాలు. సభాసదులందరూ శ్రద్ధగా విన్నారు. అమ్మ నాలుగు మాటలు చెప్పిన తర్వాత అన్నప్రసాద వితరణ జరుగుతుంది. అంతవరకు సభ్యులు నిశ్శబ్దం పాటించాలి అన్నారు ఒక స్వామీజీ. మాత అన్నారు, నేను నాలుగు మాటలు చెప్తుంటే ఓపిగ్గా వింటూ అభిమానిస్తున్న మీ అందరికీ నా ఆశీస్సులు. నాయనలారా, యాత్రలకని చెప్పి ఇంత దూరం వచ్చి వెతుక్కుంటూ ఈ ఆశ్రమానికి వచ్చారంటే సర్వజనశ్రేయస్సును కాంక్షించే ఈ ఆశ్రమ వ్యవస్థాపకులు అయిన స్వామి చిన్మయానందుల వారి చిరకాల స్వప్నం నెరవేరినట్లే అని

భావిస్తున్నాను. ఇక్కడ తరతమ భేదాలు లేవు. సేవ చెయ్యండి, తరించండి, మానవత్వంతో మెలగండి, మంచిగా జీవించండి. ఒక్క మాట, ఎవరికి ఉపకారం చేయకున్నా పర్వాలేదు, ఎవరిని నిందించకండి. కన్నవారి చేత, కట్టుకున్న వారి చేత కంటతడి పెట్టించకండి. నీలాప నిందలు వేసి నిండు జీవితాలు బలి తీసుకోకండి. సాటివారికి సాయం చెయ్యండి, సద్బుద్ధి గలవారికి తోడ్పడండి. అన్నం పరబ్రహ్మస్వరూపం అని భావించి అన్నదానం చేసి ఆదుకోండి. ముఖ్యంగా మిమ్మల్ని నమ్ముకున్న వారిని, మీరే సర్వస్వం అనుకున్న వారిని మోసం చేయకండి. నాయన, తృప్తిగా తిని హాయిగా విశ్రాంతి తీసుకుని చక్కగా దైవధ్యానం చేసుకోండి అంటూ ముగించారు. ఆమె హిందీలో కూడా అనర్గళంగా మాట్లాడుతూనే ఉన్నారు. అన్నపూర్ణమాతను చూసిన వారందరూ ఆమె సాక్షాత్తు కాశీ అన్నపూర్ణాదేవిని చూసినట్లు అనుభూతిని చెంది ఆమె పాదాలు కళ్ళకద్దుకుని నమస్కరించారు. ఆమె అందరికీ ఫలాలను ప్రసాదంగా ఇచ్చారు. స్వామివారు ఒక శిష్యుని పిలిచి, అదుగో ఆ చివరి వరుసలో విచారంగా కూర్చున్న ఇద్దరిని ఈరోజు రాత్రి నన్ను కలియమనండి. వారికి ఇష్టపడితే మన ఆశ్రమంలో 9 రోజులుండి అన్నపూర్ణ విశ్వేశ్వరుల దర్శనం చేసుకుని వెళ్లమనండి. వచ్చిన వారందరికీ అదే విషయాన్ని చెప్పండి, తగిన ఏర్పాట్లు చేయండి అన్నారు. ఆ చివరి వరుసలో కూర్చున్న దంపతులలో మగవారిని మాత్రమే మా కుటీరానికి తోడ్కొని రండి, వారెందుకో చాలా చింతిస్తున్నారు అని చెప్పి వెళ్లారు స్వామీజీ. ఆహా, ఎంత అదృష్టం! స్వామివారు వారి ముఖం చూసి వారు కష్టాల్లో ఉన్నారని గమనించి మరీ ఆహ్వానించారు. వెళ్ళండయ్యా, వెళ్లి మీ కష్టం చెప్పుకుని ఉపశమనం పొందండి అన్నారు అక్కడి వారు. రాజమ్మ అంది భర్తతో, వెళ్తున్నారు గాని స్వామీజీ విరాళాలు చందాలు అని ఒప్పిస్తే ఏమాత్రం ఒప్పుకోవద్దు. మీరసలే మెతక మనిషి, 9 రోజులు ఉండాలంటే చాలా ఖర్చవుతుంది అంది. ఆవిడ మాట పూర్తవక ముందే అక్కడున్న ఆశ్రమవాసి ఒకరన్నారు, తప్పుగా మాట్లాడక తల్లి, స్వామివారు చిల్లి గవ్వ కూడా తీసుకోరు. బాధల్లో ఉన్నవారిని పిలిచి శాంతింపచేస్తారు, ఎవరైనా వింటే మిమ్మల్ని ఆక్షేపిస్తారమ్మా, అలా మాట్లాడకండి. కోరి వెళ్లినా దర్శనమియ్యరు, కోరి ఇస్తామన్నా విరాళాలు తీసుకోరు, తప్పుడు మాటలు మాట్లాడకమ్మా అని మందలించారు. మన్నించండి స్వామి, మతి మారినది, ఇలా మాట్లాడే మా కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసింది. వట్టి మూర్ఖురాలు, తన పిల్లలు తను బాగుంటే చాలనుకుంది, ఇప్పుడు ఆత్మీయులందరినీ దూరం చేసుకుంది. స్వామివారి దర్శనం దొరకడమే మాకు మహాభాగ్యం. అట్లాంటిది ఆయన 4 మంచి మాటలు చెప్తానని చెప్పడం మా మహద్భాగ్యంగా భావిస్తాం. మేం తప్పకుండా వస్తాం బాబు, దయుంచి దాని మాటలు మనసులో పెట్టుకోవద్దు అని క్షమాపణ కోరారు అన్నదమ్ములు. భార్యవైపు తిరిగి రాజయ్య అన్నాడు, నీ వలన, నీ ధనదాహం వలన నేను చాలా కోల్పోయాను. ఇప్పుడు ఈ సువర్ణావకాశాన్ని వదులుకోదలుచుకోలేదు. ముందు వెళ్లి ఇంత ముద్దమింగి వద్దాం పద కోపంగా అంటూ, నువ్వు నేను డబ్బు కట్టక్కర్లేదు, ఉచితంగా కడుపు నిండా తిండి పెడతారు. అయినా అందుకేగా వెతికి వెతికి ఈ ఆంధ్ర ఆశ్రమం అంటూ నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు పద అన్నాడు కోపంగా. భోజనాలయ్యాక రత్తమ్మ తోటుకోడలు దుర్గమ్మతో అంది, దుర్గా, ఆ అన్నపూర్ణమ్మ గారు మన అత్తగారులా లేరు, ఆవిడ మాటలు మనల్ని ఉద్దేశించి అన్నట్లు లేవు అంది. ఇంకా నయం, స్వామీజీ నువ్వు పుకారు పుట్టించిన స్వామీజీ అనలేదు, అయినా కళ్లల్లో ప్రాణాలు నిలుపుకొని నోట మాట రాక తెలుగు తప్ప వేరే భాష రాని మన అత్తగారికి ఈమెకు పోలిక? అస్థి పంజరం లాంటి మన అత్తగారికి సాక్షాత్తు అన్నపూర్ణాదేవిలా ఉన్న ఈమెకు పోలికెక్కడా? ఇంకా నయం, స్వామివారు నీకు మామగారులా కనిపించారు కాదు అంది దుర్గమ్మ. అయినా నువ్వు చేసిన పాపాలు నీ కళ్ల ముందు కదిలి కలవరపెడుతున్నాయక్క, కాశీలో కాదు, నువ్వు కాటిలో కాలే వరకు నిన్ను అవి వదలవు అంది కోపంగా దుర్గా. దుర్గా, నిజంగా ఆయన మామగారిలాగే కనిపిస్తున్నారే అని రాజమ్మ ఇంకేదో అనబోతుంటే తారాజువ్వలా లేచింది దుర్గమ్మ. మనిషిని పోలిన మనుషులు 7 ఉంటారట, నీతో రావడం నాది బుద్ధి తక్కువ. మంత్రాలు పూజలు అన్నావని వచ్చాను, లేకపోతే రాకపోదును. నువ్వు అత్తగారిని నిందలపాలు చేశావు, నీ తప్పుడు మాటలు విని నేను మా ఆయనకు చెప్తూ ఉంటే ఎప్పుడు ఎలా ఉన్నారో తెలీదు. మామగారు ఆ రోజే పోయారు, ఆయన బట్టలు పెద్ద చెరువు వద్ద గట్టున దొరికాయని పోలీసులు పట్టుకొచ్చిచ్చారు. ఇంకెక్కడ మామగారు, ఇద్దరినీ మింగేశావు కదా, ఇప్పుడు పుష్కరాలు పుణ్యం అని చెప్పి వచ్చి పాపం మూట కట్టుకుందామా? భావచేత ఇందాక తిన్నవి చాలలేదా అక్క
గంగా

లో మునిగి పాపాలు కడుక్కో. ఈ మాటలను మా ఆయన వింటే నన్ని గంగలో తోసిపోతాడు. ఇప్పటికీ అన్నదమ్ములు తల్లి తండ్రి దూరమయ్యి చాలా ఉసూరుమని ఏడుస్తున్నారు. నువ్వు మరేమీ మాట్లాడకు, ఎన్ని చేసినమ్మకు అన్ని తలపులని అన్నది దుర్గ. ఏమో, నా మాట ఎవ్వరూ నమ్మడం లేదు. నేను చేసిన పాపాలకు నేనే శిక్ష అనుభవిస్తున్నాను. ప్రాణంగా పెంచిన పిల్లలే నా మాట నమ్మడం లేదు, నన్ను మనిషిలా చూడడం లేదు, పామును చూసినట్లు చూస్తున్నారు, గొణుక్కుంది రాజమ్మ. ఎవరు చేసిన కర్మ వారే అనుభవించాలి, వేరెవరో ఎందుకు అనుభవిస్తారు అంది దుర్గ. చేసిన పాపం స్థిరంగా ఒక చోట ఉండనీయక ఆలోచనల్లో పడింది రాజమ్మ. ఆశ్రమంలో అక్కడ, అమ్మా మీరీరోజు ఏమీ తినలేదు, పళ్ళు పాలు తీసుకొచ్చాను, కనీసం వీటినైనా తీసుకోండి అని అక్కడ పెట్టి వెళ్ళింది ఆశ్రమవాసిని. ఆమె ఆలోచనలో పడ్డారు. ఆ రోజు హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్లే రైలు కొద్దిసేపట్లో కదలబోతోంది. రిజర్వేషన్ కంపార్ట్మెంట్లో ఒక బోగీలో చేతిలో టికెట్ పట్టుకుని శూన్యంలోకి చూస్తూ కిటికీ దగ్గర కూర్చునున్నారు ఆమె. పక్కనే కొంతమంది పిల్లలు, ఎదురు సీట్లో ఒక స్వామీజీ. కొంతమంది పిల్లలు కూర్చున్న వాళ్లు ప్లాట్ఫారం మీద నిలుచున్న ఆమె, కిటికీ దగ్గర కూర్చున్న ఆమెతో అంటున్న మాటలు వింటున్నారు. చూడు, ఒక్కత్వే వెళ్తున్నావని అడ్డమైన గడ్డి కొనుక్కుని తినకు. వియ్యాల వారి ఇంట్లో రెచ్చిపోయి అన్ని విషయాలు మాట్లాడకు. నేను లేనని నీదే పెత్తనమన్నట్లు రెచ్చిపోకు. నీ కొడుకు డ్యూటీకి వెళ్లాడని నేను దిగబెట్టాల్సి వచ్చింది. నా కూతురు కడుపుతో ఉంది, వియ్యపురాలు మీ అమ్మాయికి నేను సేవలు చేయలేను, మీ వాళ్లను పంపించండి అన్నాదని నిన్ను పంపుతున్నాను. నాకు వీలవ్వక నిన్ను పంపుతున్నాను గాని నా పిల్లని జాగ్రత్తగా చూసుకోలేక కాదు, విజయవాడలోనే దిగు, ఇంకెక్కడా దిగకు, మేము వెతుక్కోలేక చావాలి, అదో దండగ ఖర్చు. స్వామిగారు, ఈమె విజయవాడలోనే దిగేటట్టు చూడండి అని చెప్పి దిగిన దగ్గరే ఉండు, వియ్యంకుడు వచ్చి తీసుకెళ్తాడని అరుస్తూ రైలు కదిలిన సంగతి కూడా పట్టించుకోకుండా ప్లాట్ఫారం మీద నిలబడి అరుస్తోంది ఆమె. పిల్లలు ఆమెనే గమనిస్తున్నారు. ఎవర్రా బాబు ఈవిడ, రైలు ఇంజిన్ని మించి గోల చేస్తోంది, పెద్ద ఆవిడని పట్టుకుని ఎన్నెన్ని మాటలంటోంది. పాపం ఈ అమ్మమ్మగారు నోరెత్తడమే లేదు, అలా అరుస్తుంటే మీరు మాట్లాడరెందుకు అమ్మమ్మగారు అంటూ ఆవిడతో అని స్వామీజీతో అన్నారు. అనాథలైన మమ్మల్ని మీరు ఆదుకున్నారు స్వామీజీ, మమ్మల్ని తల్లిలా చూసుకున్న ఆమె మధ్య చనిపోయారు కదా, ఈ అమ్మమ్మగారు ఎక్కడి నుండి వస్తున్నారో ఎక్కడికెళ్తున్నారో, అమ్మమ్మగారిని మనతో తీసుకుపోదామా? అమ్మమ్మగారు మీరు మాతో వస్తారా? స్వామీజీ, ఈ అమ్మమ్మగారిని మనతో తీసుకుపోదాం, మనల్ని బాగా చూసుకుంటారు అన్నారు పిల్లలు. సరే, మీ ఆలోచన బాగానే ఉంది కాని ముందు ఆవిడ ఒప్పుకోవాలి కదా, ఆమెకు ఉపాధి, మీకు మీ కోరిక నెరవేరుతుంది అన్నారు స్వామీజీ. ఇంకేముంది, పిల్లలు బతిమాలడం మొదలుపెట్టారు. ప్లీజ్ మామగారు మాతో రండి అని ఒత్తిడి చేశారు పిల్లలు. మేము మిమ్మల్ని చక్కగా చూసుకుంటాం, మీరు మాకు కథలు కబుర్లు చెప్తూ వండి పెడితే చాలు, వంటలో కూడా సాయం చేస్తాం, మీరు మాకు అమ్మమ్మ ప్రేమ అందిస్తే చాలు అన్నారు. చూడండి నాయన, నేను ఏనాడు ఏ నిర్ణయాలు స్వతంత్రంగా తీసుకోలేదు. నా భర్త నా చిన్న కొడుకు ఇంట్లో ఉన్నారు, ఆయన అనుమతి లేనిదే నేనేమీ చేయలేను నాయన అన్నారు ఆమె పిల్లల ప్రేమకు మురిసిపోతూ. పిల్లలు, మరీ మంచిది మామగారు, తాతగారికి ఇప్పుడే ఫోన్ చేయండి, అందరం కలిసి ఆశ్రమంలో ఉందాము, స్వామీజీ కాదనరు అంటూ గోల చేశారు. స్వామీజీ అన్నారు, ఆగండి నాయన, ఆమె భర్తగారితో మాట్లాడి నిర్ణయం తీసుకోనియండి. ఆయన ఫోన్ నెంబర్ తీసుకుని ఫోన్ చేశారు. అరగంటలో ఫోన్ వచ్చింది. ఫోన్లో అట్నుండి ఆయన అన్నారు, నీవు నా మాట విని ఆ పిల్లలతో వెళ్ళిపో, నేను స్వామీజీతో మాట్లాడాను, 4-5 రోజుల్లో నేను కూడా వస్తాను, ఏమీ అధైర్యపడకు, నేను కూడా వస్తానని చెప్తున్నాను కదా, ఇంతవరకు జరిగినది అనుభవించినది చాలు, చచ్చే కాలానికైనా ప్రశాంతంగా సంతోషంగా ఇద్దరం ఒకచోట జీవిద్దాం. ఇక పిల్లలు బంధాలు అంటావా, మనం ఎవరితో ఏర్పరచుకుంటే అదే బంధం. ఆ పిల్లలకు సాయం చెయ్యు, ఇందరికి చేసావు, ఏ పురుషార్థం పొందావు, బెజువాడలో దిగకు, బయటకు కనబడకు. అలాగా ఆయన చెప్పగానే ఆనందాతిరేకంతో ఒప్పుకున్నారు ఆమె. నాయన మీ తాతగారు వస్తామన్నారు, నేను మీతో వస్తాను అన్నారు. స్వామీజీకి నమస్కరించారు. మంచిది తల్లి, అమ్మలా అందరినీ ఆదరిస్తూ ఎలాంటి అనుమానాలు పెట్టుకోకుండా పేరుకు తగినట్లు ప్రవర్తిస్తూ ప్రశాంతంగా జీవించు అని దీవించారు స్వామీజీ. పిల్లలు సంతోషంగా అరుస్తుంటే సాధించారయ్యా మొత్తానికి అన్నారు స్వామీజీ. అమ్మా మీరు ఆలోచించి వీరు భారం వహించాలి సుమా అన్నారు నవ్వుతూ స్వామీజీ ఆమెతో.
వారం రోజు

స్కూల్లో భర్త రావడం, ఆయన ఆశ్రమ వ్యవహారాలు చూడడం, తన పిల్లల బాగోగులు, ఆశ్రమానికి వచ్చి వెళ్లే వారి ఆతిథ్యం చూడడం, పిల్లలతో ఆనందంగా గడపడం చూస్తూ ఉండగానే 5 ఏళ్లు గడిచిపోయాయి. పిల్లలు ఉద్యోగరీత్యా తలో దిక్కుకు వెళ్లిపోయారు. ఇంతలో స్వామీజీ చెప్పారు, మనం కాశీ వెళ్లిపోదాం. మా గురువుగారు కడు వృద్ధులు, మీరు ఓపిగ్గా సేవలు చేయిస్తారు, మీకు ఆ లక్షణం ఉంది. ఆయనకు సమస్తం నేనే, నాకు మీరే. నాకు గురుసేవా భాగ్యం, మీకు పెద్దలను సేవించే భాగ్యం కలుగుతాయి, ముఖ్యంగా కాశీవాసం అన్నారు స్వామీజీ. ఎగిరి గెంతేసి ఒప్పుకున్నారు ఆ దంపతులు. ఆనందంగా వచ్చారు. 3 ఏళ్లు సేవించేసరికి పెద్దస్వామి చనిపోయారు. చిన్నస్వామి ఆశ్రమం అప్పజెప్పి అప్పుడప్పుడు మిగతా ఆశ్రమాలకు యాత్రలకు వెళ్లి వస్తుంటారు. మొత్తం మహద్భాగ్యమంతా తమదే అన్నపూర్ణమ్మ ఆలోచనల్లోనూ ఉండగానే, మాతృప్రేమ మనశ్శాంతిని హరిస్తోందా అన్నపూర్ణ అన్న మాటలకు ఉలిక్కిపడి కళ్ళు ఒత్తుకుంటూ అన్నారామె. అందుకే రాత్రి ఆశ్రమానికి వాళ్లను రమ్మనమని చెప్పమన్నాను అన్నారు. అందరికీ చెప్పినట్లే 4 మంచి మాటలు చెప్పి పంపుతాను కదా, నవ్వుతూ అన్నారాయన. మీ ఇష్టం, మీ మాట ఎప్పుడు కాదన్నాను, తల్లి ప్రాణం కదా నాది అన్నారామె. భోజనం చేసి నడుంబాల్చిన రాజమ్మ ఎంత ప్రయత్నించినా కంటిపై రెప్పపడ్డం లేదు. పక్కనే తోటికోడలు గురక పెట్టి నిద్రపోతోంది. ఇక్కడికి వస్తామన్నది మొదలు భర్త మరిది వింతగా ప్రవర్తిస్తున్నారు. అదుగో ఆ నరసయ్య కాశీ వెళ్ళొచ్చి ఏదో చెప్పింది మొదలు భర్త ఇదే తంతు. తమ్ముడికి కబురు పెట్టి కాశీ ప్రయాణానికి ఏర్పాట్లు చేశాడు. తనేదో అనేసరికి ఎప్పుడూ లేనంతగా అరుస్తున్నాడు. ఇప్పటికే కొడుకులు, కోడళ్ళు, కూతురు, అల్లుడు తనను చాలా హీనంగా చూస్తున్నారు. ఆస్తులన్నీ వశపరుచుకున్నారు. ఇప్పుడు భర్త కూడా దూరమైతే తన గతేంటి? ఇప్పటికే అత్తగారిపై నిందలేశానని, అవమానపరిచానని అటువాళ్లు ఇటువాళ్లు అందరికీ తనపై కోపం. అయినా ఆ రోజు తన పెద్దమ్మ కొడుకు విశాఖపట్నం నుండి ఫోన్ చేసి, అక్కా, మీ అత్తగారు కనబడలేదని వెతుకుతున్నారు కదే, ఇక్కడ రైల్వే స్టేషన్లో ఎవరో స్వామీజీతో పాటు వేరే రైలు ఎక్కి వెళ్లిపోవడం నా కళ్ళారా చూశాను అనగానే వెర్రెత్తిపోయింది తను. భర్త రాజయ్యతో అంది, కడుపుతో ఉన్న మనమరాలకు సాయం చేయమంటే వెళ్లమంటే మన పరువు తీస్తూ ఎవరో స్వామీజీతో లేచిపోతుందా? ముంగిలా ఉండి మన పరువు గంగలో కలిపేసింది. మీ అమ్మకి ఇదేం బుద్ధి? ఇన్నాళ్లు నేను రాసి రంపాన పెడుతున్నానన్నావు, ఎన్నాళ్ళ నుండి సాగుతోందో ఈ భాగవతం. సమయం కనిపెట్టి చక్కగా సన్యాసి గాడితో లేచిపోయింది మీ అమ్మ అని నానా రభసా చేసింది తను. తప్పుడు మాట్లాడకు, కళ్ళు పోతాయి. వాడెవర్ని చూశాడో, ఇదెక్కడ దిగిపోయిందో అని వాదించాడు భర్త. తన కొడుకు కూడా అన్నాడు, తప్పుడు మాట్లాడకమ్మా, నీలాంటి వాళ్లే నీ వాళ్లందరూ, నీ తమ్ముడు తాగుబోతు, వెధవ ఏం చూశాడో అని తననే తిట్టాడు. నాయనమ్మ తప్పిపోయి ఉంటుంది, చస్తే పోతుంది, బతికితే వస్తుంది, ఇక్కడ ఏమి సుఖపడాలి నాన్న నాయనమ్మ అని ఆమె పక్షమే మాట్లాడాడు. నాయనమ్మని ఇంక వెతకకూడా అని తండ్రితో చెప్పాడు దృఢంగా. ఊర్లో వాళ్ళెవరూ తన మాట నమ్మలేదు. ఇదే అత్తగారిని ఎక్కడో వదిలేసి నాటకాలు ఆడుతోందన్నారు. పిచ్చెక్కి ఆరళ్లు పెట్టి చివరకు ఆమెను చంపించి ఇలా నాటకాలు ఆడుతోందేమో అన్నారు కొందరు. ఆనాటి నుండి ఇంటా బయట తనను శత్రువులా చూడసాగారు. గోరుచుట్టు మీద రోకలిపోటులా ఈ కబురు తెలిసి మరిది తోటికోడలు మాట్లాడుకుంటుంటే విని మర్నాడే మామయ్య గారు మాయమైపోయారట. పోలీసులు వచ్చి చెరువు ఒడ్డున దొరికాయని మామగారి బట్టలు ఇచ్చారట. ఊరంతా భార్య మీద వేసిన నిందలు భరించలేక చెరువులో దూకి ప్రాణం తీసుకున్నాడు. అత్తమామలను పొట్టను పెట్టుకున్న రాక్షసి అని తనను ఆడిపోసుకున్నారు. మరి ఈరోజు వీళ్ళిద్దరూ? రాజమ్మ మనసు పరిపరి విధాలు ఆలోచిస్తోంది. వారిని చూసింది మొదలు పిచ్చెక్కిపోతోంది రాజమ్మకు. తోటికోడలు దుర్గ చేసిన కర్మము చెడని పదార్థము వచ్చును నీ వెంట అని పాటలు పాడుతోంది. తను విన్నది నిజమేనా? మరి మామగారు ఎలా వచ్చారు? ఆలోచిస్తూ అటూ ఇటూ ఉపర్లుతూ ఏ అర్ధరాత్రి దాటితో కాని నిద్ర పట్టలేదు రాజమ్మకు. స్వామివారి ఆదేశం ప్రకారం కుటీరంలో ప్రవేశించి ఆసనాలపై కూర్చున్నారు రాజయ్య, అతని తమ్ముడు సీనయ్య. వాళ్లు కుమిలిపోతున్నారు. అమ్మ పాదాల ముందు కూర్చుని పాదాలు పట్టుకుని బోరున విలపిస్తున్నారు. రాజయ్య సీనయ్యల తలమీద చేయి వేసి నిమురుతూ ధారాపాతంగా వస్తున్న కన్నీటిని ఆపుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తూ ఉండిపోతున్నారు అన్నపూర్ణమ్మ. ఏమి నాయనా, మీ తల్లిదండ్రులు గుర్తొచ్చారా అన్నారు స్వామీజీ లోపలికి వచ్చి కూర్చొని నవ్వుతూ. రాజయ్య వెక్కిళ్ళు నడుమ, వారు చచ్చిపోలేదు స్వామి, మా అమ్మను నిందలు వేసి
మానసికంగా మేమే చంపేశాం అన్నాడు ఏడుస్తూ.

0: మరి మీ తండ్రి? అన్నారు స్వరం తగ్గించి. సీనయ్య గొంతు విప్పి అన్నాడు, నా దగ్గరున్న మా నాన్న అమ్మ తప్పిపోయిందన్న వార్త విన్నారు. మా వదిన మా అమ్మపై నిందలేసి తప్పుడు మాట్లాడింది. మీ వదిన ఇలా అంటోందని మా ఆవిడ నాకు చెప్తుంటే అది ఎలా విన్నారో ఏమో, నాన్నగారు మరుసటి రోజు మేము నిద్ర లేచేసరికి కనిపించలేదు. అమ్మను వెతుక్కుని వెళ్ళిపోయారేమో అన్నారు స్వామి. అలాగేననుకుని నాన్న జీవించి ఉన్నారనుకోవడానికి ఆస్కారం లేకుండా మా ఊరి పెద్ద చెరువు గట్టుపై పడున్నాయని ఆయన బట్టలు తెచ్చి ఇచ్చారు స్వామి పోలీసులు. తర్వాత గజ ఈతగాళ్ళని పెట్టి చెరువంతా గాలించినా నాన్న దొరకలేదని ఏడ్చాడు. ఇదంతా నా వలనే జరిగింది స్వామి. నా భార్య నోటికి వెరిచి మా నాన్నను తమ్ముడి దగ్గరికి పంపి అమ్మా నాన్నలను విడదీశాను. నిత్యము అది అమ్మని ఆరలు పెడుతూనే ఉన్నా దాన్ని అదుపులో పెట్టలేకపోయాను. నా కొడుకు చెప్పినట్లు అమ్మ తప్పిపోయి సుఖపడిందనుకున్నాను, కానీ ఆ రాక్షసి నిందలపాలు చేయడం, నాన్న నీటిలో దూకి ప్రాణత్యాగం చేయడం నా అసమర్థత వలనే, దాని నోటి దురుసు వలనే అని తలుచుకుని కుమిలిపోతున్నాను. అందుకే ఆ పాప ఫలితంగా అది ఇప్పుడు అనుక్షణం కుమిలిపోతున్నది కూడా. బోరుని ఏడ్చాడు రాజయ్య. అయ్యో అలాగా నాయనా, మరి ఇక్కడికేం వచ్చారు అన్నారు స్వామి. మమ్మల్ని ఇంకా పరీక్షించకండి, మీరే మా తల్లిదండ్రులు. మన కులపురోహితులు మొన్న కాశీ వచ్చినప్పుడు ఇక్కడ మిమ్మల్ని చూసి చెప్పారు. వెంటనే సంతోషం పట్టలేకపోయాం, అందుకే మిమ్మల్ని చూసి తీసుకువెళదామని వచ్చాం, ముక్త కంఠంతో అన్నారు రాజయ్య సీనయ్య. స్వామీజీ స్థిరంగా అన్నారు, చూడండి నాయనా, మేము మీకే కాదు ఆశ్రమంలో అందరికీ తల్లిదండ్రులమే. మనస్సును ప్రశాంతంగా ఉంచుకోండి. వారు అనుకున్నది నిజం కాదని పురోహితులతో చెప్పండి. ఎవరూ ఎవరితో ఎల్లకాలం ఉండిపోరు. ఉన్న 4 రోజులు మీరు సంతోషంగా ఉండి అందరినీ సంతోషంగా ఉంచండి. మీ భార్య అంటారా, ఆమె వేసింది నింద అని ఆమెకు కూడా తెలుసు. మొదలు ఆమె ఆ రోజు నుండి ఆత్మశాంతి లేకుండా అల్లాడిపోతోంది. ఆమె కర్మం ఆమె అనుభవిస్తోంది కదా అన్నారు స్వామీజీ. అవును స్వామి, ఆమె మాట ఎవరూ నమ్మడం లేదు. కన్న పిల్లలు కూడా ఇప్పుడు ఆమెను అసహించుకుంటున్నారు, మనిషిగా చూడడం లేదు. కట్టుకున్న పాపానికి నాకు తప్పదు కదా కోపంగా అన్నాడు రాజయ్య. తప్పునాయనా, ఆమెను బాధపడితే ఆమెకు నీకు తేడా ఏమిటి? మీరు ఇక్కడ 9 నాళ్లుండండి, మనసు బాగోలేనప్పుడల్లా వచ్చి ఈ విశ్వనాథుణ్ణి అన్నపూర్ణమ్మను చూసి వెడుతుండండి. మీ తల్లిదండ్రులుగా కాదు సుమా, కేవలం ఎందరో అనాథలకు తండ్రి అయి ఆదుకున్న ఆ స్వామీజీ వారి అనునాయులుగా మాత్రమే మేమిక్కడుంటున్నాము. కనబడని తల్లిదండ్రుల కథ కాలగర్భంలో కలిసిపోనివ్వండి. కనబడిన ఈ తల్లిదండ్రుల కథను కాశీ గంగలో కలిపేయండి. వీలైనప్పుడల్లా వచ్చి ఆ విశ్వేశ్వరుని అన్నపూర్ణమ్మను దర్శించి ఆత్మీయత పంచుకుని వెళ్ళండి. కాశీలో ఏదో వదిలి వెళతారుగా, మీరు మీ తల్లిదండ్రులపై గల అపోహలను వదిలి వెళ్ళండి. అందరూ బాగున్నారనే భావనతో ఉన్న మీ తల్లిని చాలా సంతోషంగా బతకనీయండి నాయన. ఇకనైనా మేము నిజంగా అదృష్టవంతులం. ఎందరో వృద్ధులు కనీస ఆశ్రయం లేక కన్న పిల్లలచే వెళ్లగొట్టబడి రోధిస్తున్నారో కదా. మా తల్లిదండ్రుల కడుపు చలవ వలన, వారి పుణ్యం వలన మేము ప్రశాంతంగా బతుకుతున్నాము. మా ప్రశాంతతకు భంగం వాటిల్లనీయకండి, వెళ్ళిరండి అన్నారు స్వామీజీ లేచి నిలబడి స్థిరంగా. స్వామి, వాళ్లకు నా చేత్తో పట్టెడు అన్నం తిని వెళ్ళనీయండి అన్నారు అన్నపూర్ణమ్మగారు. శుభం భూయాత్ అన్నారు స్వామీజీ నవ్వుతూ.
1: మీరింతవరకు దర్శనం దమరాజు విశాలాక్షి గారి కథానిక విన్నారు. ఇప్పుడు శ్రీమతి ప్రసన్నలక్ష్మిగారు పాడిన లలిత గీతం కన్నుల తొలి సైగలప్పుడు. సంగీతం సమకూర్చిన వారు పి. పూర్ణచందర్.

0: ఈనాటి వనితలోకం స్త్రీల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి
1: ప్రముఖ తెలుగు చలనచిత్ర సినీ సంగీత దర్శకులు కీరవాణి గారు.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం బాలానందం చిన్నారుల కదంబ కార్యక్రమం వినబోయే ముందుగా వాణిజ్య ప్రకటనలు.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: సంగీత సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: ఈనాటి బాలానందం చిన్నారుల కదంబ కార్యక్రమంలో విజ్ఞాన విద్యాలయ విద్యార్థిని విద్యార్థులు సమర్పించు కదంబం.

0: తమ్ముళ్ళు చెల్లెలు మీకందరికీ స్వాగతం. ఇవాళ కార్యక్రమానికి
1: చాలా మంది చిన్నారులు మన స్టూడియోకి వచ్చారా,
0: వీళ్ళందరూ ఎక్కడి నుండి వచ్చారో తెలుసుకుందాం.
2: మేము విజ్ఞాన్ బోట్రీ స్కూల్ నిజాంపేట్ నుంచి వచ్చాము. ఇప్పుడు కదంబ కార్యక్రమం వినిపిస్తున్నాం.
0: మరి ఈ చిన్నారులందరూ విజ్ఞాన్ విద్యాలయం నిజాంపేట నుంచి వచ్చారు. చక్కటి కదంబ కార్యక్రమాన్ని వినిపిస్తారట, ఇక ఆలస్యం చేయక విందాం.
3: అక్కయ్య, మొదటిగా విజ్ఞానాలను తొలగించే విఘ్నేశ్వరుని కీర్తిస్తూ భువన, భావన, వైష్ణోదేవి, శ్రీలేఖ, హర్షిత, సంధ్యన, ఆదిత్య పాడుతున్నారు.

0: తరువాత ఒక చెక్కలి కథతో వస్తుంది సంజన.
1: అనగనగా ఒక కలవారి ఇంట్లో అత్తకి ఒంట్లో బాగవనకపోవడం వలన తన ముగ్గురి కోడళ్లలో ఒకరికి ఇంటి వంట చేసే బాధ్యత, మరొకరికి ఇంటిని శుభ్రం చేసే బాధ్యత, మరొకరికి ఇంటి యాజమాన్య బాధ్యతను అప్పగించాలని అత్త నిర్ణయించుకుంది. కానీ ఎవరు దేనికి అర్హులో అనేది తెలుసుకోవడానికి తన ముగ్గురు కోడళ్ళకి తలా ఒక శనగల మూట ఇస్తుంది. అప్పుడు మొదటి కోడలు అవి వృధా అయిపోతున్నాయని వాటిని తీసి తోటలో నాటి ఆ మూటను రెండు మూటల్లా తయారు చేసి రెట్టింపు చేసి అత్తకి ఇచ్చింది. రెండో కోడలు అవి వృధా అయిపోతున్నాయని వాటిని వండుకుని తినేసింది. మూడో కోడలు అవి కుళ్ళిపోయి దుర్వాసన వచ్చి వాటిని బయట వృధాగా పారవేసింది. అప్పుడు అత్త వీటిని గమనించి మొదటి కోడలికి ఇంటి యాజమాన్య బాధ్యతను, రెండవ కోడలికి ఇంటి వంట బాధ్యతను, మూడవ కోడలికి ఇంటిని శుభ్రం చేసే బాధ్యతను అప్పగించింది. ఇక ఈ కథ బట్టి మనం తెలుసుకున్న నీతి ఏమనగా, మనం కొన్ని విషయాలలో ఎంత తెలివిని ఉపయోగిస్తే దాని ఫలితం అంత ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఒక చక్కని భజన మనకు నేత్రి వినిపిస్తుంది.
0: కృష్ణం విష్ణు శ్రీధరం మాధవం మధుసూదనం, కృష్ణం విష్ణు శ్రీధరం మాధవం మధుసూదనం, గోవిందం గోవిందం గోవిందం శ్రీ రా.

0: ఇప్పుడు అనన్య శ్లోకం వినిపిస్తుంది.
1: దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమోస్తుతే. అయాయాత్మా స్వరూపేణ దైత్యదేవేషు సంస్థితః అయం బ్రహ్మం రుద్రోహ్యం విష్ణుః సనాతనః.
2: ఇప్పుడు హర్షవర్ధన్ ఒక అన్నమాచార్య కీర్తన వినిపిస్తాడు.

ఇప్పుడు ఆశ్రిత ఒక శ్లోకం పాడుతుంది. లక్ష్మీం క్షీర సముద్ర రాజతన.

0: ఇప్పుడు భువన అన్నమయ్య గురించి చెప్తుంది.
1: అన్నమయ్య లేదా తాళ్లపాక అన్నమాచార్యులు తెలుగు సాహితీ చరిత్ర ప్రకారం మొదటి వాగ్గేయకారుడు. 29 1408 తాళ్లపాక ఆంధ్రప్రదేశ్లో జన్మించారు. అన్నమయ్యకు పద కవితా పితామహుడు అనే బిరుదు ఉంది. దక్షిణాపథంలో భజన సంప్రదాయానికి పద కవితా శైలికి ఆద్యుడు. గొప్ప వైష్ణవ భక్తుడు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని, అహోబిలం నృసింహస్వామిని, ఇతర వైష్ణవ సంప్రదాయ దేవతలను కీర్తిస్తూ 32,000 పైగా పాటలు రాశాడు. అన్నమయ్య పాటలు, పదాలు, పద్యాలలో భక్తి, సంగీతం, శృంగారం, భావిలాలిత్యం పెనవేసుకొని ఉంటారు. కన్నడ వాగ్గేయకారుడు పురంధరదాసు అన్నమయ్య శ్రీనివాసుని అవతారం అని ప్రశంసించాడంటారు. సాక్షాత్ శ్రీ మహావిష్ణువు ఖడ్గమైన నందకం అంశతో అన్నమయ్య జన్మించాడని వైష్ణవ సంప్రదాయంలో నమ్మకం. ప్రధాన మండపంలో ఘంట అవతారమని కూడా అంటారు. త్యాగయ్య, క్షేత్రయ్య, రామదాసు వంటి సంగీతాచార్యులకు అన్నమయ్య మార్గదర్శకుడు. చందమామ రావే, జాబిల్లి రావే అంటే వెంకటేశుడు ముద్ద తిన్నాడో లేదో కానీ మన తెలుగు పిల్లలు గబుక్కుని తింటారు. జో అచ్యుతానంద, జోజో ముకుంద అంటే ముకుందడు నిద్రపోతాడో లేదో కానీ తెలుగు పిల్లలు హాయిగా నిద్రపోతారు. అన్నమయ్య పాటలు తెలుగు సంస్కృతికి ప్రతిరూపాలు. అవి తెలుగు సంస్కృతిలో ఒక భాగమైపోయాయి. జనాల నోళ్లలో నాటుకుని పోయాయి. తుమ్మెద పాటలు, గొబ్బిళ్ల పాటలు, శృంగార గీతాలు, ఆధ్యాత్మిక పదాలు, ఇలా మొత్తం 32,000 పైగా పాటలు రచించారు అన్నమయ్య.
0: అన్నమయ్య 23 ఫిబ్రవరి 1503 తిరుపతి ఆంధ్రప్రదేశ్లో పరమపదించారు. తరువాత హర్షిత ఒక అన్నమాచార్య కీర్తన పాడుతుంది.

0: ఇప్పుడు వైష్ణోదేవి ఇంకా భువన జోక్ చెప్తున్నారు.
1: ఏం చేస్తున్నావు వైష్ణోదేవి?
0: నేను 100 నిమ్మకాయలు కలుపుకుంటున్నాను.
1: ఎలా కలుపుకుంటున్నావు?
0: నీకు తెలీదా, విమ్లో 100 నిమ్మకాయల శక్తి ఉంది. ఇప్పుడు ఆరాధ్య ఒక భజన పాడుతుంది.

భుజం కృష్ణ శరణమాశ్రయే భువన నాయక కృష్ణ పావన కృతే గుణగణోజ్వల కృష్ణ నలిన.

0: జన్మమోచన.
1: ఇప్పుడు సంజన ఒక పద్యం చెప్తుంది.
2: తనమది కపటము గలిగిన తన వలనే కపటముండు దగజీవులకున్, తనమది కపటము విడిచిన తనకెవ్వడు కపటి లేడు ధరలోవేమా. ఈ పద్యంతో మనం తెలుసుకోవలసిన భావం, మనమదిలో విషపూరితమైన ఆలోచనలుంటే అప్పుడు మన చుట్టూ కనిపించే వాళ్ళందరూ మోసగాళ్ళలానే ఉంటారు. ఎప్పుడైతే మన మనసులోంచి మోసపూరితమైన ఆలోచనలు తొలగుతాయో అప్పుడు మనకందరూ మంచి వాళ్ళలానే కనిపిస్తారు.
1: ఇప్పుడు ప్రవళిక భజన పాడుతుంది.

పశుపతి రంజన రామ రామ రామ, పాప వినోచన రామ రామ రామ, పశుపతి రంజన

0: ఇప్పుడు భావన వైష్ణోదేవి మరియు భువన జోక్ చెప్తున్నారు.
1: వైష్ణోదేవి ఏం చేస్తున్నావు?
2: లేలు మామిడికాయకి గోరింటాకు పెడుతున్నా.
1: అదేంటి, గోరింటాకు చేతులకి పెడతారు కదా, నువ్వు మామిడికాయకి పెడుతున్నావు?
2: అది గోరింటాకు పెడితే మామిడికాయ పళ్ళిద్దని పెడుతున్నా.
0: వైష్ణోదేవి ఏం చేస్తున్నావు?
2: లేలు గులాబీ మరియు జామ చెట్టు కలిపి నాటుతున్నా.
0: ఆ రెండూ కలిపి ఎందుకు నాటుతున్నావు?
2: గులాబ్ జామ్ వచ్చిద్దని.
0: ఇప్పుడు లహరి ఒక అన్నమాచారి కీర్తన పాడుతుంది.
2: సత్

విన్నారుగా ఇంత చక్కటి కదంబ కార్యక్రమాన్ని వినిపించిన విజ్ఞాన్ విద్యాలయం నిజాంపేట్ చిన్నారులందరికీ అభినందనలు, అలాగే జై జైలు కూడా చెప్దాం.

ఈనాటి బాలానందం చిన్నారుల కదంబ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి నిలయంలో సమయం 3:01. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. 2041 నాటికి వికసిత భారత్ నిర్మాణమే లక్ష్యంగా ప్రతి భారతీయుడు సంకల్ప దీక్షతో ప్రారంభించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో భారత్కు చెందిన 10 సెమీకండక్టర్ యూనిట్లు ప్రపంచాన్ని శాసించే అవకాశం ఉందని ప్రధానమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్ సైన్యం తరఫున లెబనాన్లో యునైటెడ్ నేషన్స్ ఇంటర్ ఫోర్స్కు సేవలు అందిస్తున్న మహిళా మేజర్ అభిలాష బరక్కు 2025 యుఎన్ మిలిటరీ జెండర్ అడ్వకేట్ అవార్డు లభించింది. మహిళలు బాలికల అభ్యున్నతి కోసం ఆమె చేసిన కృషి కాను ఈ అవార్డును ప్రకటించారు. అక్రమ వలసదారులను గుర్తించి వారిని దేశం నుంచి బహిష్కరించేందుకు, సరిహద్దులు పూర్తిగా మూసివేసేందుకు స్మార్ట్ బార్డర్ ప్రాజెక్టును ప్రారంభించినట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెల్లడించారు. దేశంలో పెట్రోల్ డీజిల్కు కొరత ఏర్పడిందన్న వార్తలో ఎలాంటి నిజం లేదని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రకటించింది. కొన్ని చోట్ల పంటల కోత కారణంగా డీజిల్ వినియోగం పెరిగిందని తెలియజేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సాయంత్రం హైదరాబాద్లోని సచివాలయంలో రాష్ట మంత్రివర్గ సమావేశం జరుగుతుంది. పొదుపు చర్యలు, విద్యుత్ సంస్కరణలు, డిస్కాంల నష్టాల నివారణపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. నైరుతి రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. రుతుపవన మేఘాలు అరేబియా సముద్రం, బంగాళాఖాతంపై దట్టంగా ఆవరించినట్లు శాటిలైట్ చిత్రాల ద్వారా గుర్తించినట్లు పేర్కొంది. దేశంలోనే తొలి ఏఐ ఆధారిత కంప్లైంట్ రికార్డర్ కాపీరైటర్ యాప్ను హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ఆవిష్కరించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 80కి పైగా పోలీస్ స్టేషన్లో ఇది అందుబాటులోకి రానుంది. హిందీ, తమిళం, బెంగాలీ, మరాఠీ వంటి 10 భాషల్లో మాట్లాడితే అది వెంటనే రాతపూర్వక రూపంలోకి మారుతుంది. దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో మరో వారం రోజుల పాటు తీవ్ర వడగాడ్పులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలియజేసింది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, రాజస్థాన్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో తీవ్ర వడగాడ్పుల ముప్పు ఉంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు సాయంత్రం 4 గంటలకు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 3:04 దాటి 10 సెకండ్లు. ఈ పూట ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంకాలం 5 గంటలకు మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్పై మా సాయంకాలం ప్రసారంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు 730 కిలోహెర్ట్జ్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్జ్ పై ఈనాటి మా సాయంకాల ప్రసారం ప్రారంభం. నిలయంలో సమయం సరిగ్గా 5 గంటల 5 సెకండ్లు. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సాయంత్రం హైదరాబాద్లోని సచివాలయంలో రాష్ట మంత్రివర్గ సమావేశం జరుగుతుంది. రాష్ట్రంలో పొదుపు చర్యలు, విద్యుత్ సంస్కరణలు, డిస్కాంల నష్టాల నివారణపై ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. సికింద్రాబాద్లోని రైల్ కళారంగంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన రోజ్గార్ మేళా కార్యక్రమంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి పాల్గొని వివిధ శాఖల్లో ఎంపికైన 218 మంది యువతకు నియామక పత్రాలు అందజేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలోనే యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారాలయాన్ని స్వయం ప్రతిపత్తి గల దేవస్థానంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. భక్తులకు త్వరగా దర్శనమయ్యేలాగా క్యూలైన్ల క్రమబద్దీకరణ,

నుండి ఆదాయం, విరాళాలు, లడ్డూ ప్రసాదం తయారీలో ఉన్నత ప్రమాణాలు పాటిస్తామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు తెలంగాణకు గేమ్ చేంజర్గా మారబోతోందని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చే ఆస్కారమే లేదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే తెలంగాణ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ పాలిసెట్ 2026 ఫలితాలు ఈవేళ విడుదలయ్యాయి. మాసప్ ట్యాంక్లోని సాంకేతిక విద్యా మండలి కార్యాలయంలో ఫలితాలను టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీదేవసేన విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష 2026 నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రేపు రెండు సెషన్లలో ఈ పరీక్ష జరుగుతుంది. పరీక్ష ప్రారంభానికి 30 నిమిషాల ముందే పరీక్షా కేంద్రాల గేట్లు మూసివేస్తారని, 1 నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను అనుమతించమని అధికారులు స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కేసుల్లో 48% ధూమపానం, మద్యపానం వల్లే సంభవిస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక నివేదికలో పేర్కొంది. 19 మిలియన్ కొత్త క్యాన్సర్ కేసుల్లో 38% అలవాట్ల మార్పుతో నివారించదగినవని వెల్లడించింది. ఐపీఎల్ క్రికెట్లో ఈవేళ లక్నోలో జరిగే మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ పంజాబ్ కింగ్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 6:10 ప్రాంతీయ వార్తలతో కలుసుకుందాం.

ఆకాశవాణి జానపద సంగీతం ఈనాటి కార్యక్రమంలో శ్రీ గజవిల్లి వెంకన్న బృందం వారిచే భీష్మ విజయం చింత యక్షగానం 2వ భాగం వింటారు.

0: నా పేరు గజవెల్లి వెంకన్న. గ్రామం చిన్నపిండ్యాల, మండలం చిల్పూర్, జిల్లా జనయామకు చెందిన చిన్ని యక్షగాన కళాకారుణ్ణి. మేము చెప్పేటువంటి యక్షగానము భీష్మ విజయము రెండవ భాగం ప్రారంభము.
1: అమత్య
2: అయ్యయ్యా,
1: మదీయ వాస్తవ్యం ఎరుగుదువా?
2: చెప్పండి స్వామి.
1: భీష్మాజయ

0: హత్య.
1: అయ్యయ్యా, మీ పేరు?
0: వీరశూర ధీర సంకలిత మహాయోధుడను. మా తల్లి పేరు గంగాదేవి, మా తండ్రి గారి పేరు శంకర మహారాజు, వారి గర్భాశుక్త ముక్త ఫలప్రదుడు నేను. పేరు భీష్ముడు అంటారు. గాంగేయుడను, భీష్ముడను, దేవవ్రతుడను, మూడు నామాలతో వెలుగుందటువంటి వాడను భీష్ముడను. అయినా
1: స్వామి,
0: మా తల్లి దేవకన్య అయినా, శంకర మహారాజు మానవుడైనా, అట్టి బ్రహ్మ వరమున వల్ల వారి కళ్యాణం జరిగిన వారి గర్భంలో జనించాను. జనించిన పిదప మా తల్లి గంగాదేవి ఒక మాట తీసుకున్నది శంకర మహారాజు వద్ద పెళ్లి చేసుకునే ముందు. మహాత్మా, నీవు మానవుడవు, నేను దేవకన్యను. నీవు నన్ను మోహించావు, పెళ్లి చేసుకున్నావు, కాని నేనే పని చేసినా నా మాటకు నీవు అడ్డు రాకూడదు. ఆ మాటకు నీవు బద్దులవైతేనేమో నిన్ను పెళ్లి చేసుకుంటా, లేకున్నా నాకు అవసరమూ లేదని చెప్పాది అమ్మ. శరణు అని శంకర మహారాజు మా నాన్నగారు మాట ఇచ్చాడు. మాట ఇచ్చిన పిదప అప్పుడు సంతోషముగా, అంగరంగ వైభవముగా హస్తినాపుర వీధులలో ప్రజలందరూ చూస్తూ

ఉండగా భూదేవంత గద్దె వేసి, ఆకాశమంత పందిరి వేసి, ముత్యాల తలవాలు చేత గంగాదేవికి శంతన మహారాజుకి పెళ్ళయ్యాది. పెళ్ళైన కొన్ననాళ్లకు వారి ప్రేమకు ఫలితముగా ఒక కుమారుడు పుట్టాడు. పుట్టగానే పుట్టిన కుమారుడిని తీసుకుని వెళ్లి గంగలో పారవేశాది అమ్మ. ఇదేమి చిత్రము? పుట్టిన బిడ్డను అల్లారముద్దిగా పెంచి పెద్ద చేసుకోవాలి, కానీ గంగాదేవి తీసుకుని వెళ్లి నదీ తీరంలో పారవేశాదని నాన్నగారు ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపోయినా శరణు, ఒకవేళ ఆ అమ్మాయికి అడ్డు వస్తున్నా నా నుండి విడిపోతుంది అమ్మాయి శరణు అని నాన్నగారు తన మనస్సులో తానే గుందుచు ఉన్నాడు. ఆ విధముగా ఏడుగురు కుమారులు పుట్టారు. ఏడుగురు కుమారులు పుట్టిన ఏడుగురిని కూడా పుట్టగానే గంగలో పారవేశాది. నాన్నగారి మనస్సు ఆగడం లేదు. నాన్నగారి పుత్ర వాత్సల్యం తరిగిపోచున్నది, మనసు తరిగిపోచున్నది. కనుక కడసారి వాణ్ణి నేను పుట్టానట. నేను పుట్టగానే నన్ను కూడా అదే విధముగా గంగలో వేయడానికి బయలుదేరుచుండగా ఇక నాన్నగారు ఏమన్నా ఆలోచించాడు కదా, సరే ఇప్పుడు అడ్డు వెళుతున్నాను, అడ్డు వెళ్ళినా నా నుండి గంగాదేవి విడిపోయినా పర్వాలేదు, కానీ ఈ కుమారుడు నన్ను దక్కించుకుంటాను.

0: గంగవాణ్ణి నేను పుట్టానట. నేను పుట్టగానే నన్ను కూడా అదే విధముగా గంగలో వేయడానికి బయలుదేరుచుండగా ఇక నాన్నగారు ఏమన్నా ఆలోచించాడు కదా, సరే ఇప్పుడు అడ్డు వెళుతున్నాను, అడ్డు వెళ్ళినా నా నుండి గంగాదేవి విడిపోయినా పర్వాలేదు, కాని ఈ కుమారుడు నన్ను దక్కించుకుంటాను, నా వంశ వృద్ధారకము చేసే నా కొడుకు అని నాన్నగారు అనుకుని, గంగా ఆగమ్మా, నీవు పొత్తిగుడ్డల్లో తీసుకుని వెళ్ళుచున్నావు ఆ పిల్లవాన్ని, ఆ పిల్లవాని నా చేతికివ్వు, నేను సాదుకుంటాను అనగానే, మహాత్మా ఇంతవరకు ఏడుగురు కుమారులు పుట్టినా ఏడుగురు కుమారులను గంగపాలు చేసినా కానీ నీవు నాకు అడ్డురాని వాడివి, ఈనాడు రోజున నీవు నాకు అడ్డు వస్తున్నావంటే ఇక నీకు నాకు ఏ సంబంధము లేదు, నీ నుండి నేను విడిపోతాను, ఇదిగో నీవు కోరుకున్నావు కనుక ఈ బిడ్డను నీ చేతిలో పెట్టి వెళుచున్నానని అమ్మ నన్ను తీసుకుని వచ్చి శంతన మహారాజు చేతిలో పెట్టి అమ్మ వెళ్ళిపోయాది. గంగాదేవి వెళ్ళిపోయి వెళ్ళిపోయిన పిదప పంచప్రాణములు నా పైన పెట్టి, మా నాన్నగారు నన్ను ఎంతో అన్యూన్యముగా సాగుతూ 21 సంవత్సరాల వయసు గల పిల్లవాడిని చేశాడు, చేసి నాన్నగారి మనస్సు నెమ్మదిగా లేక వనమునకు వెళ్ళాడు, వేట మార్గం వెళ్ళి సింహశార్దువుల గండ వీరుని మృగంలో చంపాడు. చంపి ఆ నదిలో ఉన్న సత్యవతి అనే అమ్మాయి నావ నడుపుతూ ఉన్నది. నావ నడుపుతూ ఉండగా ఆ అమ్మాయిని చూసి నాన్నగారు మోహించాడు. మోహించి, చూడమ్మా నన్ను పెళ్లి చేసుకుంటానంటే, మహాత్మా దాశరాజు మా నాన్నగారి పేరు, అతని వద్దకు వెళ్ళి అడిగి నన్ను చేసుకోమంటే సరను అన్నాడు. దాశరాజు వద్దకు వెళ్ళి, ఓయి దాశరాజా నీ కుమార్తెను నాకు ఇచ్చి పెళ్లి చేయమన్నాడు. అంటే చూడు మహారాజా, ఇంతకు ముందు నీ పెళ్ళయ్యాది, నీకు కొడుకు ఉన్నాడు, అట్టి కొడుకుకే రాజ్యమైతుంది కాని నా బిడ్డకు పుట్టిపోయే వారికి రాజ్యము కాదని ఆ దాశరాజు చెప్పిన సరను అన్నాడు. నాన్నగారు వచ్చాడు, ఆ అమ్మాయి పైన ప్రేమ చేత ఉన్నాడు, అన్నము తినడం లేదు, నీరు త్రాగడం లేదు, రాజ్య పరిపాలన చేయడం లేదు, ప్రజల బాగోగులు చూసుకోవడం లేదు, గుందుచు ఏకాంత భవనంలో ఉన్నాడు శరణు అని మంత్రులతో తెలుసుకున్నాను. ఇదేమి నాన్నగారు రాజ్య పరిపాలన చేయక సింహాసనం పైన కూర్చోక ఇలా ఉన్నాడేమని మంత్రులతో తెలుసుకుంటే మంత్రులు జరిగిన వృత్తాంతం చెప్పాడు. అబా, నాన్నగారికి పెళ్లి చేయనిది, తండ్రికి పెళ్లి చేయనిది, తనయుడు ఉండేందుకు లేకెందుకని దాశరాజు వద్దకు వెళ్ళి, అప్పుడు పోయి దాశరాజా నీ కుమార్తెను మా నాన్నగారికి పెళ్లి చేయమన్నాను, హస్తినాపురం నీకైతుంది గాని నా కొడుకు పుట్టబోయే వారికి రాజ్యము కాదు కదంటే, మహాత్మా ఇక నాకు పెళ్లితోనే అవసరం లేదని ఇప్పటి నుండి అస్కలిత బ్రహ్మచారిగా సదా ఎల్లకాలం నేను చనిపోయేంత వరకు కూడా పెళ్లి చేసుకునే వాడిని కాదు, పెళ్లితో అవసరం లేదని భీషణమైన ప్రతిజ్ఞ చేశాను. అప్పుడు దేవతలు పూలవర్షము కురిపించి భీష్మా భీష్మా భీష్మాని నా పేరు పెట్టారు,
1: భీష్ముడని పేరు.
0: అప్పుడు భీష్మునిగా వెలుగొందాను నేను. ఇక సత్యవతి అనే అమ్మాయి మా పిన్నమ్మను తీసుకుని వచ్చి నాన్నగారికి పెళ్లి చేశాను. పెళ్లి చేసిన ఇద్దరు కుమారులు పుట్టారు, చిత్రవీరుడు చిత్రాంగదుడు. అట్టి చిత్రాంగదుడు గంధర్వులు చేసి యుద్ధము చేసి చనిపోయాడు, ఉన్నవాడు విచిత్రవీరుడు. ఆ విచిత్రవీరునికి పట్టాభిషేకం కట్టించి నేను తమ్మునికి కొన్ని సలహాలు చెబుతూ ఉన్నటువంటి వాడును. నా పేరు భీష్ముడు అంటారు. అయినా అమత్య
1: అయ్యా,
0: ఏమి ఆ ఉత్తరమేమి?
1: అయినా స్వామి, కాశీపురం నుండి ఉత్తరం వచ్చాది.
0: ఇటుదెమ్ము,
1: ఇదిగో స్వీకరించండి.
0: అరే, వారణాసి నుంచి కాశీ మహారాజు తన ముగ్గురు బిడ్డలని అంబ అంబిక అంబాలిక పెళ్ళట స్వయంవరంకి వచ్చి ఆ ధనుసును లేవనెత్తి, ఎవరైతే లేవనెత్తుతారో లేవనెత్తినటువంటి వారికి ఆ ముగ్గురు బిడ్డలు ఇచ్చి పెళ్లి చేస్తారట. చాలా సంతోషం. అయినా అమత్య
1: అయ్యా,
0: నేనా బ్రహ్మచారిణి, అమాయతో పనులేని వాణ్ణి, పెళ్లి చేసుకుని వాణ్ణి, అస్కలిత బ్రహ్మచారిణి. సరే, స్వయంవరముడికి వెళ్తాను, వెళ్ళి ఎవరు గెలుస్తారో చూస్తాను, కడసారిగా వెళ్తాను, ఎవరన్నా గెలిస్తేనేమో ఏమి లేదు, ఒకవేళ గెలవకపోతే నేను వెళ్ళి ఆ ధనుసును లేపి ముగ్గురు అమ్మాయిలు తీసుకుని వచ్చి మా తమ్ముడైన విచిత్రవీరునికి పెళ్లి చేస్తాను.
1: సరే స్వామి.
0: సోదరా చిత్రవీర్య
1: అన్నయ్యా,
0: ఇలా రమ్ము,
1: మీకు ఇదే వందనములు అన్నయ్యా.
0: సోదరా.

0: తమ్ముడు చిత్రవీర్య
1: అన్నయ్య,
0: బంధనం ఉన్న కాశీరాజును ఓడించాలట. ధనుసును లేవనెత్తి మూడు బాణములతోనే ఆ కాశీరాజును ఎవరైతే ఎదిరిస్తారో ఎదిరించిన వారికి తన ముగ్గురి బిడ్డలనిచ్చి పెళ్లి చేస్తానన్నాడు తమ్ముడు.
1: అన్నయ్య, అతని ముగ్గురు కుమార్తెలనిచ్చి పెళ్లి చేస్తాను. సరే అన్నయ్య, తక్షణమే వెళ్లి స్వయంవరంలో గెలిచి ఆ అమ్మాయిలను తీసుకునిరా.
0: అయినా
1: కళ్యాణం చేసుకుంటాను.
0: స్వయంవరములో గెలిచి అమ్మాయిలు తీసుకుని వచ్చి నీకు పెళ్లి చేస్తానని నిశ్చయించుకున్నాను.
1: అవునన్నయ్యా.
0: ఇక ఇప్పుడే బయలుదేరుతున్నాను.
1: సరే, ఇప్పుడే తక్షణమే వెళ్ళి ఆ అమ్మాయిలను తీసుకునిరా, కళ్యాణం చేసుకుంటాను.
0: సరే అమత్య, శృంగారించము.
1: సరే, శృంగారించాను స్వామి.
0: ఆహా, కాశీనగరము చేరుకున్నాను. అబ్బా, ఈ వారణాసి చూసినా ఎంత వైభవం ఉన్నది. ఇక స్వయంవర ప్రాంగణమునకు వెళతాను. కాశీ మహారాజా.
1: స్వామి.
0: అభివాదములు. అయినా ఏమి, ఎంతమంది వచ్చారే?
2: అవును. సరే, ఈ పూతోటలోనా అంబ మాట ఇచ్చాది నాకు ఈ రామసీమలోన. ఇక ఇప్పుడే బయలుదేరి ఇక రథం సిద్ధపరచుకొని అట్టి స్వయంవరములోన అరటి ధనుసును లేవనెత్తి ముగ్గురిని కన్యల చేసుకుని పెళ్లి చేసుకుని వస్తాను స్వయంవరంలో. ఇప్పుడే ప్రధాని రథములు, రథము నడుము.
1: సరే,
2: సభా కొలువు కూటమందు రాజులు, యోధాన యోధులు, అధిపతులు, సామాంతులు కూర్చొని సభా కొలువు కూటమందున్నారు. కాశీ మహారాజా, మీకిదే వందనములు.
1: వందనములు.
2: సరే, ఈ ధనుసును ఇక లేవనెత్తవలవినా?
1: ఎవరే కాని ఈ ధనుసును మూడు సార్లు లేవనెత్తినా వారికి నా అమ్మాయిలను ముగ్గురినిచ్చి కళ్యాణం చేస్తాను.
2: సరే, ఇక నేను
1: లేవనెత్తండి.
2: నేను ఎత్తుతున్నాను.
1: లేవనెత్తండి.

0: సోదరా చిత్తవీర్య.
1: అన్నయ్య,
0: భూతపుడైన ఆ కాశీరాజు, అట్టి కాశీరాజు బిడ్డలకు స్వయంవరం అట, అందుకే బయలుదేరుచున్నాను.
1: అన్నయ్య, ఆ కాశీరాజు స్వయంవరమునకు నీ వెళ్ళుచున్నావా? మోదమల

0: ఏమి నా ఫల ప్రభావమంతా ప్రయోగించినా కాని, నా శక్తిని ప్రయోగించినా కాని కాసంతైన మిశ్రలం లేదే ఈ దర్శనం. ఒకసారి ప్రయత్నించాను, మళ్ళీ ప్రయత్నిస్తాను. అబ్బా, ఏమి సభలో ఉన్న నూనె పరిచే విధి వస్తున్నాది? ఇంతటి బలవంతుడని, ఇంతటి శక్తి సామర్థ్యము కలిగిన వాడే. ఇంత పరాభవం నాకు కడసారిగా ఎగి ఎందుకు చూస్తాను. అబ్బా, ఇక నా వల్ల కాదు, దీన్ని నేను లేపలేను. ఇక వెళ్ళి కూర్చుంటా.
1: అయినా ఎంతో మంది రాజాది రాజులు వచ్చారు, ఈ విల్లుని ఎవరు లేవనెత్తుకుపోయారు. ఓయి మహారాజులారా, ఇంతటితో ఈ స్వయంవరం ముగిస్తున్నాను. ఎవరైనా ఉన్నారా ధనసును లేపేవారు?
2: కాసి మహారాజా.
1: ఎవరు మీరు?
2: నీవు అనుమతించినా నీవు ఆ ధనసును లేవనెత్తుతాను. అయినా
1: చెప్పండి.
2: అంగా వంగా కలింగా కాశ్మీరా నేపాలా పర్పరా చోలా మలయాళా విదేశ అవంగా కుంకణ బిరపుండ్రక చేది యాభై ఆరు రాష్ట్రము పరిపాలించే రాజాదిరాజులు వచ్చారు. వచ్చి కొంతమంది ఎవరు లేవనెత్తుతారని ప్రేక్షక పాత్ర వహించారు కొంతమంది. ఈ ధనసును లేవనెత్తలేమని పరుగులుడుతున్నారు కొంతమంది. కొంతమందో వీరోచితంగా లేవనెత్తుతామని కొంతమంది. అయినా ఎవరు లేవనెత్తలేక నిస్సహాయులయ్యి పడి ఉన్నారు. నీవు ఆజ్ఞాపించినా ఆ ధనసు లేవనెత్తుతా. కానీ ఒక మాట.
1: ఏమిటది?
2: ధనసు లేవనెత్తే ముందు ఒక మాట.
1: ఏమి మాట?
2: చెప్పేద వినము.
1: చెప్పండి.

0: మహాత్మ
1: ఏమిటి,
0: ఇలా చిన్నకుని మనవి చెల్లింతు నేను, నా తండ్రి మాటకు ఎదురాడని కొడుకు నవ్వుతు నేను, విష్ణుదేవుని భక్తి సేవింతు నేను, తృణ సమానముగా ఈ యొక్క విల్లును లేవనెత్తుతాను, కాని
1: కానీ
0: నీకు చెప్పే మాట ఏంటి తెలుసా?
1: ఏమిటది?
0: తండ్రి నేను పరిణయం వాడ నేను ఈ బాలమనుల నాదు సోదరునకు పరిణయం చేద్దు.

0: ఏమిటి ఏమిటి?
1: నా తండ్రికి అంటే మా తండ్రి గారి పేరు శంకర మహారాజు. మా తండ్రికి పెళ్లి చేయడానికి నేను పెళ్లి చేసుకోకుండా అస్కలిత బ్రహ్మచారిని ఆ జన్మాంతము పెళ్లి చేసుకోనని శపథము చేశాను. ధనసును లేపినటువంటి వారికి ముగ్గురు అమ్మాయిలను ఇస్తానని నీవు అన్నావు.
0: అవును.
1: ఎవరు లేవనెత్తలేదు. నీ అభిమతం ఏంటి? ధనసును లేవనెత్తాలి.
0: అవును.
1: మరి నేను ధనసును లేపుతాను, కానీ మరి నేను పెళ్లి చేసుకోను. ఈ అమ్మాయిలు తీసుకుని వెళ్ళి నా తమ్ముడైన చిత్రవీరునికి పెళ్లి చేస్తాను. దీనికి నీవు ఒప్పుకుంటేనేమో లేపుతా, లేక ఉన్న నా పట్టణం నేను వెళ్ళిపోతాను.
0: సరే స్వామి, లేపండి. ఆ ధనసును లేపి నీ తమ్మునికి కళ్యాణం చేయండి.
1: సంతోషం. సభాసదులారా, అందరికి సంతోషమేనా?
0: సంతోషమే.
1: ఆహా, నమో నారాయణాయ, నమో నారాయణ. ధనసు

0: ధనస్సును లేపాను, మూడు బాణములతోను ఎదిరించాను.
1: అవును,
0: ఇక నీ బిడ్డల సాగనంపు. అంబ అంబిక అంబాలిక ఇక్కడ ధమక్కండి.
1: అమ్మా అంబా అంబిక అంబాలిక
2: ఇక వెళ్ళుచున్నాము నాయన.
1: అమ్మా
2: రథంపై ఎక్కుచున్నాము.
1: ఇక రథమిక్కి వెళ్ళండి తల్లి.
0: ఆహా, రాజాది రాజులు, యోధాన యోధులు, 56 రాష్ట్రములు పరిపాలించేటువంటి రాజుల కుమారులు యువరాజులు వచ్చి ధనుసును లేవనెత్తలేక బిక్కమగులు వేసుకున్నారు. ఇదే నా సవాలు. బలపరాక్రమంతులు ఎవరైనా, మగటిమి కలవారు, శూరులు ధీరులు ఎవరైనా కానీ నన్ను గెలిస్తే ఈ అమ్మాయిల ముగ్గురుని ఇస్తాను, తీసుకుని వెళ్ళండి.
2: అమ్మాయిలను నిన్ను గెలిచిన వారు ఇస్తారన్న వాడు ఈ వీరుడు ఉన్నాడు రా, ఈ వీరుడు ఉన్నాడు.
0: ధనుసులు లేవనెత్తలేక చావ చచ్చినటువంటి

0: ఇక నిన్ను రణరంగమందును నేను బట్టి వధించి నిన్ను గెలిచి ఈ కన్యను చేసుకున్న ఈ వీరుడు ఉన్నాడు.
1: వీరత్వము ధనుసు లేపినప్పుడే తెలిసేదిరా విధవ. కొరచిత్తుడ గర్వమేలా.

0: కరుణ లేకుండా మండనో దండ నిర్వృత్త తాండవ తాండవుల చేత భూవైరుల మంటలు ఎందుకు గుండెలకు పొలిచే సాహసుండను చీల్చివేస్తాను బిడ్డ.
1: ఒరేయ్ బలమేది.

0: పెద్ద పులి చిల్లర మృగం జింక పైన ఎలా పడి చీల్స్తుందో ఆ రీతికి నేను యుద్ధములోన నీ మాంసమును చెక్కు చెక్కున నరికే వీరులను రా.
1: ఓరి వ్యర్థ ప్రలాపి దుర్విదగ్ధ.

0: వెళ్ళాను, శరణ్ అంటున్నాను,
1: ఛీ,
0: నన్ను విడిచిపెట్టు.
1: నే చూడా, బ్రతికావు నా కాళ్ళు పట్టుకు విడిచిపెడతాను, పో, ఈ రాజ్యమునకు నీ వెళ్ళు. సాల్వుని ఎదిరించాను, ఓడించాను. అంబ, అంబిక,
2: స్వామి,
1: అంబాలిక,
2: స్వామి,
1: రథమెక్కండి, బయలుదేరదాం.
0: స్వామి, విశ్వ, గాంగేయ,
1: ఎవరు?
0: రథమాపు స్వామి.

0: దయాబ్ద వృద్ధుడు నీవు తెలిసిన వాడివి, నాలోన ఉన్న బాధ చెప్పాలంటే మార్గ మధ్యలో ఉన్న రథమాపేనని నన్ను ఏమి అనకూడదు స్వామి, నా బాధ ఒక మనస్సులో ఉన్న మాట చెప్పుదాలని ఆపాను రథాన్ని.
1: నీ మనస్సులో మాట అయినా నీ తల్లిని తండ్రిని వదిలిపెట్టి నా వెంట వస్తున్నారు కనుక నీ తండ్రి లాంటి వాడిని నీ మనసులో ఏ కోరిక ఉన్నా

0: స్వామి, నీ మనస్సులో ఏ కోరిక ఉన్నా, ఎట్టి ఆలోచన ఉన్నా నాకు చెప్పినా కానీ నీ కోరికను కాదనకుండా నెరవేర్చేవాడను నేనున్నాను. చెప్పు
1: స్వామి. మీరు ఏమి అనుకోనంటే నాకు మిమ్మల్ని చూస్తుంటే భయం వేస్తున్నది. ఆ మాట చెప్పాలంటే
0: అందులో భయం ఏమి?
1: మనసులో నా చాలా బాధగా ఉంది. నీకు ఎదురు చెప్పే అంతటి దాన్ని కాను స్వామి. ఆయనను చెప్పక తప్పడం,
0: సంకోచించకుండా చెప్పు.

0: స్వామి, సాలువుడు అనే మహారాజును నేను ప్రేమించాను ఆ రామసీమలోన. అతనిని గెలుస్తాడు అనుకున్నాను కానీ ఓడిపోయాడు. నన్ను మీరు దయాబ్ద హృదయులు, మీరు నన్ను పంపించినట్లయితే అతన్ని పెళ్లి చేసుకుంటానని నా మనస్సులోన ఉంది.
1: సాలుని ప్రేమించావా?
0: అవును స్వామి, ఇష్టపడ్డాను.
1: ఓహో, సాలువుడు స్వయంవరములో గెలవకున్నా కానీ ఓడినటువంటి వాడు చక్కగా పట్టణం వెళ్ళాలి. కానీ నీపైన ప్రేమతో ఉండి వాడు నన్ను ఎదిరించి వచ్చాడంటే నీ మీద ప్రేమతే అన్నమాట. అయినా మా

నీ మనస్సు ఓ సాలువును వరించావు, ఆ రామసీమయందు అట్టి వనములో సాలువును ప్రేమించావు. ప్రేమించి నీ మనస్సులో ఉంచుకొని అట్టి సాలును మీ నాన్నగారి తెలియకుండా స్వయంవరం ఒప్పుకున్నావు. ఆ స్వయంవరంలో గెలిచాను, నన్ను అసలు పంపించమంటున్నావు. అయినా నీ మనస్సు అక్కడ మనగడ ఇక్కడ అంటే నీ ఉండలేవు. సరే, నీ గోడును ఆలకించాను, నీ దుఃఖాన్ని చూశాను, మనసిచ్చినటువంటి వాణ్ణి చేసుకో. ఇక చక్కగా నువ్వు ఆ సాలును వద్దకే వెళ్ళు. ఆ సాలును సంతోషముగా అన్యున్న దాంపత్య జీవితము సాగించము. మంగళము కోసలి.

0: మీరింతవరకు శ్రీ గజవెల్లి వెంకన్న బృందం వారిచే భీష్మ విజయం రెండవ భాగం చిందయక్షగానం విన్నారు. ఈనాటి జానపద సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: ఏంటి, ఏదో సీరియస్ గా వింటున్నావు?
2: హా, రేడియోలో మంచి ప్రోగ్రామ్ వస్తుంటే వింటున్నా.
1: ఒకవైపు ఐపీఎల్ అంటూ ఇంత క్రికెట్ ఫీవర్ నడుస్తూ ఉంటే నువ్వు రేడియో వింటున్నావా?
3: వందనం ఆకాశవాణికి, వందనం అమృత శ్రేణికి.
2: సరే, ఐపీఎల్ అంటున్నావు, క్రికెట్ అంటున్నావు, నీకు అసలు హర్ష భోగ్లే తెలుసా?
1: ఎందుకు తెలీదు, ఫేమస్ క్రికెట్ కమెంటేటర్ కదా, ఆయన కమెంటరీ చెప్తూ ఉంటే ఎంత ఇంట్రెస్టింగ్ గా వినేవాళ్ళవో తెలుసా?
2: ఆయన ప్రయాణం మొదలు పెట్టింది కూడా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంతోనేనంట.
1: అవునా?
2: అవును, యువవాణి ఇంగ్లీష్ కాంపియర్ గా.

0: అలాగే గొల్లపూడి మారుతిరావు గారు తెలుసు కదా.
1: ఆయనెందుకు తెలీదు, దర్శకులు రచయిత నటుడిగా తెలుగునాట పరిచయం అక్కర్లేని పేరు ఆయనది.
0: ఆయన ప్రస్థానం కూడా ఆకాశవాణితోనే మొదలైందంట.
2: నా ముందు కొత్త ప్రపంచం ఆవిష్కృతమైంది. ఇది శ్రవణ మాధ్యమంలోంచి వచ్చిన వారికి కొత్తగా కలిసి వచ్చిన ఆకాశం. అన్ని మాధ్యమాల్లో పనిచేసిన వాడిగా ఇప్పటికీ నేను రేడియో నాటకానికే ప్రథమ స్థానాన్ని ఇస్తాను. సో బై ఫార్ రేడియో ఇస్ ది బెస్ట్ మీడియా.
0: రాజకీయ రంగమైనా, క్రీడారంగమైనా, సినిమా రంగమైనా, ఏ రంగంలో అయినా ఎదిగిన ఎంతో మంది ఆకాశవాణితోనే ప్రయాణం మొదలు పెట్టారంట.
1: అటా అటా అంటున్నావు, నీకెవరు చెప్పారు, నువ్వెక్కడ విన్నావు?
0: ఇంకెక్కడ, మన ఆకాశవాణిలోనే. 1936లో మొదలైన ఆకాశవాణి ఈ సంవత్సరంతో 90 వసంతాలు పూర్తి చేసుకుంటుంది. ఈ సందర్భంగా ప్రతిరోజు ఉదయం 10 గంటలకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఎంతో మంది గొప్పవారిని పరిచయాల ద్వారా, చర్చా కార్యక్రమాల ద్వారా మరొక్కసారి వారి ప్రయాణాన్ని మనకు గుర్తు చేస్తుంది.
1: అవునా? అయితే నేను వింటాను.
0: తప్పక వినాల్సిందే.

మరొకండి ఆకాశవాణి 90 వసంతాల సందర్భంగా ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం ప్రతి ఉదయం 10 గంటలకు మీ అభిమాన ఆకాశవాణిలో.

0: ప్రముఖ తెలుగు చలనచిత్ర సినీ సంగీత దర్శకులు కీరవాణి గారు. తొంభై వసంతాల ఆకాశవాణి సంబరాలు కీరవాణి గారి రాకతో అంబరాన్నంటాయి.
1: ఆకాశవాణి అంటే రేడియో, రేడియో అంటే ఆకాశవాణి. ఆకాశవాణితో నా అనుబంధం 1970 నుంచి 90 వరకు కొనసాగిందండి.
0: కీరవాణి గారి మాటల తోటలో విహరిద్దాం. ఈ నెల 25వ తేదీ సోమవారం ఉదయం 10:03. మీ ఆకాశవాణిలో 738 kHz పై ఈ కార్యక్రమాన్ని న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
2: పూసింది పూసింది పున్నాగా, పూసంత నవ్వింది నీలాగా, సందేళలాగేసే సల్లంగా, దాని సన్నాయి జల్లోన సంపెంగా.
0: తప్పక ట్యూన్ చేసుకోండి

ఆకాశవాణి చిత్రసీమ సినీ గీతాలు వింటారు. ముందుగా వినండి వాన సినిమా నుండి కార్తీక్ గానం చేసిన సిరివెన్నెల గీతం, సంగీతం కమలాకర్.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాస, మన జనగణన మన అభివృద్ధి.
3: చిత్రసీమలో ఇప్పుడు వినండి రౌడీ అల్లుడు సినిమా నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రగానం చేసిన సిరివెన్నెల గీతం, సంగీతం బప్పిలహరి,

చిత్రసీమ స్నేహితులు వినరు ఆకాశవాణి ప్రసార విశేషాలు. ఇప్పుట రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల్లోని ముఖ్యాంశాలు. ముందుగా ఇప్పుట ప్రసారంలో 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం, 6:50 వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో విత్తన వారోత్సవాలు, ఉద్యానవన పంటల్లో ఎర్రల ప్రాముఖ్యత అనే అంశాలు ప్రసారమవుతాయి. 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో ఆరోగ్యానికి అవకాడో పండు సాగు విధానం గురించి ఉద్యానవన శాస్త్రవేత్త డాక్టర్ పి హరికాంత్ గారి ప్రసంగం ప్రసారమవుతుంది. విత్తన వారోత్సవాలు అనే అంశం కూడా ప్రసారమవుతుంది ఇల్లు వాకిలి కార్యక్రమంలో. 8:03 ఈరోజు రాత్రి 14 మే 2026 జరిగిన పల్లెపాటల పండుగ వేడుకపై ఆకాశవాణి నివేదిక ప్రసారమవుతుంది. 9:10 స్పాట్ లైట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 10:00 ఈరోజు రాత్రి జాతీయ సంగీత కార్యక్రమంలో చెంగనసేరి సిపి మాధవన్ నంబుత్రి గారి కర్ణాటక గాత్ర కచేరి ప్రసారమవుతుంది ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఇక రేపటి ప్రసారంలో 6:10 బైబిల్ సూక్తులు వినిపిస్తారు సిస్టర్ జిఆర్ బెలువా గారు. 6:10

0: భక్తి రంజని కార్యక్రమంలో తూము నరసింహదాసు కీర్తనలు ప్రసారమవుతాయి. 6:30 పొలం పనులు, 7 గంటలకు మహబూబ్నగర్ జిల్లా మహబాద్ జిల్లా సమాచార లేఖ అందిస్తారు శ్రీ ఎస్ పురుషోత్తం. 7:10 ఈ మాసపు పాట రచన శ్రీ పివి రామ్గోపాల్, సంగీతం డాక్టర్ మండపాక శారద, గానం శ్రీ బిఏ నారాయణ, శ్రీమతి మూల శ్రీలత, శ్రీమతి శ్రీ జీవిత్య, వాద్య సహకారం శ్రీ ఆర్ దుర్గాప్రసాద్, కీబోర్డ్ శ్రీ పి రాంబాబు, ప్యాడ్స్ శ్రీమతి మండపాక శ్రీదేవి వీణ, శ్రీ వి మల్లేశ్వరరావు ఫ్లూట్, శ్రీ బి ధనంజయ్ తబుల. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమర్పణలు. 7:30 స్తుతిమాల క్రైస్తవ భక్తి గీతల కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 10:03 రేపు ఉదయం 9 దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం, 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం. అటవీ శాఖ వైస్ చైర్మన్ అండ్ మైనింగ్ డైరెక్టర్, తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో పనిచేసిన పోనంగి రఘువీర్ గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. 12:10 యువవాణి కార్యక్రమం ప్రసారమవుతుంది. 12:40 హిందీ పాఠం ఆకాశవాణి కా సఫర్ భరోసే కా సఫర్, అర్చనా పాండే మమతా జైస్వాల్ గారిచే. 1:02 వనితా లోకం స్త్రీల కార్యక్రమంలో ఆదర్శ నాయకి శిఖండి, రచన సర్వమంగళ గౌరి. 2:30 బాల వినోదం చిన్నపిల్లల కార్యక్రమంలో రాగకృతి ఫైన్ ఆర్ట్స్ అకాడమీ విద్యార్థిని విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం. 3:00 సమన్వయ నాటక కార్యక్రమం సతీ త్యాగమతి, రచన డాక్టర్ ఎం పురుషోత్తమాచార్య, నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, సహకారం శ్రీ జంగా అనిల్ కుమార్. 6:05 రేపు సాయంత్రం చిందు యక్షగానం గజవెల్లి వెంకన్న బృందం వారిచే భీష్మ విజయం కథ చివరి భాగం ప్రసారమవుతుంది. ఇవి ఈ పుటార్పు ప్రసారమయ్యే కార్యక్రమాల్లోని ముఖ్యాంశాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 5:50 కావస్తుంది. మరికొ దక్షిణాల్లో ఇలాఖాయి ఖబరే, ఉర్దూలో ప్రాంతీయ వార్తలు వింటారు.
1: అబ్ ఆప్ వాజుల్లా ఖాన్ సే ఇలాఖాయి ఖబరే సునియే. సబ్సే పెహలే సుర్ఖియాం. مرکزی وزیر جی کشن ریڈی نے کہا ہے کہ ملک بھر میں روزگار میلوں کا انعقاد کیا جا رہا ہے اور وزیر اعظم مودی کے ویژن کے تحت شروع کیے گئے اس پروگرام کے ذریعے لاکھوں افراد کو روزگار حاصل ہو رہا ہے. وزیر اعمال پونگولیٹی سرینواس ریڈی نے عوام کو مشورہ دیا ہے کہ وہ آئندہ 4 دنوں کے دوران شدید گرمی کی لہر کی وارننگ کے پیش نظر چوکس رہیں. صدر پی سی سی مہیش کمار گوڑ نے کہا ہے کہ ایس آئی آر کے نام پر اگر غیر قانونی طور پر ووٹ حذف کرنے کی کوشش کی گئی تو اسے روکا جائے گا. اور ڈی جی پی سی وی آنند نے پولیس عہدیداروں کو ہدایت دی ہے کہ امن و امان کی بحالی, جرائم کی تحقیقات اور پولیس نظام کی صلاحیت کو مزید مستحکم بنانے کے لیے جدید ٹیکنالوجی کا استعمال کیا جائے. اب خبریں تفصیل سے. وزیر اعلیٰ ریونت ریڈی کی صدارت میں آج شام حیدرآباد کے سیکرٹریٹ میں کابینہ کا اجلاس منعقد ہوگا, جس میں ریاست میں بچت کے اقدامات, برقی کے شعبے میں اصلاحات اور ڈسکام کمپنیوں کے نقصانات کو کم کرنے کے سلسلے میں اہم فیصلے لیے جانے کا امکان ہے. اجلاس کے دوران ریتو ڈسکام کے نفاذ, سولار ویلیجز, سولار اسٹار اسکیموں, سرکاری محکموں میں الیکٹرک گاڑیوں کے استعمال اور توانائی کی بچت پر تفصیلی بحث کی جائے گی. اس کے ساتھ ہی اندرما مکانات کے دوسرے مرحلے, فیملی لائف انشورنس اور ریاست کی یوم تاسیس کی تقاریب کے انعقاد جیسے اہم امور پر بھی تبادلہ خیال کیا جائے گا. سکندرآباد کے ریل کلارنگ میں وزیر اعظم مودی کی جانب سے ویڈیو کانفرنسنگ کے ذریعے منعقدہ روزگار میلہ پروگرام میں مرکزی وزیر کوئلہ و کانکنی کشن ریڈی نے شرکت کی اور مختلف محکموں میں منتخب ہونے والے 218 نوجوانوں میں تقررنامے تقسیم کیے.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: ఒక మాట చెప్పన, ఇప్పుడే వేసవి మొదలయ్యింది, పైగా 7,000 రూపాయల కరెంటు బిల్లు కూడా వస్తోంది. భార్య సోలార్ ప్యానెల్ పెట్టించమని చెబుతోంది, ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుందని అంటుంది. నేను అడిగిన వాళ్ళందరికీ కరెంటు బిల్ 0 వస్తుంది. ఈసారి అయితే పెట్టించే తీరుతాను. కరెంటు ఉచితంగా దొరికితే ఎందుకు తీసుకోకూడదు? మీరు కూడా పెట్టించండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలోనే యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయాన్ని స్వయం ప్రతిపత్తి గల దేవస్థానంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట అభివృద్ధిలో ఫ్యూచర్ సిటీ కీలక పాత్ర పోషిస్తుందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. శాంతి భద్రతల నిర్వహణ, నేర పరిశోధనను మరింత బలోపేతం చేయడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని డీజీపీ సివి ఆనంద్ పోలీసు అధికారులను ఆదేశించారు. రాబోయే 4 రోజుల్లో తీవ్రమైన వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలోనే యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయాన్ని స్వయం ప్రతిపత్తి కల దేవస్థానంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. భక్తులకు త్వరగా దర్శనమయ్యేలా క్యూలైన్ల క్రమబద్దీకరణ, హుండీ ఆదాయం, విరాళాలు, లడ్డూ ప్రసాదం తయారీలో ఉన్నత ప్రమాణాలు పాటిస్తామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఈరోజు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. అనంతరం సుమారు 100 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. 43 కోట్ల 80 లక్షల రూపాయలతో నిర్మించే వేద పాఠశాలకు కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ విజయేంద్ర సరస్వతితో కలిసి భూమి పూజ నిర్వహించారు. అలాగే నిత్య

0: కళ్యాణ మండపం వైకుంఠద్వారం నుంచి కొండపైకి వెళ్లే మెట్ల మార్గానికి పైకప్పు, రథశాల వైపు మాడవీధులకు మెట్లు, డార్మిటరీ హాల్స్, దీక్షాపరుల సదన్ నిర్మాణాలకు కూడా ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, దేవాదాయ మంత్రి కొండా సురేఖ, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, పలువురు ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రాభివృద్దిలో ఫ్యూచర్ సిటీ భవిష్యత్తులో కీలక పాత్ర పోషిస్తుందని ఐటీ పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే ఫ్యూచర్ సిటీని తాము అధికారంలోకి వస్తే రద్దు చేస్తామని బీఆర్ఎస్ నేత హరీష్ రావు వ్యాఖ్యానించడం పట్ల మంత్రి అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల వైఖరి వల్ల రాష్ట్రానికి పెట్టుబడులు రావని, రాష్ట అభివృద్ది కుంటుపడుతుందని ఆయన అన్నారు. అలాగే జంట నగరాలకు సంబంధించిన మెట్రో రైల్ ప్రాజెక్టును విస్తరించడానికి ప్రభుత్వ ప్రయత్నాలను బీఆర్ఎస్ అడ్డుకుంటోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే 4 రోజుల్లో తీవ్ర వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. రాష్ట్రంలో హీట్ వేవ్ పై హై అలర్ట్ నేపథ్యంలో మంత్రి అత్యవసర సమీక్ష నిర్వహించారు. తీవ్ర వడగాలుల వల్ల 7 జిల్లాల్లో 16 మంది మరణించిన నేపథ్యంలో ప్రజలు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు రావద్దని మంత్రి సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మృతుల కుటుంబాలకు 4 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. హీట్ వేవ్ పై గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్లను మంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల నిర్వహణ, నేర పరిశోధన, పోలీస్ వ్యవస్థ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, కృత్రిమ మేధస్సును విస్తృతంగా వినియోగించాలని డీజీపీ సివి ఆనంద్ పోలీసు అధికారులను ఆదేశించారు. కేసుల దర్యాప్తులో సాంకేతికతను వినియోగించడం ద్వారా వేగవంతమైన, పారదర్శకమైన, ఖచ్చితమైన సమాచారాన్ని రాబట్టవచ్చని, అలాగే సైబర్ నేరాలు, డ్రగ్స్ మాఫియా వంటి నేరాల కట్టడికి ప్రత్యేక నిఘా వ్యవస్థ ఏర్పాటు చేస్తామని ఆయన పేర్కొన్నారు. ట్రాఫిక్ సమస్యల పరిష్కారం కోసం ట్రాఫిక్ మేనేజ్మెంట్ అండ్ రోడ్ సేఫ్టీ బ్యూరో ఏర్పాటు చేస్తామని కూడా డీజీపీ వెల్లడించారు. భవిష్యత్ సాంకేతికత సామర్థ్యాలు, నూతన ఆవిష్కరణలు దేశాన్ని శాస్త్ర విజ్ఞాన పరంగా ముందుకు నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ బిఎస్ మూర్తి అన్నారు. ప్రపంచస్థాయి పరిశ్రమలు, ఉన్నత విద్యా సంస్థల భాగస్వామ్యం ఇందులో ప్రముఖ పాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఐఐటీ హైదరాబాద్, జపాన్కు చెందిన ఏజీసీ సంస్థ సంయుక్తంగా ఏఐపిఐ ఇన్నోవేషన్ హబ్ను ఈరోజు ప్రారంభించాయి. భారత్, జపాన్ దేశాల సాంకేతిక సహకారంతో ప్రారంభమైన ఈ హబ్ ముఖ్య లక్ష్యం డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ రంగంలో ప్రతిభను పెంచడం, పరిశ్రమ విద్యా సంస్థల బంధాన్ని బలోపేతం చేయడమని ఆయన చెప్పారు. దీని ద్వారా విద్యార్థులు, పరిశోధకులకు అంతర్జాతీయ స్థాయి ఇంటర్న్షిప్లు, సంయుక్త పరిశోధనల్లో భాగస్వామ్యం లభిస్తుంది. భవిష్య సాంకేతిక ఆవిష్కరణలు ముందుకు తీసుకెళ్లడానికి ఇలాంటి అంతర్జాతీయ పారిశ్రామిక భాగస్వామ్యాలు అవసరమని ఏజీసీ జనరల్ మేనేజర్ ఇవాకూర పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HBD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నీట్ యూజీ పరీక్ష రాసే అభ్యర్థులకు ఎన్టీఏ కీలక సూచన జారీ చేసింది. నీట్ పరీక్ష రద్దు కావడంతో విద్యార్థులకు ఫీజు రిఫండ్ చేస్తున్నట్లు పేర్కొంది. ఫీజు రిఫండ్ కోసం ఈ నెల 27వ తేదీలోపు బ్యాంకు ఖాతా వివరాలు సమర్పించాలని అభ్యర్థులకు సూచించింది. మరోసారి రాసే నీట్ పరీక్షకు మళ్లీ ఫీజు చెల్లించవలసిన అవసరం లేదని స్పష్టం చేసింది. కార్మికుల సుదీర్ఘ పోరాటం ఫలితంగానే ప్రభుత్వం వేతనాల పెంపుపై నిర్ణయం తీసుకుందని సిఐటియు రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన కార్యదర్శి కోడం రమణ అన్నారు. రాష్ట ప్రభుత్వం పెంచిన కనీస వేతనాలను జూన్1వ తేదీ నుంచి కంపెనీ యజమానులు తప్పనిసరిగా అమలు చేయాలని ఆయన సిఐటియు కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ చెప్పారు. జూన్1వ తేదీ నుంచి జరిగినటువంటి వేతనాలు అమలైతే చెప్పారు. అన్స్కిల్డ్ వర్కర్లకు 16,000 నుంచి హై స్కిల్డ్ వర్కర్లకు 20,000 వరకు వేతనాలు ఉంటాయని చెప్పారు. మరి కంపెనీ యజమానులు అమలు చేయాలని, కంపెనీలలో ఉండాల్సినటువంటి కనీస సౌకర్యాలన్నీ కూడా యాజమాన్యం కల్పించాలి. రాబోయే రోజుల్లో అవసరమైతే కార్మికులలో సర్వే నిర్వహించి కూడా వారి సమస్యలపైన కూడా పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించి కార్మికుల పక్షాన సరిగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, రాష్ట ప్రభుత్వం బక్రీద్ పండుగ సెలవు తేదీలో మార్పు చేసింది. పాత క్యాలెండర్ ప్రకారం మే 27వ తేదీన ఉన్న సెలవును మే 28వ తేదీకి మార్చినట్లు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ పథకాలైన పీఎం సూర్యఘర్ యోజన, పీఎం కుసుమ్ పథకాలపై ములుగు జిల్లా కేంద్రంలో రైతులు, గ్రామస్తులు, వ్యాపారస్తులకు ములుగులో రెడ్కో జిల్లా మేనేజర్ జనార్దన్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
1: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో జగ్గన్నపేట విలేజ్ లో గృహజ్యోతి వినియోగదారులకు ప్రతి ఇంటి పైన 2 కిలోవాట్ల సౌర విద్యుత్ పలకలను ఏర్పాటు చేయడం అనే కార్యక్రమం అనేది ప్రారంభించడం జరిగినది. ములుగు జిల్లా ప్రజలకు విన్నవించేది ఏమనగా, ఈ

0: పచ్చని భారతదేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరు భాగస్వాములమై ప్రతి వారి ఇంటి పైన సౌర విద్యుత్ను ఏర్పాటు చేసుకుని వ్యక్తిగతమైన ఆదాయం పొందడమే కాకుండా ఈ శిలాజ ఇంధనాలను కాపాడిన వాళ్ళలో మీరు కూడా భాగస్వాములు కావాలని, దేశ ప్రగతిలో మీరందరూ భాగస్వాములు అయ్యి స్వచ్ఛమైన భారతదేశం నిర్మించడంలో మీరందరూ ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
1: నైరుతి ఋతుపవనాలు వేగంగా కదులుతున్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఋతుపవన మేఘాలు అరేబియా సముద్రం బంగాళాఖాతంపై దట్టంగా ఆవరించున్నట్లు శాటిలైట్ చిత్రాల ద్వారా గుర్తించినట్లు పేర్కొంది. ఈ ఋతుపవనాలు కేరళం వైపు కదులుతూ వేగంగా బలపడుతున్నాయని, దేశంలో సకాలంలో ఋతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. దేశంలోనే తొలి ఏఐ ఆధారిత కంప్లైంట్ రికార్డర్ కాపీరైటర్ యాప్ను హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ ఆవిష్కరించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 80కి పైగా పోలీస్ స్టేషన్లో ఇది అందుబాటులోకి వస్తుంది. హిందీ, తమిళం, బెంగాలీ, మరాఠీ వంటి 10 భాషల్లో మాట్లాడితే అది వెంటనే రాతపూర్వక రూపంలోకి మారుతుంది. ఆ తర్వాత పోలీసులకు అర్థమయ్యే భాషలోకి అనువాదం అవుతుంది. వలస కార్మికులు, పర్యాటకులు, మహిళలు, వృద్ధులకు ఇదెంతో సదుపాయంగా ఉంటుందని, ఎఫ్ఐఆర్ ప్రక్రియను సులభతరం చేసే యాప్ వినియోగం వల్ల న్యాయానికి భాష అడ్డంకి కాదు అనే అంశం వెల్లడిస్తుందని సజ్జనార్ అన్నారు. ఈ నెల 25వ తేదీ నుంచి రైతు గోసా భాజపా భరోసా పేరిట రైతు చైతన్య కార్యక్రమాలను బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనుంది. ఇందులో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన తెలుపుతారు, రైతులతో ముఖాముఖిలు నిర్వహిస్తారు. విశేషాలు మరొకసారి. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయాన్ని స్వయం ప్రతిపత్తి గల దేవస్థానంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. రాష్ట్ర అభివృద్ధిలో ఫ్యూచర్ సిటీ కీలక పాత్ర పోషిస్తుందని ఐటీ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. శాంతి భద్రతల నిర్వహణ, నేర పరిశోధనను బలోపేతం చేసేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని డీజీపీ సివి ఆనంద్ చెప్పారు. రాబోయే 4 రోజుల్లో తీవ్రమైన వడగాడ్పులు వీచనున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: సుందరయ్య, ఆకాశవాణి ఎఫ్ఎం గోల్డ్ ఛానల్ नईम को दीजिए इजाजत और संस्कृत में समाचार सुनिए.
3: इयम आकाशवाणी संप्रति वार्ताः श्रूयन्ताम्. प्रवाचकः ललित मोहनः तिवारी. आदौ मुख्य वार्ताः. प्रधानमंत्री नरेंद्र मोदी 21वें आजीविका मेलके अद्य प्रशासनस्य विभिन्न विभागेषु संस्थासु च नवनियुक्तेभ्यः 150,000 युवकेभ्यः नवनियुक्तिपत्राणि प्रदत्तानि. बिहार प्रशासनेन घोषितं यत् आगामिषु 5 वर्षेषु राज्ये 1,00,000 शिक्षकाणां नियुक्तिः भविष्यति. केन्द्रीय माध्यमिक शिक्षा परिषद इत्यनेन द्वादशी कक्षायाः वार्षिक परीक्षायाः उत्तरपुस्तिकानां प्रतिलिपिं प्राप्तुम् आवेदनस्य अन्तिमा तिथिः 1 दिवसपर्यन्तं वर्धिता. प्रधानमंत्री नरेंद्र मोदी तथा अमेरिका देशस्य विदेशमंत्री मार्को रूबियो च भारत अमेरिका व्यापक वैश्विक रणनीतिक सन्धिं सुदृढ़ीतुं चर्चां कृतवन्तौ. विश्व स्वास्थ्य संघटनेन डेमोक्रेटिक रिपब्लिक ऑफ कांगो देशे इबोला संक्रमणस्य बुंदीबुग्यु प्रभेदस्य सार्वजनिक स्वास्थ्य संकटं राष्ट्रीय स्तरे उच्चतः अतीव उच्चस्तरे वर्धितम्. अपि च आईपीएल 20 प्रतिविंशति क्रिकेट क्रीडा स्पर्धायां अद्य लखनऊ सुपर जायंट्स पंजाब किंग्स दलयो मध्ये लखनऊ नगरे स्पर्धा भविष्यति. अथ वार्ताः विस्तरेण. प्रधानमंत्री नरेंद्र मोदी 21वें आजीविका मेलके अद्य प्रशासनस्य विभिन्न विभागेषु संस्थासु च नवनियुक्तेभ्यः 150,000 युवकेभ्यः नियुक्तिपत्राणि प्रदत्तानि. एतत् आजीविका मेलकं सम्पूर्णे देशे 47 विभिन्न स्थानेषु आयोजितः आसीत्. सम्पूर्णदेशात् चयनिताः एते नूतनकर्मचारिणः रेलमन्त्रालये, गृहमन्त्रालये, स्वास्थ्यपरिवारकल्याणमन्त्रालये, उच्चशिक्षाविभागे च इत्यादिषु विभिन्नमन्त्रालयेषु विभागेषु च स्वसेवाः प्रदास्यन्ति. प्रधानमन्त्री नरेन्द्रमोदी अवदत् यत् प्रशासनिकनियुक्तयः नागरिकाणां जीवनं श्रेष्ठतरं, सुलभतरं च कर्तुं महत्त्वपूर्णं साधनम् अस्ति. प्रधानमन्त्री अवदत् यत् राष्ट्रेण स्वीयकर्मयोगिषु विश्वासः प्रदर्शितः अस्ति. अधुना तेषां दायित्वमस्ति यत् ते स्वीयया निष्ठया, सदाचारेण, दैनिककार्येण च तस्य विश्वासस्य मानं रक्षेयुः.
4: కర్మయోగి ప్రారంభ జసే మోడ్యూల్ సే ఆప్కో అప్ని జిమ్మేదారియా సమజ్నే మే బహుత్ సహూలియత్ హోగి మేరా ఆప్సే ఆగ్రహ హై ఇస్కా జ్యాదా సే జ్యాదా లాభ ఉఠాయే ఆజ్ భారత్ కా యువా దునియా కే హర్ క్షేత్ర మే అప్ని పహచాన్.

0: అధికృత హస్తక్షేపస్య అనేక ప్రయత్నానాం కారణేన జాల్పుటస్య కార్యే వ్యవధానం ఉత్పన్నం. అతః ఏషః నిర్ణయః స్వీకృతః. CBSE ఇత్యనేన సూచితం యత్ ఛాత్రాః స్వస్య ఉత్తరపుస్తికానాం ప్రతిలిపిం ప్రాప్య అంకానాం సత్యాపనస్య అథవా పునర్మూల్యాంకనస్య అగ్రిమచరణాయ ఆవేదనం కర్తుం ద్విదినాత్మకం సమయం ప్రాప్స్యంతి. సహేవ అభ్యర్థినః విస్తారిత సమయసీమాయాః సమ్యక్ ఉపయోగం కృత్వా ప్రక్రియాం సంపూర్ణాం కుర్వంతు ఇతి. అమెరికాదేశస్య విదేశమంత్రి మార్కో రూబియో అద్య ప్రాతః చతుర్దివసాత్మకే భారతయాత్రా ప్రసంగే కోల్కాతానగరం సంప్రాప్తవాన్. ద్విపక్షీయ సంబంధాన్ సుదృఢీకర్తుం సహేవ వాణిజ్య రక్షా ఊర్జా సురక్షా ప్రౌద్యోగికీ హింద్ ప్రశాంత వ్యూహరచన ఇత్యాదిషు క్షేత్రేషు సహయోగస్య విస్తారార్థం ఏషా తస్య ప్రథమా భారత్యాత్ర అత్యంతం మహత్వపూర్ణా వర్తతే. భారతే నియుక్తః అమెరికీ రాజదూత సర్జియో గోరః కోల్కాతా విమానపత్తనే రూబియో మహోదయస్య స్వాగతం కృతవాన్. విమానపత్తనాత్ ఆగమానంతరం సహ సద్య ఏవ కోల్కాతా నగరస్థం సెయింట్ టెరేసాయాః మిషనరీస్ ఆఫ్ చారిటీ ఇత్యస్య ముఖ్యకార్యాలయం మదర్ హౌస్ తథా బాల ఆశ్రమం చ దృష్టవాన్. విశ్వ స్వాస్థ్య సంఘటనైన డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో దేశే ఇబోలా సంక్రమణస్య బుందిబుగ్గ్యో ప్రభేదస్య సార్వజనిక స్వాస్థ్య సంకటం రాష్ట్రస్తరే ఉచ్చతః అతీవ ఉచ్చస్తరే వర్ధితం. సంఘటనస్య మహానిర్దేశక ట్రెడోస్ అధానోమ్ ఘెబ్రిసస్ అవదత్ యత్ అస్య సంక్రమణస్య సంకటం సంప్రతి రాష్ట్రస్తరే అతివాధికం క్షేత్రీయస్తరే అధికం వైశ్విక స్తరే చ న్యూనం ఇతి మూల్యాంకితం అస్తి. సహ స్పష్టీకృతవాన్ యత్ అధునా యావత్ ద్వయశీతి ప్రకరణేషు సప్త జనాః మృతాః పరంతు వాస్తవిక ప్రకోపః ఏతస్మాత్ బృహత్తరః భవితుం శక్నోతి. యతః ప్రాయః పంచాశదధిక సప్తశత సందిగ్ధ ప్రకరణాని సప్తసప్తధికైకశత సందిగ్ధ మృత్యవః చ పంజీకృతాః సంతి. IPL 20 ప్రతివింశతి క్రికెట్ క్రీడాస్పర్ధాయాం అద్య లక్నౌ సూపర్ జాయింట్స్ పంజాబ్ కింగ్స్ దళయో మధ్య లక్నౌ నగరే స్పర్ధా భవిష్యతి. స్పర్ధేయం సార్ధసప్తవాదనే సమారప్స్యతే ఇతి వార్తాః.
1: ఆకాశవాణి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
2: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రెజెంట్స్ Education at your doorstep, a program of learning for everyone.
3: Now you listen a radio lesson on the topic ecosystem for the students of UG first year second semester in the subject environmental studies. The resource person is Dr. Ashok Gellu.
4: Hello and welcome to today's radio lesson on ecosystem. In this lesson, we will explore what an ecosystem is, its components, types, functions, human impacts, and conservation efforts. This lesson is especially designed for undergraduate students. So let's dive deeper into this essential topic in environmental science. What is an ecosystem? The term ecosystem was first coined by British ecologist Arthur Tansley in 1935. It refers to a dynamic system where living organisms interact with each other and with their non-living environment. An ecosystem consists of biotic components, living organisms including plants, animals and microorganisms. Abiotic components, non-living factors like sunlight, air, water, temperature, and soil. Every ecosystem functions as a self-sustaining unit where organisms rely on each other for survival through food chains and energy flow. Imagine a forest ecosystem. Trees, producers, absorb sunlight and produce food. Herbivores like deer, primary consumers, eat plants. Carnivores like tigers, secondary consumers, feed on herbivores. Decomposers like fungi and bacteria break down organic matter, recycling nutrients back into soil. This interdependence is what makes ecosystems stable yet vulnerable to disruptions. Types of ecosystems.

ఎకోసిస్టమ్స్ కెన్ బి బ్రాడ్లీ క్లాసిఫైడ్ ఇంటూ టెరెస్ట్రియల్, ల్యాండ్ బేస్డ్ అండ్ ఆక్వాటిక్ వాటర్ బేస్డ్ ఎకోసిస్టమ్స్. టెరెస్ట్రియల్ ఎకోసిస్టమ్స్ ఫారెస్ట్ ఎకోసిస్టమ్స్, హోమ్ టు రిచ్ బయోడైవర్సిటీ, ఫారెస్ట్ రెగ్యులేట్ క్లైమేట్ అండ్ సపోర్ట్ న్యూమరస్ స్పీసీస్. గ్రాస్ల్యాండ్ ఎకోసిస్టమ్స్ ఫౌండ్ ఇన్ రీజన్స్ విత్ మోడరేట్ రెయిన్ఫాల్, గ్రాస్ల్యాండ్ సపోర్ట్ హెర్బివోర్స్ లైక్ బైసన్ అండ్ డీర్. డిజర్ట్ ఎకోసిస్టమ్స్ క్యారెక్టరైజ్డ్ బై ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్, స్కేర్స్ వాటర్. డిజర్ట్స్ ఆర్ హోమ్ టు క్యాక్టీ, కెమెల్స్ అండ్ రెప్టైల్స్. టండ్రా ఎకోసిస్టమ్స్ ఫౌండ్ ఇన్ కోల్డ్ రీజన్స్, టండ్రాస్ హ్యావ్ మినిమల్ వెజిటేషన్ అండ్ ఎనిమల్స్ లైక్ పోలార్ బేర్స్ అండ్ ఆర్క్టిక్ ఫాక్సెస్. ఆక్వాటిక్ ఎకోసిస్టమ్స్ ఫ్రెష్ వాటర్ ఎకోసిస్టమ్స్, రివర్స్, లేక్స్, పాండ్స్, హోస్ట్ ఫిష్, అంఫీబియన్స్ అండ్ ఆక్వాటిక్ ప్లాంట్స్. మెరైన్ ఎకోసిస్టమ్స్ కవరింగ్ 71% ఆఫ్ ఎర్త్ సర్ఫేస్. మెరైన్ ఎకోసిస్టమ్ సపోర్ట్ కోరల్ రీఫ్స్, వేల్స్ అండ్ డైవర్స్ ఫిష్ స్పీసీస్. ఎకోసిస్టమ్ ఫంక్షన్స్ అండ్ సర్వీసెస్. ఎకోసిస్టమ్స్ ప్రొవైడ్ ఎసెన్షియల్ సర్వీసెస్ దట్ సస్టెయిన్ లైఫ్ ఆన్ ఎర్త్. లెట్స్ ఎక్స్ప్లోర్ సమ్ ఆఫ్ దీస్ ఫంక్షన్స్. ఎనర్జీ ఫ్లో, సన్లైట్ పవర్స్ ఎకోసిస్టమ్స్ స్టార్టింగ్ విత్ ప్రొడ్యూసర్స్ ప్లాంట్స్ దట్ కన్వర్ట్ సోలార్ ఎనర్జీ ఇంటూ ఫుడ్ త్రో ఫోటోసింథసిస్. ఎనర్జీ ఫ్లోస్ త్రో డిఫరెంట్ ట్రోఫిక్ లెవెల్స్ ఫ్రమ్ హెర్బివోర్స్ టు కార్నివోర్స్ అండ్ ఫైనలీ టు డీకంపోజర్స్. న్యూట్రియంట్ సైక్లింగ్ ఎలిమెంట్స్ లైక్ కార్బన్, నైట్రోజన్, ఫాస్ఫరస్ కంటిన్యూస్లీ రీసైకిల్ బిట్వీన్ లివింగ్ ఆర్గనిజమ్స్ అండ్ ద ఎన్విరాన్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ద కార్బన్ సైకిల్ రెగ్యులేట్స్ ద అమౌంట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఇన్ ద అట్మాస్ఫియర్, ఇన్ఫ్లుయెన్సింగ్ క్లైమేట్ స్టెబిలిటీ. రెగ్యులేషన్ ఆఫ్ క్లైమేట్, ఫారెస్ట్ యాక్ట్ యాజ్ కార్బన్ సింక్స్, అబ్జార్బింగ్ CO2 అండ్ రెడ్యూసింగ్ గ్లోబల్ వార్మింగ్. ఓషన్స్ రెగ్యులేట్ టెంపరేచర్ బై అబ్జార్బింగ్, రీడిస్ట్రిబ్యూటింగ్ హీట్. బయోడైవర్సిటీ సపోర్ట్, ఎకోసిస్టమ్స్ ప్రొవైడ్ హ్యాబిటాట్స్ ఫర్ వేరియస్ స్పీసీస్, ఎన్ష్యూరింగ్ బయోడైవర్సిటీ అండ్ ఎకాలజికల్ బ్యాలెన్స్. ప్రొవిజన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్, ఫారెస్ట్ ప్రొవైడ్ టింబర్, మెడిసినల్ ప్లాంట్స్ అండ్ ఆక్సిజన్. ఓషన్ సప్లై ఫిష్ అండ్ రెగ్యులేట్ ద గ్లోబల్ క్లైమేట్. హ్యూమన్ ఇంపాక్ట్స్ ఆన్ ఎకోసిస్టమ్, డిస్పైట్ దేర్ రెసిలియన్స్, ఎకోసిస్టమ్స్ ఫేస్ సీవియర్ థ్రెట్స్ డ్యూ టు హ్యూమన్ యాక్టివిటీస్. డిఫారెస్టేషన్, పొల్యూషన్, క్లైమేట్ చేంజ్, ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ రిసోర్సెస్. డిఫారెస్టేషన్, క్లియరింగ్ ఫారెస్ట్ ఫర్ అగ్రికల్చర్, ఇండస్ట్రీస్ అండ్ అర్బన్ ఎక్స్పాన్షన్ లీడ్స్ టు బయోడైవర్సిటీ లాస్ అండ్ క్లైమేట్ చేంజ్. పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ ఫ్రమ్ ఇండస్ట్రీస్ అండ్ వెహికల్స్ ఎఫెక్ట్స్ ప్లాంట్స్ అండ్ ఎనిమల్ హెల్త్. వాటర్ పొల్యూషన్ ఫ్రమ్ ప్లాస్టిక్స్ అండ్ కెమికల్స్ డిప్లీట్స్ మెరైన్ బయోడైవర్సిటీ. క్లైమేట్ చేంజ్, రైజింగ్ గ్లోబల్ టెంపరేచర్స్ కాజెస్ కోరల్ బ్లీచింగ్, మెల్టింగ్ గ్లేసియర్స్ అండ్ షిఫ్ట్స్ ఇన్ స్పీసీస్ డిస్ట్రిబ్యూషన్. ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ రిసోర్సెస్, ఎక్సెసివ్ ఫిషింగ్, హంటింగ్ అండ్ డిఫారెస్టేషన్ డిస్టర్బ్డ్ ఫుడ్ చైన్స్ అండ్ రెడ్యూస్ ఎకోసిస్టమ్ స్టెబిలిటీ. దీస్ హ్యూమన్ ఇండ్యూస్డ్ చేంజెస్ కెన్ లీడ్ టు ఎకోసిస్టమ్ కొలాప్స్, ఎఫెక్టింగ్ బోత్ నేచర్ అండ్ హ్యూమన్ సొసైటీస్. కన్జర్వేషన్ అండ్ సస్టైనబుల్ ప్రాక్టీసెస్, టు ప్రొటెక్ట్ ఎకోసిస్టమ్స్ వి నీడ్ సస్టైనబుల్ ఎన్విరాన్మెంటల్ ప్రాక్టీసెస్. హియర్స్ వాట్ కెన్ బి డన్: ఎఫారెస్టేషన్ అండ్ రిఫారెస్టేషన్. ప్లాంటింగ్ ట్రీస్ హెల్ప్స్ రీస్టోర్ డీఫారెస్టెడ్ ఏరియాస్ అండ్ మౌంటైన్ బయోడైవర్సిటీ. పొల్యూషన్ కంట్రోల్ మెజూర్స్, రెడ్యూసింగ్ ప్లాస్టిక్ యూజ్, అడాప్టింగ్ క్లీనర్ ఫ్యూయల్స్ అండ్ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ కెన్ బి మిటిగేట్ పొల్యూషన్. వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్, ఎస్టాబ్లిషింగ్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ లైక్ నేషనల్ పార్క్స్ అండ్ మెరైన్ రిజర్వ్స్ హెల్ప్స్ కన్జర్వ్ స్పీసీస్. సస్టైనబుల్ రిసోర్స్ మేనేజ్మెంట్, ప్రమోటింగ్ ఎకో ఫ్రెండ్లీ ప్రాక్టీసెస్ ఇన్ అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రీస్ కెన్ రిడ్యూస్ ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్. కమ్యూనిటీ పార్టిసిపేషన్ అండ్ ఎడ్యుకేషన్, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అండ్ ఎకో ఫ్రెండ్లీ ఇనిషియేటివ్స్ ఎంకరేజ్ లోకల్ కమ్యూనిటీస్ టు ప్రొటెక్ట్ దేర్ ఎకోసిస్టమ్స్. నౌ వి డిస్కస్ అబౌట్ ఎకోసిస్టమ్ డైనమిక్స్, ద బ్యాలెన్స్ ఆఫ్ నేచర్. ఎకోసిస్టమ్ ఆర్ డైనమిక్, దే కాన్స్టెంట్లీ చేంజ్ డ్యూ టు న్యాచురల్ ఆర్ హ్యూమన్ ఇండ్యూస్డ్ ఫ్యాక్టర్.

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఈనాటి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి ఇప్పుడొక సినీ గీతం విందాం. హెల్లో సినిమా నుండి.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1-4454 ద్వారా పొందవచ్చు.
1: ఆకాశవాణి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతు మిత్రులకు వ్యవసాయ సూచనలు.
2: ప్రొఫెసర్ జయశంకర్, వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు ఈ ఉద్యానవన పంటలో ఎర్రల యొక్క ప్రాముఖ్యత గురించి తెలియజేస్తున్నారు. ఈ ఎర్రలను మనం వాడి పంటను కాపాడుకుని చక్కటి ఆదాయం పొందాలని కూడా ప్రత్యేకంగా శ్రద్ధ వహించి మనకు వివరాలు అందిస్తున్నారు. మన ప్రపంచ జనాభా నానాటికి పెరుగుతుంది, అయితే దానికి అనుగుణంగా ఆహార పంటల దిగుబడి మాత్రం పెరగడం లేదు. ఆహార కొరతను తగ్గించడానికి శాస్త్రవేత్తలు అధిక దిగుబడినిచ్చే హైబ్రిడ్ వంగడాలను సాగులోకి తీసుకొచ్చారు. అయితే వాటి సాగుకు రైతులు అధిక మోతాదులో ఎరువులను వాడటం వల్ల పంటలు నాశించే చీడ పురుగుల సంఖ్య పెరుగుతూనే ఉంది. రైతులు వాటిని నియంత్రించడానికి వివిధ రకాల పురుగుల మందులను అవగాహన లోపంతో విచక్షణ రహితంగా వినియోగిస్తున్నారు. దీనివల్ల కొన్ని చీడ పురుగులు క్రిమి సంహారక మందులకు తట్టుకునే శక్తిని సంతరించుకుంటున్నాయి. అంతేకాకుండా ఈ పురుగు మందుల ప్రభావం పంట ఉత్పత్తుల నాణ్యత పైన, పర్యావరణం పైన అధికంగా పడుతుంది. పురుగు మందులను వాడకుండా చీడ పురుగులను నియంత్రించడానికి ఎరలు, అంటే ట్రాప్స్ అంటారు, ఎంతగానో ఉపయోగపడతాయి. సమగ్ర సస్యరక్షణలో భాగంగా వివిధ రకాల ఎరలను వినియోగించడం ద్వారా పురుగుల వల్ల, పురుగు మందుల వల్ల కలిగే నష్టాలను తగ్గించవచ్చు. ఎరలు సాధారణంగా కీటకాల జనాభాను పర్యవేక్షించడానికి ఉపయోగిస్తారు. అయితే కొన్ని ఎరలను కీటకాలను నియంత్రించడానికి కూడా ఉపయోగిస్తారు. ఎరల సామర్థ్యం పాక్షికంగా కీటకాల కదలికపై ఆధారపడి ఉంటుంది. అందువల్ల తల్లి కీటకాలను పట్టుకోవడంలో ఎరలు సాధారణంగా మరింత ప్రభావవంతంగా ఉంటాయి. కీటకాలను పట్టుకోవడానికి తరచుగా ఉపయోగించే కొన్ని రకాల ఎరల గురించి తెలుసుకుందాము. 1 జిగురు అట్టలు, 2 దీపపు ఎరలు, 3 లింగాకర్షక బుట్టలు, తర్వాత 4 ఎర పంటలు. ఈ జిగురు అట్టలు సాధారణంగా కీటకాలు కొన్ని రకాల రంగులకు ఆకర్షితమవుతాయి. రైతులు ఈ విషయాన్ని గమనించి రంగులలో జిగురు అట్టలు తయారు చేసి వినియోగించడం ద్వారా పంట పొలాల్లో కీటకాల యొక్క బెడద, అవి వ్యాప్తి చేసే వైరస్ తెగులను తగ్గించవచ్చు. అందులో పసుపు, నీలము, తెలుపు రంగులు ముఖ్యమైనవి. పసుపు రంగు జిగురు అట్టలు ముఖ్యంగా పేనుబంక, తెల్లదోమ, పచ్చదోమ, ఆకు తొలుచు పురుగులను ఆకర్షించడానికి దోహదపడతాయి. వీటిని కూరగాయలు, పూలు, పండ్ల తోటలలో ఈ చీడపీడలు ఆశించినప్పుడు వాడతారు.

ఎకరానికి సుమారు 15 నుండి 20 జిగురు అట్టలను అమర్చుకోవడం ఉపయోగకరంగా ఉంటుంది. నీలం రంగు జిగురు అట్టలు ముఖ్యంగా తామర పురుగుల బెడదను తగ్గించడానికి వినియోగిస్తారు. వీటిని ఎక్కువగా మిరప, ఉల్లి, ద్రాక్ష పంటలలో వాడతారు. ఎకరానికి సుమారు 15 నుండి 20 జిగురు అట్టలను అమర్చుకోవడం ఉపయోగకరంగా ఉంటుంది. ఇక తెలుపు రంగు జిగురు అట్టలు ఫ్లవర్ థ్రిప్స్, థ్రిప్స్ పార్వీ స్పైనస్ నిర్వహణకు తెలుపు జిగురు అట్టలు ప్రత్యేకంగా సిఫారసు చేయబడి తెలుపు రంగు పశ్చిమ పూల థ్రిప్స్ అంటే తామర పురుగు, ప్లీ బీటిల్స్ తర్వాత బగ్లను ఆకర్షిస్తుంది. మిరప, క్యాప్సికం పంటలలో ఎకరానికి 15 నుండి 20 జిగురు అట్టలను అమర్చుకోవడం ఉపయోగకరంగా ఉంటుంది. ఇక దీప పురుగుకు ఎరలు ఏ విధంగా తయారు చేసుకోవాలంటే రాత్రి ఎగిరే కీటకాలను ఆకర్షించి నాశనం చేయడానికి దీపపు ఎరలు ఉపయోగపడతాయి. సాధారణ నూనె దీపాల నుండి వివిధ రకాల విద్యుత్ బల్బుల వరకు వివిధ కాంతి వనరులను ఉపయోగించవచ్చు. కొన్ని రకాల తల్లి పురుగులను పర్యవేక్షించడానికి ఇవి ప్రత్యేకంగా ఉపయోగపడతాయి. ఈ మధ్య కాలంలో సోలార్ దీపపు ఎరలు అందుబాటులోకి రావడం వలన విద్యుత్ ఆదా చేయడమే కాకుండా తక్కువ రిస్క్తో సులువుగా వీటిని ఉపయోగించవచ్చు. వీటిని ఏ విధంగా ఉపయోగించాలంటే పొలానికి సమీపంలో లోపల సాయంత్రం 6 గంటల సమయంలో సోలార్ దీపపు ఎరను ఒక ఫ్రేమ్పై దీపము లేదా బల్బును అమర్చాలి. కాంతి కీటకాలను ఆకర్షిస్తున్నప్పుడు వాటిని చంపడానికి, పట్టుకోవడానికి లైట్ కింద ఒక వెడల్పాటి బేసిన్లో సబ్బు నీరు, జనపనార సంచిని ఉంచాలి. కాంతి చుట్టూ ప్రదక్షిణ చేసి తల్లి పురుగులు నీటిలో పడిపోతాయి. అలా చిక్కుకున్న కీటకాలను ప్రతిరోజు సేకరించి పారవేయాలి. ఎలక్ట్రిక్ బల్బును ఉపయోగిస్తున్నప్పుడు విద్యుత్ ఘాతాన్ని నివారించడానికి బల్బు, కరెంటు తీగ నీటిని తాకకుండా జాగ్రత్త పడాలి. ఎకరానికి 2 దీపపు ఎరలు అమర్చుకోవాలి. వీటిని ముఖ్యంగా పండ్ల తోటలో రసం పీల్చే తల్లి పురుగులు, టమోటాల సూది పురుగు, కత్తెర పురుగు, వేరు పురుగు, పొగాకు లద్దె పురుగు, శనగ పచ్చ పురుగు, కాయ తులుసు పురుగు, కాండము తొలిచే పురుగు, నల్లి ఎర్ర జుత్తు గొంగలి పురుగు, ఈగలు, పచ్చదోమ, సుడిదోమలను నివారించడానికి ఉపయోగిస్తారు. ఇక లింగాకర్షక బుట్టలు ఏ విధంగా తయారు చేసుకోవాలి, ఏ విధంగా ఉపయోగించాలనే వివరాలు ఈ విధంగా. ఫెరోమాస్ అనేది కీటకాలు మరొక సహచరుతో సంభాషించడానికి విడుదల చేసే రసాయనాలు. కీటకాలు సహచరులను ఆకర్షించడానికి, ఇతర కీటకాల గురించి హెచ్చరించడానికి, ఆహారాన్ని కనుగొనడానికి ఈ రసాయన సంకేతాలను పంపుతాయి. సాంస్కృతిక జీవ పద్ధతిలో పురుగుల పర్యవేక్షణ నివారణకు లింగాకర్షక బుట్టలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఈ లింగాకర్షక బుట్టలు సమీకృత చీడ తెగులు నిర్వహణ స్థిరమైన వ్యవసాయంలో చేర్చడానికి చాలా మంచి సాధనాలు. అయితే వ్యవసాయంలో లక్ష్యంగా పెట్టుకున్న చీడపీడల పర్యవేక్షణ నియంత్రణకు ఎరతో పాటు నిర్దిష్ట లింగాకర్షక ఎరలను ఉపయోగించడం చాలా ముఖ్యం. అలాగే వివిధ రకాల లింగాకర్షణ ఎరలను తయారు చేసుకోవడం ఎలా, ఆ వివరాల గురించి ఈ విధంగా తెలియజేస్తున్నారు. డెల్టా ఎరలు. ఈ ఎరలు కీటకాలను ఆకర్షించడానికి పసుపు రంగు ప్లాస్టిక్ లేదా కాగితం షీట్తో తయారు చేయబడును. ఆ షీట్లను డెల్టా ఆకారంలో మడిచి మధ్యలో ఎర ఉంచబడుతుంది. ఇది సమీకరించడము, ఉపయోగించడము సులభము. వీటిని ముఖ్యంగా క్యాబేజీ రెక్కల పురుగు, టమోటాల సూది పురుగు నివారించడానికి ఎకరానికి 6-8 వరకు అమర్చుకోవాలి. గరాటు ఎర సాధారణంగా ఎర కంటైనర్ను కలిగి ఉండును. ఇక్కడ గరాటు మధ్యలో దిగువ నుండి ఎరను ఉరేలాడదీసి క్రింద ఆకర్షితమైన పురుగులను సేకరించడానికి పురుగు మందు చిన్న కంటైనర్ను ఉంచుతారు. కీటకాలు ఆ ఎరకు ఆకర్షితమై ఆ కంటైనర్ లోపల ఉన్న పురుగు మందు ప్రభావానికి నాశనమవుతాయి. దీనిని క్యాబేజీ కాయతులుచు పురుగు, బెండ, టమోటాను ఆశించు మొవ్వ, కాయ తులిచే పురుగు, మిరప, చామంతిని ఆశించే పొగాకు, గొంగలి పురుగు, పసుపును ఆశించు కాండం తులుసు పురుగులను నివారించడానికి ఎకరానికి 6 ఎరలను అమర్చుకోవాలి. ఈ ఎరలు ఒకసారి అమర్చితే సంవత్సరం పాటు పనిచేస్తాయి. తర్వాత బాటిల్ ఎరలు. బాటిల్ ఎరలో మగ ఈగలను ఆకర్షించడానికి ఎర ఉంటుంది. ఆ ఎరను బాటిల్ యొక్క మూత మధ్యలో వ్రేలాడదీసి ఈగలు లోపలికి ప్రవేశించే చిక్కుకుపోయేలా చేయడానికి బాటిల్పై రంధ్రాలు చేయబడును. బాటిల్ యొక్క మూతను పసుపు రంగులో ఎంచుకోవడం ద్వారా కీటకాలను ఆకర్షించడానికి సహాయపడుతుంది. ఈ ఎరను ముఖ్యంగా దోసకాయ, మామిడి, గుమ్మడికాయలు, పుచ్చకాయ, జామ, సపోటా, చీని, అరటి, బొప్పాయి, పొట్లకాయను ఆశించు పండు ఈగలను నివారించడానికి ఉపయోగపడుతుంది. ఎకరాకు సుమారు 8 నుండి 10 వరకు అమర్చుకోవాలి. తర్వాత వాటర్ పాన్ ఎరలు. కంటైనర్లో ఫెరోమోన్ను చొప్పించి ఎర యొక్క ఎగువ మధ్య భాగంలో దాన్ని అమర్చి ఎర అంచు వరకు నీటితో నింపాలి. కీటకాలు ఎరకు ఆకర్షితమై నీటిలో వచ్చి పడతాయి. తద్వారా తల్లి పురుగుల

0: ఉధృతిని తగ్గించవచ్చు. దీనిని టమోటా, బంగాళదుంప, వంకాయ, క్యాప్సికం ఆశించు. టమాటాలో సూది పురుగును నివారించడానికి ఉపయోగపడుతుంది. ఎకరాకు 8 నుండి 10 వరకు వాటర్ పాన్ అమర్చుకోవాలి. ఇక బకెట్ ఎరలు కొండి వండే మూతని కలిగి ఉంటాయి. ఈ కొండి ఎరను అమర్చడానికి వీలుగా ఉంటుంది. ఈ బకెట్ ఎర సమూహాన్ని వైర్ హ్యాంగర్ ద్వారా చెట్టు చుట్టూ నేల ఉపరితలం నుండి 5 అడుగుల ఎత్తులో వేలాడదీస్తారు. నిర్దేశించిన కీటకం ఎరకు ఆకర్షింపబడి గరాటు గుండా బకెట్లోకి పడుతుంది. అక్కడ ఒక క్రిమిసంహారిణితో నింపిన నీరు కీటకాన్ని తప్పించుకోకుండా చేస్తుంది, నష్టాన్ని తగ్గిస్తుంది. దీనిని ముఖ్యంగా జామ, కొబ్బరి, బంగాళదుంప, తమలపాకులు, కూరగాయలు నాశించు వేరు పురుగు, కొమ్ము పురుగు, ముక్కు పురుగులను నివారించడానికి ఉపయోగపడుతుంది. ఎకరాకు 4-5 వరకు అమర్చుకోవచ్చు. ఇక ఎర్ర పంటలు, రక్షక పంటలు. సమగ్ర సస్య రక్షణలో భాగంగా ఎర్ర పంటలు, రక్షక పంటలు పెంచడం ద్వారా పురుగు మందుల వల్ల కలిగే నష్టాలను తగ్గించవచ్చు. కొన్ని రకాల పురుగులు కొన్ని పంటలను మాత్రమే ఎక్కువగా ఆశిస్తాయి, కాబట్టి ఆ పంటలను పురుగులను ఆకర్షించడానికి ఎరగా వాడి పురుగుల బారి నుంచి ప్రధాన పంటను కాపాడవచ్చు. ఎర్ర పంటను పురుగు ఉనికికి తగ్గట్టుగా ఎంపిక చేసుకోవాలి. తక్కువ విస్తీర్ణంలో సాగు చేయడానికి అనువుగా చీడ పురుగులను ఆకర్షించేదిగా, ముఖ్యమైన పంటను అన్ని దశల్లో కాపాడే విధంగా ఎర్ర పంట ఉండాలి. ఈ తరహాలో పురుగులను ఆకర్షించే పంటలను సాగు చేసి సకాలంలో నివారణ చర్యలు చేపట్టడం ద్వారా రైతులు వేసిన ప్రధాన పంటకు పురుగు వల్ల నష్టం కలగకుండా కాపాడవచ్చు. ఈ విధంగా పంటలు ఎరల వాడకం ద్వారా చాలా వరకు ముఖ్యమైన చీడ పీడలు నివారించడమే కాకుండా పర్యావరణాన్ని సంరక్షించి పంటలపై అధిక పెట్టుబడిని కూడా తగ్గించవచ్చు. అంతేకాకుండా లాభదాయకమైన దిగుబడిని పొందవచ్చు. మరిన్ని వివరాల కోసము ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ శాస్త్రవేత్తలు మనకు ఫోన్ను అందుబాటులో ఉంచారు. ఈ ఫోన్ నంబర్ ఒకసారి మీకు గుర్తు చేస్తాను, నోట్ చేసుకోండి. 9908869115. ఫోన్ నంబర్ ఇంకోసారి 9908869115. ఈ ఫోన్ నంబర్కి మీరు ఫోన్ చేసి ఈ పంటలలో ఎరలను ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఎరలకు సంబంధించిన వివరాలు మీరు తెలుసుకొని చక్కటి పంటను పండించి చక్కటి ఆదాయాన్ని పొందగలరని ఆశిస్తున్నాము.
1: మీరింతవరకు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతు మిత్రులకు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈనాటి ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి ఇప్పుడు ఒక సినీ గీతం విందాం, భావ భావమర్ది సినిమా నుండి.

0: సినీగీతం విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:05 కావస్తోంది. ఇప్పుడు తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈరోజు భారత్ అమెరికా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంలో సాధిస్తున్న నిరంతర ప్రగతితో పాటు ప్రాంతీయ ప్రపంచ శాంతి భద్రతలకు సంబంధించిన అంశాలపై చర్చించారు. దేశ పౌరుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వ ఉద్యోగాలు ఒక ముఖ్యమైన సాధనంగా ఉపయోగపడతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. బీబీ గ్రామ్జీత్ చట్టం 2025 కింద ప్రభుత్వ ముసాయిదా నిబంధనలపై ప్రజలు తమ అభిప్రాయాలు సూచనలు తెలియజేయాలని ప్రభుత్వం కోరింది. నైరుతి రుతుపవనాలు ఈరోజు నైరుతి ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరిన్ని ప్రాంతాలకు, నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతంలో మరిన్ని ప్రాంతాలకు విస్తరించాయి. ఐపీఎల్ క్రికెట్లో ఇంకొద్దిసేపట్లో ప్రారంభమయ్యే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్తో లక్నో సూపర్ జైంట్స్ తలపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈరోజు భారత అమెరికా సమగ్ర భౌగోళిక వ్యూహాత్మక భాగస్వామ్యంలో సాధిస్తున్న నిరంతర పురోగతి గురించి చర్చించారు. ప్రాంతీయ ప్రపంచ శాంతి భద్రతలకు సంబంధించిన అంశాలపై కూడా వారు చర్చించారు. అమెరికా విదేశాంగ మంత్రి రూబియో ఈ మధ్యాహ్నం న్యూఢిల్లీలోని సేవాతీర్థలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలుసుకున్నారు. ప్రపంచ సంక్షేమం కోసం భారత్ అమెరికాలు కలిసికట్టుగా పనిచేయడం కొనసాగిస్తాయని ప్రధానమంత్రి మోదీ ఈ సందర్భంగా సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఈ సమావేశంలో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా పాల్గొన్నారు. రక్షణ వ్యూహాత్మక సాంకేతికతలు, వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధన భద్రత, కనెక్టివిటీ, విద్య, పౌర సంబంధాలతో సహా విస్తృత శ్రేణి రంగాల్లో ద్వైపాక్షిక సహకారంలో సాధిస్తున్న నిరంతర ప్రగతిని అమెరికా విదేశాంగ మంత్రి ప్రధానమంత్రికి వివరించినట్లు ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలియజేసింది. పశ్చిమాసియాలోని పరిస్థితులతో సహా వివిధ ప్రాంతీయ అంతర్జాతీయ అంశాలపై అమెరికా దృక్పథాన్ని కూడా రూబియో పంచుకున్నారు. శాంతి ప్రయత్నాలకు భారత్ ఎల్లప్పుడూ మద్దతు ఇస్తుందని మోదీ పునరుద్ఘాటించారు. చర్చలు, దౌత్యం ద్వారా వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని ఆయన మరోసారి పిలుపునిచ్చారు. తాము తమ చర్చను ఇలాగే కొనసాగించడానికి ఎదురుచూస్తున్నామని కూడా ఆయన రూబియోకి తెలియజేశారు. ఈ నెల 26వ తేదీన జరగనున్న క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు మార్కో రూబియో 4 రోజుల పర్యటన నిమిత్తం భారతదేశానికి వచ్చారు. ఈ ఉదయం అమెరికా నుంచి ఆయన కోల్కతా చేరుకున్నారు. అక్కడ ఆయన మిషనరీస్ ఆఫ్ చారిటీని సందర్శించి మదర్ టెరీసా వారసత్వానికి నివాళులర్పించారు. విదేశాంగ మంత్రి రూబియో రేపు ద్వైపాక్షిక

0: చర్చలు జరుపుతారు. ఈ పర్యటన భారత్ అమెరికా సమగ్ర భౌగోళిక వ్యూహాత్మక భాగస్వామ్యానికి మరింత బలం చేకూరుస్తుందని భావిస్తున్నారు. దేశ పౌరుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు, వారి జీవితాలను సులభతరం చేయడానికి ప్రభుత్వ ఉద్యోగాలు ఒక ముఖ్యమైన సాధనంగా ఉపయోగపడతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన 19వ రోజ్గార్ మేళాను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆయన, దేశం తన కర్మయోగులపై ఎంతో నమ్మకం ఉంచిందని, ఇప్పుడు వారు తమ అంకితభావం, ప్రవర్తన, రోజువారీ చర్యల ద్వారా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ మరింత బలోపేతం చేయవలసిన బాధ్యత వారిపైనే ఉందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
1: 51,000 से ज्यादा युवाओं को सरकारी नौकरी का नियुक्ति पत्र मिला है. आज आप सभी देश की विकास यात्रा में अहम भागीदार बन रहे हैं, जिम्मेवार भागीदार बन रहे हैं. रेलवे, बैंकिंग, डिफेंस, हेल्थ, एजुकेशन और दूसरे कई क्षेत्रों में आप सभी नई जिम्मेदारी

0: विकास यात्रा में अहम भागीदार बन रहे हैं, जिम्मेवार भागीदार बन रहे हैं। रेलवे, बैंकिंग, डिफेंस, हेल्थ, एजुकेशन और दूसरे कई क्षेत्रों में आप सभी नई जिम्मेदारियां संभालने जा रहे हैं। आने वाले वर्षों में विकसित भारत के संकल्प को सिद्ध करने में आप सभी महत्वपूर्ण भूमिका निभाने वाले हैं।
1: ఈ రోజు జరిగిన 19వ రోజ్గార్ మేళాలో భాగంగా వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా ఎంపికైన యువతకు 51,000 పైగా నియామక పత్రాలు అందజేశారు. దేశవ్యాప్తంగా 47 ప్రాంతాల్లో ఈ రోజ్గార్ మేళా నిర్వహించారు. రైల్వే మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఉన్నత విద్యాశాఖతో పాటు పలు ఇతర మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో వారు చేరనున్నారు. మన దేశ అభివృద్ది పయనంలో భాగస్వాములు కావడానికి ప్రపంచం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తోందని నరేంద్ర మోదీ ఈ సందర్భంగా చెప్పారు. దేశంలోని యువతకు మరిన్ని అవకాశాలు, ఉపాధి, అంతర్జాతీయ అనుభవాన్ని అందించే లక్ష్యంతో ప్రపంచంలోని వివిధ దేశాలతో మన దేశం భాగస్వామ్యం కుదుర్చుకుంటోందని ప్రధానమంత్రి చెప్పారు.
0: దునియా భారత్ కే యువాఓ ఔర్ భారత్ కీ టెక్నాలజికల్ ప్రోగ్రెస్ కో లేకర్ బహుత్ ఉత్సాహిత హై. ఆజ్ దునియా భారత్ కి వికాస్ యాత్రా కా హిస్సా బన్నా చాహతీ హై. భారత్ భీ దునియా కే అలగ్ అలగ్ దేశో కే సాథ్ పార్ట్నర్షిప్ కర్ రహా హై. ఇస్కా ఉద్దేశ్య యహీ హై కి భారత్ కే యువాఓ కో అవసర్ మిలే, రోజ్గార్ మిలే, ఉన్కా సామర్థ్య ఖిల్ ఉఠే. సాథ్ సాథ్ మే చాహతా హూ మేరే దేశ్ కే నౌజవానో కో గ్లోబల్ ఎక్స్పోజర్ భీ మిలే.
1: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. విస్తృత ప్రజా సంప్రదింపుల కోసం విబి గ్రామ్జీ చట్టం 2025 కింద ప్రభుత్వం ముసాయిదా నిబంధనలను ప్రచురించింది. ఏ వ్యక్తి అయినా భాగస్వామ్య పక్షాలు, సంస్థలు లేదా విద్యా సంస్థలు తమ అభ్యంతరాలు లేదా సూచనలను వచ్చే నెల 21వ తేదీలోపు పరిశీలన కోసం సమర్పించవచ్చునని గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ తెలియజేసింది. వికసిత్ భారత్ గ్రామ్జీ చట్టం 20 సంవత్సరాల నాటి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005 స్థానంలో అమలు కానుంది. కొత్త చట్టం ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో చట్టబద్దమైన ఉపాధి హామీని 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచడం దీని ముఖ్య లక్ష్యం. గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ ఈ విషయం తెలియజేస్తూ ఈ ముసాయిదా నిబంధనలు చట్టంలోని సెక్షన్ 33 ఇతర సంబంధిత నిబంధనలకు అనుగుణంగా రూపొందించినట్లు తెలియజేసింది. ఈ సంవత్సరం జూలై 1వ తేదీ నుంచి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలు చేయడానికి వీలుగా ఈ నెల 11వ తేదీన విబి గ్రామ్జీ చట్టం 2025ను నోటిఫై చేశారు. ఢిల్లీలోని జామియానగర్లో ఒక దళిత మహిళపై జరిగినట్లుగా ఆరోపణలు వస్తున్న కిడ్నాప్, సామూహిక అత్యాచారం, బలవంతపు మత మార్పిడి గురించిన మీడియా కథనాలపై జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా స్పందించింది. ఎన్సీడబ్ల్యూ చైర్పర్సన్ విజయా రాహత్కర్ ఢిల్లీ పోలీస్ కమిషనర్కు ఇందుకు సంబంధించి ఒక లేఖ రాశారు. ఈ ఘటనపై తక్షణ కఠినమైన నిర్దిష్ట కాల పరిమితితో కూడిన చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు. అలాగే యాక్షన్ టేకన్ రిపోర్టును కూడా 7 రోజుల్లోగా సమర్పించాలన్నారు. ఈ కేసులో నమోదైన ఎఫ్ఐఆర్ భారతీయ న్యాయ సంహిత, ఎస్సీ ఎస్టీ చట్టం కింద చేర్చిన సెక్షన్లు, నిందితులందరి అరెస్ట్, పోలీసులు నిర్వహించిన వైద్య ఫోరెన్సిక్ పరీక్షలు, మ్యాజిస్ట్రేట్ ముందు బాధితురాలి స్టేట్మెంట్ రికార్డింగ్, ఆమెకు భద్రత, రక్షణ, గోప్యత, కౌన్సిలింగ్, పునరావాసం కల్పించడానికి తీసుకున్న చర్యల వివరాలను నివేదికలో తెలియచేయాలని విజయ రాహత్కర్ ఆదేశించారు. సామూహిక అత్యాచారం, కుల ఆధారిత హింస, బలవంతపు మత మార్పిడి వంటి ఆరోపణలు అత్యంత తీవ్రమైనవని, వీటిని నిష్పక్షపాతంగా తక్షణ అవసరంగా విచారించాలని కమిషన్ ఆదేశించింది. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ భారత వ్యాపార ప్రముఖుల ప్రతినిధులతో కలిసి ఈ నెల 25వ తేదీ నుంచి 3 రోజుల పాటు కెనడాలో పర్యటిస్తారు. వాణిజ్యం, పెట్టుబడులు, సిపా చర్చలను ముందుకు తీసుకువెళ్లడానికి మంత్రి గోయల్ ఒటావా, టొరంటోల్లో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. భారత కెనడా సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందమైన సిపా చర్చలను వేగవంతం చేయడమే ఈ పర్యటన ప్రధాన లక్ష్యం. ఈ నెల 27వ తేదీ వరకు కేరళంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. ఇందులో భాగంగా ఈరోజు రాష్ట్రంలోని 9 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ యెల్లో అలర్ట్ రేపు 6 జిల్లాల్లోనూ, సోమవారం నాడు 9 జిల్లాల్లోనూ కొనసాగుతుంది. నైరుతి రుతుపవనాలు ఈరోజు నైరుతి అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలకు, ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరిన్ని ప్రాంతాలకు, కొమరిన్ ప్రాంతం, నైరుతి, ఆగ్నేయ, తూర్పు మధ్య బంగాళాఖాతంతో పాటు అండమాన్ సముద్రంలోని చాలా ప్రాంతాలకు మరింత విస్తరించాయి. ఈ నెల 27వ తేదీ వరకు కేరళ కర్ణాటక లక్షద్వీప్ తీరాల వెంబడి

0: మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. దేశంలో నైరుతి ఋతుపవనాలు సకాలంలో ప్రవేశించి విస్తరించేందుకు వాతావరణం అనుకూలంగా ఉన్నట్లు వాతావరణ శాఖ తెలియజేసింది. ఐపీఎల్ క్రికెట్లో ఈ సాయంత్రం లక్నోలోని భారత్ రత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి ఏకానా క్రికెట్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్తో లక్నో సూపర్ జైంట్స్ తలపడుతుంది. రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభమవుతుంది. నిన్న రాత్రి హైదరాబాద్లో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై సన్ రైజర్స్ హైదరాబాద్ 55 తేడాతో విజయం సాధించింది. అయినప్పటికీ పాయింట్ల పట్టికలో హైదరాబాద్ జట్టు 3 స్థానంలో కొనసాగుతోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మెరుగైన పాయింట్ల కారణంగా అగ్రస్థానంలో నిలిచింది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈరోజు భారత్ అమెరికా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం గురించి చర్చలు జరిపారు. విబి గ్రామ్జీ చట్టం 2025 కింద ప్రభుత్వం ముసాయిదా నిబంధనలపై ప్రజల అభిప్రాయాలు సూచనలు కోరింది. నైరుతి ఋతుపవనాలు ఈరోజు అరేబియా సముద్రంలో బంగాళాఖాతంలో మరింతగా విస్తరించాయి. ఐపీఎల్ క్రికెట్లో ఇంకొద్దిసేపట్లో ప్రారంభమయ్యే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్తో లక్నో సూపర్ జైంట్స్ తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి ఎల్లో వాకిలి.

0: కార్యక్రమం వినబోయే ముందు ఒక వాణిజ్య ప్రకటన.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
0: ఈనాటి ఇల్లు వాకిలి కార్యక్రమంలో విత్తన వారోత్సవాలు తర్వాత ఆరోగ్యానికి అవకాడో పండు సాగు విధానం గురించి ఉద్యాన వన శాస్త్రవేత్త డాక్టర్ పి హరికాంత్ గారి ప్రసంగం వింటారు.
3: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో విత్తన వారోత్సవాలు 2026 మే 23 నుండి 30వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. నాణ్యమైన విత్తనం రైతన్నకు నేస్తం. ప్రతి పంటలో నాణ్యమైన విత్తనాన్ని ఉపయోగించినప్పుడు దిగుబడులను కనీసం 10-15% వరకు పెంచుకోవచ్చు. రైతు సోదరులు ఒకసారి నాణ్యమైన విత్తనాన్ని వ్యవసాయ పరిశోధనా స్థానాల ద్వారా సేకరించుకొని సాగు సమయంలో కొన్ని మెలకువలు పాటిస్తే, ముఖ్యంగా వరి, పెసర, మినుము, వేరుశెనగ వంటి స్వపరాగ సంపర్కం జరిగే పంటల్లో అదే విత్తనాన్ని కనీసం 2 నుండి 3 సంవత్సరాల వరకు ఉపయోగించుకోవచ్చని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. పంటల సాగులో నాణ్యమైన విత్తనం యొక్క ప్రాధాన్యత గుర్తించి జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఈ సంవత్సరం విత్తన వారోత్సవాలు 2026 కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా మే 23 నుండి 30వ తేదీ వరకు వివిధ పరిశోధనా కేంద్రాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రాల ద్వారా రైతులకు నేరుగా నాణ్యమైన విత్తనాలను సరసమైన ధరలకు అందించేందుకు ఏర్పాట్లు చేయబడినాయి. మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న పంట రకాలు, వినియోగదారులు ఎక్కువగా ఇష్టపడే రకాలు, వాతావరణ మార్పులు, చీడపీడలను సమర్థవంతంగా తట్టుకునే రకాల విత్తనాలను ఈ వారోత్సవాల్లో రైతులకు అందించేందుకు సిద్ధము చేయబడినాయి. వరి, జొన్న, మొక్కజొన్న, రాగులు, కందులు, పెసర, మినుము, సోయాబీన్, ఆముదము, నువ్వులు తదితర పంటల విత్తనాలను ఈ విత్తన వారోత్సవాల్లో రైతులకు పంపిణీ చేయబడుతుంది. సుమారు 1200 క్వింటాల్

0: వివిధ పంటల విత్తనాలు సుమారు 1,40,000 ఎకరాలకు సరిపడే పరిమాణంలో ఈ వారోత్సవాల్లో అందుబాటులో ఉంచబడుతున్నాయి. ప్రతి జిల్లాకు ఒక పరిశోధనా స్థానం, కృషి విజ్ఞాన కేంద్రం, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రాన్ని గుర్తించి రైతులకు నేరుగా విత్తనాల విక్రయము నిర్వహించబడుతుంది. రైతులకు ముఖ్య సూచనలు తెలియజేస్తున్నారు. ఈ విధంగా ఈ విత్తనాలు శిలీంద్రనాశిని మందులతో విత్తన శుద్ధి చేయబడినవి గనక ఆహారంగా ఉపయోగించరాదు. విత్తన సంతులను పొడి వాతావరణంలో భద్రపరిచి ఎలుకల నుండి దూరంగా ఉంచాలి. ఈ విత్తనాన్ని ఇతర రకాల విత్తనాలతో కలపకూడదు. విత్తనంలో ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే సరఫరా చేసిన తేదీ నుండి 30 రోజులలోపు సంబంధిత అధికారిని సంప్రదించాలి. ఈ విధంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయము ఈ వివరాలన్నీ మన రైతు సోదరులకు అందిస్తుంది. అందుకే మీరందరూ రైతు సోదరులందరూ May 23 నుండి 30 తేదీ వరకు మీరు ఈ వారోత్సవాల్లో పాల్గొని మీకు తగ్గ విత్తనాలను ఎంపిక చేసుకుని చక్కటి ఆహార పంటలను, వాణిజ్య పంటలను చక్కగా పండించి చక్కటి ఆదాయాన్ని పొందగలరని ఆశిద్దాం.
1: సో అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ హరికాంత్ పోరిక. నేను ఉద్యాన శాస్త్రవేత్తని. ఈరోజు మనము మంచి ఆరోగ్యాని కోసము అవకాడో యొక్క పండు సాగు మరియు విధానం గురించి తెలుసుకుందాము. సో ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూసినట్టయితే అవకాడో అనేది చాలా ప్రాముఖ్యతగా ప్రజలు తింటూ ఉన్నారు మంచి ఆరోగ్యాని కోసం. సో ఈ పండు యొక్క ప్రాముఖ్యత కూడా ఈ మధ్య కాలంలో కరోనా తర్వాత చాలా పెరగడం మనం గమనించవచ్చు. సో ఈ సాగు విధానం గురించి మొట్టమొదటిసారిగా మనం ఆకాశవాణిలో మనము ఇక్కడ వినడం జరుగుతుంది. సో ఇందులో చూసినట్టయితే ఈ అవకాడో ముఖ్యంగా భారతదేశంలో సాగవుతున్న విదేశీ పండ్లలో నారేసి కుటుంబానికి చెందింది. సో ఈ పండు యొక్క అధిక పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి దీన్ని చాలా ప్రాముఖ్యతగా మనము అవలంబించవచ్చు. సో దీనిని సాధారణంగా బటర్ఫ్రూట్ అని కూడా పిలుస్తూ ఉంటారు. సో దీని యొక్క ఉత్పాద ఎక్కడ జరిగింది అన్నట్టుగా చరిత్రలోకి వెళుతున్నట్టయితే ఇది మెక్సికోలో ఉద్భవించింది. మన భారతదేశానికి 19వ శతాబ్దంలో శ్రీలంక నుండి అమెరికా మిషనీర్లచే ఇది భారతదేశానికి పరిచయం చేయబడింది. సో ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 700,000 హెక్టార్ల విస్తీర్ణంలో ఈ పండు సాగు విధానంగా ఉంది. దాదాపు 7 మిలియన్ మెట్రిక్ టన్లు ఉత్పాదకలో మనము 80 కంటే ఎక్కువ దేశాల్లో ఈ అవకాడో పండుని పండిస్తూ ఉన్నారు. అందులో మన ఆసియా దేశాల వాటా దాదాపు 11% వరకు ఉంది. సో ఉత్పత్తి మరియు ఎగుమతిలో మెక్సికోలో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉండడం మనం గమనించవచ్చు. భారతదేశంలో చూసినట్టయితే మనకి కొన్ని రాష్ట్రాలు అనగా మనకి కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ మరియు కొన్ని ఈశాన్య భారతదేశంలో కొన్ని ప్రాంతాలలో ఈ అవకాడో ఇంటి పంటగా లేదంటే అంతర పండగ చాలామంది పండిస్తూ ఉంటారు. సో ఈ పండు యొక్క ప్రాముఖ్యత ముఖ్యంగా ఈ పోషక విలువలు మరియు ఆరోగ్య ప్రయోజనాలచే ఈ పండు ప్రాముఖ్యత ఎక్కువగా పెరగడం జరిగింది. సో ఇందులో మనం చూసినట్టయితే అధిక పోషక విలువలు కలిగి ఉండటం వల్ల ఇది అద్భుతమైన పండుగ ప్రజలు పరిగణించబడుతుంది. సో దీనిలో అనేక విటమిన్లు మరియు ఖనిజనాలు ఉండటమే కాకుండా అత్యధిక శక్తి విలువ, అంటే 100 గ్రాముల పండు యొక్క చూసినట్టయితే దాదాపు 250 కేలరీలు ఇందులో కలిగి ఉండడం దీని యొక్క గమనార్హం. సో గుజ్జులో అధిక ప్రోటీన్లు మరియు కొవ్వు పదార్థాలు కలిగి తక్కువ కార్బోహైడ్రేట్లు ఉండడం ఈ యొక్క ప్రాముఖ్యత. దాదాపు ఈ పండులో కొవ్వు పదార్థాలు 30% వరకు కలిగి ఉంటాయి. సో అవకాడో తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. అందులో ముఖ్యంగా మనకి కంటికి మరియు టైప్ 2 మధుమేహాన్ని తగ్గించడం కోసం మరియు అదేవిధంగా గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోసం చాలా దోహదపడుతుంది. సో ఇందులో కంటి ఆరోగ్యానికి చూసినట్టయితే ఇందులో అధికంగా కెరటినాయిడ్లు మనం ఎక్కువగా చూడడం జరుగుతుంది. సో ఈ పండులో మనకి టైప్ 2 మధుమేహంతో బాధపడుతున్న వ్యక్తులలో గ్లూకోజ్ను మెరుగుపరచడంలో దోహదపడుతుంది. అంతేకాకుండా ఈ అవకాడోని ఈ మధ్య కాలంలో చాలామంది బరువు తగ్గడంలో కూడా వాడుతూ ఉన్నారు. సో ఈ అవకాడోలో మనకి మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ చాలా పుష్కలంగా ఉండడం, సో ఈ మోనో అన్సాచురేటెడ్ ఫ్యాసీ యాసిడ్స్ వల్ల మనకి గుండె ఆరోగ్యానికి

మంచిగా దోహదపడుతూ ఉంది. అదే కాకుండా వేరే ప్రయోజనాల్లో కూడా ఈ అవకాడోని ఎక్కువగా ఉపయోగించవచ్చు. ముఖ్యంగా చూసినట్టయితే మన భారతదేశంలో ఈ అవకాడోని ఎక్కువగా మనం మిల్క్ షేక్ తయారీకి ఉపయోగిస్తారు. ఇందులో సాధారణంగా మనకి మిల్క్ షేకే కాకుండా మనము గౌకమాల్ అనే ప్రోడక్ట్ని కూడా ఈ అవకాడో నుండి తయారు చేసుకోవచ్చు. ఇదే విధంగా మనకి కొన్ని రెస్టారెంట్స్ కానీ కొన్ని 5-స్టార్ హోటల్స్లో చూసినట్టయితే వీటిని శాండ్విచ్ ఫిల్లింగ్, సలాడ్స్ మరియు అదేవిధంగా ఐస్ క్రీమ్, బర్గర్, పిజ్జా, టోస్ట్ అటువంటి తయారీలో కూడా అవకాడోని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. సో ఈ అవకాడోలో కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండటం వల్ల దేశీయ పరిశ్రమలలో అంటే మనకి షాంపూ మరియు సబ్బు అదేవిధంగా లిప్స్టిక్, ఫేస్ క్రీమ్లు ఇటువంటి వాటిని కూడా తయారించుకోవడానికి చాలా వరకు ఉపయోగిస్తూ ఉంటారు. సో ఈ అవకాడోలో ముఖ్యంగా ఇటువంటి ప్రయోజనాలు చూసిన తర్వాత ఎటువంటి రకాలు మనం వేసుకోవచ్చు, ఎటువంటి జాతులు ఉన్నాయి వాటి గురించి కూడా మనం ఈరోజు తెలుసుకుందాము. సో అవకాడోలో సుమారు 150 జాతులు ఉన్నాయి. సో వీటిలో 3 జాతులు సాగుకు ముఖ్యమైనవి. సో ఇవి ప్రధానంగా పండ్ల లక్షణాలు మరియు పూత నుండి పక్వానికి వచ్చే సమయం మరియు పండు యొక్క నూనె శాతం మరియు వాతావరణానికి అనుకూలమైన విధంగా మనకి ఆధారపడే రకాలు దీన్ని వర్ణించబడదు. సో ఇందులో ముఖ్యంగా చూసినట్టయితే అవకాడోలు వెస్టిండియన్ రకాలు మరియు మెక్సికన్ రకాలు అదేవిధంగా గౌటిమలాన్ రకాలు ఎక్కువగా ఉంటాయి. ప్రస్తుతం మన అంతర్జాతీయ మార్కెట్లో 100కు పైన వాణిజ్య రకాలు అందుబాటులో ఉన్నాయి, కానీ ప్రసిద్ధి చెందిన కొన్ని రకాలు మాత్రమే ఎక్కువగా మనం సాగులో చూస్తూ ఉంటాం. సో అందులో ముఖ్యంగా మొదటి స్థానంలో ఉన్న రకాలలో హాస్ అనే రకము ప్రపంచం పరంగా ఎక్కువగా ఉన్న రకాలలో మొదటి స్థానంలో ఉంది. సో ఈ రకమే కాకుండా మనకు పింకర్టన్ మరియు ఎట్టింగర్ మరియు రీడ్ మరియు లాంహాస్, షార్విన్, జుటావో అనే రకాలు కూడా ఎక్కువగా మనకి పండిస్తూ ఉంటారు ప్రపంచంలో. సో అదేవిధంగా మన భారతదేశంలో చూసినట్టయితే మన భారతదేశంలో 3 రకాలను మనము విడుదల చేయడం జరిగింది భారత ప్రభుత్వంచే. అందులో ముఖ్యంగా చూసినట్టయితే మొదటి రకం మనకి TKD1, ఏదైతే మనకి తమిళనాడులో కొడైకెనాల్ అనే ప్రాంతంలో వీటిని ప్రవర్తనం చేసి రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ TKD1 కాకుండా ఈ మధ్య కాలంలో మనకి మరొక 2 రకాలు కూడా మనకి అందుబాటులో ఉండడం జరిగింది. సో అందులో 2 రకం చూసినట్టయితే అర్కా సుప్రీం మరియు 3 రకం అర్కా కూర్గ్ రవి. సో ఈ మధ్య కాలంలో లేటెస్ట్గా మనకి ఈ సంవత్సరంలోనే విడుదలైన మరొక రకం TKD2. సో ఈ రకాలు మనకి అందుబాటులో ఉన్నాయి. ఇవే కాకుండా మనకి అంతర్జాతీయ రకాల్లో చూసినట్టయితే ముందుగా చెప్పినట్టుగా హాస్, ఎట్టింగర్ మరియు లామ్ హాస్ ఇటువంటి రకాలు మనకి లభ్యమవుతున్నాయి. సో ముఖ్యంగా మనకి ఈ రకాలు వేసుకోవడానికి మనకి అనుకూలమైన వాతావరణము మరియు నేల గురించి ముందుగా కూడా తెలుసుకుందాం. అవకాడోలో అన్ని రకాల నేలలు కూడా మనము పండించుకోవచ్చు, కానీ ఈ అవకాడో అనే ఒక పండు మనకి ఎటువంటి నీటి ఎద్దడి కూడా తట్టుకోలేదు. సో మొక్కలు పెరుగుదల మరియు అభివృద్ధికి ఉదచని సూచిక అంటే మనకి pH, సాయిల్ యొక్క pH చూసినట్టయితే 6 నుండి 6.5 ఉండేటట్టుగా చూసుకోవాలి. సో ఉష్ణోగ్రతలు మనకి దాదాపు 20 నుండి 30-35 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు మనకి ఈ వాతావరణానికి అనుకూలంగా ఉంటుంది. సో మరియు వర్షాపాతం మనకి 1000 నుండి 1005 మిల్లీమీటర్ రూపంలో మనకు ఉన్నట్టయితే సరిపోతుంది. సో ఇందులో ముఖ్యంగా మనకి ఈ వాతావరణం నేలలు ఏవైతే చూసుకున్నామో అవే కాకుండా ఈ మొక్కల యొక్క ప్రవర్తనం గురించి కూడా మనం చాలా తెలుసుకోవాలి. సో అందులో చూసినట్టయితే మొదట్లో మనకి అవకాడోని సాధారణంగా విత్తనాల ద్వారా ప్రవర్తనం చేసేవారు, కానీ తల్లి రకం లక్షణాలు పూర్తిగా రాకపోవచ్చు ఏదైతే మనం విత్తనం ద్వారా ప్రవర్తనం చేస్తున్నామో. అందువల్ల ఇటీవలి రోజుల్లో మనము అవకాడోని ఎక్కువగా అంటుకట్టుత ద్వారా వాణిజ్యపరంగా ప్రవర్తనం చేస్తున్నాం. ఈ విధంగా ఏవైతే మొక్కలు అంటుకట్టిన వాటి ద్వారా మనము 3 సంవత్సరాల ఫలాల్ని కూడా తీసుకునేటట్టుగా మనము తయారు చేయడం జరిగింది. ఈ రకాలను మనము అంటుకట్టే పద్ధతి ద్వారా నాటుకున్నట్టయితే దాదాపు 3 నుండి 4 సంవత్సరాల్లో మనకి మొదటి పంట వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. సో ముందుగా ఏదైతే మొక్కలు మరియు విధానాలు మరియు రకాలు తెలుసుకున్నావో నెక్స్ట్ ఎటువంటి సమయంలో వీటిని నాటుకోవాలి, సో ఏ విధంగా నాటుకోవాలనే వాటిని గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో వర్షాలను బట్టి
మొక్కలను జూన్ నుండి సెప్టెంబర్ వరకు మనము మొక్కలను నాటుకోవచ్చు. 1 మీటర్ గుంతలను, అంటే వెడల్పు మరియు పొడవు 1 మీటర్ వెడల్పుగా ఉండేటట్టు చూసుకో

నెలల్లో మనం గుంతలు తవ్వుకొని ఆ గుంతలు మనకు పైమట్టి మరియు ఎరువులు రెండూ కలుపుకొని ఆ గుంతల్లో మనము మొక్కని నాటుకోవచ్చు. మనము సాధారణంగా ఏదైతే మామిడి మొక్కలు మనము ఈ మధ్య కాలంలో అధిక సాంద్రతలో నాటుతున్నామో అదే విధంగా అవకాడో మొక్కల్ని కూడా మనము అధిక సాంద్రతలో కూడా నాటుకోవచ్చు. అది దాదాపు మనకు 5 నుండి 5 మీటర్లు వెడల్పులో మనము వీటిని నాటుకోవచ్చు. ఎకరానికి మనకు దాదాపు 160 మొక్కలు మనకి సరిపోతాయి. 6 నుండి 6 మీటర్ల వెడల్పులో కూడా మనము మీటర్ దూరంలో కూడా మనం నాటుకోవడం చేసుకోవచ్చు. ఇవి దాదాపు ఎకరానికి 110 నుండి 120 మొక్కలు మనం పడుతున్నాయి. సో ఇవి మనము ప్రవర్తన మన నాటే విధానం చూసినట్టయితే ఇవి. సో నాటిన తర్వాత ఎటువంటి ఎరువుల యాజమాన్యాన్ని పాటించాలి మనకి కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది. సో అవకాడోని సాధారణంగా అధిక వర్షపాతం ఉన్న ప్రాంతాలు మరియు కొండ ప్రాంతాలు ఎక్కువగా మనం పండించడం చూస్తూ ఉన్నాం. కానీ ఈ మధ్య కాలంలో మన పరిశోధనలలో మనము ఈ అవకాడో పంటని కూడా మన ప్లేన్ అంటే మన ప్రాంతానికి అనుకూలంగా మనము చేయడం జరిగింది. ఇటువంటి రకాల్ని కూడా మనము పండించడం జరుగుతుంది. ఈ యొక్క అవకాడో సాగులో ఎటువంటి ఎరువులు వేసుకోవాలి, ఎటువంటి యాజమాన్యం పద్ధతులు పాటించాలనే దాని గురించి కూడా మనం గమనించుకోవాలి. ఈ ప్రాంతాలలో నేల ఎక్కువగా అంటే కొన్ని ప్రాంతాల్లో కొండలు మరియు వర్షపాతం ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో ఆమ్ల స్వభావం కలిగి ఎక్కువగా ఉంటాయి. దానివల్ల కాల్షియం మరియు మెగ్నీషియం మరియు పొటాషియం లోపం అధికంగా ఉండవచ్చు. అయితే మనకు అటువంటి ప్రభావం లేదు కాబట్టి మనకి నేలలు చాలా అనుకూలమైన నేలలు ఉండడం, ఏదంటే మనకు వాతావరణం ఒకటి మనము అనుకూలంగా చేసినట్టయితే మంచి పంట నుండి మనం తీసుకోవచ్చు. సో ఈ మొక్కల పెరుగుదల మరియు అభివృద్ధికి పెద్ద మొత్తంలో సేంద్రీయ ఎరువులు వాడడం మనము గమనించుకోవాలి. సో ప్రతి సంవత్సరం కూడా ఎరువులు వేసుకోవాలి క్రమం తప్పకుండా. సిఫార్సు చేసిన ఎరువులను అంటే ప్రతి సంవత్సరం కూడా మన రీసెర్చ్ ద్వారా సిఫార్సు చేసిన ఎరువులను మాత్రమే వేసుకోవడం జరగాలి. సంవత్సరం పొడవునా మొదటి సంవత్సరం మొక్కకి సిఫార్సు చేసిన ఎరువు, 2వ సంవత్సరం 3వ సంవత్సరం 4వ సంవత్సరం ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా దానికి సిఫార్సు చేసిన ఎరువుల ద్వారా మనం వేసుకోవాలి. ఉదాహరణకు మనం 5వ సంవత్సరం మొక్క చూసినట్టయితే మనకి దాదాపు 40 కిలోల పశువుల ఎరువు, అదే విధంగా 500 గ్రాములు యూరియా మరియు 350 గ్రాములు డిఏపి మరియు 700 గ్రాములు పొటాష్ రూపంలో మనము ప్రతి మొక్కకు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇవే కాకుండా వీటితో పాటు 150 గ్రాములు మెగ్నీషియం సల్ఫేట్ మరియు 75 గ్రాములు బొరాక్స్ కూడా కలిపి ప్రతి మొక్కకి మనం ఇవ్వాలి. ఈ విధంగా మనము పోషకాల్ని మనము ఋతుపవనాలు ముందుగా అంటే ఋతుపవనాలకు వచ్చే ముందు దాదాపు మే నుండి జూలై మాసంలో మరియు అదే విధంగా 2వ దఫాలుగా మనము అక్టోబర్ నవంబర్ మాసంలో వేసుకున్నట్టయితే మొక్క మంచిగా ఎదిగి మంచి దిగుబడికి వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. ఈ విధంగా మనము ఎరువుల యాజమాన్యాన్ని చూసుకోవాలి. సో వేసే విధాన్ని చూసినట్టయితే చెట్టు యొక్క వయస్సుని బట్టి మరియు కొమ్మల వ్యాప్తిని బట్టి కూడా ఎరువులు చెట్టు కాండం నుండి దూరంగా వేయవలెను. సో చిన్న మొక్కలైతే అంటే 3 సంవత్సరాల లోపు అయితే మనకి చెట్టు మొదలు నుండి దాదాపు 1 ఫీట్ దూరంలో మాత్రం వేసుకోవాలి. చెట్టు యొక్క వయసును బట్టి అంటే 10 నుండి 15 ఏళ్ల వయసు దాటిన చెట్లను చూసినట్టయితే మనకి దాదాపు 3 ఫీట్ల దూరంలో మొదలు నుండి మనం ఎరువులు అనేది క్రమం తప్పకుండా గుంతలు తవ్విచ్చుకొని చెట్టు పాదుల్లో మనము ఎరువులు వేసి ఆ ఎరువుల పైన మట్టి కప్పినట్టయితే వేరు అనేది ఎరువుని మంచిగా తీసుకొని మంచి దిగుబడి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. సో ఇవి మనకి ఎరువులు వేసే విధానం గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాం. అదే విధంగా మనకి నీటి యాజమాన్యం కూడా చాలా మేలైనది. భారతదేశంలో సాధారణంగా ఈ అవకాడో పంట అనేది వర్షాధార పరిస్థితుల్లో ఎక్కువగా పండిస్తూ ఉంటారు. వేసవిలో మనం కూడా మనము ఖచ్చితంగా 2 రోజుల వ్యవధిలో దీనికి నీటి యాజమాన్యాన్ని మనం క్రమం తప్పకుండా ఇవ్వాలి. ఇది నీటి శాతాన్ని ఎక్కువగా క్రమం తప్పకుండా ఇవ్వాలి కాబట్టి ఇది చాలా సున్నితమైన పంట కాబట్టి దీని నీటి యాజమాన్యాన్ని క్రమం తప్పకుండా పాటించవలెను. సో ఇందులో ప్రతి మొక్క వేసిన మొదటి సంవత్సరం నుండి మొక్క 3వ సంవత్సరం వరకు అంతర పంటలు కూడా వేసుకొని మనము నికర లాభాన్ని తీసుకోవచ్చు. అందులో చూసుకున్నట్టయితే మనకి పప్పు ధాన్యాలు మరియు వార్షిక పంటలు మనకి ఏదైతే వెజిటబుల్స్ కానీ కూరగాయ పంటలు కానీ లేదంటే వేరే ఏదన్నా పప్పు ధాన్యాలు కానీ దీన్ని అంతర పంటగా వేసుకొని కూడా మనము మంచి లాభాలు తీసుకోవచ్చు. అవకాడోలో చూసినట్టయితే కీటకాలు కూడా చాలా

తక్కువగా వస్తూ ఉంటాయి. ముఖ్యంగా చూసినట్టయితే ఇందులో పిండి నల్లి మరియు ఆకు చుట్టు పురుగు, కొమ్మ తొలుచు పురుగు, ఆకు తొలుచు పురుగు ఎక్కువగా మనం చూడడం జరుగుతుంది. సో తెగుళ్ళు చూసినట్టయితే వేరుకొల్లు తెగుళ్ళు, అదేవిధంగా పక్షికన్ను తెగుళ్ళు మరి గజ్జి తెగుళ్ళు ఎక్కువగా మనకి గమనించడం జరుగుతుంది. వీటన్నిటినీ మనం క్రమం తప్పకుండా గమనించి మంచి యాజమాన్య పద్ధతులు పాటించినట్టయితే వీటి నుండి కూడా మనము అవలంబించవచ్చు. సో ఇవి మనకు అవకాడో యొక్క చూసినట్టయితే. అదేవిధంగా మనము నెక్స్ట్ కోత దశకు చూసినట్టయితే విత్తనం ద్వారా నాటిన

మీరింతవరకు విత్తన వారోత్సవాలు తర్వాత ఆరోగ్యానికి అవకాడో పండు సాగు విధానం గురించి ఉద్యానవన శాస్త్రవేత్త డాక్టర్ పి హరికాంత్ గారి ప్రసంగం తదితర అంశాలు విన్నారు. ఈనాటి ఇల్లు వాకిలి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: ఏంటి, ఏదో సీరియస్ గా వింటున్నావు?
1: హా, రేడియోలో మంచి ప్రోగ్రామ్ వస్తుంటే వింటున్నా.
0: ఒకవైపు ఐపీఎల్ అంటూ ఇంత క్రికెట్ ఫీవర్ నడుస్తూ ఉంటే నువ్వు రేడియో వింటున్నావా?
2: వందనం ఆకాశవాణికి, వందనం అమృత శ్రేణికి.
1: సరే, ఐపీఎల్ అంటున్నావు, క్రికెట్ అంటున్నావు, నీకు అసలు హర్ష భోగ్లే తెలుసా?
0: ఎందుకు తెలీదు, ఫేమస్ క్రికెట్ కమెంటేటర్ కదా, ఆయన కమెంటరీ చెప్తూ ఉంటే ఎంత ఇంట్రెస్టింగ్ గా వినేవాళ్ళవో తెలుసా?
1: ఆయన ప్రయాణం మొదలుపెట్టింది కూడా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంతోనేనంట.
0: అవునా?
1: అవును, యువవాణి ఇంగ్లీష్ కాంపియర్ గా.

0: అలాగే గొల్లపూడి మారుతిరావు గారు తెలుసు కదా.
1: ఆయన ఎందుకు తెలీదు, దర్శకులు రచయిత, నటుడిగా తెలుగునాట పరిచయం అక్కర్లేని పేరు ఆయనది.
0: ఆయన ప్రస్థానం కూడా ఆకాశవాణితోనే మొదలైందంట.
2: నా ముందు కొత్త ప్రపంచం ఆవిష్కృతమైంది. ఇది శ్రవణ మాధ్యమంలోంచి వచ్చిన వారికి కొత్తగా కలిసి వచ్చిన ఆకాశం. అన్ని మాధ్యమాల్లో పనిచేసిన వాడిగా ఇప్పటికీ నేను రేడియో నాటకానికే ప్రథమ స్థానాన్ని ఇస్తాను. సో బై ఫార్ రేడియో ఇస్ ది బెస్ట్ మీడియా.
0: రాజకీయ రంగమైనా, క్రీడా రంగమైనా, సినిమా రంగమైనా, ఏ రంగంలో అయినా ఎదిగిన ఎంతో మంది ఆకాశవాణితోనే ప్రయాణం మొదలు పెట్టారంట.
1: అటా అటా అంటున్నావు, నీకెవరు చెప్పారు, నువ్వెక్కడ విన్నావు?
0: ఇంకెక్కడ, మన ఆకాశవాణిలోనే. 1936లో మొదలైన ఆకాశవాణి ఈ సంవత్సరంతో 90 వసంతాలు పూర్తి చేసుకుంటుంది. ఈ సందర్భంగా ప్రతిరోజు ఉదయం 10 గంటలకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఎంతో మంది గొప్పవారిని పరిచయాల ద్వారా, చర్చా కార్యక్రమాల ద్వారా మరొక్కసారి వారి ప్రయాణాన్ని మనకు గుర్తు చేస్తుంది.
1: అవునా? అయితే నేను వింటాను.
0: తప్పక వినాల్సిందే.

మరువకండి ఆకాశవాణి 90 వసంతాల సందర్భంగా ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం ప్రతి ఉదయం 10 గంటలకు మీ అభిమాన ఆకాశవాణిలో.

0: ప్రముఖ తెలుగు చలనచిత్ర సినీ సంగీత దర్శకులు కీరవాణి గారు. తొంభై వసంతాల ఆకాశవాణి సంబరాలు కీరవాణి గారి రాకతో అంబరాన్ని.
1: ఆకాశవాణి అంటే రేడియో, రేడియో అంటే ఆకాశవాణి. ఆకాశవాణితో నా అనుబంధం 1970 నుంచి 90 వరకు కొనసాగిందండి.
0: కీరవాణి గారి మాటల తోటలో విహరిద్దాం ఈ నెల.

0: 25వ తేదీ సోమవారం ఉదయం 10:03.
1: తెలుసా మనసా, ఇది ఏ జన్మ సంబంధము.
0: మీ ఆకాశవాణిలో 738 కిలోహెర్ట్స్ పై ఈ కార్యక్రమాన్ని న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.

నిర్మలసుర గంగాజల సంగమ క్షేత్రం, రంగుల హరివిల్లులు విలసిల్లిన నిలయం భారతదేశం మన జన్మ ప్రదేశం. భారత ఖండం ఒక అమృత భాండం. ఈ అమృత భాండాన్ని ఎప్పటికీ అంతే నిర్మలంగా ఉంచేందుకు పరిశుభ్రతే పరమావధిగా ఈ స్వచ్ఛాగ్రహ ఉద్యమంలో స్వచ్ఛందంగా పాలు పంచుకుందాం. మన పర్యావరణానికి మరింత ప్రసన్నతను చేకూర్చుదాం. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత. రండి, స్వచ్ఛత వైపు కలిసి మరో అడుగు వేద్దాం. స్వచ్ఛ భారతికి రథసారథులవుదాం.

ఆకాశవాణి చిత్రసీమ సినీగీతాలు వింటారు. ముందుగా వినండి అనుబంధం సినిమా నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి గానం చేసిన ఆత్రేయ గీతం, సంగీతం చక్రవర్తి

ఇప్పుడు వినండి ఆఖరి పోరాటం సినిమా నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం లతా మంగేష్కర్ గానం చేసిన వెటూరు గీతం, సంగీతం ఇళయరాజా.

చిత్రసీమ సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి సమయం 8 గంటలు. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. 4 రోజుల పర్యటన నిమిత్తం భారత్కు చేరుకున్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. భద్రత, వాణిజ్యం, కీలక సాంకేతిక రంగాల్లో ఇరు దేశాల సహకారాన్ని మరింత పెంపొందించడంపై చర్చలు జరిపినట్లు భారత్లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ వెల్లడించారు. రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉదయం అల్పాహారం, పాలు, మధ్యాహ్నం భోజనాన్ని విద్యార్థులకు అందించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. 2027 గోదావరి పుష్కరాలు 1000 కోట్ల రూపాయల నిధులు కేటాయించడానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. తొలి విడతగా 300 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయాలని నిర్ణయించింది. అసోం రైఫిల్స్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సిఐఎస్ఎఫ్ గ్రూప్ సెంటర్ల ఏర్పాటుకు కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం వెలిది గ్రామంలో 4 ఎకరాలు, చొప్పదండి మండలం రుక్మాపూర్లో 5 ఎకరాలు, గన్నేరువరంలో 5 ఎకరాల భూమి కేటాయించాలని మంత్రివర్గం నిర్ణయించింది. రాష్ట్ర అభివృద్ధిలో ఫ్యూచర్ సిటీ భవిష్యత్తులో కీలక పాత్ర పోషిస్తుందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఈ నెల 25వ తేదీ నుంచి రైతు గోసా భాజపా భరోసా పేరిట రైతు చైతన్య కార్యక్రమాలను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తుంది. రాష్ట్రంలో శాంతి భద్రతల నిర్వహణ, నేర పరిశోధన, పోలీస్ వ్యవస్థ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, కృత్రిమ మేధస్సును విస్తృతంగా వినియోగించాలని డీజీపీ సివి ఆనంద్ పోలీస్ అధికారులను ఆదేశించారు. వర్షాకాలంలో బొగ్గు ఉత్పత్తి, విద్యుత్ కేంద్రాలకు సరఫరా నిరంతరాయంగా సాగేలా చూడాలని సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి ఆదేశించారు. 95% ఉత్పత్తి ఓపెన్ కాస్ట్ గనుల నుంచే వస్తుందని, వర్షపు నీరు నిలవకుండా భారీ పంపులు సిద్ధం చేయాలని, కార్మికులను చైతన్యపరచాలని జీఎంలకు సింగరేణి సీఎండీ స్పష్టం చేశారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. బాట గంగమ్మ గుడి వరకు క్యూలను విస్తరించి ఉన్న నేపథ్యంలో రేపు ఉదయం 6 గంటల వరకు భక్తులెవరూ క్యూ కాంప్లెక్స్లోకి రావద్దని తిరుమల తిరుపతి దేవస్థానం విజ్ఞప్తి చేసింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు రేపు ఉదయం 7 గంటల 5 నిమిషాలకు జాతీయ వార్తల్లో.

ఆకాశవాణి ఈ నెల 14వ తేదీన జరిగిన పల్లెపాటల పండుగ వేడుకపై ఆకాశవాణి నివేదిక వింటారు.

ఆకాశవాణి సెలబ్రేట్స్ 90 ఇయర్స్ విత్ పల్లె పాటల పండుగ. గుడ్ ఈవినింగ్, దిస్ ఈజ్ ఆకాశవాణి.

0: Sunny Hyderabad, and I am your host, Jayanti. Today, I would like to share with you the power of sound and words, connecting communities, celebrating the culture, and informing the nation. Medium that bridges distances and fills our heart with stories and music. Yes, it's the radio. All India Radio has completed 90 glorious years of being the voice of the nation, connecting billions of hearts since its inception in 1936. To observe this landmark 9-decade milestone, a magnificent cultural extravaganza took place right here in Hyderabad on 14th of May 2026.
1: ఈనాటి పల్లెపాటల పండుగ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ సాదర స్వాగతం. పల్లెపాటల పండుగ 90 సంవత్సరాల పండుగని ఈరోజు చాలా ఘనంగా గర్వంగా జరుపుకుంటుంది మన ఆకాశవాణి.
0: ఐ వాజ్ స్టాండింగ్ అవుట్సైడ్ ద ప్యాక్డ్ ఎన్టీఆర్ ఆడిటోరియం అట్ డాక్టర్ సూరవరం ప్రతాప్ రెడ్డి తెలుగు యూనివర్సిటీ నాంపల్లి హైదరాబాద్. ది అట్మాస్ఫియర్ అట్ 6 PM ఆన్ థర్స్డే వాజ్ అబ్సల్యూట్లీ ఎలక్ట్రిక్ with sounds of radio, cheering and applause. To commemorate 90 years of broadcasting history, Prasar Bharati organized a unique folk music festival called Palle Patala Panduga. This festival served as a vibrant reminder of how radio has preserved the authentic language, heritage and the soul of rural Telangana. The event featured a mesmerizing lineup of folk musicians who brought traditional rhythms and instruments alive on stage.

సకల శానాలు సత్యవీర గంగా, గంగ లేని జగతి గడియుండదమ్మా.

0: వీరయ్యా, దేవుడు వీరయ్యా,
1: మంగళమ్మ తమ్ముడే దేవుడు వీరయ్యా,
0: మంగళమ్మ తమ్ముడే దేవుడు వీరయ్యా,
1: సవలచ గొర్రె మంద కాళ మంద.

0: తమ్మ మందరా,
1: తల్లి బొల్లి గొర్రెరా,
0: తల్లి బొల్లి గొర్రెరా,
1: తాలుగానే తగరునా,
0: తాలుగానే తగరురా,
1: గుర్ర మంద కాసుకుంటూ దానం దానం అంటున్నాడు. ఎన్నిలంత ఎన్న బాణ పెట్టుకున్నాడే,

0: The event was graced by top broadcasting dignitaries. Banoth Harising, DDGE, Head of Office Akashwani Hyderabad, Cluster Head, addressed the gathering, emphasizing how radio has preserved India's indigenous art forms for generations. N.V. Ramana, DDGE, Head of Office Doordarshan Hyderabad, also shared the stage, highlighting the seamless journey of public media from radio waves to digital screens. The speakers applauded Akashwani's timeless bond with the masses.
1: Akashwani antane oka pura sura gaadu ippatiki nenu ekku ishtam naaku Balanta Prajanakanta Rao garu oleti మనసోరాధ ఆ పాట మహా ఇష్టం నాకు ఇద్దలది. ఓ విభావరి ఇట్లాంటివన్నీ చిన్నప్పుడునేది. దేవులపల్లి కృష్ణశాస్త్రి, దాశరథి లాంటి వాళ్ళు కవితా ప్రసంగాలు, తర్వాత వాళ్ళని పాలగుమ్మి లాంటి వాళ్ళు, త్రిపురాని గోపిచంద్ గారు, ఇట్లా ఒక గొప్ప సాహిత్య సాంస్కృతిక వారసత్వం ఈ డిజిటల్ మాధ్యమం వచ్చినందుకు అందరూ సంతోషపడతారని వ్యక్తిగతంగా నాకైతే అది చాలా అంగీకారంగా అంది. ఊ ప్రశాంతంగా వీసే గాలి, మోసే నేల, పొంగే గంగ, పొద్దు నింగి ఐదింటి రూపం ఈ గూటి దీపం. హాయిగా కూర్చొని సంగీతమే చల్లని కాళ్ళకు వింటాడు. చల్లని పిల్లగాలులు చక్కగా విచ్చిన పూలు, సాయం సమయం ఎంత సమ్మోదకరమైన చల్లని పిల్లగాలులు చక్కగా విచ్చిన పూలు, కెంపుతో నుల్ల సమాడు.

0: అట్లా ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఆకాశం, ప్రకృతి, చిరునవ్వు, వర్ణములు, సాంద్రత, గంధములు, పున్నాగ, దృశ్యన, గన్నీరు, పుల్లెరుడు, ఆకుపచ్చని లేత, ఉగురు వాసన పూత, గుబురు గుబురుల కాతలు, గురువిందల నిడుపూతలు, పరిమళ పూమొగ్గలు, పల్లె బుగ్గన పూసిన సుక్కలు, మొగలిపాదులోని రెక్కల్లాంటి ఒక ప్రశాంతమైన వాతావరణంలో ప్రత్యుష పవనాంక్రములు పైకోని వేల భగే ఆ హిమాలయ పర్వతాల నుంచి మలయ పర్వతం నుంచి గాలులు వస్తావో లేవు కానీ ఇప్పుడు వచ్చిన మ్యూజిక్ వచ్చినప్పుడు మనకు అది తేలిపోయి ఊర్లలో పల్లె ఇట్లనే ఇలాగనే ఇంత ప్రశాంతంగా అర్ధరాత్రి పాడుతున్న జానపదుల సంగీతాలు ఉంటాయి.
1: రినౌండ్ పోయెట్, రైటర్, ఫోక్ సింగర్ అండ్ ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న, ద చీఫ్ గెస్ట్ ఫర్ ద ఈవెంట్, enchanted the audience with his soulful performance, highlighting the timeless connection between public service broadcast

0: and the masses. Dignitaries and speakers at the venue lauded All India Radio's monumental contributions to education, culture, and national unity. They emphasized that even in this fast-paced digital era, Akashvani's credibility and grassroots reach remain completely unmatched.
1: Oh, Pinli! Pinlaka! Pinlano, whatever you pinra! Pedalia Pirmukur Pedalochi! Tamura, Hiraya! Yaragan and Rapine, a Pinli, a Tarepuga, and Elun and a Pinli, a Sagani!
2: Ah!
1: Pokasangati!
3: Yenaka!
1: నాతిపిల్లని నీకు తెద్దు తమ్ముడా నిధులనే గామొకరిదిగా
2: స్వామి రామ రావణ రామ రాఘవ రావణ రామ
1: ఎత్తుకెత్తు బంగార విత్తరో ఎదురు వెళ్ళి నీకు ఎదురు తమ్ముడా
2: స్వామి రామ రావణ రామ రాఘవ రావణ రామ
1: తూర్పున దుల్లాని రాజులో వారి బిడ్డల నీకు తెద్దు తమ్ముడా
2: స్వామి రామ రావణ రామ రాఘవ రావణ రామ స్వామి రామ రావణ రామ రాఘవ రావణ రామ
1: పన్వట బల్లాని రాజులో వారి బిడ్డలని కుదెద్దు తమ్ముడు.

0: రాజులను పోరువెత్తుకున్నాడు బీరయ్య. నాలుగు రాజులను నవ్వకుండా పుదులలో పిల్లలు తీసుకొచ్చి బంగారం ఒక్కరికి బాల ఒక్కరికి తక్కెత్తబెట్టి దోకి పెళ్లి చేస్తా. ఆ పిల్ల చిన్నగా ఉంటే ఎన్న పూలు పెట్టి ఏది సల్ల పూలు పెట్టి సాధి నీ చేతికి అందిస్తా బీరయ్యో.
1: అక్క
0: నాతి పిల్లని తెస్తానమా
1: బిడ్డుందట నరపతి మహారాజు మేనమో ఏడుగురు బిడ్డలు నీళ్ళు కాని మోహనాంగి అక్క నాగం అందరికన్నా చిన్నది అల్గల సూలానికి కామరాతి ఉందట అక్క.
0: ఓహో మేనమా పట్నం వద్దురా మామ మంచోడు కాదు మామతోటి గెలవలేదు
1: మానవా బిడ్డను లగ్నం చేసుకుంటా.
0: అవునన్న కాదన్న పోతా మేనమా బిడ్డను లగ్నం చేసుకుంటా.
1: మేనపిల్ల మంచి పిల్ల మేనపిల్లని చేసుకోవాలక్క.
0: తమ్ముడా బీరయ్యా అక్కతోటి పోరు పెట్టుకున్నప్పుడు తమ్మిని పెళ్లి బొట్టు పెట్టింది మా అంకాలి. నువ్వు ఈడుతోటి పోతున్నావు రా బీరయ్యో చూడతోటి రారా తమ్మి నా
2: తమ్ముడా
0: బలవంతాన పోతున్నావు రా బీరయ్యో వాసింగమాలన రారా నా తమ్ముడా
2: నా తమ్ముడా.
0: తమ్మిని పెళ్లి పెట్టి పెట్టి శీఘ్రమే కళ్యాణ పాపిరస్తున్నది. గుర్రాన్ని తీసుకొచ్చి బీరయ్య చేతికి ఇచ్చింది మా అంకలమ్మ పట్టుకున్న కడుగం తమ్మిని చేతికి ఇచ్చింది. తమ్ముడా శీఘ్రమే కళ్యాణ పాపిరస్తు ఎల్లి మేనమా బిడ్డను లగ్గమాడి రమ్మన్నది.
3: The cultural night kicked off with a powerful Oggu Katha performance by Enugula Dharmaya and team. Their traditional storytelling and energetic drum beats completely mesmerized the audience. This was followed by soulful folk singing by Geddam and team, which brought the authentic sounds of rural Telangana straight to the stage. Some of the audience dancing to the folk beats was a sight to behold.

0: మీరింతవరకు 14వ తేదీన జరిగిన పల్లెపాటుల పండుగ వేడుకపై ఆకాశవాణి నివేదిక విన్నారు. ఈనాటి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: ఏంటి, ఏదో సీరియస్ గా వింటున్నావు?
2: రేడియోలో మంచి ప్రోగ్రామ్ వస్తుంటే వింటున్నా.
1: ఒకవైపు ఐపీఎల్ అంటూ ఇంత క్రికెట్ ఫీవర్ నడుస్తూ ఉంటే నువ్వు రేడియో వింటున్నావా?
3: వందనం ఆకాశవాణికి, వందనం అమృత శ్రేణికి.
2: సరే, ఐపీఎల్ అంటున్నావు, క్రికెట్ అంటున్నావు, నీకు అసలు హర్ష భోగ్లే తెలుసా?
1: ఎందుకు తెలీదు, ఫేమస్ క్రికెట్ కమెంటేటర్ కదా, ఆయన కమెంటరీ చెప్తూ ఉంటే ఎంత ఇంట్రెస్టింగ్ గా వినేవాళ్ళవో తెలుసా?
2: ఆయన ప్రయాణం మొదలుపెట్టింది కూడా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంతోనేనంట.
1: అవునా?
2: అవును, యువవాణి ఇంగ్లీష్ కాంపియర్ గా.

0: మొదలైంది.
1: ఆయన ప్రస్థానం కూడా ఆకాశవాణితోనే మొదలైందంట.
2: నా ముందు కొత్త ప్రపంచం ఆవిష్కృతమైంది. ఇది శ్రవణ మాధ్యమంలోంచి వచ్చిన వారికి కొత్తగా కలిసి వచ్చిన ఆకాశం. అన్ని మాధ్యమాల్లో పనిచేసిన వాడిగా ఇప్పటికీ నేను రేడియో నాటకానికే ప్రథమ స్థానాన్ని ఇస్తాను. సో బై ఫార్ రేడియో ఇస్ ది బెస్ట్ మీడియా.
1: రాజకీయ రంగమైనా, క్రీడారంగమైనా, సినిమా రంగమైనా, ఏ రంగంలో అయినా ఎదిగిన ఎంతో మంది ఆకాశవాణితోనే ప్రయాణం మొదలుపెట్టారంట.
0: అటా అటా అంటున్నావు, నీకెవరు చెప్పారు? నువ్వు ఎక్కడ విన్నావు?
1: ఇంకెక్కడ, మన ఆకాశవాణిలోనే. 1936లో మొదలైన ఆకాశవాణి ఈ సంవత్సరంతో 90 వసంతాలు పూర్తి చేసుకుంటుంది. ఈ సందర్భంగా ప్రతిరోజు ఉదయం 10 గంటలకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఎంతో మంది గొప్పవారిని పరిచయాల ద్వారా, చర్చా కార్యక్రమాల ద్వారా మరొక్కసారి వారి ప్రయాణాన్ని మనకు గుర్తు చేస్తుంది.
0: అవునా? అయితే నేను వింటాను.
1: తప్పక వినాల్సిందే.

మరొకండి ఆకాశవాణి 90 వసంతాల సందర్భంగా ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం ప్రతి ఉదయం 10 గంటలకు మీ అభిమాన ఆకాశవాణిలో.

0: ప్రముఖ తెలుగు చలనచిత్ర సినీ సంగీత దర్శకులు కీరవాణి గారు. తొంభై వసంతాల ఆకాశవాణి సంబరాలు కీరవాణి గారి రాకతో అంబరాన్ని అంటాయి.
1: ఆకాశవాణి అంటే రేడియో, రేడియో అంటే ఆకాశవాణి. ఆకాశవాణితో అనుబంధం 1970 నుంచి 90 వరకు కొనసాగిందండి.
0: కీరవాణి గారి మాటల తోటలో విహరిద్దాం. ఈ నెల 25వ తేదీ సోమవారం ఉదయం 10:03.
2: తెలుసా మనసా, ఇది ఏ జన్మ సంబంధము.
0: మీ ఆకాశవాణిలో 738 కిలోహెర్ట్స్ పై ఈ కార్యక్రమాన్ని న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
3: పూసింది పూసింది పున్నాగా, పూసంత నవ్వింది నీలాగా, సందేలలాగేసే సల్లంగా, దాని సన్నాయి జల్లోన సంపెంగా.
0: తప్పక ట్యూన్ చేసుకోండి.

ఆకాశవాణి చిత్రసీమ సినీగీతాలు వింటారు. ముందుగా వినండి ప్రేమించుకుందాం రా సినిమా నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అనురాధ శ్రీరామ్ గానం చేసిన భువనచంద్ర గీతం, సంగీతం మహేష్.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

0: స్వచ్ఛత సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది.

0: మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: చిత్రసీమలో చివరగా వినండి, రక్షకుడు సినిమా నుండి రంగన్ గానం చేసిన ఓనచంద్ర గీతం, సంగీతం ఆర్ రెహమాన్.

విశాఖపట్నం కేంద్ర సమర్పణ. 7:30 క్రైస్తవ భక్తి గీతాల కార్యక్రమం స్తుతిమాల ప్రసారమవుతుంది. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్రం నుండి. 10:03 రేపు ఉదయం 9 దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏండ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా

సాంబశివరావు కండ్రాతి. 12:40 హిందీ కార్యక్రమం, 1:20 వనితాలోకం కార్యక్రమంలో ఆదర్శ నాయకి శిఖండి, రచన సర్వమంగళ గౌరీ గారు. 2:30 బాల వినోదం చిన్నపిల్లల కార్యక్రమంలో రాగకృతి ఫైన్ ఆర్ట్స్ అకాడమీ విద్యార్థిని విద్యార్థులు సమర్పించు కదంబు కార్యక్రమం. 3:00 రేపు మధ్యాహ్నం సమన్వయ నాటక కార్యక్రమం, సతీ త్యాగమతి నాటకం ప్రసారమవుతుంది. రచన డాక్టర్ ఎం పురుషోత్తమాచార్య, నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, సహకారం శ్రీ జంగా అనిల్ కుమార్. 5:03 రేపు సాయంత్రం జానపద సంగీత కార్యక్రమంలో భీష్మ విజయం కథ చివరి భాగం చిందు యక్షగానం వినిపిస్తారు శ్రీ గజవెల్లి వెంకన్న బృందం వారు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రవేశ కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు. 7:10 ఇల్లు వాకిలి కార్యక్రమంలో విత్తన వారోత్సవాలు, తర్వాత సుస్థిర వ్యవసాయం దిశగా రైతుల ప్రయాణం గురించి మల్లారెడ్డి వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సి యువరాజ్ గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ ఎస్ రామగోపాల్. 8:30 కరెంట్ అఫైర్స్ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం వరిచే. 9:10 స్పాట్ లైట్. 10:00 రేపు రాత్రి రవివాసరి అఖిల భారతీయ సంగీత సభ కార్యక్రమంలో పిటి హరశంకర్ భట్టాచార్య గారి సితార్వాద్యం ప్రసారమవుతుంది. ఇవే రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల్లోని ముఖ్యాంశాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, నిలయంలో సమయం 11:13:46. ఈ ప్రసారం ఇంతతో సమాప్తం. రేపు ఉదయం తిరిగి మీడియం వేవ్ 46.5 మీటర్లు 738 కిలోహెర్ట్జ్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్జ్పై 5:50 మా ప్రభాత ప్రసారంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.